0: Be patient for some time.
1: Adiye patience.
0: That is patience.
1: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
0: You have to be patient.
1: తొందరపాటు ఉండకూడదు.
0: Don't be in a hurry.
1: Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. Don't be in a hurry.
1: ఈ యొక్క వయసులో ఉండకూడదు.
0: Never be in haste.
1: శాంతంగా ఉండు.
0: Be in peace.
1: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
0: There is no other happiness beyond peace.
1: శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
0: పీస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతి ఉంటుండాలి.
0: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
1: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ ఈ దేహం నుంచి వచ్చేటువంటి
1: అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
0: ఆల్ దోస్ థింగ్స్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నో, ఆర్ ద ఇన్నర్ బీయింగ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక నీ లోపల నుంచి వచ్చేటువంటి అంత కూడా మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు పుట్ అండర్ చెక్ ఆల్ దోస్ ప్రెసెంట్ విత్ హిమ్.
1: ఇది నిగ్రహము అని.
0: That is called sense control.
1: దీనిని క్రియా యోగము అన్నారు.
0: This is the yoga spiritual practice in the field of action.
1: ఏమిటి ఈ క్రియా యోగం?
0: What is this?
1: మన యొక్క దుర్భావములను దుశ్చర్యలను దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
0: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
1: ఈ అరికట్టినప్పుడే పవిత్రమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
0: Then once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
1: Vidyarthulara,
0: students,
1: mukhyamga meeru ee vayasu lopala saarthakamainatundi adi adarsha jeevulaga roopondali.
0: At this age you should determine to mold yourself as
1: ideal boys.
0: You should be ideal boys.
1: Meerundi kuda nu samajanni marinta unnata sthitiki teppinchali.
0: You should see that the society will progress to a noble height.
1: Ee samajam anetundi chaala astavyastanga untundadi.
0: The society present day is full of confusion.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను ఒకదానితో ఒకటి పోలికగా జరుగుతుండాలి.
0: Because there is a contentious comparison there in society.
1: Not comparison, imitation.
0: Imitation in society.
1: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
0: Imitation is weakness.
1: Imitation is human. Creation is divine.
0: Imitation is human, creation is divine.
1: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
0: ఇమిటేషన్ ఇస్ వీక్నెస్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
1: కనుక ఈ సమాజం అనేటువంటిది అంత ఇమిటేషన్ ఇమిటేషన్ లిమిటేషన్ గా ఉంటుండాలి.
0: ఇన్ ది సొసైటీ యూ ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
1: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
1: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
0: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
0: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
1: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
0: దే షుడ్ మోల్డ్ అండ్
1: షేప్ సొసైటీ. సమాజంలో జరిగిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
0: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
1: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
0: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
1: ఏదో చదువుకుందామంటే ఉద్యోగ నిమిత్తమే మీరు ప్రాకలాడకండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
1: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ జాబ్?
1: యోగమే ఉద్యోగం.
0: ఉద్యోగ యోగా ఈజ్ ఉద్యోగ జాబ్.
1: కనుక మొట్టమొదటి యోగమే యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
0: ఉద్యోగ యు షుడ్ ఎంటర్ స్టెప్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యోగా.
1: ఈ యోగాన్ని మీరు సాధించాలి.
0: అండ్ యూ షుడ్ అచీవ్ సక్సెస్.
1: ఈ యోగము
0: వాట్ ఈస్ దిస్ యోగ?
1: సేవనే యోగము.
0: సర్వీస్
1: సమాజ సేవలో పాల్గొనాలి.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ యోగా.
1: సమాజ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ సర్వీస్.
1: ఆదర్శవంతమైనటువంటి సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
0: వైల్ సర్వింగ్ సొసైటీ యూ లూజ్ ఆల్ యువర్ ఈగో.
1: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
0: ఇన్ సర్వీస్ నేచురలీ విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
1: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
0: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్టెడ్.
1: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియల్.
1: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
0: వితౌట్ ఎనీ ఫ్రూట్.
1: మనకి ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
0: వాట్ ఈస్ దట్ యు గెట్?
1: ఆనందమే ఫలితము.
0: The bliss is the result, consequence to your
1: action. ఇంతకంటే ఏ మనకు ఫలితం ఏం కావాలి?
0: What more you expect?
1: అది ఏ భగవత్ స్వరూపము.
0: That is divine.
1: నిత్యానందం.
0: The eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme bliss.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: It's the one of wisdom.
1: ద్వంద్వాతీతం.
0: It's non-dual.
1: గగన సదృశం.
0: It's ethereal.
1: యోగి యుద్యానగమ్యం.
0: It dwells in the hearts of the yogis.
1: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్, ఇట్స్ అన్వేవరింగ్, ఇట్ స్టాండ్స్ దేర్ ఎటర్నల్ విట్నెస్.
1: త్రిగుణరహితం,
0: బియాండ్ ఆల్ కాంప్రిహెన్షన్, వితౌట్ ఎనీ అట్రిబ్యూట్.
1: ఇది ఏ నిత్యానందం,
0: దిస్ ఇస్ ఎటర్నల్,
1: ఇది ఏ యోగానందం,
0: దిస్ ఇస్ ద బ్లిస్,
1: ఇది ఏ అద్వైతానందం,
0: నాన్ డ్యూయల్,
1: ఇది ఏ ఆత్మానందం,
0: దిస్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ దిస్ సెల్ఫ్.
1: ఇట్టి ఆత్మానందం ఎవరితోనో పుచ్చుకునేటువంటిది కాదు.
0: సచ్ బ్లిస్ యూ కెనాట్ రిసీవ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: సహజమైనటువంటిది,
0: ఇట్స్ క్వైట్ నేచురల్.
1: అది నీ సొంతమైనటువంటిది,
0: ఇట్స్ యువర్ ఓన్.
1: అది నీ ఓన్ ప్రాపర్టీ,
0: దట్స్ యువర్ ఓన్ ప్రాపర్టీ.
1: ఈ ఓన్ ప్రాపర్టీని విడిచిపెట్టి
0: you give up your own property.
1: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు?
0: You want others property.
1: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
0: Don't bother about others.
1: మనది మనకు చాలును.
0: It's enough. You have this property.
1: మనకు ఉంటుండాలి.
0: You have got a lot of it.
1: మనకి ఏ తక్కువ లేదు.
0: There's no shortage.
1: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
0: The whole world is in you.
1: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
0: Then why do you want anything else from outside?
1: ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడాను నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
0: All the scenario in the world is just out of you only.
1: కన్నులు మూస్తే ఏమీ కనిపించదు.
0: When once you close your eyes,
1: కన్నులు
0: తెరిస్తే
1: సర్వము కనిపిస్తుంటుండాలి.
0: When you open your eyes,
1: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
0: So all the scenery outside is just out of your eye.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But man today is not able to know his own nature.
1: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
0: బట్ హీ అండర్టేక్స్ ట్రావెల్ టు ద లక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
1: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
0: హాఫ్ ఇంచ్ హీ డజంట్ గో విదిన్.
1: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
0: హీ డజంట్ గో
1: బయట ప్రయాణం జరుపుతున్నాడు.
0: హీ మేక్స్ ఔటర్ ట్రావెల్.
1: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే.
0: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
1: నీవు అర ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
0: గో విదిన్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
1: అంతే చాలు.
0: దాట్స్ ఎనఫ్.
1: అన్ని నీకు కనిపిస్తాయి.
0: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
1: కాబట్టి కనిపించేటువంటిదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: సో ఆల్ దట్ యు సీ, వేర్ డస్ ఇట్ కమ్?
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు, కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
1: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ యు
1: సీ మెనీ. చూస్తున్నాం మనము,
0: ఎక్స్‌పీరియన్స్ మెనీ.
1: కానీ మేలుకొన్నప్పటికీ ఏదీ లేదు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు డోంట్ ఫైండ్ ఎనీ.
1: కాబట్టి అది నైట్ డ్రీమ్.
0: That is the night dream.
1: ఇప్పుడు పగలపూట మనం అందరిని చూస్తున్నాము.
0: డే టైమ్ వి సీ ఆల్.
1: అన్ని చేస్తున్నాము.
0: వి డు ఎవ్రీథింగ్.
1: అన్నిటిని అనుభవిస్తున్నాము. కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
0: బట్ ఇన్ స్లీప్ వి డోంట్ ఫైండ్ ఎనీ.
1: దిస్ ఈస్ డే డ్రీమ్, దట్ ఈస్ నైట్ డ్రీమ్.
0: దిస్ ఇస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ది నైట్ డ్రీమ్.
1: నైట్ డ్రీమ్ లో నీ ఉన్నావు.
0: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
1: డే డ్రీమ్ లో నీ ఉన్నావు.
0: డే డ్రీమ్ యువర్ హియర్.
1: అయితే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
0: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్, దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
1: రెండింటి యందు నీ ఉంటున్నావు.
0: ఇన్ బోత్ యు ఆర్ దేర్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
1: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
1: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
0: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
1: నేనే దైవము. ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాడు ఎంతో బోధిస్తున్నాడు.
0: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యూ దాట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
1: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
0: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
1: టీచింగ్. పరులు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
0: యు ఫాలో అదర్స్.
1: నిన్ను నీవు నమ్మటం లేదు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. తనను
1: తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
0: అవుట్ ఆఫ్ దాట్
1: దీని వల్ల
0: సెల్ఫ్ సాక్రిఫైస్
1: రియలైజేషన్ జరగాలి.
0: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
0: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్
1: ఆఫ్ లవ్. ఈ ప్రేమను నీ వ్యర్థం చేయవద్దు.
0: డోంట్ వేస్ట్.
1: ఈ ప్రేమను నీ పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
0: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: అపవిత్రంలో నీ ప్రవేశపెట్టవద్దు.
0: నెవర్ గో ఇన్ ది సీక్రెట్
1: పాత్. అపమార్గంలో ప్రవేశపెట్టవద్దు.
0: నాట్ ఇన్ ది రాంగ్ వే.
1: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీ ప్రవేశపెట్టవద్దు.
0: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే. తుచ్చమైనటువంటి
1: ధనప్రాంతతో నీ ప్రవేశపెట్టవద్దు.
0: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
1: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
0: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
1: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఇంత ప్రేమతత్వాన్ని మనం పెట్టుకుని
0: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
1: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
0: వి ప్రే టు గాడ్ ఇన్
1: ఒక్క దైవ ప్రేమ అణుమాత్రమైన మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
1: కుచేలుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
0: హౌ డు యూ
1: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
0: ఆల్ ద పావర్టీ ఆఫ్ కుచేల వాస్ కంప్లీట్లీ టేకెన్ అవుట్ బికాస్ ఆఫ్ ద ఫిస్ట్
1: భగవత్ ప్రేమ. కణ మాత్రంలో మనకు లభిస్తే చాలు.
0: విత్ డివైన్ గ్రేస్ ఎ లిటిల్ యూ కెన్ అచీవ్.
1: అణు మాత్రం ఉంటే చాలు.
0: ఎ ఫ్రాక్షన్ ఇస్ ఎనఫ్.
1: అంతా మనం సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఏమీ లేదు.
0: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెన్ అకంప్లిష్.
1: శత్రువు కూడాను మిత్రులైపోతారు ప్రేమ చేత.
0: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్.
1: కూడాను సమీపులైపోతారు ప్రేమ చేత.
0: దోస్ దట్ ఆర్ డిస్టెంట్ కమ్
1: క్లోజ్ టు యు. కూడాను సమీపులైపోతారు ప్రేమ చేత.
0: దోస్ హూ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
1: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వి హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
1: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
0: యాస్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ today the whole world is in misery.
1: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
0: There's no love between
1: children. అన్నతమ్ములకు ప్రేమ లేదు.
0: There's no love among brothers.
1: భార్యాభర్తలకు ప్రేమ లేదు.
0: There's no love among the couples.
1: ఈ ప్రేమ ఎక్కడ పోయింది?
0: What happened to it?
1: కేవలం ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
0: The love is missing in our
1: అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
0: We lead our life with artificial love.
1: Artificial love. Artificial love.
0: Everything
1: art is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
1: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
0: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
1: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
0: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఉంటుంది అది భగవంతమైన బలమైన ప్రేమ.
0: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
1: కనుక
0: సో
1: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.

నాస్తికా బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికి స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatundi vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu nathudainatunte vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. Kani ganapatiki ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబౌవ్ హిమ్.
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్ మూషిక వాహన, హూ హ్యాస్ మూషిక అనగా చారియట్,
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ద క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకున్నటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: Idiye nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: In this world there are many that worship Vinayaka, but you don't come across Vinayaka worshipping anyone else.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudu ainatuvanti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti
0: and the community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: In fact, Parameshti, God himself, is the master of this సృష్టి creation, full of సమిష్టి, the society.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: Good and bad do happen in this world.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేం కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: Because of bad feelings within, we find bad thoughts.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: Man is the very form of thoughts and counter thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: The chief spiritual path means maintenance of balance between thoughts and counter thoughts.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there's perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యమునకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: Human life has 12 worries.
0: పుట్టుట ఒక చింత.
1: Birth.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: All action.
0: కష్టములు ఒక చింత.
1: Difficulty.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: చింత చింత.
1: And also failure, the worry.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: This worry is the main thing covering all these 12 facets.
0: మానవుడికి చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: Without chinta, the worry, there cannot be santasa, happiness.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: Out of these chinta difficulty, you will have santosha, happiness.
0: The pleasure is an interval between two pains అన్నారు.
1: Pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: There lies the pleasure in between two pains.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life, there's a lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్యశక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: On this day of వినాయక చవితి, we have special offerings to God.
0: ఈ వినాయకునికి ఉడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: ఎ స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యంను అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్ మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: The steam will help for proper digestion and assimilation of the food partaken.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: Because of this oil content, there will be terrific heat in the stomach part of the human body.
0: సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: Out of this heat, we suffer from so many types of diseases.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partake such food, yet in the stomach part
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: Out of this heat, we suffer from so many types of diseases.

0: He has got a very big broad stomach, but yet he is very healthy.
1: Itti aharam bhujinchetunti vaadu vinayakudu.
0: Vinayaka eats such food.
1: Inte kaadu itaniki Vigneshwarudu ani peru.
0: He has another name, Vigneshwara.
1: Etti baadalaku kaani, etti sukhamulaku kaani, etti santoshamulaku kaani vignamulu sambhavinchavu.
0: There will be no obstacles. There will be no problems in between on his way to bliss and happiness.
1: Vignayaka poojana valla sarva vigramulu kudanu dooram aipothuntai.
0: By praying to Vinayaka, you will be free from all obstacles.
1: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతూ ఉంటుంది, ప్రాకృతమైనటువంటివి.
0: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
1: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
0: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
1: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
0: The outward manifestation is the body.
1: Nivrutti aneetvantidi buddhiki sambandhinchinavi.
0: The inward expression is the intellect.
1: Kanaka buddhiki sambandhinchinatundi eppatiki maarpu chendavu.
0: That which is related to intellect is changeless.
1: Dehamunaku sambandhinchinatundi nirantaramu maarpu chendutu untayi.
0: The physical changes happen quite often.
1: Kanuka మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణ కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
0: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
1: ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
0: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
0: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ the heart will not be in a position to pump.
1: మన దేహములోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
1: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
0: The body gets tired. Supplying blood to 12,000 miles of distance.
1: దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
0: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
1: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
0: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
1: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
0: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
1: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
1: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
1: వినాయకుడు చేసే పని అదియే.
0: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
1: అన్ని భుజిస్తుంటాడు.
0: వీ ఈట్ ఆల్.
1: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
0: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
1: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
0: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
1: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
0: The main cause, principle behind the health is a kind of change in our food habits.
1: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: So we should exercise control over our food habits.
1: ఇంతే కాకుండా
0: not only this,
1: మూషికం ఒకటి ఉంటుండాలి.
0: We also have this rat.
1: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
0: We just take it as rat in the literal sense, but it's not so.
1: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
0: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
1: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
0: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
1: మూషికము చాలా చిన్నది.
0: It is so small.
1: వినాయకుడు చాలా గొప్పవాడు.
0: వినాయక ఇస్ మైటీ.
1: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్

0: this rat as a chariot.
1: మూషికమనగ ఎలుక కాదు.
0: So it's not simple rat.
1: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
0: It only means the darkness of ignorance will carry such heavy head load.
1: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడనగా చీకటియే.
0: So it is darkness only.
1: చీకటికి ఇంత బరువు అనేటువంటి తెలియదు.
0: We do not know the weight of ignorance.
1: ఇలాంటి బరువైనటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
0: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
1: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ బిహైండ్ ద సెలబ్రేషన్.
1: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
0: అండ్ టుడే దేర్ ఇస్ ఎ స్పెషల్ వర్షిప్ మేకింగ్ యూజ్ ఆఫ్ గ్రాస్ గరిక.
1: ఇది ఏ విధంగా వచ్చింది?
0: What is its origin?
1: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
0: At one time పార్వతి అండ్ పరమేశ్వర were playing dice.
1: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
0: As an umpire, Nandi was nominated.
1: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
0: అంపైర్ నంది was declaring Ishwara won in the game of dice.
1: కాని ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
0: But Parvati who lost was very furious.
1: ఇది కేవలము వంచన చేస్తుందాది నంది.
0: And he thought the umpire Nandi is cheating.
1: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
0: And mother Parvati cursed Nandi.
1: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
0: Let you suffer from indigestion.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: నంది వెంట ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
1: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
1: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
0: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
1: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
1: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
0: సో నంది సెడ్ పార్డన్ మీ.
1: అప్పుడు చెప్తాడు
0: దెన్ హి సెడ్
1: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
1: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
0: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద and this garika grass will be offered to you.
1: Yeda grass aneetundi jeevananiki paniki vastundi.
0: This garika grass will give a relief from indigestion.
1: Meer chaala mandiki telusunu,
0: many of you know this.
1: Kukkalu penchetundi varaku laanlo vichinappudu prathi varam kuda nu danni laanlo vadultuntaru.
0: And you know those that were that maintain dogs at the residences, we get them free to move around the lawn.
1: Yella grass okatu untadi garika.
0: And these dogs will catch hold of the white grass.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: As the dog starts eating the white grass, it will be free from constipation.
1: కనుక ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
0: So this ensures health.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి confers health and prosperity.
1: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ స్థితి ద పొజిషన్ మతి ద మైండ్ గతి ది డెస్టినేషన్ సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లూయన్స్
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవునియందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
0: Because of the misuse, we are losing energy by and large.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
0: In fact, there are certain divine qualities within us.
1: ఈ కామక్రోధ లోభములు.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: Desires have no bounds.
1: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
0: When one desire is fulfilled, we move on to the next.
1: దీనికి అంత్యమే లేదు.
0: It has no end.
1: కనుకనే ఇది కామం.
0: This is
1: క్రోధము.
0: Then anger.
1: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
0: And this is very bad.
1: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
0: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
1: కోపము కలిగిన వారికి,
0: the one who is angry,
1: ఏ పనియు ఫలింపకుండు,
0: will never be successful.
1: ఎగ్గును గలుగును,
0: he will have difficulties.
1: పాపపు పనులను చేయుచు,
0: he will be committing sinful acts.
1: పొమ్మని పించుకొనుట చేకూరుచుమే,
0: and he will be put to all insults and humiliation.
1: తన కోపము తన శత్రువు,
0: his anger is his enemy.
1: తన కోపము తనకు సచ్చ,
0: and in fact the happiness gives you protection. And your compassion is your
1: relation. సంతోషమే స్వర్గము,
0: the very happiness is the hell.
1: దుఃఖమే నరకమండ్రు,
0: and your misery is the hell.
1: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
0: Therefore anger will lead to the decline and the ruin.
1: ద్వేషము
0: and hatred,
1: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
0: And hatred is more devilish ఎవరిని
1: మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
1: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramlike cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
1: because
0: of his bad.
1: Ee kamakrodha deshamula vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: When these three things are totally removed,
1: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we'll never lose our life.
1: మన దుర్గుణములే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
1: కనుక
0: reflection,
1: ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
0: Therefore we should kill these three evil traits, the anger,
1: వచ్చినా కూడా మనం ఇది నా యొక్క గుణములు కావు.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires, grow more in this.
1: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.
0: Human life is a four-storied mansion.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: రిక్లూజ్.
1: నాలుగవది సన్యాసం.
0: ఫోర్త్ వన్ రినన్షియంట్.
1: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యమే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
0: Three fourths of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మాకు కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము?
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate, brahmachari means the one who moves about Brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని
0: స్మరించు. వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లైఫ్.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: ఎండ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: దిస్ ఎన్షోర్స్ ది సేఫ్టీ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: You see the wall.
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building.
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation.
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డు నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇదివే.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
1: నిరంతరం కూడా దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసమే ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే.
1: ఆచార్యుడు అంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate is a
1: teacher. కాబట్టి ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు. కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడైనటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఏ ట్రూ ఆచార్య ప్రిసెప్ట్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus, we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రమే ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, Dronacharya and Bhishmacharya.
1: Dronacharya Pandavulakanta guru ayyadu.
0: Dronacharya is the preceptor of all Pandavas.
1: Idi kevalam deha vidyalanta kuda nerpinchadu.
0: He taught them all expertise in archery.
1: Bhishmacharyudu hrudayaniki maatrame guru ayyadu.
0: Bhishmacharya was the master of their
1: heart. Sankalpamulanta kuda nu pavitram gaavistuntu vachadu.
0: He sanctified all the thoughts.
1: Kanukone talli maatanu javadatakunda
0: he obeyed the command of the mother.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: అండ్ హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
1: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
0: యాజ్ హీ ఒబేయ్డ్ హిస్ పేరెంట్స్ హీ వాజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
0: ఇట్స్ నాట్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is wisdom.
1: ఒక్క దైవత్వం తప్ప అన్ని స్మరించకూడదు.
0: One should not think of anything other than దైవత్వానికే
1: మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ విత్యార్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavalu
0: for 58 days.
1: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikichi taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of mother.
1: Talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadaviki poye munduga
0: before leaving the body.
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్. హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులతో ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువాన వివిత్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయం నందు అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the battlefield, we don't observe the harm or
1: ill. నేను వేశాను అంబులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డి.
1: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్
1: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
1: కానీ దీనికి మీరేమైనా వగుస్తున్నారా?
0: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
1: ఇది యుద్ధ సమయము.
0: It is battle time.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: During war there is no
1: జయాపజయం మాత్రమే ఉంటుండాలి.
0: It is only the triumph victory that matters.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయన నాకు దాహము. ఇది అంత్య సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58th dinam pranam vadultunnanu.
0: 58th day I'm leaving this body.
1: Kanukane na tallini techi na notlo poyamannadu.
0: See that my mother shower water.
1: Talli Ganga Devi.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: ఆ తల్లిని తెచ్చిన ఆ యొక్క నోట్లో వేయమని చెప్పాడు.
0: See that Ganga water is brought to me.
1: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి నొప్పి కొట్టాడు.
0: Immediately Arjuna shot an arrow towards the ground quite close.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: Then Ganges just came up like a fountain.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: And the water, it was just swallowed by Bhishma there.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: Bhishma is a liberated
1: noble soul.
0: He's the one of wisdom.
1: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
0: He is the very personification of all forms
1: of
0: knowledge. He has got all fluent.
1: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
0: He did everything.
1: ఎవరికి అపకారం కోరడు.
0: He didn't harm anybody.
1: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నును మూసాడు.
0: After drinking the water, he ended his life.
1: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీని సమాప్తి కూడా జరిగింది.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him by
1: Arjuna. Arjuna అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: Many people have this name Arjuna.
1: కాని అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: శ్రీశైలం లోపల కూడాను
0: అర్జున
1: మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
0: And we have names. బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున బ్రహ్మరాంబ
0: మల్లికార్జున బ్రహ్మరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగా ఏమి? ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: Mallikarjuna, meaning pure white flower with nectar.
1: Brahmaramba.
0: Brahmaramba.
1: Amba anaga talli.
0: Amba is mother.
1: Brahmana anaga tummeda.
0: Brahmara is honey bee.
1: Aa tellan tummeda.
0: The honey bee.
1: Ee yokka brahmaramlo anaga Arjuna yokka pushpamlo cheripothundi.
0: The honey bee gets into the flower, the jasmine with the nectar.
1: Arjuna anetundi tellati pushpamlo cheri danlo unna makarandani teeni.
0: As the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar
1: చేసుకుంది.
0: And then gets its life redeemed.
1: కనుకని అర్జునత్వము చాలా అనేక అర్థాలకంతా కూడా మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విజయను ప్రయోగ పెట్టినటువంటి వాడు కాదు.
0: In fact, he didn't fight with anybody without any reason.
1: ఏదో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
0: He had to fight in war times.
1: కానీ కృష్ణుడు కూడాను,
0: కృష్ణ
1: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: You are sending me as an emissary. Whom should I call?
1: యుద్ధము జరగకూడదు. యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పెట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు, కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనచ్చకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు, కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం, బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్.
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు, అన్ని విధాలా మాట్లాడిచ్చాడు. కృష్ణుడు ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జున కే
1: అర్జున
0: అర్జున
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైన.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టొస్తున్నావు,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: డ్యూరింగ్ వార్ ఎనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్, దోస్ హు ఆర్ నాట్ ఇన్.
1: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
0: హు ఆర్ నాట్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. కృష్ణ
1: అర్జున,
0: అర్జున
1: యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: కనుకనే యుద్ధములు పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: On the battlefield, one is ready to give life or take life.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: There are none who are not guilty.
1: ఇందులో అందరూ కూడా అపరాధులే వస్తున్నారు.
0: All are guilty.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: So be ready to fight.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said.
1: కానీ కృష్ణ,
0: కృష్ణ
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: ఇట్స్ గ్రాస్ ఇన్జస్టిస్ బికాస్ దే ఆర్ యాక్సెప్టింగ్ టు ఫైట్.
1: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: కౌరవర్స్ వర్ నెవర్ ప్రాపర్ ఎట్ ఎనీ టైం.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: అండ్ దే ప్రేడ్ టు దేర్ బ్రదర్.
1: ధర్మజాల దగ్గరికి పోయాడు.
0: దే వెంట్ టు ధర్మజ.
1: ధర్మజకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: He to have to concede.
1: నకుల సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడి కూడా లేదు.
0: Though they are very young, their qualities are so great that more than that of Dharmaja and Arjuna.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: They wanted one.
1: కృష్ణ,
0: కృష్ణ
1: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: యు సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హిస్ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగించబేలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీలా?
0: And is it proper to
1: bite the avagilo malle poola vejadallu leela?
0: Is it possible to throw flowers on fire?
1: Mushkarunde brola
0: in front of if
1: he talktune meela
0: with the listen to good word
1: unajala yela ee sandhi maatalika gopala.
0: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
1: Is it gopala?
0: No more of speaking anymore
1: an cheppadu.
0: He said so.
1: Siddham ayyaru.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికి
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధం చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: fear because good
0: people also
1: ఎవరిని చంపుతామో ఏమో.
0: Who are going to be killed, he doesn't know.
1: ఆ పుత్రులను పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad
1: about this. ఈ బాధను వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ,
0: కృష్ణ
1: ఇంక వద్దాం,
0: లెట్స్ గో,
1: ఇంటికి వెళదాం అన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళుదామన్నాడు.
0: లెట్స్ ఇట్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రొవోక్డ్ మీ టు ఫైట్ And having come here, you wanted me to return?
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: Why should you come here when you are fear stricken, afraid?
1: ఇందరి బంధుపుత్రు పురుతు గురుపుత్రుని చంపి భరించుటెట్టును?
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilo.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Na kallulu tiruguchunnavika.
0: My head is reeling.
1: Kalamu gadupu kadalu minikinnannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu?
0: Arjuna,
1: piriki panda. అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్, హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్? వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: కమింగ్. ఇంత మాత్రమే నీవెందుకు రావాలి?
0: వై షుడ్ యు కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యట్ హీ కుడ్ నాట్ పికప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
0: And Krishna jumped into the chariot.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanu ani cheppavu.
0: In the beginning you
1: made yuddham chesthe mee matanu odipoyinattu avutundi Krishna. Meeru odipovachunu kaani mee matanu matram odipovakoodadu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
1: Neevu povakoodadu. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
1: చీయగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొరగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: Needu Bhishmani champudu.
0: I'm ready to kill Bhishma.
1: Ninnu kaatu.
0: I'll protect you, Arjuna.
1: Vidu Arjuna yanchu mad Bhishkavasti.
0: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
1: Kerala chanjanchu devunde dikku naaku annadu.
0: Therefore God only should come to my refuge.
1: Yavaro naaku dikku kaadu. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna who is prepared to kill me now can only protect me.
1: Chuchara evaru champadaniki vachunnaro athane naaku dikku annadu.
0: The killer will be the protector.
1: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu tanaki priyamainatti vaadu.
0: Bhishma was very much adored by all those people, the friends and enemies.
1: Ilanti gnanamunu kurinchinatunti vaade Bhishmacharyudu.
0: Bhishmacharya is the one of wisdom.
1: Bhishmudiki poorthi gnaname.
0: Bhishma represents the totality of wisdom.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
0: భీష్మ ద వైజ్
1: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులార
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను
0: the history which is sacred
1: ennio antaratmanto koodinatundi pavitratalanta unnai
0: has got so many subtle secrets behind
1: kaani pillalu evaru ye charitrana kuda chadavaru
0: but the students do not read the history
1: ee novels kathalanta chadukuntu kurchuntaru
0: but they read novels and stories
1: ee kathallo ye matram kuda meaning undadu
0: the novel stories are meaningless
1: ee kathalu chadatamanta vyathane
0: it is all vyatha the misery
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఈస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: దట్ ఇస్ యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకని సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేవిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికీ పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి ఒక విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సెక్రెడ్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయుడే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిత శాంతి నది హరి భజన వినాశిత శాంతి నది
2: హరి భజన వినాశిత శాంతి.

పరమ పావనమైన భారతావనియందు సహనమం మదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ.

పుట్టెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చు

0: ಯ ವೀರಸುತುಡ ವಿನುಡು ಭಾರತೀಯ ವೀರಸುತುಡ.
1: ಇಟ್ಸ್ ನೋ ನೇಷನ್ ವಿದೌಟ್ ಮೊರಾಲಿಟಿ. ದ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಅಂಡ್ ದ ರೆಪ್ಯುಟೇಷನ್ ಆಫ್ ದ ನೇಷನ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ದ ಮೊರಾಲಿಟಿ. ವಿದೌಟ್ ದಟ್ ದ ನೇಷನ್ ವಿಲ್ ರೂಯಿನ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಅಂಡ್ ಇಟ್ಸ್ ದ ನೇಷನ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಾಟ್ ದಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇನ್ ದಿ ಟ್ರೂ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್.
0: ವಿದ್ಯಾರ್ಥಿಗಳು,
1: ಸ್ಟೂಡೆಂಟ್ಸ್,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: Among human beings today, we find intelligence more and more.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: They have limitless intelligence, no doubt.
0: కానీ గుణము మాత్రము కించిత్తైన కూడాను కలగటం లేదు.
1: But not even a trace of character is noticed.
0: ee naati manavudu sanketika vijnana shastramunu viruviga penchukoni kevalam manavudu pakshulu vale aakashamulo sancharistunnadu.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడా నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish. But
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: Manavuniki bhoomiye aadharam.
1: For mankind, earth is the base.
0: Aadharamaina bhoomini vadali aakasham nundu sancharinchatam nechukunnanta matramuna manavuni yokka telivi teetalu periginavani bhavincharadu. Idi kevalam oka bhrantiye matrame.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: Taalam dappina maata ఆట, భూమిని విడిచిన మాట ఉంటే మాట ఏమాత్రము పనికి రాదు.
1: వాట్ ఆల్ దట్ యూ టాక్ అండ్ వాట్ ఆల్ యూ ప్లే, వాట్ ఆల్ దట్ యూ ప్లే, వెన్ వన్స్ యూ లీవ్ దిస్ ఎర్త్, దే ఆర్ యూస్లెస్.
0: ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వీఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits.
0: అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం.
1: To unify all these bits of cloth into one, it is difficult.
0: ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కానీ ఆనందము కానీ జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: ది యూటిలిటీ అండ్ ద కన్వీనియన్సెస్ అండ్ ద బ్లిస్ డిపెండ్ ఆన్ దిస్ యూనిటీ.
0: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: విద్యార్థులు ఉన్నారు,
1: దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
1: స్టూడెంట్స్, యూ కలెక్ట్ 2 meters ఆఫ్ క్లాత్. If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసి చేస్తాడు.
1: టైలర్ వాట్ హీ డస్ ఇస్ దిస్ 2 మీటర్ క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హీ కట్స్ హీ కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాల్స్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా బుష్ కోట్ కుట్టాలి అంటాడు.
1: You say, tailor, stitch a bush coat for me.
0: అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు

0: hands in the pockets.
1: ఈ 2 meters cloth ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
0: He cuts this cloth into bits.
1: అనేక ముక్కలుగా చేసేది ఏది?
0: What is that cuts?
1: Scissor, కత్తెర.
0: It's only the scissors that cut.
1: అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
0: The tailor will again make all these bits into one shirt.
1: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
0: What is that unifier?
1: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అనగా సూది.
0: It is a needle that unifies all these bits into a shirt.
1: అన్నింటిని ఏకం చేసేటువంటిది నీడిల్.
0: It is a needle that unites.
1: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
0: One is made into many by a scissor.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు కానీ ఏకం చేసేటువంటి నీడిల్ గా తయారు కావటం లేదు.
0: Today every man has become a scissor but not a needle.
1: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
0: And he thinks that he is intelligent.
1: ఇది కాదు మన తెలివితేటలు.
0: He is not intelligence at all.
1: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వంతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
0: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
1: ఒక కుటుంబం ఉంటుంది.
0: There is a family.
1: తండ్రి కుమారుడు.
0: There is a family, the mother, father and the son.
1: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
0: When father works day and night and earns money, mother is extremely happy.
1: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
0: When the father returns home without earning money, without any job, mother
1: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
0: The son has been noticing the sadness and the happiness that happen every day.
1: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
0: Life is the combination of pain and pleasure.
1: సుఖదుఖి సమేకృత్వాలాహుమా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
0: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
1: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
0: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
1: Talli Devi, nenu ee baadhalanu bharinchukolenu.
0: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
1: Ee bharyato nenu jeevinchalenu.
0: I can't live with this wife.
1: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
0: He prayed to Goddess Mother, see that his wife dies soon.
1: Tathastu annadi Devi.
0: The goddess said, yes, let it happen.
1: Maraninchindi talli.
0: The mother died.
1: Ee drushyanni chuchadu kumarudu.
0: The son watched this scene.
1: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
0: The very son went to the temple of Kali.
1: Dirghamainatunti manasto prarthinchadu the kalika devini.
0: He prayed to Goddess Kali fervently, unceasingly.
1: Prakashamaindi.
0: Kali manifested there in front of him.
1: Nayana, em kavali ani prashninchindi.
0: She said, oh son, what do you want?
1: Na tallini bratikinchu unnadu.
0: He said, see that my mother come back to her life.
1: Talli.
0: The Kali said, yes, let it happen.
1: Tandri chavunu koraadu. Kumarudu jeevitanni koraadu.
0: The father prayed for death while the son prayed for life.
1: Kattagattu prarthana emiti chavu mara jeevitamu ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyamayipoyindi.
0: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
1: తల్లికి మంచి గుణమును సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
0: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ హి ప్రేస్ ఫర్
1: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
0: కాండ్ ద ఫాదర్ ప్రే టు దేవి కాళి ఫర్ గుడ్ క్వాలిటీ.
1: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్ ఇట్ లెడ్ టు బర్త్.
1: దీనికి ప్రార్థనలు ఎందుకు?
0: వై షుడ్ యు ప్రే?
1: పునరపి జనన

0: దేవుడి ఉడమతి. పునరపి జననం పునరపి మరణం.
1: The cycle of birth.
0: జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలో పనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్. వై?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ దిస్ దట్ వీ షుడ్ ప్రే ఫార్.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kani oka krutagnatanu chupeetundi reetiga kanti daralato vaari krutagnatu chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదట వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణం ఇచ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ us has got to be remembered and we should express our gratitude shedding a tear.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యుల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినము నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you'll be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you'll be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainatundi jagattunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకుని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ మై ట్రేస్ ఎనీవే.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్కు కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically
0: strong. జనబలము భుజబలము ధనబలము సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను ఇష్టమే.
1: బట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ విల్ బి యూస్లెస్.
0: మహాభారత యుద్ధమునందు
1: యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ భారత్
0: భుజ బలంబు గొప్ప బుద్ధి బలంబుండి
1: విత్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: Karnudantati vaadu kadapatike mayye.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: Veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Puramu.
1: Earlier.
0: Delhi ni yelatvanti okka chakravarti.
1: A king who ruled Delhi.
0: Mohammedans ga undetvanti varu.
1: He was a Muslim.
0: Atanu. Mahabharatam yokka pavitratam anta kodanu chakravarti sravanam chesadu.
1: He heard the mystery, greatness of Mahabharat.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: He recognized the fact that the five Pandavas, they stand for virtue and character.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: He wanted to acquire that character.
0: నన్నయ్య బట్టు చిక్కన సోవియాది ఎర్రప్రగడ మాదరగానమన్న పింగళ సూరన్న రామరాజు భూషణుడు తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజం పండితులు.
1: He summoned all the scholars.
0: నన్నయ్య భట్టు తిక్కన సోమయాది ఎర్రాప్రగడ మాదనగారి మల్లన్న పింగళి సూరన్న రామరాజు భూషణుడు రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: There are 8 elephants in scholars.
0: వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: He convened a big conference.
0: Conference lo em cheppadu?
1: What did he say there?
0: Oh mahapanditulara,
1: oh great scholars,
0: meeku goppa bahumathulu nenu andistanu.
1: I'll give you rewards.
0: Ee mahabharata yuddhamu, ee mahabharatamlo undinatundi okka charitranta kudunu naaku polika cheyinattuga meeru rayandi annadu.
1: Oh scholars, write entire mahabharat as my story.
0: Mahabharata yuddhamulo goppa సత్యవంతుడు ధర్మరు ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనిష మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేడ్, తానిష వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ, దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్.
0: యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానిష సేడ్, ఐ విల్ పిక్అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానిష గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానిష, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: ఆల్ మై ఎనిమీస్ ఆర్ కౌరవస్.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: వీ హండ్రెడ్స్ ఆఫ్ ది లాట్.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యు జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హూ యాజ్ కౌరవస్.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: Tanisha garu,
1: he said, Tanisha sir,
0: pandavulanta saripoyinaru,
1: pandavas
0: ee mantru nalugurlo evarno okaru teeskuntavu, meeru dharmajudu ettaru, indulo bhujabalam unnatunte vaadu bhimudu avutadu, buddhibalam unnatunte vaadu arjunudu avutadu, inka clever ga oka telivitetulu kalinatunte vaaranta nakulu sahadevulu aipotaru.
1: He said, Tanisha, you stand for dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima.
0: Kanuka meeru dharmajuna ainappudu mee bharya Draupadi kavalsi vastundi annadu.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: Appudu tana bharya Draupadi ainappudu ee mantrulukante kuda taanu kuda Draupadi kavali.
1: When he has a Draupadi,
0: aame paanchali.
1: When he has got his wife Draupadi to play that role.
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharat.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the ploy.
0: Meenaatu telivitetalanni kudunu ee vidhamaina pedamargam vattipothundayi.
1: All the intelligence today is along the wrong path.
0: Kavalsinta telivitetalu untundadi.
1: They are very intelligent, no doubt.
0: Emi prayojanam?
1: What is the use?
0: Enni telivitetalu undinappatikini,
1: in spite of all
0: intelligence, gunamaneetundi koncham untunte entaina manam sadhinchavachchu.
1: With all the intelligence, there should be character also to be successful.
0: Yemelu biyelu పాసై వచ్చియు పెరుగాంచిన పెద్దవారలైన.
1: యూ మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ద డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్.
0: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: యూ మే బి మెరిటోరియస్ పీపుల్, ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్.
0: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద.
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
1: They are never equal to a devotee.
0: నీదు భక్తులు గానిదే రాదు ముక్తి.
1: If they are not your devotees, they will never attain liberation. ఇంతకన్ననే
0: రెడ్డి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: విద్యార్థులారా,
1: students,
0: ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి,
1: having been born in sacred Bharat,
0: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది కానీ గుణం అనేటువంటిది అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: మనం సంపాదించవలసినటువంటి రెండే,
1: we have to possess only two.
0: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: దీస్ టూ ఆర్ ఎటర్నల్ ట్రూత్స్.
0: ఏదది?
1: వాట్ ఆర్ దే?
0: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
1: వన్ ఇస్ ధర్మ రైచియస్నెస్, సెకండ్ ఫేమ్ కీర్తి, దే ఆర్ పర్మనెంట్.
0: అనిత్యం జీవనం లోకే,
1: దిస్ లైఫ్ ఇస్ ట్రాన్సియంట్.
0: ఇదంత అనిత్యమైనటువంటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ.
0: అంత కదిలిపోయే మేఘం వంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: పుట్టినాడు, పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: And a child is born, everybody started addressing.
0: After 10 years, boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time, they address him as boy.
0: 30 years కు మ్యాన్ మ్యాన్ అని పిలిచారు.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years కు గ్రాండ్ ఫాదర్ అని పిలిచారు.
1: And later he is called
0: child, boy, man and grandfather ఒక్కడే.
1: Child, boy, man and grandfather.
0: కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: Only one person is there.
0: కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: Basing on the age, he gets all.
0: ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్.
0: అది ఏ? టైం, కాలం.
1: దట్ ఈస్ టైం.
0: టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: టైం ఈజ్ వెరీ వెరీ
0: ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్
0: టైం. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: గాడ్
1: టైం ఈజ్.

0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాళ్ళకి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్ యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంతో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ముక్కాల భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి ఒక మాటల తోపల కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించటము, విమర్శించటము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడా కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్ముడగునయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant.
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If we don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మపాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worse than
0: the sinner. మన భారతదేశంలో కష్టించి పనిచేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్ వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నము కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
0: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Hard work chaval.
1: Hard work is essential.
0: అప్పుడు మన జీవితం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
1: Then our life will be healthy.
0: ఆరోగ్యమే కాదు, ఆనందంగా కూడా ఉంటుంది.
1: Not only health, it will be.
0: కానీ ఈనాటి పనికి పరారు, తిండికి తయారు.
1: But we run away from work, but we are ready for food.
0: ఇంకా arguments.
1: Then we indulge in argumentation.
0: ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వాడు పూర్తి మట్టే ఉంటుండే తల్లో.
1: He is a dunce, dull-headed if you argue.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunadi goppa prabilta.
1: There is lot of expertise and knowledge information
0: Kari
1: in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book
0: Kari
1: into your mind.
0: Mastakanni pustakanga marchavaddu.
1: But never transform your mind into a book.
0: Teliyinatundi vaade argument lo praveshistadu.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫూలిష్.
0: ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు.
1: యు థింక్ వాట్ ఈస్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యు హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్గ్యూ?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యు కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్. అది
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యు ఆర్గ్యూ ఆన్ దట్ యు డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is waste.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda potuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: Ee teliyinatundi dantlo manam praveshinchadam chetane old age kick lo manlo praveshistundadi.
1: If you argue on those matters that you do not know, age advances. Students.
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఐదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడా రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో, పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ వుడ్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్స్.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: దే హావ్ సబ్మిటెడ్ ఫర్ మనీ.
0: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
0: పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: దే హావ్ బికమ్ లేజీ బగర్స్.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని.
1: దేర్ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
0: కానీ మనం ఏనుగుల వంటి వారము.
1: బట్ వర్ మైటీ ఎలిఫెంట్స్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its strength.
0: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
0: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హెస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది.
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Tyagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava nandiga bhagav manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jeevitamlo undatundi vade Shivudu.
0: The one in life, alive, is
1: Jeevitam lenatundi vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabatti Shivudu anaga manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu bhuvara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got
1: the attitude. Tirigi marak paryayam.
0: And same Tyagaraj said in another instance.
1: Yemiti. ప్రతి ఒక్కటిని భగవత్ శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ పవర్.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని భగవంత్ యొక్క శక్తిలే.
0: వాకింగ్, టాకింగ్, ఈటింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ పవర్.
1: అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ పవర్.
1: కానీ
0: బట్
1: ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెము విసుగు పుట్టింది.
0: అట్ వన్ టైమ్ త్యాగరాజ వాస్ డిస్కస్.
1: త్యాగరాజు అన్న అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have?
1: ఇంకా నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా?
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you?
1: నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no power.
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హ్యావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడిపోయి నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ యూ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: ఓ, ఇట్స్ మై మిస్టేక్.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున
0: will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a motor?
1: Lakshmi Devi valachuna.
0: Will the concert Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Suchva buddhi gala bharatudu chuchi chuchi rukuna. Aparama bhakti yantu gopara. మీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హౌ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్.
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ హూ
1: పిచ్చివాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: స్వామి, విల్ దట్ గాడెస్ ఆఫ్ వెల్త్ ఎవర్ వర్షిప్ యు?
1: లక్ష్మీదేవి కొలచున.
0: గాడెస్ ఆఫ్ వెల్త్.
1: నీలో శక్తి లేకపోతే ఆమె వచ్చి నిన్నెందుకు కొలుస్తుంది?
0: ఇఫ్ యు హావ్ నో పవర్, వై షుడ్ షీ సర్వ్ యు?
1: సూక్ష్మ బుద్ధి

0: Will that highly intelligent Bharata serve you? Your power is mine.
1: Ni shakti, Swami.
0: How great is
1: there
0: the power? We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: మై ఫీలింగ్ సో
1: నేరు. నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: ద వెసల్ ఈ సో స్మాల్ దేర్ ఫోర్ ఐ కుడ్ కలెక్ట్.
1: కాబట్టి నీది కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై ఈ
1: పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్ లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: Live in love. ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical spiritual.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because of bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: My friends are going, let me go.
1: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: The father said, you cannot follow our tradition and culture.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: There is no chance to repeat Gayatri mantra.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: You cannot offer your morning prayer.
1: నీవు చేస్తుంటే వీడు ఎవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: If you do that, people will make fun of you.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: But this foolish fellow determined to go.
1: కానీ ఒకే కుమారుడు.
0: But he's the only son.
1: ధనేష్ణ ధారేష్ణ పుత్రేష్ణ ఈ ఈశ్వరప్రేమలు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: mankind. ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు ఢిల్లీకి, వెళ్ళాడు పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And it's for father told his son, wherever you may go, our family deity is there.
1: Kalika matram nee nirantaram hrudayamlo chintistu untundu.
0: You think of our family deity every day.
1: Gayatri devini nee chintistu untundu.
0: You chant Gayatri.
1: Om bhurvasvaha tatsaviturvarenyam bhargo devasya dhimahi diyo yona prachodayat. Ee mantranni nee marchakunda untundali anna.
0: Never forget Gayatri mantra any day.
1: Sare ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: హీ వాంటెడ్ టు రీచ్ అమెరికా సమ్వేర్ అదర్ బికాజ్
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: నథింగ్ అదర్ మచ్ వర్స్ దాన్ దట్.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యువస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హీ వాంటెడ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి
0: యూ మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డస్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి యొక్క తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
0: షీ ఈజ్ ఎ లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి తండ్రికి ఇచ్చింది.
0: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హీ టోల్డ్ ద
1: ఫాదర్ ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
0: Father, I should stay here in America for 5 years.
1: అదే ఇంకా పూర్తి కాలేదు.
0: And really he has not completed the study for which he has gone all the way.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: He is only spending the money sent to him by his parents.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of the cat.
1: ఎవరు చిక్కలేదు పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీబడి, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసేది.
0: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: శివాన్ని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. They wanted the son to return.
1: Kani pothu teri dabbu pampistado ledo nanna ani bhayamto vachadu.
0: Out of fear whether father would send money or not, ultimately he returned.
1: Evo vastunnadu ani talli dandu chaala aanandincharu.
0: The parents are happy that
1: job lo kodanu nenu talli ni marchatam ledu gayatri pooja chestunnanu ani aneka apaddalanta raastu vachadu.
0: In every letter he started writing all lies, falsehood, telling that he has not forgotten Gayatri.
1: Erudrom lo poi tandri receive chesukunnadu.
0: Father received him there, therefore.
1: Father pettukunnadu.
0: And he was there.
1: Neruga mundu Kalika deva daggariki vellaadu.
0: And took his son.
1: Endukante pampinchinappudu aame aashirvaadalato pampinchadu.
0: He took his son straight to the temple of Kali because he did it earlier.
1: Aame yokka aashirvaadam teeskoni intiki teesukoni povalani tandri yokka aasha paapam.
0: He wanted the blessings of Kali before they reach home.
1: అక్కడికి పోయా నాయన నమస్కారం చేయరా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
0: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
0: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇదా నువ్వు నేర్చుకుని రావటము?
0: ఈజ్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్లిపోమన్నాడు.
0: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హౌ ఆర్ యు మేడం,
0: కాంట్ యూ సే ఓ మదర్ గాడెస్, వై షుడ్ యు సే మేడం?
1: ఎంత పొగరు, ఇది మానవత్వమా?
0: ఆర్ యు హ్యూమన్?
1: విధంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా?
0: ఇస్ ది క్వాలిటీ ఆఫ్ రాక్షస
1: లక్షణం,
0: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
0: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
0: అండ్ వీ ఫైండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కావాలి.
0: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్ మోరల్
0: మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
0: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
0: ద కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
0: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
0: అండ్ మొరాలిటీ ఇన్
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
0: మొరాలిటీ ఇన్
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
0: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
0: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
0: ద స్కిన్ ఆఫ్ ఏ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ డెడ్ యానిమల్.
1: చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
0: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
0: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
0: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
0: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
0: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
0: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కో.

পিতা বন্ধু সখ সবাই রাম নাম ভক্ত জনর জীবন ধন এক রাম নাম।

0: The green vegetable that one purchases is worth 12 paise to anas, beda. But to fetch it home, he pays 4 anas, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదం.
0: ఆఫ్ ఆల్ ద డివైన్ గిఫ్ట్స్ ద మోస్ట్ ప్రెషస్, ద మోస్ట్ హైలీ వాల్యుబుల్ ఈజ్ దాట్ ఆఫ్ టైమ్.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: గాడ్స్ గిఫ్ట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటి.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫోర్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల, ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులముల యందు.
0: ఇన్ దోస్ గురుకుల్ సెంటర్స్, ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, there was no scope for any black practice or bad company.
1: Kanukane aanati vidyarthulu yendu samyamamu aneetundi emito chakkaga artham chesukuneetundi varu.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: Samyam anagane indri nigrahamu.
0: Samyamamu means control over the senses.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ కుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ సొసైటీ అండ్ సిటిజన్స్ దేర్.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలములో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: Such educated people of those times in Sanskrit were called sakshara.
1: సాక్షరుడనగా సర్వేంద్రియములను నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకుని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి యొక్క దాత అని పేరు.
0: The word sakshara means the one who has control over the senses, the one who is educated and who prays for the welfare of the world.
1: కాని ఈనాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: But in modern students, this samyama, control over the senses, is missing.
1: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
0: They see all the scenes they are not supposed.
1: వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not.
1: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకోలేక ఇంద్రియములకు స్వేచ్ఛావిహారం నొసంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas. They even cannot understand the respect and the affection of parents. In the first instance,

0: by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేయకపోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో, పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: పనులను చూసుకోవాలి.
0: One has to attend to household.
1: తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు నీవు పాల్గొనాలి.
0: You should also associate with the household.
1: చేతన ఎంత రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: That is the meaning and the purpose of the parents praying for a son.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main aim of every son should be to make his parents very happy.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీ ఎందైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people.
1: మానసిక టెన్షన్ ఉండకూడదు.
0: Students, youngsters, should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: This tension is more among youngsters than elders.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ టెన్షన్ వరీ వి ఫాల్ సిక్.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ద ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటుందనేటువంటిది తల్లిదండ్రులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm. Therefore they are dull.
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Man has all faculties latent.
1: ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: With all the inherent capacities, he is not able to experience and enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇందులో ఉంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపర్, జెలసీ, ఈగో, హీట్ రేట్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్

0: bad qualities like jealousy, ego, temper.
1: జడమైనటువంటి ఒక పదార్థం ఎందుకు కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: Even the inert matter transforms because of the effect of the environment.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The vibration should be sacred.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: చాలా మంది తెలుసును పిల్లలకు.
0: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
1: హైదరాబాద్ లోపల,
0: దేర్ ఇన్ హైదరాబాద్
1: సెంటర్ రోడ్ లోపల,
0: ది సెంట్రల్
1: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
1: అది ఏ కాలం నందు ఏ మహనీయులో ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు.
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్, యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైనటువంటివి.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాస్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ కూడాను ఈనాడు ఆ దాని చుట్టూ కూడాను కార్లు, బస్సులు, ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
1: అన్ని పట్టణాలు ఎందుకు కూడాను ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు, బస్సులు, ఇవన్నీ కూడాను దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కన్వీనియన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంకా పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ డిసైడెడ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ
1: ట్రాన్స్పోర్ట్. చార్మినార్ భవనం కూలిపోతుంది అన్నారు.
0: దాట్ దిస్ చార్మినార్ బిల్డింగ్ విల్ కొలాప్స్ క్వైట్ సూన్.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: అవర్ బాడీ లైక్ ఎ మ్యాన్షన్ బిల్డింగ్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఇన్ డ్వెలర్.
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యూ కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దెర్ బి మెంటల్ టెన్షన్.
1: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: మానవుడు అనగా ఆనంద పిపాసి.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: దేని వల్ల?
0: What for?
1: ఆనందం నుంచి ఆవిర్భవించాడు.
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Having been the product of bliss, he wants to be blissful.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: But the modern students, no face is blissful.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: బట్ అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ స్మైల్ ఆల్ ద టైమ్.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: బికాస్ దే ఆర్ సరౌండెడ్ బై డివైన్ వైబ్రేషన్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుట్టు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బై బ్లిస్ పెయింగ్ మనీ.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: దిస్ బ్లిస్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్.
1: ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: ఇట్ షుడ్ బి బోర్న్ ఒరిజినేట్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ నేచురల్.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: యు సీ ఎనీవేర్ అవుట్ సైడ్
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: ఇట్ అపియర్స్ యాజ్ దో స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్.
1: చూస్తే అది నవ్వు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇస్ నాట్ ఎ స్మైల్.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటది.
0: ఫ్రమ్ టాప్ టు టో హీ ఈస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: Because he is restless, it appears. It appears as though he is smiling.
1: And now you can see a cast oil face.
0: Even in that smile, you see a cast oil face.
1: కారణం ఏమిటి?
0: Why?
1: Unnecessary. అనవసరంగా మీ యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
0: Because these students entertain unnecessary thoughts.
1: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయం తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
0: As a student, we should not entertain any other thought other than our study.
1: Vidyarthi అనేటువంటి పదమునకు సరైన అర్థము.
0: That is the true meaning of this word, student vidyarthi.
1: అర్థైతి విద్యః. ఈనాడు విద్యార్థులు విషయార్థులుగా మారిపోతున్నారు.
0: But vidyarthi, the student, is now a విషయార్థి.
1: ఈ విషయార్థిగా మారిపోవడం చేతనే తన యందు ఉండేటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
1: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ the positive vibration that will encourage us.
1: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహము లేక సంబంధము లేక బాంధవ్యము ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురి అయిపోతారు.
0: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
1: కనుక మనం కంపెనీని కూడాను మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
0: Therefore, we should see that our company will be good.
1: ఏ విధంగా ఉండాలి?
0: How should it be?
1: చూడు, భూమి పైన మట్టి ఉంది.
0: You find the sand on the
1: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
0: The sand will go up not because of the wings it has.
1: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
0: Nor does it go down with legs.
1: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
0: As the sand is in company of the air, it will be dust that will shoot up.
1: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంటల వరకు దిగుతుంది.
0: In association with water, it will go down into the pit.
1: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ే దీనికి మూల కారణము.
0: For the rise or fall, it is the friendship that is the main cause.
1: ఖురాన్ మీకు తెలుసును.
0: You know Quran.
1: ఇస్లాం మతం లోపల ఖురాను ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
0: In Islamic faith, Quran is the most sacred.
1: భారతీయులకు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏ విధమైనటువంటివో, ఈ మహమ్మద్ అని కొంత దేవుడను ఖురాను అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
0: జస్ట్ యాజ్ రామాయణ, భారత, భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఈజ్ హైలీ సీక్రెట్.
1: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ దేర్.
1: అందులో నమూత్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూత్.
1: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్, దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
1: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
0: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
1: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
0: దీస్ పీపుల్ హర్ట్ harm the poor people without any kindness or compassion.
1: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
0: And the place where these people settled are so beautiful.
1: పచ్చని గడ్డితో కళకళలాడుతూ ఉండేటువంటి ఆ భూమి.
0: The whole area is full of greenery.
1: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనులంతా కూడాను కళకళలాడుతుండేటువంటిది.
0: There is no dearth of water, there is lakes.
1: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని, గొర్రెలు గాని, వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
0: The sheep and goat they tender would run after the greenery for fodder.
1: కానీ ఈ పాలెగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
0: But these servants will never allow them to go there.
1: ఆ యొక్క పంటలో పంట కాదది గడ్డి, ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
1: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
0: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
1: చాలా బాధపడుతూ వచ్చారు.
0: ద ఫీలింగ్ సాడ్.
1: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
0: దే ప్రే టు గాడ్.
1: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
0: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
1: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
0: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: గడ్డి ఉండి కూడాను దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
0: దో ది ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
0: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్ యెట్ ద కౌస్ ఆర్ నాట్
1: ఏబుల్ టు. అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
1: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి? దైవము గొప్పవాడు అని పేరు.
0: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
1: అప్పుడు అతను సాలెహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
0: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలెహా.
1: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ద మెసెంజర్ సాలెహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
1: ఈ పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిది కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
0: ఈ సెట్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్, నాట్ ఫర్ హ్యూమన్.
1: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును, ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
0: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
1: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
0: వై డు యూ అబ్జెక్ట్?
1: ఇది మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
1: అనేక విధములుగా కూడాను ఈ సాలిహా బోధించాడు.
0: ది సాలిహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీడ్ వే.
1: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
0: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీట్ టు దిస్ టీచింగ్.
1: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్ దేర్ వాస్ స్లాటర్.
1: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెని ఆ పంటలో వదిలిపెట్టాడు.
0: దేర్ అట్ ద టైమ్ ఏ కామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
1: ఒంటె అనగా వారికి చాలా ప్రీతి.
0: దే లవ్ ది కామెల్స్.
1: ఆ ఒంటె పోయింది, అందిన గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
0: దిస్ క్యామల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
1: కానీ ఈ పాదగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
0: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
1: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటెని కూడా చంపివేయండి అన్నారు.
0: దే సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామల్ టు బి కిల్డ్ దేర్.
1: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
0: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
1: పెద్దలకంతా తెలుసును.
0: ఎల్డర్స్ టు నో.
1: మానవులకంతా తెలుసును.
0: గ్రేట్ పీపుల్ నోబుల్
1: సోల్స్కంతా తెలుసును.
0: ఆల్ హౌస్ హోల్డర్స్
1: అందరికీ తెలుసును.
0: ఆల్ నో దిస్.
1: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
0: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
1: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
0: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
1: కడపటికి ఇంకొక మార్గము లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
0: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
1: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
0: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
1: కానీ ఈ ఒంటెను సంహరించడం కూడా, నేను పంపించిన ఒంటెను కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
0: గాడ్ వాజ్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యామెల్.
1: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
0: హీ వాజ్ సో పేషెంట్ దట్ హీ వాంటెడ్ టు గివ్ దెమ్ సమ్ మోర్ టైం.
1: శరీరవాణి కింద ఒక శబ్దం వినిపించింది.
0: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
1: నాయనలారా,
0: చిల్డ్రన్,
1: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: దైవ ప్రసాదమైనటువంటి ఒంటెని కూడా నువ్వు సంహరించారు.
0: యు హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్.
1: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
0: ఐ గ్రాంట్ యూ ఏ వీక్స్ టైమ్ టు రిపెంట్ ఫర్ దిస్ క్రూయల్ యాక్ట్.
1: కానీ వారం కాదు, పది దినములు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
0: దే నెవర్ రిపెంటెడ్, దే నెవర్ రిగ్రెటెడ్ ఫర్ దట్ క్రూయల్ యాక్ట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఆర్ ఎ మంత్.
1: పాషాణ హృదయులు,
0: దే ఆర్ స్టోన్ హార్టెడ్.
1: పరమ కఠినులు,
0: దే ఆర్ సో స్ట్రాంగ్ క్రూయల్.
1: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్ టు మెల్ట్?
1: ఏమీ కరగలేదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
0: వన్ నైట్ గాడ్ కేమ్.
1: నమోదు.
0: హి వాస్ స్మైలింగ్.
1: సారే, వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
0: హీ సెంట్ ఆల్ దీస్ పీపుల్ టు అనదర్.
1: ఎవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: నన్ ఆఫ్ యూ నీడ్ టు బి హియర్.
1: ఇంతవరకు క్షమించాను.
0: ఐ పార్డన్ యూ సో ఫార్.
1: నేను క్షమించటకు అవకాశం లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు పార్డన్ యూ ఎనీ లాంగర్.
1: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
0: దే వర్ ఆల్ సెంట్ టు అనదర్ సేఫ్ ప్లేస్ అండ్ హియర్ దేర్ వాస్ ఎన్ ఎర్త్క్వేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
0: The whole village has completely ruined because of this earthquake.
1: ఇది జరిగిన తర్వాత,
0: after this,
1: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము, ఇది న్యాయమా అన్నారు.
0: The Salah had a messenger pray to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
1: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
0: Only one person committed a mistake.
1: కానీ ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: But there are the others who supported this mistake.
1: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though it was possible to control and stop this
1: evil
0: happened, they didn't do that.
1: దాని అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though there are some who know it's a mistake, they didn't prevent it.
1: వీళ్ళందరూ ఈ చంపిన వారిలోని భాగాలే.
0: They are only parts and partners of this sin.
1: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ప్రోత్సాహ ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
0: సో ఇట్స్ నాట్ ద వన్ దట్ కిల్డ్ దిస్ కామెల్,
1: అందరికీ భాగం ఉంటుండాలి.
0: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
1: కనుక నీ గ్రామాన్ని అంతా కూడా నేను భస్మం చేశాను.
0: దేర్ఫోర్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
1: ఎట్లనగా? ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు,
0: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
1: రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్నారు.
0: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
1: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
0: One or two mosquitoes have bitten you.
1: కాని రాత్రి అంతా కూడా చాలా బాధపడ్డారు.
0: You felt so sad on the night.
1: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
0: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
1: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నిటిని కొట్టాడు.
0: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ద మస్కిటోస్.
1: అనేక దోమలు మరణించాయి.
0: Many mosquitoes died.
1: అయితే వీని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
0: ఆఫ్టర్ ఆల్ హి ఇస్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
1: ఈ మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు?
0: వై షుడ్ హి కిల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్? వై?
1: ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్సే.
0: ఆల్ అదర్ మస్కిటోస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ దీస్ టూ మస్కిటోస్ దట్ హావ్ బిటెన్ హిమ్. ఇవన్నీ
1: కుట్టేటువంటివే.
0: దే ఆర్ ఆల్సో బౌండ్
1: టు బై. దానికి ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు.
0: యాజ్ ఇన్ డిడ్ంట్ ఫైండ్ ఎ ఛాన్స్ దే డిడ్ంట్ బై. ఇన్
1: కుట్టింటారు.
0: ఇఫ్ నాట్ యు దే విల్ బైట్ సమ్వన్ ఎల్స్.
1: ఇది కుట్టటమే దీనికి స్వభావము.
0: దిస్ కైండ్ ఆఫ్ బైటింగ్ టెండెన్సీ ఇస్ దిట్స్ నేచురల్ హ్యాబిట్.
1: అదే విధంగానే
0: సో ఆల్సో
1: ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైన దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్ కమిట్స్ ఎ మిస్టేక్ ది అదర్ అసోసియేట్స్ ఆల్సో మస్ట్ నెసెసరీ బి కిల్డ్.
1: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరైనట్టుగా తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ ద సొసైటీ.
1: ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుడి స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాడ్ మ్యాన్ వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ హిస్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. వాటితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమలకు మనకు కూడా ఈ ఫ్లిట్ కొట్టవలసి వస్తుంది.
0: ఇఫ్ వీఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ నేచురలీ యూ హ్యావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫ్లిట్.
1: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
0: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్.
1: తిరిగి చదువు అయిన తర్వాత గ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు.
0: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ
1: దీని లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
0: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
1: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
1: మంచిది కాదు.
0: ఇస్ నాట్ గుడ్.
1: ఎందుకనగా?
0: వై?
1: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
1: అందులో ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
0: ఇన్ కలి ఏజ్ బెటర్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్స్.
1: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
0: వీ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ.
1: మన ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
0: ఫాదర్ ఇస్ ఇన్ గుడ్ పొజిషన్.
1: ఓ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో హలో హలో అని వస్తారు.
0: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో హలో.
1: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
0: దో దే సే
1: ఏమీ నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
0: దో దే సే హలో అవుట్ సైడ్ ఇట్ ఇస్ హలో ఇన్సైడ్.
1: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
0: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
1: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
0: ఫ్రెండ్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ నాట్ హావ్ ఎనీ.
1: హలో హలో.
0: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్ట్.
1: హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? గుడ్ బై. గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
0: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? గుడ్ బై. గుడ్ బై.
1: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
1: నేచర్. కొంతమంది పిల్లలు,
0: బట్ సమ్ స్టూడెంట్స్,
1: అది ఏమిటో విచిత్రం కానీ,
0: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
1: స్వామి అంటే ప్రేమనే.
0: దే లవ్ భగవాన్.
1: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
0: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
1: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పాట్.
1: మట్టి కుండ.
0: ఇస్ ఎ మడ్ పాట్.
1: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
0: ది అర్థన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము, ఎవరు టచ్ చేయకుండా.
0: యూ కీప్ దిస్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
1: Nobody
0: will ever touch it.
1: దోమలు కూడా నువ్వు వాడటం లేదు.
0: నాట్ ఈవెన్ ఏ మస్కిటో.
1: కానీ రెండు దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి.
0: ఆఫ్టర్ 2 డేస్ టైమ్ యూ జస్ట్ వాచ్ దట్ అర్థన్ పాట్, ద లెవెల్ ఆఫ్ ది వాటర్ విల్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
0: బికాస్ దిస్ అర్థన్ పాట్ కెన్ అబ్జార్బ్ వాటర్.
1: దాని స్వభావం అది.
0: ఇట్స్ ఇస్ క్వాలిటీ.
1: అదే విధంగానే అదే మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ యొక్క పాత్రను పెట్టండి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్థన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్
1: సమంతమైన కుండను నీరు తగ్గవు.
0: Its level will not come down.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
0: The water is same in the pot.
1: దాని చుట్టూ ఉన్నది నీరే.
0: And it is surrounded by the same water.
1: కుండలో ఉన్నటువంటి నీరు ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది.
0: Therefore water level will never reduce.
1: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
0: Your heart is a pot which is full of divine love.
1: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
0: The moment you go to your native place, what will happen? The outer surrounding is
1: probably absorbed.
0: Therefore, the effect of Bhagavan's love.
1: అక్కడ కూడాను మీరు సత్సంగం అనేటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: But on the other hand, if you are in the good company,
1: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
0: Therefore, you need good company.
1: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: Then this love will never decrease.
1: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
0: యు ఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
1: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
0: భగవాన్ టీచర్స్ అస్ రిపీటెడ్లీ,
1: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు,
0: యు డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్,
1: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
0: భగవాన్ వాంట్స్ us టు బి గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
0: అండ్ భగవాన్ వాంట్స్ us టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్.
1: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావము తల్లిదండ్రులు కూడా రావాలి.
0: ద పేరెంట్స్ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గుడ్ సన్.
1: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
0: భగవాన్ వాంట్స్ us టు గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
1: ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నా.
0: భగవాన్ విల్ గివ్ us whatever you ask for.
1: కానీ మంచి మాట చెప్పినప్పుడు వినుకోకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవికి చేర్చు.
0: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవ్వరిపైన కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ
1: విత్ ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like dislike.
1: చాలా ఇష్టమే నాకు.
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: బట్ భగవాన్ డస్ నాట్ స్పీక్ టు దెమ్.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: Bhagavan will talk to you more. మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you. ఆత్మతో
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపును చూడటం లేదు అంటే నేనే పిల్లినా కౌరినా మీ వైపునే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యూ కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరి అయినటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: Likewise, if you behave well, Bhagavan's looks will be directed towards you.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంది కానీ నాలో కాదు.
0: That capacity is in you, not with Bhagavan.
1: నాకు ఎవ్వరు ద్వేషం లేరు.
0: Bhagavan doesn't hate anybody.
1: అందరిపైన ప్రేమనే.
0: Bhagavan loves all.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: He does not dislike
1: అందరిపైన ఇష్టమే.
0: He likes everyone.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: But it's only your temperament.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంకా నేనెట్లా మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagavan to
1: white dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి ఓ సత్యసాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of such.
1: ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagavan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: The parents are not even happy.
1: నీకు ఆనందం లేదు.
0: You are not happy.
1: నాకు ఆనందం లేదు.
0: So also Bhagavan.
1: ఏ ప్రయోజనం ఇంకా?
0: What is the use of all this?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: At least you be happy.
1: నీకు కూడా ఆనందం లేదు.
0: You are not happy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అయ్యో స్వామి మాట నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్ అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యూ హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్, యూ నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాసింగ్.
1: ఇటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి.
0: Why should you have such a feeling?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యూ మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్.
1: కనుకని మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be?
1: హృదయములో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be good.
1: కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటాయి?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశించుంటారు.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఏ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఏ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: వాచింగ్ దట్ మ్యాన్ దేర్ ఇస్
1: కారణమోర్మలేక
0: ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: అపకారము చేయుట వాని విద్యగా
0: ఇట్ ఈస్ హిస్ స్కిల్ టు హార్మ్ సచ్ ఎ గుడ్ మ్యాన్.
1: ఎట్లా?

0: కాలంబు.
1: యూ హ్యావ్ గాట్ ది సారీస్, ప్రెషస్ వాల్యుబుల్ సారీస్ ఇన్ ఒక
0: బెనార్ సారీ 5,000 రూపాయల సారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
1: సో ద 5,000 కాస్ట్లీ సిల్క్ సారీస్ ఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై దిస్ సిల్వర్. వంట
0: రూములో ఉండేటువంటి మసిగుడ్డను పోయి కొడుతుంటారు ఈ యొక్క వైట్ ఫిష్.
1: అండ్ దీస్ వైట్ హ్యాండ్స్ ఆల్సో విల్ స్పాయిల్ ది అదర్ రెస్ట్ ఆఫ్ ది సారీ.
0: మసిగుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
1: ఏ చీప్ శారీ అండ్ ఆల్సో కాస్ట్లీ శారీ. Both of them are spoiled.
0: కొట్టడమే దాని స్వభావము.
1: Spoiling is its temperament.
0: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు కొంతమంది,
1: some have the nature of
0: సంతతి వాళ్ళు కొంతమంది, చీమ సంతతి వాళ్ళు కొంతమంది, ఈ విధంగా అనేక సంతతులు అంతా ఉంటుంటాయి.
1: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెనీ ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
0: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
1: బట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
0: దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
1: వీ బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
0: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిగా కూడా గౌరవిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: దేశమునకే కాదు యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
1: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ విధమైనటువంటి గుణాలను మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ నోబుల్ క్వాలిటీ.
0: ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: ఆ విధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాలి.
1: యూ షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నేను ఆశించేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
1: యూ మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
0: కానా
1: సో
0: చదువు కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
0: గుణము ముఖ్యము.
1: ఇట్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్ ఇస్
0: గుణము కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్.
0: ప్రవర్తన ముఖ్యము.
1: ఇట్స్ యువర్ బిహేవియర్.
0: ప్రవర్తన కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద బిహేవియర్.
0: ప్రేమ ముఖ్యము.
1: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అన్నింటికంటే కూడా నువ్వు ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపమందే ఉంటుండవు.
1: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీం లవ్, ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
0: అది నేను కోరేటువంటిది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
1: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం జీవనం లోకే.
1: ద లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
0: అస్థిరం ధారా పుత్రాది.
1: ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ and a good name, reputation, they are permanent.
0: Avu rendu viru techukondi.
1: Have these two things.
0: Aadina maata tappakunda.
1: Never go back the word, the promise you made.
0: Paalu kaakunda.
1: Never go in the wrong path.
0: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku. Bhajana bina sukha shanti nahi.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashami Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chircharevu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chilchalevu, Jeevudi Valanundu, Devuda Valanundu, Karyamilanu Avala Karanambu, Jeevudi Valanundu, దేవుడవలనుండు కార్యమిలను అవల కారణముడు కార్యమిలను అవల కారణముడు దేవుడివలనుండు
2: ఏ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ And all the scriptures cannot rent asunder the kartar of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
1: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
1: Sankalpamu chetane samasta drishti antayinu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
1: Sankalpam yettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
1: Jeevitam anaga sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
1: Sankalpam sajeevamainatundi.
2: Sankalpa is full of life.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
2: It is extremely powerful.
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమునకు మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: It will make man travel from one state of mind to another state.
1: ఒక మనిషిని మరొక మనిషిగా తీర్చిదిద్దును.
2: It can transform one type of person into another.
1: ప్రాచీన మహర్షులు ప్రప్రథమంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ ఓన్ సంకల్పస్ దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ
1: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
2: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇంటూ వాల్మీకి.
1: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు పరోపకారమైన కార్యములు ఎందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్ హెల్ప్ఫుల్ థాట్స్ థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్
1: కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
1: స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి పలించేటువంటి సంకల్పములన్నీ కూడా సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
1: జాయ్ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని ఎందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్.
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
1: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
1: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
1: అట్లుకాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిస్థితులను సక్రమమైన మార్గములను అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
1: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: Other people are having the same amount of satisfaction and contentment.
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: Are they having same amount of wisdom and knowledge?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: దేర్ హాజ్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
1: దీనికి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మానవులందు అడిగి ఉంటుందను దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రచనం విద్ధి శరీరం రచనం వచహ సతం వచహ, అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలో వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలో ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మబంధం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ, ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta
1: Atma. ఒక్క హృదయము.
2: And that is...
1: రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు.
2: A person with two hearts cannot live.
1: ఒక్క దేహము, ఒక్క హృదయమే.
2: One physical body and one heart.
1: ఇది అందరి యందు సమత్వమే.
2: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే.
2: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడం,
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పూర్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటిపేద ఇప్పుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్ దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
1: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
2: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ ఫిజికల్ బాడీస్ అండ్ హార్ట్స్ దే ఆర్ ఈక్వల్ అండ్ కామన్ ఫర్ ఆల్ పీపుల్. దిస్ మస్ట్ బి రికగ్నైజ్.
1: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
1: కార్యమిలను అవల కారణంబు, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
2: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
1: వితౌట్ కార్యకారణ సంబంధం, అవినాభావ సంబంధము,
2: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ట్రికబుల్.
1: ఇది అన్యోన్యాశ్రయము.
2: దే ఆర్ మ్యూచువల్లీ
1: డిపెండెంట్. ఒకటి వదిలి ఉండలేవు.
2: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్.
1: అవడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
2: దెర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
1: కార్యమిలను అవల కారణంబు,

0: మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
1: బట్ దర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
0: అది ఏ అహంకారము.
1: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
0: ఇది మహాకారము. ఇది మహాకారము.
1: This is rather big or very pungent.
0: ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది.
1: This makes one forget one's own form.
0: తనను తాను కూడాను మరిపింపజేస్తుంది.
1: It even makes one forget oneself.
0: తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
1: This makes people consider their fellow human beings as worthless.
0: తనకంటే ఇంకొకటి అధికుడు లేడని కూడాను విశ్వసిస్తుంది.
1: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దేర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
0: ఇదే దాని యొక్క మహత్యము.
1: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
0: ఈ మత్తులో ఉండినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరం కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
1: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూడ్.
0: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
1: Person who is full of ego would not be able to discriminate between good and bad.
0: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki emaatramo artham kaadu.
1: So long as man has this ego, he would not be able to recognize his own
0: divinity. Kante danavattam kante heenudai pothuntadu.
1: He would become worse than an animal or even a demon.
0: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము. అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
1: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
0: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
1: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
1: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
0: కేవలం విషయాలతో శాస్త్రాలతో లేక గ్రంథాలతో తలను నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
0: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయడం లేదు.
1: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్. దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
0: ఎన్ని సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
1: We have been participating in this kind of assemblies.
0: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
1: For a long number of years.
0: ఎన్ని సంవత్సరం నుంచినా కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు?
1: You have been living in the ashram for a long time.
0: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
1: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ హింసెల్ఫ్ అండ్ అంటూ హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
1: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్ నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
0: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
1: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
0: శిలా హృదయులవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు.
1: We are becoming stone-hearted rather than hearted people with love-filled hearts.
0: Kanuka prema hrudayulu kavadaniki prayatninchali.
1: Try to become people with love-filled hearts.
0: Prema chetane manavudu aneka vidhamulaitunte yokka pavitramaina karyamulu acharistadu.
1: Only when he has love in his heart he would be able to undertake sacred tasks.
0: Ee premaye lekundane jeevitame ledu.
1: If there is no love in you, you have no life at all.
0: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
0: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
1: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
0: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
0: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
0: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
1: వాట్ ఎవర్ నాలెడ్జ్,
0: ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
0: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
0: భుజ బలము మరియు బుద్ధి బలము.

0: దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. ఓట కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణునికుండినటువంటి బలము, కర్ణునికుండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి పట్టి, వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్, వాట్ హ్యాపెన్ టు కర్ణ. ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి. Fill your hearts with these sacred thoughts. దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
1: We should reflect and remember the great thoughts which are given to us.
0: యాగాది కృతములంతా ఇను ఆచరించటము జీవిత నిమిత్తము.
1: All these yagnas, yagas and sacrifices are performed.
0: మన జీవితమే ఒక యజ్ఞము.
1: For the sake of our life.
0: మానవునికి 116 సంవత్సరములు ఆయు.
1: Man is supposed to live 160 years.
0: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
1: The 24 years of life is spent in play.
0: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
1: The next 40 years of maybe
0: అనగా అది శిక్షణమై,
1: it is very severe.
0: ఇంద్రియ ప్రోద్బలము చేత
1: ప్రోక్డ్ బై ది
0: విషయావాసనలో మునిగి,
1: filling himself with sense
0: vivega vijnanamulu marachi,
1: forgetting all the powers of discrimination,
0: kannunu teravaka,
1: closing one's eyes,
0: bujabalam unnadani,
1: thinking of his
0: own veravigatamu,
1: getting overjoyed.
0: Ivi 40 samvatsaramuluga jarugutayi.
1: For 40 years man spends his life like
0: that. Dadapadi 48 samvatsaramulu
1: next 48 years
0: kaayam samayanga maaripothundi.
1: That becomes the twilight period,
0: anaga vruddhapyamu prarambhinchinappudu.
1: Old age commences.
0: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని,
1: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
0: దారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
1: హీ స్టార్ట్స్ వరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
0: దేహములో కండబలం ఉండేంత వరకు కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్, he will have pride and ego and arrogance.
0: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
1: One should not be overjoyed by merely physical.
0: ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకు దీని ఆయు ప్రమాణం కరిగిపోతూ ఉంటుంది.
1: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము.
1: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
0: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
0: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేసినట్టు వారు ఎవరు కూడా ఉండరు.
1: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దేర్ విల్ బి నన్ హూడ్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
0: అతి అంధకారము కమ్ముకుంటుంది.
1: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
0: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
1: దిస్ ఈజ్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
0: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
1: వెన్ దెర్ ఇస్
0: లైట్నింగ్ వెనువెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది.
1: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
0: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
1: దేర్ ఫోర్ వు షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
0: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
1: Make efforts to live a life full of good qualities.
0: బాల్యమునందు నుంచి
1: right from your childhood
0: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: Enter your life into a sacred way.
0: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
1: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected
0: himself to అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
1: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ ద హస్బెండ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞాన్ని శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
1: లోహితాస్య ఆల్సో followed in order to obey the parents what amount
0: anuka harichandana vanti satyamunu
1: that is therefore you have
0: chandramati vanti sahanamunu
1: patience of chandramati
0: lohitasuni vanti yokka ఒక విధమైనటువంటి శాంతిని
1: పీస్ విచ్
0: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
1: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు దేర్ పేరెంట్స్.
0: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
1: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఏ హ్యాపీ లైఫ్.
0: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
1: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
0: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్య శక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని ఎంతవరకునైనా మనము అనుభవించడానికి పనులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
1: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
0: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam vastunnaru.
1: You have been coming to prashanthi nilayam for a long period of
0: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune vastunnaru.
1: There are people here who have been listening to swami's teachings for
0: kaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
1: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
0: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
1: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యు నాట్ కంట్రోల్ యువర్
0: ఉన్నది ఆశ్రమంలో చింతించడం అంతా సంసారములు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own heart.
0: Sari ainatundi sadhana kaaneradu.
1: This cannot be a good sadhana.
0: Enta kaalamainappudikini deham vadalaka tappadu.
1: One day or the other you have to give up your body.
0: Danakalaka vastu anadalu maraka tappadu.
1: You have to just give up all your possessions and wealth and
0: avi manalanu vadalaka povu munipe manamu vaatini vadaladaniki prayatnam chesinatundi vaade dheerudu.
1: That person is a great hero. Who is prepared to give them up before
0: any ipudu manam vadalina tarvata mana vicharamto mana dehanni vadali prayojanam emti?
1: When all those properties and the physical body gives up, what is the use of our
0: tyagam anaga emti? Pavitramainatunti yokka phalamunu tyagam cheyatame nijamainatunti tyagamu.
1: What do you mean by tyaga or sacrifice? It is sacrificing.
0: Kullipoyinatunti phalamunu evaraina tyagam anu cheppadaniki veelavutunda?
1: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
0: Kanuka shariramlo balam undinappude,
1: only when you are having
0: manosanni vikasinchinappude,
1: only when your mind is strong,
0: buddhi prakatinchinappude,
1: only when your intellect is
0: kaalam manapaina kalakutyamulu salpakamulupe,
1: only before it is when it is too late,
0: kaalani yokka shapamu anaga paashamu mana pillalapaina kadalaka munipe,
1: before the god of death makes his call on us,
0: manam ati jagratana vahinchi
1: we have to exercise great care and
0: cheyavalsinatundi yokka satkaryamullo manam palgonali.
1: We have to undertake activities which are sacred and which must be performed.
0: Adiye jana seva,
1: that is
0: adiye samaja seva,
1: that is this service to the society.
0: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramana idi jeevitham saarthakam kaadu.
1: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
0: Ravanudu dehareetiga maha balavantudu.
1: Physically speaking, Ravana was a great
0: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
1: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమభక్తుడు,
1: He was a great devotee of
0: Ishvara.
1: But what is the use of having any amount of
0: devotion?
1: What is the use of having strength?
0: What is the use
1: of having any power?
0: Kani Talayoka Pravatana Lopala Pavitramanity Pavatana Lake Bottom Chetani Ishvara Dattamanityoka Lankana Kudanu Basunga Vinchunadu.
1: But in his conduct and behavior, he was not taking the right path. And therefore, he was responsible for the burning down of Lanka.
0: Yantati, Vaijnanikudaina Patakini, Chandramandalamlo Kalu Pettina Patakini, Kalu Jarite, Mukkala Mukkalai Potadu, Bhumi Vachi Cheri Potadu.
1: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
0: Anaga, ee ahankaram aneetundi manavullo praveshiste entati heenasthitikaina kudanu entati sanyasineenunu entati goppa vidyavantudainappatikini entati vaadainappatikini vaani adhogati paalu chestundi.
1: The moment ego enters a man, whether he is a great sanyasin, a great scholar or a wealthy man,
0: vesham vesukunnanta maatramu sanyasi kaadu.
1: By merely putting on the dress, one cannot become a sannyasin.
0: Avidamga sannyasitvani mana visheshinchinattaite Ravanudu kudanu mosapu sannyasam vesukoni Sitanu apahrinchadu.
1: If we really believe that the dress is a sign of true sannyasin, Ravana wore the dress once and he could also be called a
0: sannyasin. Arjunudu kudanu taraku avarinchinatvanti yuddhamunu maanukune nimittame Prahladaki oka vidhamaina premela daggariki sannyasi veshamto vellaadu.
1: Even Arjuna, in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasamu.
1: It is not, one doesn't, one should not become sannyasin only
0: gunamuto kaadu sannyasamu.
1: Not by dress either.
0: Gunamuto sannyasi kaavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala
1: today, in terms of all these things explained, we are subjected to tremendous weakness.
0: Cheppunadi veru, cheyunadi marikonni.
1: We tell something and we do something different.
0: Idi manavattvamlo undinatvanti goppa avivekam.
1: This is an extraordinary ignorance prevailing in human beings.
0: Aithe ee naadu prati manavuni yandu kudanu anto into ahankaram praveshinchi.
1: Today, in every human being, ego has asserted itself in some degree or the other.
0: Tanatana maripinchi.
1: It is making everyone forget oneself.
0: Jagatlo magnamaipothunnadu.
1: He is getting lost in the world.
0: Mundu em jarugunu anetuvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
1: He is forgetting what is going to happen in him, to him in future.
0: Vittalu pettina takshame chettai balamu andinchadu.
1: The moment you sow a seed, it is not going to become a tree.
0: Ee chesinatuvanti okka doshamulaku చెప్పినటువంటి అసత్యములకు ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకొని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్ప్రవర్తనలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్,
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్
0: రక్షకమును అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఎ వౌ to live a life which is sacred.
0: Iyaru saptaham samaptamu.
1: Today is the end of
0: samaptam anaga brahma praptam aneetvante manu gurtinchali.
1: Samapti refers to reaching brahma.
0: Brahma prapti anaga sarvatvanni ekatvanga gurtinchadame brahma prapti.
1: Brahma prapti refers to recognizing multiplicity as this
0: sarvulu yendu undinatvanti oka sarveshwara tattvanni manu visheshinchadame oka brahmatvamu.
1: Firmly believing the sarveshwara tattva which is all pervading and found everywhere.
0: Kanukane ee naadu manalo undinatvanti durgunalu, duralochanalu, dushchintanalu, durbhavamulu oka vidhamaina ఈ అగ్ని అనేటువంటి దైవత్వము లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
0: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
1: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాధు.
0: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
1: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
0: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
1: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
0: ఏ విధముగా?
1: హౌ?
0: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
1: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
0: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
1: on account of the delusion of the body, we see unity as multiplicity.
0: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
1: But the light of ఆత్మా
0: నిజముగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
1: We are thinking that science has made
0: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
1: Truly speaking, if wisdom has grown, there should not be ignorance.
0: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
1: Along with the growth of science, ignorance also is growing.
0: సరియైనటువంటి విజ్ఞానం కాదు.
1: But this is not correct type of knowledge.
0: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
1: If you put on the torch light, can there be darkness there?
0: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
1: If you operating the torch, you get darkness.
0: బల్బు లేదన్నమాట.
1: There is neither bulb
0: nor బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు.
1: If there is bulb and cells in the torch,
0: ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
1: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
0: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
1: One country is trying to destroy another.
0: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
1: Is it that is what science has to
0: do? ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
1: Is it the knowledge which science has?
0: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
1: This is complete ignorance.
0: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
1: ఎ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
0: మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
1: బట్ టు డూ గుడ్
0: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
1: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
0: మనసునందు మంచి,
1: ఇన్ యువర్ మైండ్,
0: మాటలందున మంచి,
1: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
0: నడతలందున మంచి,
1: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకిచ్చు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
0: మంచి నడతలు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ గుడ్
0: మంచి పలుకులు లేవు,
1: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
0: మంచి మనసులు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
0: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
1: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హీ గివ్ యూ?
0: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
1: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ వాంట్ టు గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
0: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి. మంచి నడతలో ప్రవేశించాలి.
1: గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి ఒక స్థితిని పొందుతాం.
1: Only when we there is unity of word, mind and deed, you will have
0: manas anyatma vachas anyat karman anyat duratmanam.
1: If your thinking is something, word is different and action is different, then you are a duratmani.
0: Ee naadu
1: wicked one.
0: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
0: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు.
1: దేర్ ఆర్
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
0: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: If there are no good people in the world, the world would not have
0: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
1: How would there have been day and light in the world?
0: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veel avutundi.
1: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
0: nirantaramu dhaneshana dhareshana putreshana,
1: all the three times aspiring for money, aspiring for wealth, and
0: daiveshana anetundi ekkada kanipinchadam ledhu.
1: Aspiring to perform dharmic
0: appudu part time devotion appudu vignapakam ostayi uruga nanjukunnattuga nanjukuntaru.
1: This is only remembered occasionally and very rarely. Like
0: yad bhavam tad bhavati, nee vettido attide phalatam.
1: As you think you become. As you do, the fruits will depend upon your action.
0: Yanta matramuna evaru talachinam anta matrame neevu. Annamacharya cheppadu.
1: Annamacharya
0: okkokkaru enta matram talustaro anta matrame vastundi.
1: అన్నమాచార్య డిక్లర్డ్ గాడ్ అపియర్స్ టు దెమ్ డిపెండింగ్ అపాన్
0: సముద్రంలో కావలసినంత జలం ఉంటుంది అది.
1: దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్
0: ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని రావాలి.
1: వాటర్ విచ్ కెన్ బ్రింగ్ డిపెండ్స్ అపాన్ ద వెసల్
0: సముద్రంలో దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా?
1: ఇఫ్ యూ క్యారీ అ స్మాల్ వెసల్ అండ్ సే దట్ దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ మోషన్ ఐ షుడ్ హావ్ మోర్ కెన్ యూ గెట్ మోర్?
0: భక్తి ప్రపత్తులంతా కూడా ఆస్థితికి ఉంటున్నాయి.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka veshamu venaka maroka veshamu.
1: Before there is one type,
0: mundu oka nadata venaka maroka nadata.
1: There is a difference in your
0: jagatane mosam chesinattuga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sariyainatunti oka bhavam kadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచి ఏ నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్
0: బిహేవియర్. ఈ నాస్తికత్వానికంతా ఆస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible
0: cheppinattu cheyakapadame deeniki moola karanam.
1: The most important reason is
0: bhakti prapattulu ye vidhanga prakatistunnaro daniki taginatundi nadathalu lekapotame moola karanam.
1: Your conduct is not according to the devotion which you proclaim and which to have.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least you should live a good life based upon good thinking, good conduct, good behavior.
0: Baga vinnamu aneetundi kaadu naaku jawabu kavalsindi.
1: I don't want your a reply from you that you are
0: upanyasalu chaala baga unnayi aneetundi kaadu nenu kore jawabu.
1: I don't want your appreciation of the divine discourse.
0: Baga maarinaamu aneetundi kavali jawabu.
1: You should be able to say that we have transformed ourselves into good
0: people. Atti marpu raavali.
1: That such change must come over you.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్ డివోషన్.
0: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యు సే దేర్ ఇస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఇస్ నాట్ వెట్, హౌ కెన్ యు సే దట్?
0: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాట్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్, బట్ వెన్ సమ్ బ్యాడ్
0: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
1: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
0: Manchi matalu chepthe oka chevulo duri maroka chevulo vellipothayi.
1: When good words are told, you listen in one ear.
0: Chedda matalu ante rendu chevulu aikyanga vachi vintayi, inka itla pettukoni vintaru.
1: On the other hand, if it is bad words, both ears come together and get united to hear such bad words.
0: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
1: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
0: ఇది కాదు.
1: దిస్ ఇస్
0: మంచిని వినాలి.
1: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
0: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: పూర్వము ఇన్ శనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ trouble for people who are doing upasana.
0: Notito omkaramunu uchcharinchinatti chachadame andulo oka durgandham vachetattuga ee rakshasulu aneka vidhamulaina chedukulu chestu vacharu.
1: The moment this omkara is uttered through the word of mouth, the demons used to see that bad odor emanates from their mouths.
0: Kanaka notito uchcharana cheyatam manivesaru ee rishulu.
1: These rishis gave up reciting by word of mouth.
0: Chevulato ee yokka pavitramainatti yokka shabdamu shravanam cheyadaniki prayatnincharu.
1: They wanted to hear the same sound through their ears.
0: Ee chevulu endukodanu dushabdamunu abhirudhi garchutu kavinchukuntu vacharu rakshasulu.
1: Demons began developing bad sound in the ears of the
0: nashikulato ee yokka uchchasa nishwasamu lopala ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
0: ఈ ప్రణవమే దైవము.
1: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
0: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ,
0: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
0: సాయిరాం. బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
1: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
0: నిజముగా ఆ సాయి రామ్ అనేటువంటి హృదయ నాడము నుంచి కూడా ప్రారంభం కావాలి.
1: దట్ వర్డ్ సాయి రామ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఇవన్నీ కూడా కేవలము జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు.
1: ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డిసీవింగ్ ద వరల్డ్.
0: సమస్యలు ఎందుకని, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ, మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఉంటున్నాయి, ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
1: బట్ ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహమునంతా కూడా కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
0: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
1: There will be no diversity at that
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There will be unity in our own feeling at that time.
0: అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ ట్రై టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యువర్ డివోషన్ అండ్ ఇన్ యువర్ కాండక్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అందరినీ సోదభావనతో పెంచుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ యువర్ బ్రదర్.
0: ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదం ఉండినప్పటికీ దానిని సవరించుకోవడానికి కృషి చేయాలి.
1: దేర్ మే బి సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్, ట్రై టు అడ్జస్ట్. అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ అస్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
1: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఇన్ టు ది అగ్నిగుండం.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వలె ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
1: Transform your stony heart into a soft heart full of compassion.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and
0: then ఒకటి రెండు మాటలైనా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ విచ్ స్వామి హస్ సెడ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ

జప జాన వినాశం యోగనకి జప జప జాన వినాశం యోగనకి జప ప్రభు దర్శ బినా ప్రజ్ఞానకి

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: Gnatum drashtuncha tattvena pravishtuncha parantapa.
2: O Parantapa,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Gnatum anaga shastram guru dwaranu leka ye mahaneeyula yokka vakyam chetanu ye granta patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: Idi kevalamu prathamika sthanam.
2: This is only a basic or the primary stage.
1: Idi dvaita tattvam.
2: This is a principle of dualism.
1: Deeniki e matram kudanu sadhakudu tripti undadu.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: Ee unnatuvanti devunni చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు సీ.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మాత్రంలో ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింప చేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనములకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హీ క్యారీడ్ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హీ యూజ్డ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: షీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్ ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐఎమ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టికులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: హీ ప్రాక్టీస్ సింగింగ్ అండ్ హీ థాట్ దట్ హీ విల్ బి ఏబుల్ టు.
1: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
2: వీక్ యాజ్ హీ వాస్ ఫిజికలీ హీ రీచ్డ్ ది ఫారెస్ట్
1: ఆకలి వేసింది.
2: హి వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ
1: భగవంతునికి అర్పితము గావించకుండా భుజించటము తనకు ఇష్టం కాలేదు.
2: హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ వితౌట్ ఆఫరింగ్ ఇట్ టు ద లార్డ్.
1: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే స్వామి సేడ్ హి ప్రే టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యు హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్ట్ సేడ్ దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజన్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపాద్, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్ బట్ in order to please and satisfy the devotee who is aspiring he takes whatever form he has been prayed for.
1: Idi bhaktini yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamulu kaadu.
2: This is not the true form of God but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ఈ భావమును పురస్కరించుకొని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారమును దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnan kannan kani adaltu cheredetla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw, how to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get, a sadhaka would get bliss.
1: Darshanam ichchadu, Narayanudu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: Ade chitramunu hrudayamunandu chitrinchukoni pasalikapari illu cheri atane cheriyatuvanti vidhanam emiti ani nirantaram kudanu chintinchutu vachadu.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach.
1: Ade vidhamgane sadhakudu shastrama chetanu గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రము నుండి తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింగ్స్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ లిజన్స్, హీ హస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feeling.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధి గాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ, బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్,
1: నాట్ ఫేస్ టు ఫేస్.
2: హి విల్ హావ్ టు హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాటు మాటతో మాటు ఈ విధంగా జరపటం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు.
2: After seeing him and talking to him face to face, he will have a little more of vision of the Lord.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: Not merely will he get a darshan of the Lord.

0: after seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: అయితే నిజమైనటువంటి సాధకునకు ఇది కూడాను అంత సంతృప్తి చేకూర్చదు.
0: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: అతన్ని చేరాలి.
0: He wants to reach him, merge in him.
1: విన్నాను, చూచినాను, కానీ అతన్ని పొందాలి.
0: I have heard, I have seen, but I should reach him.
1: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం.
0: ద్రష్టుం refers to seeing.
1: ఇంకా ప్రవేశం కావాలి.
0: The next step is ప్రవేశం.
1: అతన్ని ఏ రీతిగా చేరడం?
0: How to reach him and how to enter into him.
1: ఇది నేను వేరు, అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది.
0: The feeling that I am one aspect of the Lord is reached by seeing him.
1: పూర్వ జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ అ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీఈ్ సెపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
0: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
0: What is the way to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
0: సాధక థింక్స్ అబౌట్ దిస్.
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
0: ఏదో
1: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
0: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
1: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
0: సో లాంగ్ యాస్ ఇట్ రిమైన్స్ యాజ్ ఎ రివర్ అండ్ ఎ ఫ్లో, దేర్ ఇస్ ఎ సెపరేట్ నేమ్ అండ్ సెపరేట్ ఐడెంటిటీ ఫర్ ద రివర్.
1: సముద్రంలో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
0: వన్స్ దిస్ రివర్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్, ఇట్ గెట్స్ ది నేమ్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఓషన్.
1: కనుక నేను భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావంలే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు.
0: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
0: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
0: His broad mindedness should become a part of.
1: అతని యందు ఉన్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
0: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamlo ekamaipovali.
0: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamlo nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
0: For getting this particular feeling he makes every effort and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
0: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
0: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
0: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place of the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vicharidam.
0: In the secular life we can see one particular aspect clearly.
1: Manaku chala ishtamainatundi konni maavudi pandlu untuntai.
0: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయ లేక బందర్ రసము చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటది, అభిరుచిగా ఉంటుంటది.
0: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
0: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ ఏ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యు లైక్ హస్ కమ్ టు బజార్.

0: వింట అనే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
1: ది మోమెంట్ యు హియర్ ఇట్ యు గెట్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆనందం వచ్చింది కానీ అనుభవం కాలేదు.
1: యు హావ్ గాట్ ద జాయ్ బట్ యు హావ్ నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్.
0: ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజార్కు వెళ్తాడు.
1: ద మోమెంట్ యు గెట్ ది న్యూస్ యు రష్ టు ద బజార్ టు ఫైండ్ అవుట్ వెదర్ దే గెట్ దే ఆర్ ఎగ్జాస్టెడ్ ఆర్
0: చూస్తాడు.
1: యు హావ్ ఎ లుక్ అట్ ఇట్.
0: మరింత తృప్తి అవుతుంది.
1: దెన్ యు గెట్ ఎ లిటిల్ మోర్ సాటిస్ఫాక్షన్.
0: కానీ అవి ఇష్టం నెరవేరలేదు.
1: బట్ స్టిల్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
0: దానికి డబ్బును ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు.
1: You pay for it and you acquire that particular thing.
0: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు.
1: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
0: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలము పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని.
1: What is the reason for such an action on his part?
0: Because ఫలం అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం.
1: He has a great liking for that particular fruit.
0: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
1: The action proves what type of liking he has for that particular fruit.
0: కనుక మనలందు ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
1: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
0: Baita manamu chuchetunte prati vishayam kudanu mana lopala yokka bhavam yokka chittamuli.
1: Whatever you see externally is only a reflection of your inner thought.
0: Reflection of the inner being.
1: Reflection of inner being itself.
0: కనుక మనల యందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
1: There will be certain form, certain desires and
0: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
1: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
0: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
1: This fruit is brought home.
0: చక్కగా కడుగుతాడు.
1: He washes it nicely.
0: తొట్టి మీద పెరికి వేస్తాడు.
1: He removes the skin.
0: తదుపరి తన నోటికి అందిస్తాడు.
1: Then he starts eating.
0: ఆనందంగా రసమును చుర్రుకుంటాడు.
1: Blissfully he enjoys the juice.
0: ఆ తరువాత పండు వేరు లేదు.
1: Once he partakes it,
0: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
1: The juice is not there outside.
0: ఈ రసము తనలో లీనమైపోయింది.
1: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హింసెల్ఫ్.
0: దీనితో తాను సంతృప్తి పడతాడు.
1: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్.
0: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
1: హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్.
0: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
1: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్?
0: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతు.
1: The first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
0: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
1: After coming to know it, after hearing about it, he did not get discouraged that
0: naa ichchani nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
1: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
0: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
1: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
0: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
1: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is tatvena pravestu.
0: Aithe ee naati sadakulu yokka bhavamulu ee reethiga unnava?
1: But today's sadaka, the feelings of today's sadaka, are they like this?
0: Enni granthamulu chadivinappatikini, endari mahaneelu yokka vakyamulu vinnappatikini, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు a number of discourses, and after reading a lot of scriptures, after knowing that there is God and God exists, we will have to develop an intense desire to see Him. Otherwise, there is no use.
0: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
1: There are quite a few students and teachers here.
0: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
1: A student after entering into the very first standard,
0: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాస్ కు మారి ఉన్నత స్థాయికి పోవాలి అని అభిలషిస్తుంటాడు.
1: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
0: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరము ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
1: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
0: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
1: వీ బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక. యూ విల్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
1: అదర్స్
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
0: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
0: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
1: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇంటు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: బై ఇంటెన్స్ డిజైర్ getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him, and get all these opportunities. Even then we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
0: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని, మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
0: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
1: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
0: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
1: ఆత్మ. Continuously the very embodiment of peace.
0: Aithe amsharoopamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
1: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
0: Ee nadi samudram nunche puttindi.
1: River is born from ocean.
0: Meghamuluga tayarayindi.
1: It has become clouds.
0: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
1: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
0: Aithe ee dvaitamu lopala advaitanni, visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.
1: This must take the form of a particular taste in the form of visishta advaita.
0: Samudrapu neeru
1: the waters of the ocean would be salty.
0: క్లౌడ్ గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్టాద్వైతం.
1: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to Vishishta Advaita.
0: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్ట అద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
1: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హస్ బికమ్ క్లౌడ్స్ ఇట్ హస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్
0: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
1: దిస్ వాటర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్ బికమ్స్ అ రివర్ అండ్ ఇట్ గ్రేట్ enthusiasm was join again the
0: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
1: This is the anguish or the ask.
0: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
1: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
0: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
1: We are born as men, living as men, and we have taken up the path of
0: satsangamto cherinaamu.
1: We have joined good company.
0: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
1: We are listening to the principle of Sarveshwara.
0: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
1: But we have to now make an effort to have
0: దర్శించినంత మాత్రమే తృప్తి నందరాదు.
1: To have a vision of the Lord and we should not be satisfied even with that.
0: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నందరాదు.
1: By merely having an opportunity to talk to the Lord, we should not be happy.
0: తనతో ఏకమైపోవాలి.
1: We should become one with him.
0: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
1: Then only this life gets its fulfillment.
0: ఈ విధముగా ధనంజయునకు బోధించాడు.
1: This particular way Krishna taught Arjuna.
0: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, విభిచయ, జయకృష్ణ, సవిజాచి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
1: There are a number of names given to Arjuna. Arjuna, పాల్గొన, పార్థి అండ్
0: కిరీటి, సేతువాన, ధనుంజయ.
1: The last name is ధనుంజయ.
0: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
1: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హెస్ గాట్ హ్యావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
0: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
1: In the world, a number of titles are conferred on people like Padma Shri, Padma Vibhushana. Who confers? It is the government.
0: Arjuna ki title ichcharu? Sakshat Krishnude ichcharu.
1: Or Arjuna, who conferred all these titles? It is the very embodiment of divinity that is
0: kattapati. Kattakadapati yokka title em ichcharu? Sunvanti visse amritasya putraha annadu. నాయనా, నీవు అనృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనృతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
1: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
0: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
1: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
0: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
1: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
0: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
1: He faced a number of problems in the process, but with a lot of courage, conviction, faith, determination, resolve, he won ultimately the weapon.
0: ఈ ధనుస్సును సాధించటకు పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
1: He did not care for them. He was firmly resolved.
0: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడవు అన్నారు.
1: Because he was able to win that ధనుస్, Lord confronted us morally in the normal way, he was also called later on as Dhananjaya.
0: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
1: There is a meaning for this.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
1: ధర్మరాజు undertook రాజసూయ యాగం.
0: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
1: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
0: Kani Pandavulaku kajanalo yematramu paisa ledu.
1: In the treasury of Pandava, there was no money.
0: Dharmajudu Arjunaku cheppadu, Tammuda, manam rajasuya yagam cheyatam ante idi samanyamainatundi kaadu. Krishnudu emo cheyamani cheptunnadu. కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున, ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకం చేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్?
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
1: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
0: కనుక ధనమును ప్రోగు చేసినాడు, కనుక ధనమును జయించినాడు, కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హి హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
0: Un mundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kuda manam gurtinchi dani chakkari tee lopala manam aacharanalo pettadaniki prayatnistam.
1: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధమైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హీ సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ది మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moolakaranam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aaradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డౌన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యూ విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్తంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ట్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు చెడ్డసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: Kani okkoka dani ruchi ye vidhanga unnadani tanaku teliyane kani danni vicharinchi varninchi vivarinchi marukku cheppadaniki veelu kaadu.
0: He knows the taste of every item served but he cannot explain the taste of every item.
1: Cheppaledu kudanu.
0: He cannot express.
1: Kanukane advaitamlo undinatundi aanandamu manavulaku దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణం.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్.
1: మానవుడు ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వస్వరూపమంతా కూడా మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడా కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర్ రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: ఈ భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahanni cheyinchukoni nityamu Krishnuni poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teertham nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్ కష్ట
1: సుఖములు కావడి కుండలు.
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఏ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagra undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetvanti pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hech pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: ఆ ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: The all the merit of the past is
1: exhausted. శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: కడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు
1: 60,000 రూపీస్
0: 60,000 రూపీస్
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 రూపీస్
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: 60,000 రూపీస్
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: ఏమిటి గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెన్నా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is this? You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గో రూపము కప్పు రూపంగా ఉంటుంది, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: దేర్ఫోర్ వి అటాచ్ వాల్యూ టు ద డైవర్సిటీ ఇన్ ద మల్టిప్లిసిటీ ఇన్ ద మ్యాన్కైండ్ బట్ నాట్ ద యూనిటీ.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: అండ్ దేర్ఫోర్ ది ఎసెన్షియల్
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
1: ఆరవ భూతమే లేదు.
0: దేర్ ఇస్ నో సిక్స్త్ ఎలిమెంట్ యాజ్ సచ్.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి హావ్
1: ఆశకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఇస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night. తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైన దేవతల యొక్క లక్ష్యం.
0: It is it's natural for the deity to appear in front of the
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది,
0: నీవు
1: కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi nee nashtam rasana vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపడికి అరిచిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: అమ్మాకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్.
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్
1: ఇట్ టర్న్డ్ ఏం చేసేది. బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూ
1: గతయైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్. హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటూ గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai ni vinlekapoyanu.
0: I was so foolish, though deity told me. I didn't pay heed to her words.
1: Vidhi ane 20.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర, ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you, God's only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Aasani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada evidi kavalo taane anugrahistundi.
0: Where and when, how you adugaku receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukola di adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani sabarini adarinchane.
0: Without asking, sabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem his life.
1: Dasaratha Maharaj yantarama prarthinchadu.
0: Dasaratha prayed for
1: wisdom. Nayana, anti samayamlo nina nee hastamto naaku neeru poyamani.
0: He wanted that son to be present when the end approaches.
1: Adigina dasaratanaku ye matram kuda nu taanu manasu kudaraledu.
0: But he didn't want to do oblige.
1: Adugani jatayuku మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్ జటాయు,
1: ఆ జటాయు అడుగుపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మే జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivattam anetundi anugrahamto koodinatundi kaani aagrahamto koodinatundi kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuni yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daarini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నీకు దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు
0: వస్తుంటాయి. As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: Yekti karma chestavu atti pratibimbame neeku ostuntari.

0: అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
1: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్. In fact, object is one. This is unity.
0: Bimbamu, pratibimbamu.
1: The object and the reflection.
0: ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏది లేదు.
1: The object and the reflection exist because of the mirror.
0: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
1: This is the peculiarity and the mystery of God.
0: త్రైలోక్య పవిత్రమును,
1: సంతలాల
0: విత్తమును, సన్మిత్రమును, మునిజనవన పౌత్రమును, విష్ణుదేవు చారిత్రమును.
1: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
0: Prakriti lopala ikkada enni unnai, neevu nee pratibimbamu addamu enni unnai, moodu unnai.
1: How many are here now? You,
0: neevu nee pratibimbamu addamu,
1: you, your reflection in the mirror.
0: Kabatti ఈ మూడు ఉంటున్నాయి.
1: త్రీ ఆర్ ప్రెసెంట్.
0: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ ని అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
0: వాడికి కూడాను ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
1: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
0: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
1: 3 - 1 = 2.
0: కానీ దైవం దీనిని అంగీకరించడు.
1: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
0: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
1: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
0: ఎట్లా?
1: హౌ?
0: 3 - 1 = 1 అంటాడు.
1: 3 - 1 = 1.
0: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమిటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
1: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
0: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
1: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
0: అద్దాన్ని తీసినేయి.
1: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
0: ప్రతిబింబం కూడా పోయింది.
1: నో రిఫ్లెక్షన్.
0: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
1: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
0: ఇదే
1: దిస్.
0: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
1: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
0: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
1: But Bhagavan says money makes many wrongs.
0: Money makes many things antar prapancham lo.
1: But in the world we say money makes many things.
0: Money makes many wrongs.
1: But Bhagavan says money makes many wrongs.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
1: When once you understand the truth, you will make proper use of money.
0: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
1: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకరాస్ ఫిలాసఫీ.
0: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
1: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: బంగారు ఒక్కటే.
1: గోల్డ్ ఇస్ వన్.
0: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
1: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదా వదంతి.
1: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
0: అల్లా అని చెప్పండి.
1: వన్ మైట్ సే అల్లా.
0: జీసస్ అని చెప్పండి.
1: జీసస్.
0: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
0: ఇది ఎట్లా?
1: హౌ?
0: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
1: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
0: హౌస్
1: ఆఫ్ ద హౌస్.
0: హౌస్ ఓనర్.
1: హౌస్ ఓనర్.
0: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
1: వైఫ్ కమ్స్ అండ్ సేస్
0: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
1: ఇన్ ది మెయిన్ టైమ్
0: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
1: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
0: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
1: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
0: మై డియర్ బ్రదర్ అంటాడు.
1: అండ్ హి విల్ సే మై డియర్ బ్రదర్.
0: ఇవి జరుగుతుండంటే కొడుకు వస్తాడు.
1: ఇన్ ది మెయిన్ టైమ్
0: మై డియర్ ఫాదర్ అంటాడు.
1: హి విల్ సే మై డియర్ ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
1: డాక్టర్ ఇన్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
0: ఒక్కడే.
1: బట్ ది మాస్టర్ ఇస్
0: ఇంత మంది ఇన్ని రకమైన సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
1: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
0: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
1: దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: చిత్తనం చూడండి.
1: వాట్ మ్యాగ్నెసీ ఇస్ దిస్?
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతాచ,
1: యు ఆర్ మై మదర్.
0: త్వమేవ,
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of
0: Kantra. దీనిని పరిశీలించుకునే వేదము తత్వత్వం అసి.
1: Basing on this Veda said tattvam
0: asi. Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటి పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: దట్ కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: ఈ అమృతం అనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for
0: ఇది అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డూ నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ ది సిటీ టు ఎన్ ఇగ్నోర్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ ఎస్ స్కాలర్స్
0: ఒక్కడి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki nee nee sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renunciate. Anta samayam lopana maatramu ninnu choodalanetundi oka pichi aasanaasunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఈస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: Idi war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni Aravaki vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: Repati dinamu ye vidhanga yuddhamu saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హీ విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ ఆఫ్ ద డివోటీ.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: దెన్ ఓన్లీ ది డివోటీ డిజర్వ్స్ వాట్ ఈస్ గివెన్.
0: తిరిగి నాయనా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami it's peacock.
0: పిచ్చివాడ అది నెమలి కాదు.
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ హి సెడ్.
0: అవును స్వామి గరుడే అన్నాడు.
1: yes swami it is garuda.
0: ఏమిట్రా నేను ఏ చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: హి సెడ్ you endorse what all I say, you have no discrimination, you don't inquire it is true or not.
0: Arjunudu Krishna
1: Krishna
0: nenadi nemali kadante neevu nemali ga marchavachu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kadu antante nenu trikarudu ga marchavachu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkaraledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Neevu vaakye naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win, then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా చేరి వస్తుంది.
1: It is only at the right time, at the right opportunity.
0: 84 years కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters.
0: గుట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెం ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరు చిమన్మన్నా.
1: Therefore one should know that eternal.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యు ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యు నో బట్ యు హావ్ ఫర్గాటన్.
0: స్వామి
1: స్వామి
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
1: స్వామి యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్ బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్.
0: నేను నీవు దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all that omniscient omnipresent.
0: కనుకు నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండా.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దాని చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున
1: అర్జున
0: నీవు ఒకానొక సమయం అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్. యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా,
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: వంగేటప్పటికే షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ద షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
1: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
0: అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామ అండ్ దోస్.
0: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అన్నాడు.
1: రామ సెడ్ stitching is brand new but the cloth is old stock.
0: New
1: stitching is new
0: kani cloth stock old stock
1: but cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane
1: likewise
0: neevu marchipoyinavu nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi. Naadi eruka neeku marupu.
1: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
1: not only this.
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్ బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
1: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్. But they are bound to follow.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
1: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 28 కొట్టాడు.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు. రెండు ఒప్పులు అయిపోయింది.
1: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టు 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహాగర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్ వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి కృష్ణ సేడ్,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏట్లు గుండు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times దెన్, 2 times నౌ, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kuda nu ee seed nunchi vachinatunti ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధారత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. Ahankaramu. Ivi rendu kudanu. Mitimiri perigipoyinadi.
0: Today, we find jealousy and ego, which are increasing beyond all limits.
1: Classulo evaraina first class vachindatti varin chuchi migilinatti pillalu kudanu asuya padutuntaru.
0: If anyone stands first in the class, other students will feel jealous of man.
1: Evaraina pushtiga santushtiga undinappudu varin chuchi kudanu migilinatti varu asuyalu padutuntaru.
0: If anyone is physically strong, other would feel jealous of him.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: Watching a rich man, the poor people also feel jealous of him.
1: అదే విధంగానే మృగములు యందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: Watching the swan, the crane would make fun of it.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: Listening to the melodious voice of the quail bird, the crows don't relish that sound.
1: లోకులో కాకులు.
0: The people are like that.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: Elephant walks along the street with all majesty and dignity.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: It is unmindful of the dogs that bark at it.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ.
0: Where is the elephant and where is the dog?
1: పోలికనే లేదు.
0: There is no comparison.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: The cuckoo bird sings a melodious voice.
1: కానీ కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: Because of the crows, the cuckoo bird will never stop singing.
1: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని మన అభివృద్ధిని మన సుక్షేమమును మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందు ఉన్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని పట్టి మన భావం ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడా అట్టిది.
0: The result depends upon the feeling.
1: భగవంతుడు భావప్రియుడు.
0: God is after the feeling.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: The world is carried away by the outer.
1: బాహ్యాన్ని చూచి హాస్య హాస్యాస్పదములు కూడా చేయవచ్చును.
0: We may make fun of the externals or the outer things.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడా మనకు కనిపించవు.
0: But God will think of your inner feeling, therefore there is no change.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So everything is the reflection of the inner being.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుగొంటున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
1: Kanuka manamu bhavamulu parishuddham gavinchukuneetunte okka vishayamlone mana kalamunu kayamunu karmanu kudanu sadvinyogam cheyali.
0: Therefore we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: Ee naadu sadhana sadhana sadhana chestunnam sadhananaga emti.
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: Japam cheyatama లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: సాధనలుగా. నిజమైనటువంటి సాధన మన ఎందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukani prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది తలంచున్నది వరించున్నది భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamaintundide nijamaintundi bhavamu,
0: but the true feeling is transcendental.
1: Adi ye nivritti yokka lakshanamu.
0: That is an inward path.
1: Ee nivritti yokka lakshanamunu manamu chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivritti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
0: where does it start, the quality
1: of
0: inward path.
1: Aneka padyamulu vidyarthulaku cheppanu.
0: Bhagavan told us repeatedly,
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృతి విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: this eye the atma,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: And this mind is the son.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: And this word is the grandson.
1: కనుక వాక్కు మనసు అహము ఇవన్నీ కూడాను ఒక కుటుంబంతో చేరినటువంటివి.
0: Therefore the eye, the mind and the word belong to the same family.
1: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
0: It's a joint property.
1: ఇది సత్ చిత్ ఆనందము.
0: This is సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు అహమునకు ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
1: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డూ యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్ చిట్టు ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి ఒక లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్ చిత్ ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: This is called conscience.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get bliss?
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: The combination of sat and chit, being and awareness, will give you the bliss. కాబట్టి
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: Therefore ananda is the climax.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: So everyone wants to be in blissful state from birth to death.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: హీఈస్ హ్యాపీ ద మూమెంట్ హీ పాసెస్ ఇన్ ది ఎగ్జామ్.
1: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: దెన్ హీ వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ పొజిషన్.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: కనుక ఆనందమున కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైనటువంటి లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, క్షమశ్రమం ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏమాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి అహం నీవే.
1: But you, aham, exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamlo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యు హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యువర్ ఫెయిత్, యు నీడ్ లవ్.
0: రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఇస్ లైక్ దట్ ఆఫ్
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: టుడే ఎవ్రీ ఎస్పిరెంట్ హెస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ నెగటివ్ థాట్స్.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: హౌ కెన్ యూ హ్యావ్ పాజిటివ్?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్నది కదా, తలబుర్రది ఖాళీయగునా?
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగునా?
1: Without the head being empty can you fill it up with spiritual knowledge?
0: కనుక నీ మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసము చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు
0: respected?
1: కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధి బలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరైన
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చరిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: హిస్టరీ.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kaluka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manam abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమయం ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులు,
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు, ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు,
0: మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: ఈజ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalukku ee satyanni manam ee reetiga sadhinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటి కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you purchase.
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: ఫ్రెండ్స్ లోపల మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి ఒక ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available
1: in the world. చేస్తున్నారు.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణము పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ద విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్
1: స్పిరిచువల్ మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be హార్ట్ఫుల్.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కాబట్టి హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ద బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entity ni hrudayam nunchi aavirbhavincheetvanti.
0: That creation should originate out of your heart.
1: Yenni vidhamle entity oka samsayalu undinappudiki deenni annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adi ye satya smriti.
0: That is the truth within.
1: Atti manaku aa satyamaneetvanti oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: Sarvatra untundadi.
0: This truth is vibration is
1: kaani manu kanipinchukondu poyinanta maatramana manam ledani viswasinchatam ledu.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: Mana chuttu gaali undi.
0: There is air around us.
1: Kaani mana kanti kanipinchatam ledu.
0: But you don't see with the eye.
1: Kaani viswasinchalekapothunnava?
0: But are you not able to believe it?
1: Mana yokka divyamainatundi vibration mana chuttu undi. In you, with you, around you, below you, around you. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity.
1: సాధనలు.
0: We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: ఎన్ని మనం హృదయంలో నింపుకుంటున్నాము?
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా, విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kaani vadalavalasindi prakrutamainativi kaani divyamainativi kaadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulopala ee vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: The current is the
1: will power.
0: The will power, that's called
1: ఈ
0: free will.
1: Free will అనేది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about
1: ఇది పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: The tape record sings, but what is the result?
1: Reward. గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చెయ్యాలి.
0: You have to connect it to the current.

0: ఫ్రీ విల్ అని
1: ఆల్ మే కాల్ అబౌట్
0: ఇట్ పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
1: దే ఓన్లీ స్పీక్ ఆఫ్ ఫ్రీ విల్, దే డోంట్ హ్యావ్ ఇట్ ఎనీవే.
0: నీ అందున్నటువంటి జనరల్ విల్లే కూడా నీవు కోల్పోతున్నావు.
1: యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ జనరల్ విల్.
0: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
1: దెన్ హౌ డు యు థింక్ ఆఫ్ ఫ్రీ
0: విల్? నీ నేరుగా కాపాడుకోగలవు.
1: హౌ కెన్ యు ప్రొటెక్ట్?
0: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
1: ఇట్ ఇస్ ద హార్ట్ వేర్ ద ఫ్రీ విల్ కెన్ బి ప్రొటెక్టెడ్.
0: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్స్ నాట్ ద ఫిజికల్ హార్ట్,
0: స్పిరిచువల్ హార్ట్.
1: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ హార్ట్.
0: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ, ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
1: ద స్పిరిచువల్ హార్ట్ ఆల్వేస్ థింక్స్ అండ్ పాండర్స్ ఓవర్ లైక్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
1: వి బ్రీద్ ఈవెన్ యాజ్ వి స్లీప్.
0: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
1: వి కంటిన్యూ టు బ్రీద్ దో వి వర్క్.
0: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
1: ఈవెన్ వైల్ ఫైటింగ్ వి బ్రీద్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
1: For all the physical actions, the breathing process doesn't interfere.
0: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
1: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
0: అతి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: So we should follow that eternal truth.
0: విద్యార్థులారా,
1: students,
0: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
1: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
0: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
1: Not to protect the world either.
0: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడు లేడు ఇక్కడ.
1: No one can protect this world.
0: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
1: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
0: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
1: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ.
0: ఆ రెండింటినీ రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
1: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
0: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
0: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటి ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
0: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
0: కానీ సత్యం అనేటువంటిది త్రికాల బాధ్యం.
1: The truth is changeless in all three periods of time.
0: అప్పటికప్పుడు మారేటువంటిది కాదు.
1: It doesn't change.
0: అదంతా నిజము.
1: That is only a fact.
0: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
0: ఇది మారుతూ ఉంటుంది.
1: దే చేంజ్.
0: తెల్లవారితే యోగము,
1: మార్నింగ్ యోగ,
0: మధ్యాహ్నం రోగము,
1: ఆఫ్టర్నూన్ రోగ,
0: రాత్రికి భోగము.
1: అండ్ దెన్ యూ ఫైండ్ భోగాద ప్లెజర్.
0: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంటారు.
1: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
0: కనుక రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
1: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
0: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
1: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
0: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
1: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
0: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
1: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాస్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: భారతము లోభి లోభి లోభి లోభి.
1: భారత గ్రీడ్.
0: చూసారా, రామాయణం కామము,
1: the desire, Ramayana.
0: Bhagavatamu krodhamu,
1: Bhagavata the anger.
0: In the Bharatamu lobhatvam,
1: Bharata the greed.
0: Ee okkoka dani yandu okkoka vyakti undinappude inta patanam ayipoyindi desamu.
1: Every person symbolizes this character and ultimately is ruined. Ee
0: moodu gunamulu oke vyakti ende untunnayi.
1: And today all these three are present in every person.
0: Inga ee manavuni enta patanam chestundi.
1: What sort of a ruin will be subject to?
0: Pavitramainatu divyatvaniki moolat kaaranalu లేక మూల అడ్డులు ఈ మూడే.
1: దీస్ ఆర్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
0: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
1: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
0: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
1: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
1: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్. కామము,
0: క్రోధము, లోభము.
1: One is the desire, anger and greed.
0: Now
1: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore we have to kill these evil qualities, the desire, anger and greed.
0: దూరం గావించుకుందుమో ఆనాడే మన యొక్క జీవితము బతికినట్టు అవుతుంది.
1: దట్ డే వెన్ వీ డిస్పెన్స్ విత్ దీస్ క్వాలిటీస్ వీ కెన్ క్యారీ అవర్ లైఫ్.
0: ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
1: దెన్ ఓన్లీ విల్ గెట్ ఏ వెరీ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: మనకి కీర్తి ప్రతిష్ట లేనే లేదు, అపకీర్తి.
1: ఆర్ ఎల్స్ విల్ బి పుట్ టు డిస్రెప్యూట్.
0: అప్రతిష్టలు అంతా పాలైపోతాయి.
1: అండ్ వీ లూజ్ ఆల్ అవర్ రెస్పెక్ట్.
0: చూడడానికి మేడి పండే వలే ఉంటున్నాము.
1: But we appear like a forest fig.
0: పొట్ట విప్పి చూడ పురుగునుండు.
1: The moment you open the forest fig, it will be full of the worms there.
0: కనుక మనం చూడడానికి మాత్రం చాలా చైనింగ్ గా ఉంటున్నాము.
1: బట్ అవుట్ వర్డ్
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము.
1: వి ప్రిటెండ్ యాస్ వి

0: నటిస్తున్నాము.
1: వి ప్రిటెండ్ యాక్ట్
0: ఇస్ సినిమా యాక్టింగ్ లా అయిపోతున్నాయి.
1: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
0: కానీ కాదు, అది మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
1: The bliss should come from the heart.
0: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
1: That only gives satisfaction.
0: అది నిజమైనటువంటి ఒక ఆనందము.
1: That is the true bliss.
0: అది నిజమైనటువంటి ప్రాపర్టీ.
1: That is the true property.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this world?
0: He who has much desire, he is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Who is the richest man in this world?
1: Who is the richest man in this world?
0: He who has much satisfaction.
1: He who has much satisfaction is the richest man.
0: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
1: The one with satisfaction will live in peace.
0: ఎవరికి ఉంది ఈ తృప్తి?
1: Who has got that satisfaction?
0: తృప్తి అనేటువంటిదే లేదు.
1: There is no satisfaction.
0: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
1: There is trishna, the desire, not contentment.
0: Trishna anaga nimisha nimishamunku korikalu abhivruddhi kavatam.
1: Trishna means desiring more and more.
0: ఈ కృష్ణను మనము అవసరించదండి. కృష్ణను మనం అనుసరించకండి.
1: We should not follow the desire.
0: కృష్ణను అనుసరించండి.
1: Follow, don't follow trishna desire, follow krishna divine.
0: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యం అవుతుంది.
1: When once you follow krishna you'll be successful.
0: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
1: When you follow rama you'll be redeemed.
0: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
1: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
0: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
1: వాట్ ఈస్ ద
0: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
1: రామాయణ సేస్ దట్ యు షుడ్ ఒబే యువర్ ఫాదర్.
0: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్?
0: రాములు సత్య స్వరూపుడు.
1: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: కానీ మన అంతా సత్యమే.
1: బట్ వీ అటర్ ఆల్ లైస్.
0: ఒక్క సంవత్సరానికి ఒక తూరి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
1: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఎ రిచువల్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
0: కాదు, సతతం సత్యం.
1: బట్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర ఆలోచించనం.
1: అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ ట్రూత్.
0: కానీ మనము ఆచరించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ డూయింగ్. నోరు
0: ఎత్తితే అసత్యం.
1: ది మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
0: ఏం చెప్పినా అసత్యమే.
1: వాట్ ఎవర్ దే సెడ్ లైస్.
0: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
1: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
0: సత్యమే మీ వెంట ఇంటా ఉండి కంటిరెప్ప వలె కాపాడుతుంది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
0: కనుకనే హరిశ్చంద్రుడి రూపమన్నీ సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
1: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర.
0: ఎన్ని కష్టాలకు గురి అయ్యాడు.
1: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
1: హి వాస్ పుట్ ఆల్
0: బిడ్డలు కూడా అమ్ముకున్నాడు.
1: హి సోల్
0: రాజ్యాన్ని త్యజించాడు. కాటికాపరిగా తయారయ్యాడు.
1: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
0: కానీ జంకలేదు కుంకలేదు.
1: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
0: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
1: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
0: సత్యానికి దైవమే లొంగిపోయాడు.
1: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
0: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
1: గాడ్ మ్యాన్
0: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
1: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
0: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
1: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
0: కనుక ప్రతి మానవుడు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
1: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నీవు అమృతపుత్రుడు కాదు.
1: యువర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
0: నీవు అసత్యానికి పుట్టలేదు.
1: యువర్ నాట్ బాన్
0: సత్యానికి పుట్టావు.
1: యువర్ బాన్ టు హోల్ ట్రూత్.
0: దైవం సత్య స్వరూపుడు.
1: గాడ్ ఇస్ ట్రూ.
0: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
1: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
0: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
1: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
0: మానవుడు కూడాను సత్యచిత్ ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: అందరూ కూడాను సత్యచిత్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్.
0: అవేర్నెస్ గుర్తించాలి ప్రతి ఒక్కరూ.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
0: నేను దేహమును మానవ దేహమునే కానీ
1: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
0: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
1: బట్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్. అవేర్నెస్ అండ్ బ్లిస్
0: భావం నన్నో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ విల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
1: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియలే.
0: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
1: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
0: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
1: అండ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: దేహం కూలిపోతుంది.
1: ద బాడీ ఇస్ బౌండ్.
0: మనసు రాలిపోతుంది.
1: మైండ్ ఇస్ బౌండ్.
0: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి.
1: అండ్ దే గో దే పాస్ ఆఫ్.
0: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
1: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
0: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
1: బట్ ఐ యామ్
0: నేను కదిలేవాడిని కాదు.
1: ఐ డోంట్ మూవ్.
0: జారేవాడిని కాదు.
1: ఐ డోంట్ డ్రాప్.
0: ఊగేవాడిని కాదు.
1: ఐ డోంట్ వర్సలే.
0: ఏకత్వంగా ఉండేటువంటి వాడిని.
1: ఐ రిమైన్
0: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
1: వి హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
0: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
1: ద డే వెన్ వి డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
0: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా ఫెయిత్ లేదు.
1: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
0: ఇంకెట్ట వస్తుంది మనకు?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
0: అందువల్లే ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్.
1: Therefore, first have faith in yourself.
0: Faith in God.
1: Faith in God.
0: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: Faith in yourself and faith in God. That will help you to achieve.
0: Be fearless. దేనికి నువ్వు భయపడవద్దు.
1: Be fearless. Don't be afraid of anything.
0: దేనికి భయపడాలి?
1: Why should we be afraid?
0: సత్యం నాలో ఉంటుండాలి.
1: You have got truth within you.
0: సత్యం దేనికి భయపడదు.
1: Truth has no fear.
0: అందువల్లే సత్యం వద సత్యం జయం.
1: Therefore, truth will be triumphant.
0: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
1: You can achieve this principle of truth only through the path of love.
0: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
1: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ప్రసంగంలో చేయను.
1: హీ విల్ నాట్ లీవ్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
1: బికాస్ దీస్ టూ ఆర్ ది లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
1: వన్ ఇస్ ఇన్హలేషన్, అదర్ ఇస్
0: ఎక్స్హలేషన్. రెండు లేకపోతే ఇంకా జీవితం ఏ విధంగా ఉంటుంది?
1: హౌ కెన్ యూ లివ్ వితౌట్ దీస్ టూ?
0: కనుకనే సో సత్యం హం ప్రేమ.
1: సో ఈస్ ట్రూత్ హమ్ ఈస్ రైచస్ లవ్ లవ్ లవ్.
0: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
1: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ ఈస్ ట్రూత్ ఇన్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ వేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ ఇన్ లవ్.
0: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయద్దండి.
1: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
0: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
0: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుకని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
0: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
1: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
0: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే గిని వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్
0: అమిడ్ ప్రభావంగా ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
0: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
1: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
0: టేక్ ఇట్ బ్యాక్ వస్తానే అసత్యం అయిపోతుంది.
1: అట్ ద మోమెంట్ దే రిటర్న్ దే
0: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
1: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
1: అండ్ దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్.
0: ఏ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
0: సత్యాన్ని ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: బట్ యు హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
0: సత్యము దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: దేర్ ఇస్ నో వైలెన్స్. ప్రేమ దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
0: ధర్మము దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ శాంతి దేర్ ఇస్ నో వైలెన్స్.
0: హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
0: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
1: దేర్ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
0: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
1: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
0: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
1: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్, వైలెన్స్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
1: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం, అంతా భయమే.
1: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్.
0: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్.
0: ఏదో ట్రైన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
0: ఏని వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
1: ఈవెన్ ఇఫ్ యు ట్రై టు వాక్
0: ఎక్కడ భయం లేంటి?
1: Where are you fearless?
0: దైవం దగ్గరనే అభయం.
1: You will be fearless in front of God.
0: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
1: When there is God in you, there is no scope to fear.
0: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
1: So we should install God in our heart.
0: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
1: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ టు యాక్ట్ యాజ్ ఎ థ్రోన్ ఇన్ విచ్ గాడ్ షుడ్ బి సీటెడ్.
0: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
1: And he is installed there in our heart.
0: Anduvallane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtayanu.
1: I install myself where my glory is sung.
0: Kanuka vidyarthulara,
1: so students,
0: meer elanti paristhithile indani kodanu సత్యాన్ని పలకండి.
1: అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్
0: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
1: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
0: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
1: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
0: సత్యం పలకటం ఎంత కష్టం, ఏమాత్రం కూడా శ్రమ లేదు.
1: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
0: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
1: But to tell lies, you have to plan a
0: lot. You have
1: to think a lot.
0: అసత్యానికి ఎంత శ్రమ ఉంటుండాలి.
1: And you have to exert to speak.
0: ఎందుకంత శ్రమ పడి అసత్యంలో పాల్గొంటున్నావు?
1: Why should you suffer and not
0: lie? నీవు సత్యంలో పాల్గొను.
1: And you can speak truth in a very easy way.
0: ఈ పూ యొక్క రేఖనైనా కూడా నలపవచ్చు సులభంగా.
1: You can just rub the soft petal.
0: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
1: But it is easier to speak
0: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా?
1: How easy to tell what you heard.
0: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
1: If anyone asks you who translated, you can say Anil Kumar.
0: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
1: To tell somebody's name, we have to plan a lot.
0: ఎందుకు ఇంత అవస్థ?
1: Why should you suffer?
0: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకకూడదు?
1: Why can't you speak truth?
0: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
1: To see this golden bangle, why do you need a mirror?
0: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
1: You can see your own bangle.
0: అయితే నీ కనుబొట్టు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
1: However, you can not see your own eye.
0: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
1: So that is the third eye.
0: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
1: That is the third eye of love.
0: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
1: With these two eyes, Satya and Dharma, with the third eye of love, you can see everything.
0: యోగాభ్యాసములు వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
1: In yogic practices, these three aspects are said.
0: మనము కుడివైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
1: That what we inhale on one side is ida.
0: Pingala.
1: The other one is pingala.
0: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
1: The center of the forehead is sushumna.
0: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
1: That's what Meera said.

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇది మనకు సులభమైన మార్గం.
1: టు గో
0: భూమధ్యరేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇది అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: This is what's called the third eye. Third.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: You cannot dissect it.
0: వస్తుంది.
1: You find all blood coming out of it.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of faith.
0: భగవంతుని త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God a three-eyed?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీ ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ద ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యు కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యు కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యు కెనాట్ సీ ది ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటున్నాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైన అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ అన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ లో చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్ ది
0: వెరీ. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసు కో

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకునో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేద వరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్, అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్, ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, వన్ ఈస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: నీ పేరేమి అని అడిగితే,
1: If you ask him, what's your name?
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: He tells in different ways.
0: నా పేరు గోపాల్.
1: My name is Gopal.
0: మా తండ్రి పేరు భూపాలు. మా తాత పేరు నేపాలు.
1: ఫాదర్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్, ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I. That's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetuvanti motta motta puttindi.
1: Right. This I is born at the time.
0: Tadupare varu veeru aneetuvanti vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ పవర్ఫుల్ సిగ్నిఫికెంట్ సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేట్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: నీ ఎప్పుడు వచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: The answer is, I come this morning.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: దేహం వచ్చింది.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమే నేను అనేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చానని చెప్తావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach.
1: My stomach.
0: ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: Earlier you said,
0: ఇప్పుడు నా కడుపు ఉన్నావు, నీవెవరు, నీ కడుపు ఏమిటి?
1: You consider yourself the body this morning, but whereas you say that you are different from your stomach. This is my hand.
0: ఇది నా తల.
1: My head.
0: ఇది నా పొట్ట.
1: My stomach.
0: నేనెవరు?
1: Then who am I?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష ఎందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: అది నిజమా, ఇది నిజమా?
1: Is that true or is this true?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify with your body, my body, it is
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది.
1: But is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈజ్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబ్ మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటాము,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లర్ దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illuminate.
0: బల్బుల వెలిగేది.
1: Do you mean to say the bulb that illuminate? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see.
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మా is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడా దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీన్.
0: చెవులు కూడా దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడా చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడా కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనిని దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యం అంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే.
1: That's what
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: Adi aneetvante jagattu.
1: That is this world.
0: Nenu aneetvante karana swaroopudaina daivamu.
1: I is the cause, the divinity.
0: Ee drishyame karya swaroopamu.
1: The seen is the effect.
0: Karya karana swaroopudainatvanti vaade bhagavantudu.
1: Therefore divinity, God is the combination of the cause and effect.
0: Unnadu.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగానే ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ యువర్ డెత్
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: If eyes were to see, why don't they see now?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: The seer is not there now.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: The very same eyes are present.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: But seer is missing in the dead body.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: Therefore the seen is experienced by the seer only.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను, నేను, నేను.
1: And therefore this seer, the witness, is I.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: How has it originated?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్ర సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth
0: nor leaves.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and
0: vanishes.
1: This scenario has got a part.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poyetundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatamaina raka pokalu anetundi oka tattvam.
1: Aham, the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ దట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యు గో బై ది హైట్ అండ్
0: వెయిట్. అతని కలరు చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ దిస్.
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్ని అతను తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి ఒక గుణము నెట్టివో నీకు కనపడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior mind,
0: ఎలాంటి గుణములు ఉంటున్నాయో,
1: what sort of quality,
0: అది కనిపించేటువంటిది కాదు.
1: వెల్ దే ఆర్ నాట్ అపారెంట్.
0: అంతవరకు పోనక్కర్లేదు.
1: వన్ నీడ్ నాట్
0: నా మనస్సు అంటున్నావు నీవు.
1: యూ సే మై మైండ్.
0: నీ మనసు నీవు చూస్తున్నావా?
1: డూ యూ సీ యువర్ మైండ్?
0: ఎంత చెప్తున్నావు నీవు?
1: హౌ డూ యూ సే దాట్?
0: నీకు కనిపిస్తుందా?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that you don't see?
0: Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that matter.
0: Addamunu oka eduruga pettukunnappude nee kannulu neevu chudagalugutunnavu.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: యూ డోంట్ సీ యువర్ ఓన్.
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు సీ ఆల్ ఓవర్ ద స్పేస్.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: బట్ యూ డోంట్ సీ యువర్ ఓన్.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు దృశ్యములే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ఏ సీన్.
0: చూచేది దృశ్యమే.
1: ఆల్ దట్
0: చూడబడేది దృశ్యమే.
1: దట్ విచ్ ఇస్ సీన్ ఇస్ ఆల్సో
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: బట్ ద సీయర్ ఇస్ ఎన్ ఎటర్నల్
0: విట్నెస్. విట్నెస్ విట్నెస్
1: దిస్ సీయర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: ఎవ్రీవన్ ఆర్గ్యూస్ ఫూలిష్లీ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏమాత్రం కూడా కామన్ సెన్స్ ఉండదు.
1: దేర్ ఇస్ నో కామన్ సెన్స్ ఇన్ సచ్ ఆర్గ్యుమెంట్స్.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉన్నది అంటాం.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా నేను నిరూపించగలను.
1: ఎస్ ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్. అదే
0: విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విత్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1,000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1,000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1,000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం ఉన్నందే ప్రహ్లాదుని కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్స్ ఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచినా
1: wherever you may search
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్ట్ మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: This what the modern scientists say that he finds atomic power.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూరు.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: సరే కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాళ్ళను భోజనానికి పిలిచాడు.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they can have opportunity to meet Bhagavan.
0: ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువ.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: తెలివివంతులనేటువంటిది ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest intellectual, he has no faith in his wife nor in his own cell.
0: ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ద లాబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్,
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాజ్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారన్నాను.
1: You think you are all scientists. What is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same man.
0: Ah, telusukunnam annadu.
1: They said yes we know.
0: Telusukunnanu annavaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను.
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్.
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: ఐ సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు వన్ యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు ఎంత సులభము.
1: దిస్ భారతీయస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది
1: అనాది ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy
0: matter. Energy, energy matter.
1: Matter is energy, energy is matter.
0: రెండు కలిసి ఒక్కటే.
1: Both are one and the
0: matter same. లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: Without matter you cannot see
0: energy. ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసేలేదు.
1: Without energy matter cannot
0: రెండు
1: exist.
0: చేరి ఒక్కటే.
1: Both together is are one and the same.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: For a seed to, for a plant, a seed is necessary.
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
1: A seed has two cotyledons.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: With these two cotyledons it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మలచదు.
1: With a single cotyledon it not grow.
0: కరుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy.
1: Is energy.
0: ఒక ఇది మ్యాటర్.
1: The other one is
0: matter.
1: మ్యాటర్
0: ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: With these two cotyledons, the matter and energy, you find the rebirth.
0: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: Never say that you are not going to believe that you do not know.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
1: Oh, individual, understand that which is not seen is responsible for
0: you to face the consequences of life.
1: Oh, puppet, understand the mystery of this play and the drama.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
1: Oh, don't pride yourself because of a youth and the sensual
0: power. తొందరలోని ముసలితనంబన ముసుళ్ళ పండగ.
1: Here lies ahead advancing old age.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటిది.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధం వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఈస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యు కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ట్రీ.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుంది, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ది ట్రీ ఇస్ సో జైశాంటిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయినిస్తుంది అది.
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యు సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: గుర్తించడానికి తగినట్టు ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యూ కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ
0: చెట్టు.

0: ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ద ఫౌండేషన్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యు వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యు ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఇది ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: ఇవాళ దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యు సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి.
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది.
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: జాగరాజాడు ఓ రామ
1: ఎక్కడున్నావు అని వెతికేది అనేటప్పటికీ ఇందుకనడందు లేదని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమిడియట్లీ వాస్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు.
0: యాజ్ హి కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాస్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ ఆ
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: ఎ స్మాల్ మ్యాటర్ హియర్.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈజ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్స్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచకు సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: then you're in danger tomorrow.
1: It is chala tappu.
0: It's a big mistake.
1: Sisters and brothers. Anachu.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters. Anachu.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: They also use words like this.
1: చాలా తప్పు ఆ విధంగా. అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకనే సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయి రామ్.
0: Many, as they begin their talk, they say Sai Ram.
1: నీకంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.

0: You so like it, you can say namaskar.
1: ఇంకేదైనా కూడా కిందకి ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: ఎందుకు ఈ పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి? థ్యాంక్స్ అని చెప్పే నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమునకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి,
0: and the culture of this country.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: We should never forget the our culture.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: It is the culture of Veda which is permanent.
1: Eppatiki maranatvantidi idi.
0: It is changeless.
1: Nitya satyamainatvantidi.
0: It is eternal truth.
1: Enni yugamulu marina enni jagamulu karina takshanamu mana yokka samskruti appatiki kudane సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: లెట్ అస్
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు ఈ జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyula yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande?
0: What is the declaration?
1: Sahana bhavatu sahana gunaktu sahaviryam karavavi. Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi terisukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదటి వేదము, సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: It is only the Veda that taught the principle of unity and equality in the beginning.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎంత కాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్, అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: భజన బినా సుఖ శాంతి.

त्यजते सुखम सुखात्ति नहि।

పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింపచేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు, సంఘసేవ

0: ఆత్మతృప్తి మరచియుతను తాను మానవ సేవకు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఎవ్రీ మ్యాన్ లివ్స్ ఓన్లీ విత్ ఆల్ సెల్ఫిష్నెస్, దట్స్ నో లైఫ్ అట్ ఆల్. హీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సోషల్ సర్వీస్ యాజ్ నోబుల్ టాస్క్. He should forget himself while rendering service to society that gives him self-satisfaction.
0: Nishkalankamavu prema nilipi hrudani sarva jeevulaku prakruti salupakunna vidyanechyu phalamemi vidyanechyu paramemi వెర్రివాడా, విద్య నేర్చు ఫలమేమి వెర్రివాడా.
1: విత్ ప్యూర్ అన్సలిడ్ లవ్, ఇఫ్ ఇట్ డజంట్ రెండర్ సర్వీస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫూలిష్ మ్యాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధికారులారా,
1: అథారిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యాభిమానులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: భారత జాతి ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి ఒక పునాది కలిగినటువంటిది.
1: ద భారత్ హ్యాస్ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ.
0: అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను, విజృంభించటం చేతను భారతీయులు శాంతితో సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి ఒక భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ప్లేస్డ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. Many of the problems are on the rise, but yet the Bharat could face with all the peace and tolerance and could be victorious and could be divine race.
0: Yuga yugamula nundi aneka mandi rajulu Bharata deshanni palistu vacharu poshistu vacharu.
1: Since ages Bharat was ruled by kings and it was sustained by kings.
0: కనుక భారతీయులకు రాజుల యొక్క స్వభావ స్వరూపములు చక్కగా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
0: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ ద కన్వీనియన్సెస్ సమ్ ఆఫ్ ద కింగ్స్ హ్యావ్ ప్రిజర్వ్డ్ ద క్యారెక్టర్ అండ్ ద బ్యూటీ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ భారత్ కల్చర్.
0: కొందరు ప్రతికూలులైనటువంటి యొక్క రాజులు భారతదేశం యొక్క జాతిని నిర్మూలం గావించవలనని అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలిపి కడకు విఫలురై నిశ్శాంతితో నిరాశతో విరమించుకున్నారు.
1: సమ్ ఆఫ్ ది కింగ్స్ అపోజ్డ్ టు దిస్ ఫిలాసఫీ, దే ట్రై టు రూయిన్ ద కల్చర్ ఆఫ్ భారత్. ఇన్ దట్ వే దే హావ్ టోటల్ ఫెయిల్యూర్ అండ్ డిసప్పాయింటెడ్.
0: కొందరు మధ్యవర్తులు ఉపేక్ష సాధించి దీని యందు ఏమాత్రం కూడా చర్య తీసుకున్నా అనేక విధములైనటువంటి ప్రమాదములు సంభవించవచ్చునని సందేహించి కాలగర్భంలో కలిసిపోయారు.
1: సమ్ నో ఫుల్లీ వెల్ దట్ ఇఫ్ దే టేక్ ఎనీ యాక్షన్ ఇన్ దిస్ డైరెక్షన్ దే విల్ బి పుట్ టు డేంజర్, దేర్ఫోర్ దే హావ్ టు రిటర్న్ ఇన్ ఫ్యూటైల్ అటెంప్ట్.
0: ఇలాంటి మూడు తరగతుల వారు గతమునందే కాక వర్తమానమునందు కూడాను ఉంటున్నారు, భవిష్యత్తునందు కూడాను ఉండగలుగుతారు.
1: దీస్ త్రీ క్లాసెస్ ఆఫ్ పీపుల్ వర్ నాట్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్, దే ఆర్ ప్రెసెంట్ నౌ ఇన్ and also in future.
0: ఎన్ని విధములైనటువంటి ఇక్కట్లు కలిగినప్పటికీ భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
1: ఇట్ ఈస్ ది ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ, యు మస్ట్ హావ్ హర్డ్, యు మస్ట్ హావ్ లెర్న్డ్ ది స్టోరీస్, ది హిస్టరీ ఆఫ్ ది గ్రేట్ కంట్రీస్ అండ్ దేర్ గ్రేట్నెస్.
0: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్టు గురి అవుతూ వచ్చినవి.
1: యు నో దోస్ కంట్రీస్ దట్ ప్రైడ్ దెమ్సెల్వ్స్, దే లూజ్ దేర్ వెరీ బేస్ అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
0: అటువంటి సంపన్న రాజులైనటువంటి సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు ఆర్థిక అస్త్ర భుజబల బుద్ధిబల జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
1: యు నో ద హిస్టరీ ఆఫ్ అఫ్లూయెంట్ కంట్రీస్, హౌ దే హావ్ లాస్ట్ దేర్ ఎకానమీ, హౌ దే లాస్ట్ దేర్ వెపనరీ అండ్ ఆల్సో మ్యాన్ పవర్.
0: సంపన్న దేశం కాకపోయినప్పటికీ,
1: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్,
0: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ,
1: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్,
0: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ,
1: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్,
0: ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ,
1: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
1: ఇట్స్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ ఐడియలిజం టు ది రిచ్ కంట్రీస్.
0: దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ జరుపుతూ వచ్చారు.
1: Foreigners started inquiring the reasons behind this.
0: కానీ వారికి ఏమాత్రము సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
1: But they could not get correct answer.
0: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
1: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
0: ఈ ధర్మం అనేటువంటి పదమునకు righteousness అని కానీ రైట్ యాక్షన్ అని కానీ ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరియైనటువంటిది కాదు.
1: ద వర్డ్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ దిస్ వే, రైచియస్నెస్, రైచియస్ కాండక్ట్. ఇట్ ఈస్ నో
0: ధర్మ, ధర్మమే
1: ధర్మ, ఇస్ ధర్మ,
0: దీనికి మరొక పేరు లేదు.
1: ఇట్ హాస్ నో అదర్ నేమ్.
0: కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: బట్ మెనీ టేక్ ధర్మ యాజ్ రిలీజియన్.
0: ఇది రిలీజన్ కు సంబంధించినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలీజన్.
0: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు,
1: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ,
0: రిలీజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు,
1: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ అండ్ రిలీజన్,
0: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
1: దే అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ వర్డ్ ధర్మ ఈజ్ ఇన్ఫినిట్.
0: ధర్మము సాగరంతో కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ ఆల్ ఎసెన్స్.
0: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
1: రిలిజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
0: ఈ ధర్మమునకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
1: హౌ ఆర్ ది టూ, ధర్మ అండ్ రిలిజన్ ఆర్ రిలేటెడ్?
0: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
1: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్, ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
0: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను, దేశపరంగాను, లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలీజన్ ఐదర్.
0: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
1: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
0: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని.
1: The foreigners say that every child has rights and parents have rights.
0: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: They have strong feeling that kings and the people enjoy rights.
0: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
1: But Bharat said that every individual that is born has
0: తల్లికి కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
1: That father has certain ధర్మ, మదర్ హ్యాస్ ధర్మ,
0: రాజుకు కొన్ని ధర్మములున్నవని,
1: కింగ్ హ్యాస్ ధర్మ,
0: పౌరులకు కొన్ని ధర్మములున్నవని,
1: సిటిజన్స్ హ్యావ్ ధర్మ,
0: దీనిని ప్రకటిస్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్.
0: ఇందులో హక్కు ఏమాత్రం కూడా లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో రైట్ వాట్స్ ఎవర్.
0: తల్లిదండ్రులు తమ ధర్మమును, కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు,
1: వెన్ పేరెంట్స్ డిశ్చార్జ్ దర్ రెస్పాన్సిబిలిటీ,
0: పుత్రుని యొక్క రైట్ పెరుగుతుంది.
1: దెన్ ది రైట్ ఆఫ్ ది సన్ వుడ్ బి మోర్.
0: పుత్రుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
1: వెన్ సన్ డిశ్చార్జెస్ డ్యూటీ,
0: తల్లిదండ్రుల యొక్క రైట్ పెరుగుతుంది.
1: ద రైట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మోర్.
0: అటుని అధ్యాపకులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
1: సిమిలర్లీ వెన్ టీచర్స్ డిశ్చార్జ్ ద డ్యూటీ,
0: విద్యార్థుల యొక్క రైట్ పెరుగుతుంది.
1: ద రైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఇంక్రీజ్.
0: విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు అధ్యాపకుల రైట్ పెరుగుతుంది.
1: వెన్ స్టూడెంట్స్ డిశ్చార్జ్ ద డ్యూటీ, ద రైట్స్ ఆఫ్ ద టీచర్స్ విల్ ఇంక్రీజ్.
0: ఒక్కొక్క ధర్మం వల్లనే, ఒక్కొక్కరి ధర్మం వల్ల ఒక్కొక్కరి పవర్ అనగా అధికారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎవరి ధర్మం వారిదని, ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
1: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
0: కానీ విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
1: What is the chief dharma of a student?
0: విద్యార్థికి నాలుగు ప్రధానమైనటువంటి లక్షణములు ఉండవలెను.
1: Student should have four main qualities.
0: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
1: One, self-respect.
0: రెండవది ఆత్మవిశ్వాసము.
1: Self-confidence.
0: మూడవది స్వార్థరాహిత్యము.
1: The selflessness.
0: Self-sacrifice.
1: Self-sacrifice.
0: నాలుగవది.
1: The fourth.
0: స్వయం శక్తి. Self-support.
1: Self-support.
0: ఈ నాలుగు కూడా ఉంటుండాలి.
1: All the four are needed.
0: Self-realization. ఆ తరువాత ప్రారంభమైనటువంటిది.
1: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్.
0: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థి కూడా అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
0: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ మచ్.
0: కానీ ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్ లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సపోర్ట్ అంతకంటే లేదు.
1: సెల్ఫ్ సపోర్ట్ ఈస్ వెరీ మచ్ లెస్.
0: మీరు ఏ రీతిగా విద్యార్థులు కాగలరు?
1: How can you be students?
0: దేని సపోర్ట్ తీసుకుని మీరు విద్యార్థులు మారగలరు?
1: On what support could you become students?
0: కనుకనే సెల్ఫ్ రెస్పెక్ట్ ని మొట్టమొదట సంపాదించుకోవాలి.
1: Therefore acquire self-respect in the first instance.
0: ఆ రెస్పెక్ట్ ను సంపాదించుకునేటువంటి వ్యక్తి మాత్రమే సెల్ఫ్ సాక్రిఫైస్ చేయగలడు.
1: The one that earns self-respect will be prepared for
0: self-sacrifice. సెల్ఫ్ చేసినటువంటి ఒక వ్యక్తికి మాత్రమే
1: the individual self-sacrifice,
0: self-satisfaction లభ్యం కాగలదు.
1: Will have self-satisfaction.
0: కనుక ఈనాటి విద్యలలో విద్యార్థులకు ఉండవలసినటువంటి విలువలు ఈనాడు లేకపోవడం చేతనే,
1: as students do not have values today,
0: వ్యక్తుల యొక్క విలువలు, విద్యార్థి యొక్క విలువ కూడాను, విద్య యొక్క విలువ కూడాను క్షీణించిపోయింది.
1: The value of education, the value of the individuals is completely lost.
0: మానవుడు తనలోని సామరస్యాన్ని, సమన్వయాన్ని, ఏకాత్మభావాన్ని సంరక్షించుకున్నప్పుడే,
1: when man protects, preserves this integration and the tolerance within himself,
0: manavulaku swechha, nyayam, swayam kruti labhyam kagaladu.
1: Man will have freedom and justice.
0: Kanukune ee ekatma bhavam anetundi vidyarthulo viriviga perigali.
1: This feeling of oneness should be more among students.
0: Atma sarvabhuta,
1: the self,
0: andaryendu undinatundi atma, ekatma sarvabhutaatma.
1: The true self is present in all beings.
0: ఈ ఏకాత్మ భావము నుండియే విశ్వ ప్రేమ జనించుచున్నది.
1: Out of this universal love, the universal love comes out of this.
0: ఈ విశ్వ ప్రేమ కారణము చేతనే మానవులను ఒకటిగా ఏర్పరచుచున్నది.
1: It is only the universal love that unifies mankind.
0: విశ్వ ప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరైన ఆధారం.
1: This universal love is the basis to have this humanity as one.
0: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించటమే కాకుండా సమాజంలో కూడా పంచినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: He should also not only drink in the nectar of love, he should share with others.
0: ఇట్టి ప్రేమాత్మ తత్వమునందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: It is only in this love the divinity shines.
0: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
1: Then you will have the quality of the pious quality.
0: లయభావం కూడా సంభవిస్తుంది.
1: He will also the feeling of merger.
0: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
1: హీ విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్ బై అండ్ లార్జ్.
0: కనుక విద్యార్థి యందు ఏకాత్మభావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
1: సో ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ, వన్నెస్.
0: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
1: ద స్టూడెంట్ బికమ్స్ ఎ స్టూడెంట్ వాట్ ఫార్ టుడే.
0: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు,
1: ఇఫ్ హి క్వశ్చన్స్ హింసెల్ఫ్ వై హి స్టడీయింగ్,
0: ఏమీ జవాబు చిక్కటం లేదు.
1: హి హస్ నో రిప్లై.
0: వీరికి చిక్కేది ఒక్కటే.
1: దే గెట్ ఓన్లీ వన్ ఆన్సర్.
0: ఏ విద్యతో ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేతి ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
1: దే హావ్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
0: Velo kharchu petti
1: spending thousands and thousands
0: pattamu nandukuntunnadu.
1: They get degrees.
0: Sarvakala sarvavasthani endunu shramapadi kalamunu durvinivagam chesi pattam antukuntunnadu.
1: They waste all their time and yet get the degrees.
0: తన యందు దైవశక్తి అయినటువంటి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
1: హీ వేస్ట్ ది డివైన్ పవర్ ఇన్ హిమ్ అండ్ గెట్స్ ది డిగ్రీ.
0: కాలమును, ధనమును, కర్తవ్యాన్ని, ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ సచ్ ఎ డిగ్రీ విచ్ యు గెట్ బై వేస్టింగ్ ద టైమ్ ద మనీ?
0: ఈ పట్టము యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏమాత్రమూ లేదు ఈ పట్టము యొక్క విలువ.
1: To understand clearly, the degree has no value whatsoever.
0: ఈ పట్టమును నీవు ఎందుకోసం అందుకున్నావు?
1: Why do you get the degree?
0: పట్టకూటి కోసమా?
1: Is it for a living?
0: లేక సమాజ శ్రేయస్సు కోసమా?
1: Or for welfare of the society?
0: లేక సుజ్ఞాన ప్రాప్తి కోసమా?
1: Or is it for the right kind type of knowledge?
0: దేనికోసం అందుకున్నావు?
1: What for you get the degree?
0: సమాజమునకు,
1: to the society,
0: దేశమునకు,
1: అండ్ ది కంట్రీ
0: ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం?
1: వాట్ ఫార్ ఇస్ ది డిగ్రీ దట్ ఇస్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్ టు దిస్ కంట్రీ అండ్ సొసైటీ?
0: ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు క్వశ్చన్ వన్.
0: పట్టము అందుకున్న తక్షణమే,
1: ద మూమెంట్ దే గెట్ ది డిగ్రీ,
0: ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా,
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్,
0: హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు.
1: ద క్యూ ఇస్ మోర్ అండ్ మోర్ లైక్ ది టెయిల్ ఆఫ్ హనుమాన్.
0: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
1: When we inquire clearly, we will understand that degree is for a job.
0: ఇంకా కొన్ని వినూత్తులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
1: if we inquire in another way,
0: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
1: the moment they get the degree,
0: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
1: to go abroad,
0: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
1: They go for passport.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టము ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
1: They have got a mean feeling. By going abroad, they can earn more money.
0: విద్య విజ్ఞానం కోసమే గాని,
1: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్,
0: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెచ్చి విచారించాలి.
1: Students should open their eyes and understand that education is for not for a living.
0: పట్టకూడదు అవసరమే.
1: A living is also needed.
0: Kani vidya anetundi
1: education
0: not for living, for life.
1: Education is not for a living but for life.
0: ప్రపంచం లోపల పశువులు, పక్షులు, అనేక విధమైనటువంటి జంతువులంతా కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: ఇన్ ద వరల్డ్ సో మెనీ బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ లివ్.
0: ఇవి ఏ యొక్క యూనివర్సిటీకి వెళ్ళాయి?
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్?
0: ఏ డిగ్రీని తీసుకున్నాయి?
1: వాట్ డిగ్రీ దే గాట్?
0: అవి బ్రతకటం లేదా?
1: ఆర్ దే నాట్ లివింగ్?
0: కనుక మనం కేవలం పట్టం అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
1: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
0: మన యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
1: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ద లిటరేట్స్?
0: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
1: బై మీర్లీ గెటింగ్ ది గోయింగ్ టు ద కాలేజ్ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యను తద్విద్య లేకునా?
1: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేదే పశుపక్షులు.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ లివింగ్?
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి.
1: దిస్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అండర్స్టాండ్.
0: ఈనాటి విద్యా విధానమును,
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: వైజ్ఞానం విరివిగా పెరిగినది.
1: ద సైన్స్ ఇస్ మోర్.
0: కానీ దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
1: అలాంగ్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
0: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను, ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్స్.
0: కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి.
1: These agitations, these waves, disturbances are all external.
0: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
1: యు ఫైండ్ ద వేవ్స్ జంపింగ్ ఆన్ ద సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ ద సీ.
0: అడుగులకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
1: బట్ ఇఫ్ యు గో టు ద బాటమ్ ఇట్ ఈస్ ఎట్ పీస్.
0: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకుని బాహ్య జీవితం మాత్రమే లక్ష్యంగా ఉంచుకుని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
1: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean life.
0: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
1: In this vast life, you should have broad mind.
0: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
1: You are in this vast universe.
0: పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
1: But you have narrow feelings.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It is not proper.
0: విద్యార్థులు కేవలము విశాల హృదయులు కావాలి.
1: Students should be broad-minded.
0: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము.
1: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యూ హావ్ లెర్న్డ్.
0: ఇది విద్యలు కానేరవు.
1: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
1: యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
0: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
1: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్స్
0: ప్రోగ్ చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యం.
1: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
0: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
0: వస్తువులను ఉత్పత్తి చేసి
1: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
0: జగత్తునకు అందిస్తూ రావాలి.
1: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
0: ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది.
1: వై షుడ్ యూ మ్యానుఫ్యాక్చర్
0: రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నటువంటి మీరు
1: యూ దట్ కలెక్ట్ ద రా మెటీరియల్
0: ఆత్మగౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్
0: ఆత్మ సపోర్ట్ సెల్ఫ్ సపోర్ట్ దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
0: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
1: వీ షుడ్ సప్లై ఆల్ ది ఫోర్ ప్రొడక్ట్స్.
0: అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: దట్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్.
0: అట్టు కాకుండా
1: అదర్వైజ్
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
1: బీయింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్టెన్
0: సబ్జెక్ట్ మాత్రమే ఉత్తీర్ణులై
1: యూఆర్ సక్సెస్ఫుల్ ఇన్ సర్టెన్ సబ్జెక్ట్
0: దీనిని ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో
1: ఎట్ ఎ టైమ్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ ఎనీబడీ
0: తనకు తాను అనుభవించలేని దుస్థితిలో
1: ఇన్ ఎ పూర్ కండిషన్ వెన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్
0: కేవలం పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు.
1: హీ సింప్లీ క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
1: దిస్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
0: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరార్థమనేటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
1: ద మూమెంట్ యూ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యూ విల్ హావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వరంగమును ఎందుకు రాణిస్తుంటుండాలి.
1: Today it's only education that shines in all fields.
0: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
1: To become a doctor you need education.
0: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
1: To be a lawyer education
0: needed. నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
1: If you want to be a businessman education needed.
0: ఇంకా అనేకరం నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
1: To be a scientist education is needed.
0: ఆర్టిస్ట్ కావాలన్నా నీవు విద్య అవసరమే.
1: So also to become an artist.
0: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
1: To learn the education.
0: గణిత శాస్త్రంలో విద్య అవసరమే.
1: Every time you need education.
0: అన్ని రంగములు కూడాను విద్యపైన ఆధారపడి ఉంటుండాలి.
1: All fields rest on education.
0: కనుకనే విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడాను మంచివవుతాయి.
1: Therefore when education is proper all fields will be correspondingly proper. కనుకనే
0: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపేయని.
1: That is what is said in Telugu, a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
0: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
1: Similarly, when the education is dark, all fields are dark.
0: అనగా డార్క్ అంటే ఏమిటి?
1: What do you mean by darkness?
0: స్వార్థమే డార్క్.
1: That selfishness is darkness.
0: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు అంధకారం.
1: There is no other darkness much more than selfishness.
0: విద్యా విధానం లోపల
1: today in education.
0: Bright, white, ప్రకాశవంతులుగా మీరు నిరీక్షించాలి.
1: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
0: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: ఈనాటి విద్యార్థి
1: మోడర్న్ స్టూడెంట్
0: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
1: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్
0: నూతనమైనటువంటి విద్యను కూడా అభివృద్ధి పరచుకుని
1: హి ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్
0: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు
1: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది
1: దిస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ
0: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి
1: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
0: మానవ సోదరత్వాన్ని
1: ఎస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్
0: జీవిత స్వేచ్ఛను
1: ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్
0: సమత్వాన్ని
1: ఈక్వాలిటీ
0: సంపాదించుకోవాలనుకుంటే
1: If you want to earn them,
0: కేవలం నైతిక విద్యను మనం అభ్యసించాలి
1: వీ షుడ్ లర్న్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మొరాలిటీ
0: నైతిక విద్య ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయింది
1: టుడే ది మోరల్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: దేశంలో ఎందుకు ఈ విధమైన సంక్షోభాలు జరుపుతూనే ఉంటున్నాయి
1: Therefore, in all countries there are agitations.
0: ఈనాటి ప్రభుత్వం కూడాను
1: గవర్నమెంట్ టుడే
0: వస్తువుల ఉత్పత్తికి
1: ఫర్ ప్రొడక్షన్
0: ఆర్థిక అభివృద్ధికి
1: ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్
0: మీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు
1: ఇట్ హస్ గివెన్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు దాట్
0: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవడం చేత
1: సిన్స్ దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ద మోరల్ కాంపాస్
0: సర్వ స్వాతంత్రుడిగా మారిపోయి
1: మ్యాన్ హస్ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ
0: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫారెన్ సివిలైజేషన్
0: స్వాతంత్రము
1: ఫ్రీడమ్
0: ఏమిటి ఈ స్వాతంత్రం
1: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్
0: ఇష్టమొచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము
1: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు
0: కాదు కాదు కాదు కాదు ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము
1: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము
1: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్
0: ఫ్రీడమ్ మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము
1: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్
0: స్వాతంత్రం అని ఇష్టానుసారముగా ప్రవర్తించడం స్వాతంత్రం కాదు
1: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి
1: Therefore, we should earn the right freedom in this
0: world. భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది
1: The Bharat also have political freedom.
0: కానీ నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రము సంపాదించలేదు
1: But it has not earned the moral freedom, spiritual freedom and so on.
0: కనుక ప్రతి మానవుడు కూడా స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి
1: So every man must know, what do you mean by freedom?
0: తన తత్వంపైన తాను విశ్వసించాలి
1: Having full confidence in his own
0: nature. ఎవరెవరి కాళ్లపైనో పోయి పడటం కాదు నీవు అర్జించవలసింది నీ కాళ్లపైన నీవు నివసించాలి నీవు జీవించాలి
1: Not resting on others. You should be able to support yourself.
0: అది సెల్ఫ్ సపోర్ట్
1: That is self-support.
0: కానీ ఈనాడు సెల్ఫ్ సపోర్ట్ అనేటువంటిది విరిగిపోయింది
1: But today the self support
0: self confidence అనేటువంటి అసలే లేకుండా పోయింది
1: self confidence is absent
0: self sacrifice అనేటువంటిది గాలి కొట్టుకొని పోయింది
1: self sacrifice is blown with the wind
0: ఎక్కడ కూడాను ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏ మాత్రం కూడాను విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు
1: the good qualities and virtues expected to be present in student are not seen in a trade
0: కేవలము గ్రంథ పరిచయం మాత్రమే వీరు చేసుకుంటూ ఉన్నారు
1: You are just having bookish knowledge
0: ఈ bookish knowledge వల్ల practical knowledge ఏ మాత్రమూ ప్రాప్తించదు
1: Out of this bookish knowledge, you can never have practical knowledge.
0: Practical knowledge is kavali.
1: Practical knowledge is necessary.
0: Mathematics tunu maruvaka japinchu.
1: He goes on chanting, repeating mathematics.
0: Ganita shastramu vanka kanagabodu.
1: He doesn't look to the science of mathematics.
0: America margambu ariyachudunu gani.
1: He wants to know the route to America.
0: Kashika amagambu kanaraadu.
1: He doesn't know the route to Benares.
0: Algebra yanta narayajuchunu gaani.
1: He wants to know everything in algebra.
0: Inti vaisyalyambu erugabodu.
1: He doesn't know the area of his house.
0: Anudinambunu drillu aacharinchune kaani.
1: He practices drill every day.
0: Padmasanamu veya baadapadunu.
1: He suffers pain when he sits in Padmasana.
0: ఏమిటి సాధించినటువంటిది?
1: What is that you accomplished?
0: జిన్నము డ్రిల్ చేస్తున్నారు ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: Every day you practice drill.
0: ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుంది అది.
1: It is not possible for you to sit in Padmasana. What is the drill?
0: ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ఒక భౌతికమైనటువంటివి ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి కృత్రిమైనటువంటిగా రూపొందుతూ వస్తున్నాయి
1: Therefore, all forms of education are absolutely physical, worldly, artificial.
0: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి తగినటువంటి కృషి చేయాలి
1: Therefore, in education system, we should have practical knowledge and we should make an effort to get it.
0: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి
1: But education is rising.
0: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి
1: ఇఫ్ ఎంక్వైర్ క్లియర్లీ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్
0: కాదు కాదు మన విద్యార్థులందరూ కూడా ఎలివేషన్ లో మనం కావాలి
1: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎలివేషన్
0: యొక్క రూపాన్ని ధరించాలి
1: దే షుడ్ సెట్ అన్ ఐడియల్
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి
1: If you want to set an ideal, you should have spiritual feeling.
0: దాని యందే ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి కానీ మరొక దాని యందు లేవు.
1: It is only the spiritual feeling, all virtues are present, nowhere else.
0: దానికి వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
1: It's quite easy to have power and wealth and property.
0: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
1: They all develop ignorance.
0: ముళ్ళ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
1: They develop that which is present.
0: ఒక నైతికము ధార్మికము ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
1: It is only the moral and the righteous that will help you to develop the higher fruits.
0: ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to distinguish, discriminate a thorny bush and a fruiting tree.
0: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
1: So they keep the fruiting trees all around a fence and thorny bush at the center.
0: ముండ్ల చెట్లు ఉండవలసింది.
1: Thorny bushes are necessary.
0: నసుఖా లభ్యతే సుఖం. సుఖం అనేటువంటిది ఉంటే సుఖము మనకు అనుభవించలేము. సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుండాలి.
1: Out of happiness you don't get happiness. There should be difficulties too.
0: భగవంతుని యొక్క సృష్టిలో ముండ్ల చెట్టు పండ్ల చెట్టు రెండు ఇచ్చాడు.
1: God has given thorny bushes and fruiting trees.
0: కానీ పండ్ల చెట్టును కాపాడుకునే నిమిత్తము ముండ్ల చెట్టును వినియోగించుకోవాలి. కానీ
1: to safeguard the fruiting trees the thorny bushes are needed.
0: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
1: టు కీప్ ది థార్ని బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక భారతీయులైనటువంటి వారు
1: సో భారతీయస్
0: సెల్ఫ్ రెస్పెక్ట్ సపోర్ట్ కావాలి.
1: దే నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సపోర్ట్.
0: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
1: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
0: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే గనుక తాను పాటుపడితే పదములు కాని వర్తన కాని శ్రవణం కాని సద్వినియోగపరుచుకునేటువంటి వారు.
1: If you really have self-respect, you will make proper use of your position, behavior.
0: కనుకని ఈనాడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
1: Since there is no self-respect whatever, he conducts himself as he likes.
0: మొట్టమొదట ఆత్మగౌరవం చూసుకోవాలి.
1: First you think of your self-respect.
0: ఆత్మ అంటే ఎవరు?
1: Who is self?
0: ఇదియే మన యొక్క జీవితం.
1: This is my life.
0: జీవితానికి గౌరవం చేయనటువంటి వాడు ఇతరులను ఏ విధంగా గౌరవించగలరు?
1: The one who doesn't respect his own life, how does he respect others?
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నిన్ను ఇతరులు ఏ విధంగా గౌరవించాలి ఏ విధంగా ప్రేమించాలని భావిస్తున్నావో,
1: as you expect others to respect you and love you,
0: నీవు మొట్టమొదట ఇతరులను ఆ రీతిగా గౌరవించు ప్రేమించు.
1: In the first instance you should start respecting and loving them there.
0: అప్పుడే నీవు ఆశించినటువంటి గౌరవమును ప్రేమను నీవు అందుకోగలవు.
1: Then only you will have the respect and love as expected.
0: నీవు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా నీకు మాత్రం ఇతరులు రెస్పెక్ట్ చేయాలంటే ఏ రీతిగా చేయగలరు? వారేం పిచ్చివారు కాదు.
1: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
0: ఈ రెస్పెక్ట్ అనేటువంటిది కానీ మేనర్స్ అనేటువంటిది కానీ బిహేవియర్ అనేటువంటిది కానీ ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుండాలి.
1: Therefore, respect, manners and behavior are give and take two-way channel.
0: ఇది నో వన్ వే ట్రాఫిక్.
1: ఇట్ ఇస్ నో వన్ వే ట్రాఫిక్.
0: నేను పుచ్చుకోవడానికే సిద్ధము ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
1: I am here only to receive, not to give. Who is going to give?
0: ఇలాంటి వాడికి పిల్లలు కూడా ఇవ్వరు.
1: To such people and children don't give.
0: No.
1: Oh, wives also don't give.
0: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము త్యాగము త్యాగం.
1: So we should be after sacrifice, sacrifice.
0: పిల్లలు చెప్తుంటారు వేదం, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ.
0: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
1: ఇన్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
0: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
1: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
0: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
1: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
0: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
1: When you sacrifice, why should you live?
0: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
1: You should safeguard it.
0: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
1: Ready to sacrifice your life.
0: సర్వస్వమును త్యాగం చేయి.
1: Sacrifice everything.
0: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
1: But never
0: దానిని నిలుపుకోవాలి.
1: You should.
0: 3/4 character is life అన్నారు.
1: 3/4 character is life.
0: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Therefore our life rests on character.
0: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కానీ,
1: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
0: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కానీ,
1: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్
0: కనిపించటం లేదు,
1: ఈజ్ నాట్ సీన్.
0: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి
1: టీచింగ్ వరల్డ్లీ నాలెడ్జ్,
0: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
1: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
0: పాటు పడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దట్
0: ఎంతవరకు పని చేస్తుంది,
1: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్ వర్క్,
0: తనకు తన కుటుంబానికి మాత్రమే పని చేస్తుంది,
1: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
0: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
0: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
1: ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, వెన్ డు యూ గో టు సొసైటీ?
0: నీవు పోషించలేనిటువంటి ఒక అవ్యక్తులవు, నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
1: ద ఫూలిష్ వన్ హూ cannot help the society, how can you be happy?
0: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజం పైన ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
1: Students should know and conduct themselves that their happiness depends upon the happiness of the society.
0: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
1: Therefore all students who study here should do self service.
0: Self respect అడగకుండా నీకు అందుకుంటుంది.
1: Without mere asking you get this self respect.
0: నీవు చదివిన చదువులు కేవలం డబ్బు కోసం అమ్ముకోవడం కోసం కాదు.
1: All the education is not merely to sell out for money.
0: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
1: You should earn self respect.
0: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make an effort to know the weakness in the education today.
0: మన వైస్ ఛాన్సలర్,
1: our vice chancellor
0: రామిరెడ్డి గారు,
1: ప్రొఫెసర్ రామిరెడ్డి,
0: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
0: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
0: చక్కగా నంబర్స్ చెప్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్
0: నంబర్. దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
1: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
0: కానీ ఎన్నో వందల కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
1: దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఇందులో 9-8 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
1: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్
0: స్టడీయింగ్. కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్?
0: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
1: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
0: కానీ వీరేం చేస్తున్నారు?
1: వాట్ ఆర్ ద డూయింగ్?
0: ఈనాడు విశ్వవిద్యాలయాలన్నీ కూడాను కేవలము పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
1: దేర్ఫోర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
0: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనం చూసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
0: ఈ చదివినటువంటి వారిని, ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
1: How to take care of those people who are graduated?
0: ఇప్పుడే భారతదేశంలో 5 కోట్ల మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
1: In Bharat the students 5 crores are unemployed.
0: ఇంకా వచ్చేటువంటి వారు, పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
1: The coming generation who will be successful, where to keep
0: them? మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
1: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
0: విద్యార్థులు లేకుండా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకొక హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
1: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
0: ఇది పిల్లల యొక్క దోషము కాదు.
1: It's not mistake of the students.
0: తల్లిదండ్రుల యొక్క దోషము,
1: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్,
0: ప్రభుత్వం యొక్క దోషం,
1: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్.
0: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి.
1: దే టు టేక్ ప్రాపర్ యాక్షన్.
0: తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్.
0: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు.
1: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్.
1: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే, దే సే ఎస్.
0: వారు ఏం చేస్తే కూడా అది ఎస్.
1: వాట్ ఎవర్ దే డూ, దే సే ఎస్.
0: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు.
1: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా.
0: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము.
1: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: నిజంగా వీరికి చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు.
1: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది ఆయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం.
1: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హి సేస్ హి గోస్ ఆన్ ఎండార్సింగ్. ఎస్ రైట్.
0: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
1: హి బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్.
0: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్ట ఉందని ఎవరు విచారించడం లేదు.
1: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్.
0: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావడం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్.
0: కట్టకటప్పటికి ఏ పరిస్థితి తెస్తుంది?
1: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్?
0: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్లకు అదే గతి పడుతుంది.
1: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్.
0: కడకింత అంత్యంలో పిండమిచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు.
1: అల్టిమేట్లీ హీస్ లెఫ్ట్ నాట్ ఈవెన్ వన్ టు ఆఫర్ ఆపర్చునిటీ రైట్.
0: జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్.
0: లెమ్ము ధనుంజయ,
1: గెట్ అప్ అర్జున,
0: విధి ఫలీయము,
1: డెస్టినీ స్ట్రాంగ్,
0: న్యాయము గెలుచు,
1: జస్టిస్ విల్
0: ట్రయంఫ్, స్వార్థము,
1: సెల్ఫిష్నెస్ విల్ డై,
0: సదా యుగధర్మం ఇదే కదా.
1: దిస్ ఇస్ ది లా ఆఫ్ ది ఏజ్.
0: కనుగొమ్మిక,
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురి బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100
0: చిల్డ్రన్, అంత్యమున పిండ మీకు దిక్కు గలగరకట ప్రారంభం ఇదేమిటి.
1: దట్ ఇస్ ది డెస్టినీ ఫేట్ దట్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ విత్
0: వన్. బంధువులను,
1: రిలేటివ్స్,
0: తన పుత్రులను,
1: ది చిల్డ్రన్,
0: తన యొక్క సంతతిని,
1: ఆల్ హిస్ ఫ్యామిలీ,
0: సమస్తమును కూడా రాజ్యమును కూడా కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు.
1: The Kauravas lost everything, the progeny, the family and the property.
0: Karuka manam ee naadu prema cheta mana pillalanu taginatvanti deetulo adupulo pettaka variki taginatvanti swatantrana andistunnamu.
1: Because of love we are not able to control our children.
0: Pramadamu,
1: it's dangerous.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట. ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటారు.
1: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్.
0: కనుకనే ప్రారంభంలోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్.
0: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా?
1: ఇఫ్ ఇట్ డజంట్ బెండ్ ఇన్ ద సాప్లింగ్ యు ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్ వైల్ ఇట్ ఇస్ ట్రీ.
0: ఈ వయసు మీరు చాలా బంగారు వంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్.
0: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నెవర్ వేస్ట్ దట్ సీక్రెట్ వాల్యుబుల్.
0: ఈనాటి విద్యా విధానం లోపల,
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఈ విధమైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక.
1: బికాస్ ద రైటియస్నెస్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్
0: అబ్సెంట్. ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో,
1: ఇన్ ది సమ్మర్ క్లాసెస్,
0: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్,
0: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై,
1: టు డెవలప్ దీస్ ఆస్పెక్ట్స్,
0: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాము. భారతదేశం ఎంత పవిత్రంగా అయినటువంటిదో,
1: దిస్ భారత్,
0: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో,
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్,
0: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో,
1: ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్,
0: ఎవరూ మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: సిన్స్ నో వన్ ఇస్ దేర్ టు టీచ్ యు, యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: సమస్త సుగుణములు కూడాను,
1: ఆల్ వర్చ్యూస్,
0: భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి.
1: దే ఆల్ రెస్ట్ ఆన్ భారత్ కల్చర్.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది.
1: దిస్ ధర్మ ఇస్ సచ్ ఎ బ్రాడ్ ఫీల్డ్.
0: ఈ ధర్మమునకు ఏమాత్రం కూడా నాశం లేదు.
1: దిస్ ధర్మ నెవర్ డైస్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనిటువంటిది.
1: ఇట్ హెస్ నో బిగినింగ్.
0: ఆది లేని దానికి అంత్యం కూడా లేదు.
1: దట్ విచ్ హెస్ నో బిగినింగ్ హెస్ నో ఎండ్.
0: అంతరహితమైనటువంటి ఈ యొక్క ఈ ధర్మమును,
1: ఈ ధర్మ హెస్ నైదర్ బిగినింగ్ నోర్ ఎండ్.
0: చిన్నదైన రిలీజన్ గా మనం భావించి,
1: టేకింగ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ రిలీజన్,
0: అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాం.
1: వి ఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ కేమ్ అవుట్ ఆఫ్ వేద.
0: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో ఎడిషన్.
0: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు.
1: ఇట్ హెస్ నైదర్ ఎడిషన్ ఆర్ చేంజ్. ఇట్ ఇస్ స్టడీ.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని,
1: దిస్ ఎటర్నల్ ట్రూత్,
0: భారతీయ ధర్మాన్ని,
1: ద ధర్మ ఆఫ్ భారత్,
0: విద్యార్థుల హృదయంలో నింపి,
1: ఇట్ హెస్ బీన్ ఫిల్డ్ ఇన్ ది హార్ట్.
0: విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై,
1: టు మేక్ ది పాత్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రాపర్,
0: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు.
1: ఇట్ ఇస్
0: మనం భావించి,
1: టేకింగ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ రిలీజన్,
0: అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము.
1: వీఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ కేమ్ అవుట్ ఆఫ్ వేద.
0: కనుకనే

0: take the path of the students proper,
1: Indian culture and spirituality ani pettaru.
0: It is named Indian culture and spirituality.
1: Culture ante emiti?
0: What do you mean by culture?
1: Spirituality ante emiti?
0: What do you mean by spirituality?
1: Idi edo konni konni English perlu pettukuntu vachare kaani,
0: they are just English names.
1: Deeniki matamu aadhyatmikamu.
0: One is religion, other spirituality.
1: ఈ మతము అనేటువంటి ఒక ఆధ్యాత్మికం.
0: దిస్ రిలిజన్ ఇట్సెల్ఫ్
1: ఆధ్యాత్మికం వేరు, మతం వేరు కాదు.
0: స్పిరిచువాలిటీ అండ్ రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇవి రెండు కూడా ధర్మములోని భాగములే.
0: దే ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ధర్మ.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ క్లాత్.
1: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
0: దేర్ ఇస్ యార్న్ ఇన్ దట్.
1: దారములో పత్తి ఉంది.
0: దేర్ ఇస్ కాటన్.
1: పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
0: కాటన్ అండ్ యార్న్ ఆర్ ఇన్ ద క్లాత్.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ధర్మం అనేటువంటి విశాలమైన వస్త్రంలోనే,
0: ఇన్ దిస్ ధర్మ విచ్ ఇస్ ఎ బిగ్ క్లాత్,
1: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారం రెండు చూడే ఉంటున్నాయి.
0: ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ యార్న్.
1: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా,
0: if you follow your dharma,
1: అందులోనే లీనమైపోతుంటాయి.
0: Everything merges in that.
1: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది,
0: ఈ ధర్మ ఆఫ్ భారత్,
1: అనాది కాలము నుండి కూడాను
0: సిన్స్ ఏన్షియంట్
1: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
0: దో దేర్ వర్ సో మెనీ డిఫికల్టీస్,
1: ఎందరు రాజులు, ఎందరు ముస్లింలు, ఎందరు పర్షియన్లు, ఎందరు విధమైనటువంటి ఒక దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ఇన్వేజన్స్ బై ముస్లింస్ అండ్ పర్షియన్స్,
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, అరేబియన్స్ అనేక మంది దీనిపైన పడ్డారు.
0: పోర్చుగీస్ పీపుల్, బ్రిటిష్ పీపుల్, అరేబియన్స్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ.
1: కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయినప్పటికీ ఈనాటి వరకు కూడా భారత జాతిని ఎవరు కదిలించలేరు, మెదిలించలేకపోయారు.
0: Whatever may be till this day, this Bharat race could not be doing any change. You can understand how strong it is.
1: Ninna monna prarambhamainatundi okka mathamulanni kudanu mana kanti mundunna eppudu punadulanta kudanu kevalam oodipothunnayi.
0: The religions that started recently lost their foundation.
1: Kaani bharatiya matham anetundi inta patutvamainatundi, inta gambheeramainatundi, inta visalamainatundi, inta bhadramainatundi.
0: The religion of Bharati is so strong, so majestic, so secure.
1: కాబట్టి అన్ని మతములు ఎందుకును మనం సమత్వాన్ని భావించాలి.
0: But we should have that equal mindedness to all religions.
1: అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే మన మతమని విశ్వసించాలి.
0: Our religion lies in the unity of religion.
1: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
0: You should never hate any religion.
1: ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
0: You should never criticize any religion.
1: ఎవరిని మనము దూషించకూడదు.
0: యు షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము,
0: దట్ ఇస్ ఈక్వాలిటీ,
1: సమన్వయము,
0: దట్ ఇస్ కోఆర్డినేషన్.
1: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
0: Truly, if you want to earn this education, don't have
1: relations with the job. You
0: should be in that position as to give employment to 10
1: people. Start
0: your own cottage industry.
1: Fill with
0: your head with all the
1: intelligence. But don't
0: spoil your good qualities.
1: సద్గుణాల కోసం విద్య లేకపోయినా మంచిదే కానీ,
0: it's good if we don't have good education.
1: విద్య కోసం సద్గుణాలు మాత్రం మనం విసర్జించకూడదు.
0: But never sacrifice your character for education.
1: విద్యలు తెలివి తేటలనే పెంచి,
0: the modern education develops intelligence.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It doesn't develop even a fraction of good quality.
1: పంట పండని భూమి 10 ఎకరములేల.
0: What is the use of barren land 10 acres?
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: Good land is enough. Good land is enough.
1: కనుక మనము సరైనటువంటి గుణములు పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
0: సో వీ షుడ్ ఎర్న్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద క్వాలిటీ.
1: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ టుడే ఫర్ ఎడ్యుకేషన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ క్యారెక్టర్.
1: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
1: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా,
0: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
1: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా,
0: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
1: మానవత్వం యొక్క శ్రేష్ఠతను మనం నిలుపుకోవాలన్నా,
0: టు అప్హోల్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
1: ఈ విధమైనటువంటి గుణములు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
1: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
0: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఉన్న వారికి స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
0: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్? యు మే క్వశ్చన్ సో.
1: అందరూ కూడాను.
0: దేర్ ఆర్ సో మెనీ ఆర్ దేర్.
1: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
0: బట్ హౌ, ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
1: ఆదర్శవంతమైన వారిగా మనం జీవించాలి.
0: వి షుడ్ లివ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: పలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
0: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
1: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక,
0: without upholding respect,
1: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినా అనుకుంటే ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of thinking that you are highly educated?
1: ఎంత చదువు ఉండినప్పటికీ

0: In spite of high education,
1: ఎన్ని గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
0: in spite of big degrees,
1: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
0: We should develop our self respect.
1: అదే ఆత్మ గౌరవము.
0: That is self respect.
1: సెల్ఫ్
0: సపోర్ట్
1: అది కూడా ఉండాలి.
0: దట్ ఆల్సో ఇస్ నీడెడ్.
1: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
0: వెన్ బోత్ ఆర్ దేర్ అవర్ హ్యూమన్ ఆబ్జెక్టివ్ ఇస్ రియలైజ్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ 15 దినముల నుంచి కూడాను,
0: సిన్స్ 15 డేస్,
1: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
0: యు హావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్.
1: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ నోయింగ్.
1: ఏ ఒక్కటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
1: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
0: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by when once you go out, it's no use.
1: మీరు మార్కులకై పాటుపట్టడం మంచిదే.
0: ఇట్స్ గుడ్ దట్ యు వర్క్ ఫర్ మార్క్స్.
1: అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ.
1: కానీ మరొక వైపున,
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్,
1: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్.
1: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
0: ఇఫ్ యూఆర్ ఇన్ దట్ పొజిషన్ దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ద మార్క్స్.
1: అన్ని రిమార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ ద రిమార్క్స్, if the marks have no value,
1: kanaka mana chaduvunu mana shaktini mana sarvasvunu kodanu mana yokka gunam kosam daarabayyali.
0: Therefore you have to sacrifice the education, all our faculties, for character.
1: Tallidannulu gauravinchali.
0: We have to respect parents.
1: Peddalanu gauravinchali.
0: We have to respect elders.
1: Mana samskrutini mana visvasinchali.
0: We should have faith in culture.
1: Ayina acharanalo petti mana anusthanamlo deeni andukovali.
0: We should practice and experience.
1: Appude deeni yokka vilavu manaku sakkaga artham avutundi.
0: Then we will understand its true value.
1: Kaani vilavunu teliyakokunda
0: without knowing
1: the durasa nimittamai అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
0: వితౌట్ నోయింగ్ ద వాల్యూస్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వి యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే.
1: ఈ దురాశ వల్ల కష్టపడి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
0: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ పుట్ యు టు మిజరీ.
1: పాలన మనం క్షీరాన్ని అందుకోవచ్చును. క్షీరాన్ని
0: యు కెన్ గెట్ ది మిల్క్.
1: ఈ క్షీరమును ఏ విధంగా మనం అందుకోవాలి,
0: హౌ టు రిసీవ్ మిల్క్
1: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
0: దట్ ప్రొసీజర్ యూ షుడ్ నో.
1: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని, ఏదో కొంచెం మాత్రమే వస్తుండాలి, పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
0: యాజ్ యూ కెన్ డ్రా మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ, యూ షుడ్ నాట్ కట్ ఇట్ ఆల్ టుగెదర్.
1: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది, అదట బాతు.
0: హియర్ ఇస్ ద వన్ హూ హ్యాచెస్ ద గోల్డెన్ ఎగ్.
1: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుండేదట.
0: ఇట్ హ్యాచెస్ వన్ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే.
1: కడుపుకొస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపుకోసాడట. పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయినాయి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఆల్ గోల్డెన్ ఎగ్స్ హీ హాస్ కట్ హిస్ స్టమక్.
1: కనుకనే మనం దురాశకు పోయిందటంటే అనుభవించవలసినటువంటి దాన్ని కూడా మనం అతి దూరం అయిపోతాం.
0: ఇఫ్ యూ ఎక్సెసివ్ డిజైర్ యు కెనాట్ అనుభవించవలసిన
1: దాన్ని కూడా అనుభవించలేకపోతాం.
0: ఈవెన్ దట్ యువర్ డెస్టిన్డ్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్.
1: దురాశ ఉండకూడదు.
0: యు షుడ్ నాట్ ఎక్సెసివ్ డిజైర్.
1: అతిహాస మతిహాని.
0: ఎక్సెసివ్ డిజైర్ విల్ మేక్ యు మ్యాడ్.
1: మితాస అతిహాయి.
0: ద లిమిటెడ్ డిజైర్ విల్ మేక్ యు హ్యాపీ.
1: అధికమైనటువంటి ఆశలకు మీరు పోకండి.
0: యు షుడ్ నాట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్.
1: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
0: To the extent possible, make proper use of
1: your
0: education.
1: When
0: you are employed, you should note one important
1: thing. We should
0: also think of the respect of this country.
1: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
0: If the country has no respect, what kind of respect do you have for your body?
1: ప్రవేశించినప్పుడు
0: when you are in there,
1: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
0: Everyone should
1: realize. అధ్యాపకులు విద్యార్థులు కూడా.
0: Teachers and students should realize one fact.
1: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
0: హౌ మచ్ ఆఫ్ సాలరీ వి ఆర్ డ్రాయింగ్?
1: ఈ జీతమునకు తగినంత పని మనం చేస్తున్నామా?
0: యామ్ ఐ వర్కింగ్ అప్రోప్రియేట్ విత్ సాలరీ?
1: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
0: యు క్వశ్చన్ యువర్ కాన్షియన్స్.
1: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ యెస్
1: అధికమైన పని చేయాలి.
0: యూ షుడ్ డూ వర్క్ లైక్ దాట్.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
0: మోర్ సాలరీ అండ్ లెస్ వర్క్ యూ బికమ్ ట్రైటర్స్.
1: దేశ ద్రోహులు.
0: యు బికమ్ ట్రైటర్స్ టు దిస్ కంట్రీ.
1: జీతాలు మనం తీసుకుని
0: రిసీవింగ్ హై సాలరీ
1: తక్కువ మనం పని చేస్తున్నామంటే
0: వెన్ యూ డూ లెస్ వర్క్
1: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
0: హౌ మచ్ ఆఫ్ హార్మ్ యు ఆర్ డూయింగ్
1: దిస్ కంట్రీ. జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుండాలి.
0: టు పే యువర్ సాలరీస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్.
1: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుండాలి. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
0: All the loans are paid by way of your salaries. When is it going to be paid back?
1: అధిక వర్క్ చేసినప్పుడే, అధిక ఫలం చేసినప్పుడే దీని సాధ్యమైనంత వరకు కూడాను దీని అభివృద్ధికి అవకాశం ఉంటుంటుంది.
0: When you work more, there will be progress.
1: కానీ ఈనాటి వారు అధిక శాలరీ తీసుకుంటున్న ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి.
0: But the modern man, though he has got high salary, works with more.
1: దుఃఖమునకు చేటు.
0: Such excessive desire will put you to misery.
1: మనక మనము తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విజో నష్టః. అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
0: The dissatisfied man will have two losses.
1: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చేయాలి.
0: So we should work appropriately to the salary.
1: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
0: Then you will have self-satisfaction.
1: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
0: With any effort you don't get this
1: satisfaction. బంగారు కొండ నుంచి నీ నెత్తి పైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
0: Even if that mountain of gold is kept on your head, you will not have satisfaction.
1: నీకు తృప్తికరంగా పని చేస్తున్నప్పుడు హాయిగా ఉంది అదే తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
0: The work, if it gives you satisfaction, that's enough.
1: అది లేకుండా
0: without that
1: ఎంత సంపాదించినప్పటికీ
0: with all your earnings
1: అంత క్రమక్రమేణా వ్యర్థమైపోతుంది.
0: Everything will be wasted ultimately.
1: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: Students should know this.
1: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
0: Today the position of Bharat is in difficulties.
1: ఏ కష్టము లేదు కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
0: There are problems in politics.
1: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
0: Students should remain as students. They should not step into politics.
1: నీవు విద్యార్థిగా నీవు విరమించుకున్న తర్వాత నీవు గృహస్థుడైన తర్వాత దేశ సేవ కోసమని నీవు ఏ విధంగా కూడా రాజకీయాల్లో నువ్వు ప్రవేశించుకో తప్పులేదు.
0: After completing your education, when you become a householder to serve the country, you can enter into politics.
1: సమాజం యొక్క క్షేమం కోసమని
0: only for the welfare of society
1: దేశం యొక్క క్షేమం కోసమని
0: for the welfare of the country
1: నువ్వు ఏ విధమైనటువంటి పాట అయినా పడు తప్పులేదు.
0: You can struggle. There is no mistake.
1: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
0: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
0: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇన్ టు పాలిటిక్స్ ఇట్ మీన్స్ టు స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ.
1: నువ్వు నాశనం చేస్తుంది.
0: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
1: ఇందులో ప్రవేశించకూడదు.
0: నెవర్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్.
1: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
0: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది సెల్ఫిష్ వే. విద్యార్థులు
1: రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
0: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్ among students.
1: ఇందులో మీరు విద్యార్థులు ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
1: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
0: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్
1: యొక్క భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారతీయ విద్య అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
1: తనను తాను త్యాగం చేసి
0: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
1: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
0: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ, దట్ ఈస్ భారత్ కల్చర్.
1: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
1: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
1: దైవభావము హృదయంలో నిలుచుకుని
0: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్
1: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా
0: డూ ఎనీ యాక్టివిటీ
1: సక్సెస్ అయిపోతాయి.
0: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యూ సక్సెస్.
1: అయ్యో దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామి అని చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
0: అండ్ స్వామి సెడ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యూ నెవర్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ యాక్ట్స్.
1: చెడ్డ కార్యంలో నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
0: వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ హౌ డూ యూ డూ ఇన్ బ్యాడ్ యాక్ట్స్?
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక మూవింగ్ టెంపుల్.
0: బాడీ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్, ద ఫెయిత్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ది బాడీ.
1: ఆధునిక యుగమునందు
0: ఇన్ ద మోడర్న్ ఏజ్
1: విశ్వాసం అనేటువంటిది పూర్తి కోల్పోయింది.
0: సచ్ ఫెయిత్ ఇస్ టోటలీ లాస్ట్.
1: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ సైన్స్.
1: ఈ సైన్స్ సైన్స్ సైన్స్ సైన్స్ కును యొక్క దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
1: మన ఒక ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
0: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ లవ్.
1: ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ లవ్?
1: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
0: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: కానీ సైన్స్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
0: సైన్స్ స్పీక్స్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
1: స్ప్లిట్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది ఈ లవ్.
0: సైన్స్ స్ప్లిట్స్ లవ్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్.
1: కనుకొని వీరి ఎందుకు ఏమాత్రము ప్రేమ ఉంటుండదు.
0: సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్.
1: మనము స్పిరిట్ ఆఫ్ లవ్ డెవలప్ చేసుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ లవ్.
1: అది ఏ జగత్తునంతా ఏకం చేస్తుంది.
0: దట్ ఎన్కంపాసెస్, యూనిఫైస్ ద హోల్ వరల్డ్.
1: ఒక్కటైపోతారు.
0: ఆల్ బికమ్ వన్.
1: అందరూ ఒక్కటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
0: వెన్ ఆల్ ఆర్ వన్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్.
1: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
0: యాజ్ దే డివైడ్ టు పీసెస్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఐకమత్యమే మన బలము.
0: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
1: ఆచరణే దీని యొక్క సంపద.
0: ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
1: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
0: దెన్ యూనిటీ విల్ బి స్ట్రెంగ్త్. దెన్
1: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
0: దిస్ యూనిటీ ఇస్ పాసిబుల్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: So develop love.
2: Prema mujhita manas kaho.

0: Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on 20th October 2003 in Prashanthi Nilayam during the Vice Chancellor's Conference. In today's discourse, Bhagwan Baba says, we should crave for the principle that has no birth or death. Why should we wish to be born again? Bhagwan Baba underscores the need to inquire into the nature of Atma Tattva. It is this need with which the MBA course was introduced in the Satya Sai University.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు.
2: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ చాంపియన్ అమంగ్స్ ద స్కాలర్స్. వన్ కెన్ ఫైట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వేలర్ యాజ్ ఎ సోల్జర్ అండ్ కమ్ అవుట్ ట్రయంఫెంట్లీ. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
1: Gaganamanduna chukkaluleka konavachu. Gaganamanduna chukkaluleka konavachu. Jivarasula perlu cheppavachu.
2: You can even count the number of stars in the sky. You can also name all the living creatures in this universe.
1: Kani dehendriyamularikatti

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidya rangamanandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata vidyanu abhyasinchinatvanti veerulu mahajanulu kanipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinatvanti marpu emiti jagattuniki emi vivekamunu andistu vacharu deeni valla vachinatvanti okka paritham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maatpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalamu manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
1: MBA in this world people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadamu sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
0: దానికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
0: Conscious అనగా సెన్సెన్స్.
1: Conscious relating to senses.
0: Conscience అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
1: The conscience is the inner awareness.
0: Consciousness అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: Consciousness is all encompassing.
0: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one made any attempt to know the in-depth meaning of these terms.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Kevalamu aadhyatmika tattvam anaga emto artham kaanatvanti yokka vishayam ani meeru bhavinchukovachunu.
1: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
0: Deenini manamu sampurnamainatvanti tattvanga bhavistu avali.
1: But we have to consider it as total understanding only.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
0: Vidyarthulara.
1: Students.
0: Aadhyatmikam anaga kevalamu artham kaanatvanti tattvam ani meeru bhavinchukokoddu.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: Idi antarbhavamato koodinatvanti yokka chaitanya shaktiye.
1: It is the one with all inner awareness.
0: Ee awareness anaga emiti? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: అవేర్నెస్ వీ థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
0: ఇది ఏమిటి? ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ కర్చీఫ్. అవేర్నెస్.
0: ఇది ఏమిటి? ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఒక వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, బట్ట.
1: You say it is kerchief cloth.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు?
1: What is the fundamental behind this cloth, kerchief?
0: ఇది వస్త్రము.
1: This is the cloth.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without.
0: దారం పత్తి లేకుండా కాలేదు.
1: The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atmatattva.
0: Atmatattvanu gurtinchinatvanti vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you'll be knowing everything the rest.
0: Kanuka atmatattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: Ee angamulu anni kudanu aadutune unnavi.
1: All these senses are angamulanni
0: kudunu pani chestune unnavi.
1: They are all functional.
0: Aithe ee pani cheyadaniki edi aadharam?
1: What is the basis for the operational aspect of the senses?
0: Aithe angamulu pani chestunnaye kaani idi cheyitho nenu ee pushpanni pattukunnanu.
1: The senses, the limbs act as I hold this flower.
0: Aithe ee cheyitho aa pushpanni pattukunnappudu ee chetiki edi shakti istundadi?
1: I hold this flower. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుందది?
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏం కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental
0: aspect.
1: This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Kani, who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: Nee vanetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
1: If only you know who you are, you can say this is mine.
0: Ee tala evardi?
1: Whose head is this?
0: Ee kaalu evardi?
1: Whose legs are
0: they? Ee vaasana evardi?
1: Whose hands are they?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యూ గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
0: సత్య దాని కూడా హు ఆర్ యూ వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్ అని అంటున్నా. హు ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హు ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హు ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హు ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ is this question, who am I?
0: Ayini gurtinchukunte anni manaku gurtinchukunna varam avtam.
1: If you know this I, you'll be knowing the rest.
0: Kanuka aadhyatmika tattvam anaga kevalamu artham kaanatvanti oka vyaktam kaadu.
1: Spirituality is not an exercise in vain.
0: Deeni annitikini mooladharamainatvanti tattvam okati unnadi.
1: There is a fundamental principle behind all this.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to know this fundamental principle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
1: Where does it come from?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: Can man live without love?
0: కనుకనే love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: We should know love first.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: Chaala mandi cheptunnaru truth truth truth truth ante emti?
1: Many people refer to this truth. What is this truth?
0: Trikala bhajyam satyam annaru.
1: Truth is changeless in all the three periods of time.
0: Kaani inta matram tone satyam manam ninnam cheyakoddu.
1: You cannot stop at that level.
0: Trikalamunaku atheetamainatundi satyam.
1: Truth transcends all the three periods of time.
0: Aa satyam ekkadi nunchi vastundadi?
1: Where does it come from?
0: Satyam bruyat. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: Though he has no idea, yet he says, oh my God.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: Nobody can give the definite meaning to this word God.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
1: To know this meaning, you need your self-experience.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: How can you know your experience?
0: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
1: Here is an illustration. 1 + 1 = 2.
0: 2 + 2 = 4 అయింది.
1: 2 + 2 = 4.
0: 2 - 1 = 1 అయింది.
1: 2 - 1 = 1.
0: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలను కూడాను మనం చెప్పగలుగుతున్నాము.
1: We are able to see and say all this material world.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపంను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా కూడాను వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond. That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలము?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికి చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: Love is God annapudu love anedi is everywhere.
1: When we say love is God, it implies
0: ee fundamental that love is sarvani endu untunnadi.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. Cheppagalutunnavani neevu evaru truth cheppagalutunnavu neevu ante emti?
1: You say I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: When we want to understand, finally you come to
0: spiritual lo matram, spiritual మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: It is possible to know, come to the goal only in the spiritual path.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడపటికి తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్ధబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Inquiry, where does it come from?
0: Inquiry. ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ ఇంక్వైరీ ఎంక్వైరీ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: Dani nivu nammu.
1: Have full faith in that.
0: Nammakam chethane manaku gurtinchadaniki vilavutundi gaani nammakam lekunda pothe denni manam gurtinchalemu.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదట నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: ఫస్ట్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూ.
0: ఐ అనేటువంటిది నమ్మినప్పుడే
1: వెన్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఐ
0: రెండవది యూ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద సెకండ్ పర్సన్ యూ.
0: ఐఏ తమిళ అయినప్పుడు యూ అనేది అర్థమవుతుంది.
1: వెన్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద సింపుల్ ఐ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో యూ.
0: కనుకనే సింపుల్ ఐని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యూ అనేటువంటిది ఊ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Then it's easy to understand you and then we.
0: ఒక చిన్న పదము.
1: A small
0: I.
1: I.
0: Plus you.
1: Plus you.
0: I plus you రెండు చేరినప్పుడు we అయింది.
1: I plus you is equal to we.
0: We plus he.
1: We plus he.
0: ఏమవుతుంది?
1: Then what is it then?
0: Only he అవుతుంది.
1: We plus he is equal to he.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యూ ఆల్సో చేంజ్.
0: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐఎమ్ బాయ్.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఐఎమ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నువ్వే మార్పు చెందుకుంటున్నావు.
1: యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేర్చి ఉండేది.
1: దేర్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్
1: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవత్వం తో
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ ఎందు వారి ఎందు వారి అందరి ఎందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: He, God,
0: in you, with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: కానీ ఐ అనేటువంటిది ఇన్ మీ ఇన్ మై ఇన్ ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
1: It's not possible nor is good enough to say it is in me, with me, alone.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి ఒక దైవత్వాన్ని బోధిస్తుంది.
1: So this he speaks of God.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: You don't love yourself.
0: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
1: How do you love yourself?
0: This is my body.
1: This is my body.
0: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: No.
0: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్లా నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is my body?
0: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం అద్వైతమైనటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
0: దానికి మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనకు పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఈస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నువ్వు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ నువ్వు దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం అనేటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: And once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మ.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: It has no name like a drop or water.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకు రావాలి.
1: We have to know the true nature of ఆత్మ and have full faith in God.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: Without faith in God, whatever you may do, whatever task you may undertake, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: everywhere. You, with you, above you, below you, around you.
1: This ఆత్మ, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
1: What is that surround?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: Are you able to say that?
0: నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: You address yourself, I, but are you able to comprehend that infinity?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: Don't get into that area that you don't understand.
0: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది ఏంటి అనేటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూజుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: This is my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్
0: దానిని మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: సర్వము సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకరు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ మానవుని
0: అందున్నటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya, awareness, consciousness is not there anywhere else.
0: It is awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: The conscious kadu.
1: It is not conscious.
0: Conscience kadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: The consciousness nu sarendritiga manu artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: ఈ
0: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాస్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: టు అండర్స్టాండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ము లేని అంతులేని నేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏంటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ హాస్ ఇట్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ డు యు సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ
0: డార్క్. ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ యాజ్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సర్టన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దే.
0: ఎక్కడ పోతున్నాననేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూ ఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: యువర్ బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
1: బిహేవియర్ హౌ
0: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద ఫామ్ హౌ యూ
0: ధనం ఎక్కడి నుంచి
1: మనీ హౌ యూ
0: అందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ఆల్
0: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్. ఏ
0: కూర్పు లేదు. ఈ కూర్పు
1: మనీ హౌ యూ
0: అందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ.

0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో చేంజ్,
0: ఏ కూర్పు లేదు, ఏ కూర్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం,
1: వీ సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: యూ సే దట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: వాట్ దట్ యూ లవ్ ఇన్ హిమ్.
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఇస్ హిస్ ఫామ్.
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: బిహేవియర్.
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: ఆల్ హిస్ హ్యాపీనెస్.
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ యూ లవ్ హిమ్?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఇస్ దేర్.
0: ఆ ప్రేమ అనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: లేటర్ ది సన్ డైడ్.
0: తల్లి ఒకటే ఉంది.
1: అండ్ ది మదర్ రిమైన్.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: అండ్ షీ వెంట్ ఆన్ ఫీలింగ్ సాడ్.
0: నాయన నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: ది మదర్ సెడ్ ఐ కుడ్ లివ్.
0: నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ?
1: వితౌట్ యూ హౌ కెన్ ఐ లివ్.
0: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం. కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ఫాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: And so you are not able to love the all.
0: కనుక నేను ప్రేమను ప్రేమించు.
1: So in fact, attach it to this love.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: And this love is life.
0: ఈ ప్రాణమే దైవము.
1: And this life
0: అది ఆత్మ.
1: That is ఆత్మ.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: So the fundamental truth is this self, ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: It's only through love you can be loved.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలి కృష్ణ, గానం చేయగలి
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యూ ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడాను అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love that
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ని ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ఒక మెటీరియల్స్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord, love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకములైనటువంటి ఒక తత్వములు మీరన్ని కూడాను డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యూ గట్ సో మెనీ థింగ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind

0: form is a form. Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: అది ఎన్ని రూపంలైనా తలుస్తుంటుంది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కాదు.
0: Rama, Krishna, Govinda are the names given.
1: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
0: These names given are not permanent.
1: కానీ ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
0: However, you need one to proceed with.
1: కనుక మీ చదువులన్నీ చదవటం సత్యమే.
0: Yes, it's needed that you should
1: educate.
0: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ ఏ మాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
0: Go on enhancing this law.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: When once you investigate along the path of truth, you will experience love.
1: భగవంతుడే వాడు ఒకడున్నాడు.
0: There is God.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: Without God, the world does not exist.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుంది.
0: And we also find the God, the Creator.
1: పరమాత్మ నుంచే పరతత్వం ఏర్పడుతుంది.
0: And the Creator is
1: necessary.
0: The Creator God is the true Self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
0: When once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తురావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: ఈ రూపం తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ టు డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమును నువ్వు ఏమైనా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ అచీవ్ గాడ్,
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
1: అది ఏ ప్రేమ.
0: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
0: That is truth.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along this path of truth.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along the path of love.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to love, you will understand.
1: ఒక నిమిషంలో, ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: Everyone would say that Swami, I have come for this purpose.
1: నీవెవరు నాయన అంటాడు.
0: Then Swami puts this
1: question. నీవెవరో నీవు తెలుసుకుంరా, తప్పక నేను చెప్తానంటాడు.
0: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
1: నీవెవరో నీవు తెలుసుకుంరా.
0: First know who you are.
1: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
0: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
0: Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality.
1: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
0: So this I, the self, has no different.
1: జననము రెండు కూడాను అసత్యమే.
0: The birth and death are utterly false.
1: జననం ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
0: When there is birth, there is death.
1: జననము దేహానికే కాని ఆత్మకు కాదు.
0: Birth and death relate to the body, not to the self.
1: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కాని జననమన్నాలు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
0: Therefore, love the self, which is birthless and deathless, and not the body.
1: బంగారు, మిమ్మల్ని అందరినీ నేను బంగారు బంగారు అంటుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అస్ బంగారు.
1: ఈ బంగారు అనటంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి మీకు?
0: వాట్ ఈస్ ద మీనింగ్ వెన్ స్వామి కాల్స్ యూ బంగారు?
1: బంగారు చిక్కుతుంది.
0: యూ హ్యావ్ గోల్డ్.
1: ఈ బంగారుకు ఏనాటికి నీ పేరు తప్పదు.
0: And this gold is required from
1: a gold enni rakamu karigincochu enni rakamu aitutti nagaragaana maarchukovachu.
0: You can just change it and make any ornament jewel out of it.
1: Kaani bangaram maatram meer maarchadaniki veedu kaadu.
0: But you cannot change the gold its nature.
1: Kaavatti meer bangartho cheyinatundi roopaluga ennaina maarthu undachu meer.
0: So you may be changing but you are essentially gold.
1: Kaani bangaram maatram nee pettuko.
0: But have this gold.
1: Adi eppatiki maaradu.
0: It is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్ ఇస్.
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: And this bangaru gold is not going to die.
1: Nor would be born. Bangaru
0: ఉడ్ బాండ్.
1: బంగారు ఎప్పుడు బంగారే.
0: గోల్డ్ ఇస్ గోల్డ్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: ఇట్ రిమైన్స్
1: అది సత్యమైనటువంటిది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ఆ సత్య నిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
0: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
1: కనుకనే శంకర్ వారు చెప్పారు.

0: ಉಪಕಾರಿ ಕೃಪಯಾ ಪಾರೇ ಪಾಹಿ ಮುರಾರಿ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದನ್ನ ಭಜಿಸಿ.
1: ದೇರ್ಫೋರ್ ಆದಿಶಂಕರ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಯು ಆರ್ ಬೋರ್ನ್ ಅಗೇನ್ ಅಂಡ್ ಅಗೇನ್ ಯು ಗೆಟ್ ಇನ್ ಟು ದಿ ವೂಂಬ್ ಆಫ್ ದಿ ಮದರ್ ಅಂಡ್ ಯು ಟೇಕ್ ಬರ್ತ್ ರಿಪೀಟೆಡ್ಲಿ ಬರ್ತ್ ಅಂಡ್ ಡೆತ್ ಹ್ಯಾಪನ್ ರಿಪೀಟೆಡ್ಲಿ
0: ಸಾವು ಪುಟ್ಟುಕೊಳ್ಳೇನೆಟ್ಟುಂಡಿ ದಾನಿ ಮನ ಕೋರ್ತು ರಾವಾಲಿ
1: ಸೋ ಯು ಡಿಸೈರ್ ವಿಚ್ ಇಸ್ ಬರ್ತ್ಲೆಸ್ ಅಂಡ್
0: ಯು ಸಾವು ಪುಟ್ಟುಕೊಳ್ಳೇನೆಟ್ಟುಂಡಿ ದಾನಿ ತಿರುಗಿ ಮನ ಪುಟ್ಟುಕೊಳ್ಳೇನೆ ಕೋರಾಲಿ.
1: ವೈ ಶುಡ್ ಯು ಬಿ ಬೋರ್ನ್ ಅಗೇನ್ ಟು ಡೈ
0: ಕಳೆದ ಮನ ಪುಟ್ಟುಕೊಳ್ಳೇನೆಟ್ಟುಂಡಿ ದಾನಿ ಮನ ಕೋರ್ತು ರಾವಾಲಿ
1: ಸೋ ವಿ ಶುಡ್ ಡಿಸೈರ್ ಟು ಬಿ ಬರ್ತ್ಲೆಸ್
0: ಪ್ರೇಮ ಸ್ವರೂಪಲಾರಾ
1: ಎಂಬಾಡ್ಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್
0: ನೀ ಎಂದಿನಟ್ಟುಂಡಿ ಪ್ರೇಮ ಪುಟ್ಟೇಟಿಗಂತಿ ಕಾದು ಪುಟ್ಟೇಟಿಗಂತಿ ಕಾದು.
1: That love which is in you is not newly born.
0: Aa premanu meer preminchandi.
1: This love get
0: aa prema nirantaramu mee ventane jantane intane kantane untuntadi.
1: This love is always with you around you, above you, below you.
0: In you
1: in you also.
0: Aa premane manaku koradi.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని చెప్పండి.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ
1: that is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రాండి నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్ హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంత కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్
0: చదువును చదవండి.
1: యు స్టడీ
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్
0: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్
0: దాన్ని అనుభవించండి
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్
0: అంతేగాని
1: మేక్ యు బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఓకే ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ or ruining themselves because of these disappointments that will never help you to love anything.
0: Ani preminchin danni em mattham kuda manam vadalukokunda danni preminchune povali.
1: Then once you love, never give up.
0: Adi perugutu perugutu perugutu pothundi.
1: It goes on enhancing, improving.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: డెవలప్ ఓన్లీ దట్ లవ్.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: వెన్ వన్స్ ద లవ్ విచ్ ఇస్ విత్ యూ ఇట్ విల్ సేఫ్ గార్డ్ యూ.
0: అది విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిలో యూ.
1: దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిలో యూ.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

जित मन से करो राम राम राम राम राम राम राम राम राम राम राम।

0: మీరు ఎప్పుడైనా నేషన్ అని చెప్పేసే లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోని నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నోట్ తో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుక నీవు నోట్ తో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి.

0: ചേച്ചി മാറി നിദ്ര പോയെഴുത പൊട്ട കൈ അതുനു പതുലേക്ക് വ്യയമന്തക ചേച്ചു ജീവിതം മീരിദ്ദിൽ ദാരവോസി അരവിന്ദ ദളാച്ചുനി വിസ്മരിഞ്ചി ഏ പെദ്ദ സുഖംബു നൊന്തിരു പ്രീതിക യോചന ചെയ്തു മാനവ പ്രീതിക യോചന ചെയ്തു മാനവ
1: ഓ മാൻ ഡിസ്ക്രിമിനേറ്റ് ഡിസ്റ്റിംഗ്വിഷ് യുവർ സെൽഫ് ക്ലിയർലി അണ്ടർസ്റ്റാൻഡ് ക്ലിയർലി വാട്ട് ഈസ് ഇറ്റ് ദറ്റ് യു ഹാവ് അച്ചീവ്ഡ് right from the dawn to dusk, the time you get up and until you retire. You just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: ఆకలి దప్పురు
1: ద ఫుడ్ అండ్ ద డ్రింక్ వాటర్
0: ఆనంద విచారములు
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్
0: ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి
1: దే ఫాలో ఈచ్ అదర్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ సక్సెషన్
0: మానవులకు ఆహారమే ప్రధానము
1: For man, food is essential.
0: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: Man is born so as to be blissful.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: forgetting that bliss.
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: struggling for food alone.
0: మానవుడు
1: mankind
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: End up their lives with food alone.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవి కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో యాజ్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహమునకు ఆహారం ప్రధానమే కానీ దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ But the human life is not meant for that only.
0: Itti satyamunu vismarinchi
1: this truth is forgotten.
0: Kevalamu asatyamu apramanamainatunti yokka aahara viharanu nimittamani manam praakulaadutunnamu.
1: We are struggling for food alone in the direction of falsehood.
0: Kaadu kaadu.
1: It should not be so.
0: Dehamu పంచభౌతికమైనది.
1: The body has got these senses five.
0: సెన్సెస్ ఊపిరి మిత్రులతో చేరినటువంటిది.
1: The senses are alive because of breath.
0: మనస కేవలము మాటలతో కూడినటువంటిది.
1: The mind is full of expression, verbal.
0: కనుక మాటలతో మనకు ప్రధానం కాదు.
1: The vocal communication is not that important.
0: ఆహారం మనకు ముఖ్యం కాదు.
1: Food is not very important.
0: ఈ రెండింటికి ఆనందమే ప్రధానము.
1: For all this anyway, bliss is the foundation.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము.
1: The body, which is the product of love.
0: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
1: Has to carry on its life sojourn for bliss and not for food.
0: కానీ ఈ సత్యమును మర్చి
1: this truth is forgotten.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాది పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనం.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: Kani dehamu ye nimittamai vachinado aa nimittamai deenni manam viniyoginchukovatam ledu.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: Ee dehamu,
1: this body,
0: maninapu kompa,
1: is full of dirt,
0: rogamula ragyadu sevakampa,
1: full of afflictions,
0: jata sanchalanamu pondu dumpa,
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: విత్ దిస్ బాడీ వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: వి హావ్ టు లివ్ ఫర్ లిబరేషన్.
0: దైవాన్ని వరించాలి.
1: వి షుడ్ ప్రే టు గాడ్.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ గాడ్.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: ద లవ్ ఈస్ టు బి డైరెక్టెడ్ ఫర్ గాడ్.
0: ఈ భౌతిక దేహమునకు ఈ నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: లవ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కానా
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు గాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెంట్ ఫర్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal, permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కానీ అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు, కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food, there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై, సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamunu praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశం పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: ద బాడీ విల్ నేచురలీ విల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్, ద కంప్లైంట్.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: ద షైనింగ్ సన్ ఆల్సో విల్ హ్యావ్ సర్టన్ అబ్స్ట్రక్షన్స్ సచ్ అస్ పాసింగ్ క్లౌడ్స్.
0: మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ వుడ్ యు అవాయిడ్ ద సన్ లైట్?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రము బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కాలమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time will have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందడానికి.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇటు చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడా వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing
0: clouds. ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైన మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and anxieties. These things will never make you suffer long.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeku nenu chaala tondari ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamtho undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: టు మేక్ యూ హ్యాపీ, భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ సఫరింగ్స్ ఆఫ్ వేరీడ్ నేచర్.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: దే ఓన్లీ థ్రెటన్ యూ బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchev chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadalu lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukham, సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
1: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ సమ్ డిఫికల్టీ ఇన్ బిట్వీన్ ద వాల్యూ ఇస్ అటాచ్డ్ టు హ్యాపీనెస్.
0: కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దాన్ని చూసుకుని దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్ బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. You should not be mindful of them.
0: Manasuku ivanni kudunu chote ivakoddu.
1: You should not give a place to these problems in your mind.
0: Manasu eppudu kudunu monkey mind tappulunu nichukoni bayil deeri vastuntayi.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: Adi vachinanduku danni manam adduthoyali gaani daniki em matram swagatham ivakoddu.
1: We should brush them out. We should not welcome these things.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: మైండ్ ఈజ్ అన్ ఇంటర్ఫియరెన్స్ అన్ అబ్స్టకల్.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సును మనం ఎదుర్కోవాలి.
1: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్,
0: దాన్ని కూలగొట్టాలి.
1: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ అటైన్ డివినిటీ.
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
1: యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్యారీడ్ అవే బై ది ఇల్యూజరీ మైండ్.
0: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: ద వన్ హూ హాస్ గట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ మనిషి ద మ్యాన్.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: ఇఫ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద మైండ్ యూ కెన్ నాట్ బి కాల్డ్.
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము.
1: ఇఫ్ యూఆర్ సింప్లీ టిల్టెడ్, ఇఫ్ యూఆర్ స్వేడ్ బై ది సింపుల్ రీజన్స్, హౌ కెన్ యూ బి ఏ హ్యూమన్ బీయింగ్?
0: ఈ రీజన్ సీజన్ ఏమాత్రం కూడా మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ద సీజన్ అండ్ ద రీజన్.
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యూ షుడ్ కాంకర్, విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోస్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: కనుక మనసుకు మించినటువంటి దైవం కూడా కాదు. అలాంటి దైవం కూడా మనం లెక్క చేయకుండా మనం ఈ మనసును తుంచివేయాలి.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ నుంచి పుట్టినటువంటి వారే.
1: You are all born out of love.
0: ప్రేమ చేతనే బ్రతుకుతున్నారు.
1: Our life is sustained.
0: Prema chetane jeevisthunnaru.
1: Our life is based on love.
0: Prema chetane mi saathakam gaavinchukuntunnaru.
1: And it's only love that works for our redemption.
0: Kanaka premane manam pradhananga teeskovali.
1: So we have to consider love as the fundamental principle.
0: Ee chinna chinna dukkhamulaku baadhalaku vicharamulaku manam longi daniki manam lobadi pothamante manam manavulame kaadu.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: యాంట్స్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
1: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: యాంట్స్, బర్డ్స్ అండ్ బీస్, దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదంలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్, ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్, ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం, యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ, దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not
0: man? మానవుడు ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని కింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku emaatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manuka ee kashtamulu sadhinchinappude మనకు దైవాన్ని మనం పొందడానికి వీలవుతుంది.
1: వెన్ యు గో బియాండ్ దిస్ సఫరింగ్ దెన్ ఓన్లీ కెన్ అటైన్ గాడ్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
1: యు ఆర్ బోర్న్ ఫర్ లవ్.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్.
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: ద గోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ దే కమ్ అండ్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: అది మానవుని భ్రమించి ప్రేమలో ముంచేటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యూబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని తోయి మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: we should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view.
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: carry on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life.
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: The difficulties and the losses and the sufferings that appear in between should not be cared.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: To have that courage, full strength, we should be recipients of God's mercy.
0: దైవం దేనినైనా కూడా సాధించగలడు.
1: With God you will be able to achieve anything.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace.
0: అటువంటి దైవ శక్తిని మనం దగ్గరుంచుకొని
1: with the divine power latent in us.
0: అల్ప శక్తులకే మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: Why should we worry and care for the simple power of God?
0: నిజంగా ధైర్యం అనేటువంటి ఒక దైవ శక్తి మన యొక్క ప్రేమని.
1: Courage, the divine power, is love within you.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్ని కూడా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: పర్వతముల వంటి బాధను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చు.
1: ది జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: వి షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
0: ఓన్లీ పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: Therefore we should have the fear of sin, the love of God and morality in society.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: Instead of being afraid of this sin, we have become sinful.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: We are not afraid of God.
0: It is chaala perikitanam.
1: It is the nature of a coward.
0: Daivamunike manam longali.
1: We should offer ourselves to God.
0: Ee daanavaru vanti ee kashtamulaku manam longakoodadu.
1: We should not submit ourselves to these difficulties.
0: Bandhuvala nimittamai manam praakulaadaramkoodadu.
1: We should not struggle hard for our relations.
0: Aa sangamulo manam oka neethini saadhinchali.
1: We should attain that morality conduct.
0: Appudu ee morality ni manam saadhinchinappude
1: when once we are moral,
0: daiva priti mayandu abhirudhi avutundi.
1: There starts the love for God.
0: Daiva priti abhirudhi ainappude
1: with this love for God more,
0: paapa bheeti manamlo anni vidhala anigi potundi.
1: You will have the fear of sin thereafter.
0: Ee naadu bayamulaku deniki manam choti ivatamu.
1: We should not be afraid of anything.
0: Paapamulaku manam enduku bayapadali?
1: And in fact by mere fear you don't get anything.
0: Kaduka daivaniki manamu bayapadali.
1: And in fact we should be afraid of God in
0: దైవానికి మనం లొంగులే.
1: And we should be so humble. దైవప్రీతిని
0: మనం ఆశించాలి.
1: We should love God more.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు సార్
0: స్వామి
1: స్వామి
0: నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
1: I am afraid of all my sins.
0: కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు.
1: ఐఎమ్ నాట్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ డివైన్ లవ్. నీ ప్రేమకు
0: మేము లొంగాలి, పాపమును ధైర్యంతో సాధించాలి.
1: ఐ షుడ్ ఫేస్ ఆల్ దీస్ మిస్ డీడ్స్ బ్రేవ్లీ అండ్ ఐ షుడ్ బి హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్. నో, విత్ ఓన్లీ కరేజ్. ఓన్లీ యూ కెన్ అచీవ్.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long,
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతిని మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ్యం, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్ట్.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవంతో దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యూఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
0: దుఃఖము, పాపము, దైవం ఇవన్నీ కూడా కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in our, in the way of our life, they
0: disappear.
1: You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమను నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: లవ్ ఈజ్ ద ట్రూ పర్సనాలిటీ.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడుగు, లావు ఇవంతా ఉన్నటువంటి దాన్ని పర్సనాలిటీ అంటున్నారు.
1: Personality is not merely height, weight, chest and so on.
0: చాలా పొరపాటు.
1: It is a mistake.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా
1: without being victimized to these problems.
0: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
1: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
0: దైవము మనకంతా అనుగ్రహించి కూడాను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: Person anaga emti?
1: What is the meaning of this word person?
0: Divyatvamto koodinatundi mahattaramaina shakti.
1: Person means the divine mystery.
0: Deenini persona ani cheptu vacharu.
1: The person is derived out of the persona.
0: Kanuka papurvikulandaru kodanu persona ani pichinatundi ide.
1: Ancients called persona.
0: Ee persona anetundi purakaram lopala దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: పర్సోనా ఇంప్లాయిస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్ కైండ్.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
0: ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: దేర్ లైస్ ఇన్ యూ ద పర్మనెంట్ డివినిటీ.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
1: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు చాలా బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
1: Body is after all the body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: You should not run away from this mad monkey.
0: ఈ passing clouds కు మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
1: You should not be threatened by the passing clouds.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: They do come and vanish.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: You should have full faith in that divine principle of the self.
0: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: The fear is because we do not have faith in the self or the spirit.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: Have full faith in divinity.
0: అది మిమ్మల్ని సర్వవిధంగా రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
1: That will protect you in every way.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass off.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: క్లౌడ్స్ హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడా ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
1: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
1: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ.
0: అది ఏ మీకు సర్వవిధంగా రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
1: హావింగ్ గాడ్ ఇన్ యూ,
0: మనం దేని కూడా భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
0: దైవ విశ్వాసం కంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కలరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాళ్ళు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకుని.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: You should not consider that you are one among the many.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Meerandaru kudunu chinna pillaluga tayarayite naaku ento aanandam.
1: Bhagavan will be very happy if we conduct ourselves like children.
0: Children lopala ye yokka kopamu taapamu ishyasu yadammam ahankaram ittatu em matram undavu.
1: Among children there will be no envy, no hatred, no jealousy.
0: Okanoka samayam lopala Yesu Kristu kudanu chaala dinni chustu vachadu.
1: At one time Jesus mentioned the same.
0: Andro gumpulanta cherinappudu oka chinna chanti biddanu poi tanu ettukunnadu.
1: In an assembly, in a congregation, Jesus picked up a small child.
0: Ee chinna biddu naaku entho preethi annaru.
1: And Jesus declared that the child is so dear to him.
0: Ee chinna biddu yokka bhavamulu anta bhagavantuni yokka bhavamulu.
1: The child has got all divine thoughts.
0: Nirmalamu nischalamu nisvarthamainatundi oka hrudayam.
1: They are pure, unsullied and selfless.
0: Perignatundi pillalakandarikunu aasalu paasalu aanandamulu krodhamulu ichatunta bayalu deertuntayi.
1: Whereas the grown ups will have all the anger, ambition, desire.
0: Kanaka mana perige koledu kudanu mana vicharamulu kuda perugutune untayi.
1: With age we'll also developing more of anxiety.
0: Mana perigeyatundi vayasulopula దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
1: As age advances, we should have a ceiling on our desire.
0: Ceiling on desires.
1: Ceiling on desires.
0: అప్పుడే మీరు నిజమైనటువంటి దైవశక్తికి లోబడిపోతారు.
1: దెన్ ఓన్లీ యూ లెట్ ఇన్ ద ట్రూ డివినిటీ.
0: కనుక పెరిగే కొలది కూడాను మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
1: యాజ్ వీ గ్రో, ఇఫ్ యూ ఆర్ టూ మెనీ, వీ హావ్ టూ మెనీ డిజైర్స్ అండ్ అంబిషన్స్, నేచురల్లీ యూ బికమ్ వీక్.
0: ఆ మాయ మనం పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకు ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: And that little one has got pure thoughts.
0: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: A pure thoughts.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: Selfless feelings.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: ఆ నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: లవ్, దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: అట్లీస్ట్ ఫర్ ఎ మినిట్ ఇన్ ఎ డే బి చైల్డ్ లైక్.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇవ్ ఎనీ డిజైర్
0: కల్పము,
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్,
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి

0: తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అటు దానికి మనం చీకొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: When we feel ashamed of our own desires,
0: అప్పుడే మనం మానవులైపోతాం.
1: Then only you can be
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: You'll be so close to God then.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
1: The more you achieve work in this direction,
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
1: And that is the true love.
0: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: God is love, nothing more than this in this world.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: అప్పుడు మనము మానవులుగా తయారవుతాం.
1: Then only we can be true humans.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి కోణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve in this life
0: courage. నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: At all, the same love is present in everybody.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ వన్,
0: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడీ,
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: లైక్ వైజ్ ద లవ్ ఈస్ సేమ్.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
1: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్
0: లవ్. మనలో వచ్చేటువంటి కాపతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
1: The love is same in everybody.
0: Into etti bedamulu raavu.
1: There will be no difference whatsoever.
0: Aa premanu manam penchukunnappude
1: when we develop that love.
0: Adi mana pranam nilustundi.
1: That sustains our
0: life. Ee praname daivaniki samipamainatundi.
1: This life of love will take you closer to God.
0: Kanuka premanu penchukondi.
1: So develop love, grow.
0: Ittidi ainapudukini mana premanu matram kinchittaini kuda vadalakoddu.
1: Under any circumstances, never give up love.
0: ఎట్టి పరిస్థితుల యందు కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
1: At any point of time, never distance yourself from love.
0: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
1: So grow more and more.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: Just as you love your own child, love everybody.
0: అందరు కూడాను ప్రేమ స్వరూపులే.
1: All are embodiments of love.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
0: దీన్ని పెంచుకునే నిమిత్తమై మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
0: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ is a waste.
0: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసే కహు.

ప్రేమ ముదిత మనసు కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

प्रेम मुदित मन से कहो राम राम राम राम राम राम राम राम।

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి తూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurukoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatundi karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatundi oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ అట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ది
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూప్ ద్వారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజన్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripimpa chestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadu.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane deeni subham chestundi.
1: It's only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamunu kuda nivaran chestayi.
1: That's cure for all misery.

మనసు విరిగనేని మరి చెప్పగలరటయా, మనసు విరిగనేని మరి చేర్ప

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamulakante karinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ ద కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchamu.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయంతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిగా వించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: హిట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is guna sankirtan.
1: Rendavadi leela sankirtan.
0: The second is leela sankirtan.
1: Moodavadi bhava sankirtan.
0: The third is bhava sankirtan.
1: Nalagavadi nama sankirtan.
0: The fourth is nama sankirtan.
1: Aithe ee naati manavulayandu leka sadhakulayandu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ, బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా, భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తనకు ఆవించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot
1: be ee bhaktuni yokka santrupti maatrame chekurtundi aa santrupti kodanu taatkalikamainatundi santruptiye.
0: This gives only satisfaction to the devotee, even that satisfaction is momentary.
1: Ilanti taatkalik aanandam nimittamai సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకునలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagatantai kunnu Bhagavantudu yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantudu yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
1: అది నిజనగనేలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మదిగలంగరు ముదము చెందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు, కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srushti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: ఏది చేసినా మంచి అయినను చెడ్డ అయినను భగవంతుని యొక్క లీలని.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటారు.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇక మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: The last one is all kinds of identity, ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతులుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Ee sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున హూ రిగార్డెడ్ టు బి క్లోజ్ టు కృష్ణ యాజ్ ది గ్రేటెస్ట్ థింగ్ అట్ ఆల్ టైమ్స్ వాంటెడ్ టు బి నియర్ టు కృష్ణ బట్ హీ రిగార్డెడ్ హిస్ క్లోజ్నెస్ యాజ్ వన్ ఆఫ్ రిలేషన్షిప్ బట్ నాట్ as one of divinity.
1: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramu gaavistu untadi.
0: Such proximity is connected only with human relationships, but this goes very distant.
1: Karanam emanaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu taanu sariga gurtinchukolekapovadam cheta idi kevalamu oka balaheenataga roopondutu vastuntadi.
0: The reason for this is the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity, that becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడాను తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: Hanuman too is not an ordinary person.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuni yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattumi. Tana pravartaniyandu dasattumi.
0: There was service even in his words. There was service even in his conduct.
1: Manasanandu kudanu dasattumi.
0: In his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattumanu anubhavinchatam cheta trikarana suddhi erpadindi hanumantunaku.
0: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got trikarana suddhi.
1: Ituvanti trikarana suddhi kaliginatvanti hanumantuni kodanu ee dasattvam anetvanti deentlo kevalamu deha sambandhamainatvanti bandhavyamunu maatrame penchukuntu vachadu.
0: Even in such a case of Hanuman, who had all the trikaranas filled with service, he too promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatunte buddhi.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధము చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: Ikkada kudunu samachittam lekapovatam chetane hanumantudu konni kashtamulaku guri kavalsi vachindi.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to
1: andavalane oke janmamulone hanumantudu kudunu tarinchalekapoyadu.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: Yeta vata దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోదా.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్.
1: వెన్ ఇస్ హీ కమింగ్,
0: వెన్ ఇస్ యూ గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: ఎవడా మధురాపురి విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్
1: గోపికా మాన సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫిల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్ ఇస్ మై గోపాల వెల్.
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను ఆదర్శించటం లేదు.
0: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ విచ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్ మేనర్ అండ్ దే డూ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకే అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచితుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట,
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్ టేక్స్ సెవెరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్.
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రచ్చలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే in the house of a Gopika, a very severe test happened.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
1: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
1: వచ్చినటువంటి భర్త ఆలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo bhatta alisipothu vachade ani aame kudunu atanike maatram kudunu tondari nivvakakunda taanu kudunu deepamulu aarpi vesi taanu kudunu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: ఆ సమయమును పురస్కరించుకుని 7 గంటలకు కృష్ణుడు వచ్చాడు.
0: యూజింగ్ దట్ అకేషన్ కృష్ణ కేమ్ అట్ 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: హీ వాజ్ నాకింగ్ అట్ ది డోర్.
1: గోపికకు భయం వేసింది.
0: ది గోపిక వాజ్ అఫ్రేడ్.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుడికి కోపము, తెరిస్తే భర్త కోపము.
0: హస్బెండ్ ఇస్ ఇన్సైడ్, Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
0: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
0: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: Oh Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandiya mundu memo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సారో.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్ ద డ్యువాలిటీ.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is
2: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికుల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు ఎందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Divyatma Srupas, from where has this name come?
2: దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదాస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores of verses of ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకొను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమ, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. 2 letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హర అనేది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్.

0: పలకాలి.
1: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
1: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
0: దీనికి నామా అని రెండు అక్షరములు.
1: దేర్ ఆర్ అగైన్ టూ లెటర్స్ నామా.
0: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
1: నామా వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
0: నా ఆ మా మూడు చేరితేనే నామా అయింది.
1: నా ఆ మా బికమ్స్ నామా.
0: నా జీరో,
1: ఆ ఇస్ టూ,
0: మా ఐదు,
1: మా ఇస్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ సెవెన్.
0: కనుకనే ఈ ఏడు స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
1: These seven swaras, the seven tunes, the form of these seven tunes is nama.
0: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
1: This is consisting of all the seven, shruti, laya, raga, tala, prema, bhava.
0: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
1: This has also been called the Sapta Swara, the seven.
0: దీనిని సప్త లోకములు అన్నారు.
1: Also been called seven worlds.
0: సప్త ఋషులు అన్నారు.
1: Seven rishis.
0: సప్త దినములు. Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
1: Seven days from Sunday, Monday, Tuesday onwards.
0: ఈ విధంగా కూడా చేర్చుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
1: Because of the same significance, it has also been called Saptaha.
0: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
1: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
0: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
0: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
1: That swara should come from the depth of your heart.
0: Nee bhavamulo porlali.
1: That thought should be full.
0: Premalo munagali.
1: It should be dipped into
0: tarna yattudu kavali.
1: You should forget your
0: ide tapassu.
1: This is called tapas.
0: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kudanu tarimpa chestundi.
1: Such sankirtan will liberate not only the individual but the entire community.
0: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
1: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
0: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆర్తుడై ప్రార్థన చేయి.
1: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
0: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
1: If you are afraid of others, they are not going to give you liberation.
0: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
1: No one will come to our help when there is any trouble.
0: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
1: God is the only one who will come to.
0: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: Individuals can only ruin you, but they can never help you at any.
0: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిమ్మిడి ఉంటుంది.
1: Selfishness, selfishness, everywhere selfishness is filled.
0: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
1: When this selfishness exceeds limits, it becomes ego.
0: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
1: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
0: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
1: This tamoguna is a symptom of the man with greed.
0: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
1: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
0: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
1: Irrespective of what others may say and what paths others may take,
0: nisvarthamainatundi deento bhagavantanni prarthinchu.
1: You pray to God.

పుష్పమధ్యే యదాగంధం ఫలమధ్యే యదా రసం.

0: तिल मध्ये यदा तैलम। प्रेम स्वरूपులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథా గృహం, పాల యందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ హీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యదా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యదా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నులయందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye,
0: చెవులయందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవము లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is ప్రకృతి or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పమనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్చిత్ ఆనందమనేటువంటి పుష్పముగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్, సత్యమునే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: It's a moral value.
0: ప్రియం బ్రూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: The speech should be spoken in an acceptable way.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: It's a righteous way in human life.
0: బ్రూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యమనేటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: కనుకనే అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is a combination of these three aspects, morality, righteousness and spirituality.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: మానవత్వమనగా ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: This is the main quality that man should cultivate.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
1: In this Bharat, where there is truth, love, forbearance, compassion and tolerance.
0: నిర్దయ, స్వార్థము, కఠినము మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యూ ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అని పిలుపుతుందాం.
1: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర.
0: ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: వీ కెనాట్ సీ ఎనీవన్ వితౌట్ ఎ ఫామ్.
0: అయితే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: వాట్ ఈస్ ద వెస్ట్ ద ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ?
0: ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క సత్వ, రజో, తమో గుణములే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: ద ట్రినిటీ, ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్, ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సౌల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపం.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
0: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
0: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ది రిఫ్లెక్షన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
1: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
1: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: mind is present everywhere.
0: Manomoolam idam jagat. Jagatanta manasu yokka mayame.
1: The whole universe is full of mind.
0: Ee manasu nunchi vacheatvanti sankalpamule ishwarattamu.
1: The thoughts that originated the mind speaks of Ishwara.
0: Adi e vaku.
1: That is the speech faculty or talk.
0: Kanukane yeta vata atma anaga hrudayamu manasu vaku. ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: Therefore human quality has got these three important characteristics: the soul, the mind and the thought.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మన మనసే విష్ణువు.
1: Our mind is Vishnu.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: Mind which is Vishnu should be shaped in an ideal way, that is steady, pure.
0: Hrudayame deeniki Ishwarattamu.
1: Heart stands for Ishwara.
0: Manam vakke anaga sankalpamle talampule brahmatvam.
1: That is Brahma.
0: Kanukane vaku nunchi vachinatunte ee brahma tattvam.
1: Therefore talk signifies Brahma.
0: Kanuka ee brahmanu manam ye vidhanga kolustu vacham.
1: How do we worship this Brahma?
0: Shabda Brahma Mai.
1: The sound.
0: Charachara Mai.
1: Mobile and immobile.
0: Jyotirmayi. Vangmayi. Jyotirmayi. Vangmayi.
1: The light and the thought.
0: Kanaka atti moodinti yokka swarupamlo prati manavuni yandu kuda untunnadi.
1: These three are present in every man.
0: Atti manavatvanni ee naadu marchipothunnam.
1: Such a human quality is forgotten today.
0: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: We are carried away by the physical, ephemeral, transient activities.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: Is not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: Activity with inner feeling is most essential.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: Without the purity of thought of the mind, there is no use in maintaining purity in word.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: Today is the new year.
0: ఈ సంవత్సరంకు పేరు ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: ఈశ్వరుని అనగా ఏమిటి? సకలైశ్వర్య స్వరూపుడు.
1: Ishwara has got all the forms of well.
0: ఏదో కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు ఆనందములు సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: మన యొక్క మంచి చెడ్డలు కానీ పాప పుణ్యములు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్, రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్ ఆర్ నాట్ బ్రాట్ బై ది న్యూ ఇయర్.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year samvatsara is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడాను భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, కాలాత్మకా.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు.
1: We should not consider that new year is going to
0: manam chesinatundi manchi chetala karma phalitamle manaku andistuntundadi.
1: The good and bad are based on our own actions.
0: Kanuka samvatsaram nimittamai manam kaachukonakkaraledu.
1: We don't need to wait for the new year.
0: Nityam kudanu chanam kudanu manam nootaramainatundi chanamule.
1: Every moment is new for that matter.
0: Kanuka ee samvatsaramu prapancham ye paristhithilo untundado ye vidhamainatundi kashtamalaku nashtamalaku guri avutundo ani aneka mandi bhavistuntaru.
1: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
0: Mana sukhamulaku kashtamulaku dukhamulaku aanandamulaku samvatsaram kaadu kaaranam.
1: For our pain and pleasure, the profit and loss, year is not the cause.
0: Mana yokka nadadale deeniki moola kaaranam.
1: Our behavior is the main cause.
0: Mana manchiga nadachukunte manchi phalitame vastundi.
1: You are good, you'll have good results.
0: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎన్ ఇయర్. సర్టన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: సత్సంగమును చేరాలి.
1: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: Mana somaratanam ediniki moola kaaranam.
1: Our laziness is the cause for this
0: poverty. Ivadi manavudu kaalam ento viluvainatundiga untundadi.
1: Time is highly valuable.
0: Ee unna kaalam lopala
1: in the existing time
0: 300 kaalamunu manam durvinivagam chestunnam.
1: We are wasting three parts of it.
0: 24 gantala dinamuga untunnatundi daniki 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వీఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాలమునంతా కూడా సద్వినియోగపరచాలి.
1: ఎ టైమ్ మస్ట్ బి యూస్డ్ ప్రాపర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎ
0: హ్యూమన్. అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యంన కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: If you waste time, that time also will not
0: desham yokka manchi chetta saubhagyamulanta kudanu manavuni yokka pravartana paine aadharapadi untunnayi.
1: The prosperity and the welfare of the country depends upon the behavior of man.
0: Desha prajalanni kudanu dana dharmamulu cheta satya pravartulu cheta pravartinchinappude desham manchi subichchanga untundi.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: Bharatiya pradhanamaina samskruti సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: బికాస్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: దయా హృదయ అది నీ యొక్క ఈశ్వర స్థానం.
1: ద హార్ట్ హృదయ హృత్ ప్లస్ దయా ఈజ్ ద సెంటర్.
0: మానవుడు దయామయుడిగా రూపొందాలి.
1: Man should be one of compassion.
0: కఠినుడు కాకూడదు.
1: He should not be stone hearted.
0: కనుక అందరి యందు ఉండినటువంటిది ఒకే దయ కనుకనే కనుక ఇక్కడ యూనిటీ అనేటువంటి దానిని మన శివరామ చెప్పాడు.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Shivaraj Patel.
0: శివరాజ్ పటేల్ యూనిటీ కావాలి ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
1: It's not enough if there is purity and unity.
0: Unity, purity, prema, moodinti yokka ekatvam chetane divinity roopondutundi.
1: Out of the combination of unity, purity and love, you have the divinity.
0: Unity.
1: Where is unity?
0: Deshamunaku deshamuku madhya jagadam jarugutundadi.
1: Where is unity in this country?
0: Intiki intiki madhya vyavaharam jarugutundadi.
1: There's conflict between family to family.
0: State ku state ku madhya kudanu కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్
0: ఎవరీ. ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్.
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనం అందరూ మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశం విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాస్ ఫర్.
0: ఎవరు ఈ స్టేట్ ని ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్ ఎనీ స్టేట్.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది ఆఫ్ ది.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వి డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts.
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ఇన్ ఫైట్స్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రీజన్ ఆఫ్ లవ్.
1: religion of
0: language
1: God.
0: Of the heart.
1: The language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We should know this truth.
0: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
1: Five elements are in you. So
0: మనం ఇరువురు కూడా సమానమే.
1: Both are equal.
0: ఇంకా భేదం ఎందుకు?
1: Then why should there be difference?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: Why should there be differences between man to man?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: This is the reason why we lost the human quality and become an animal.
0: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకురాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతేకును సన్మార్గములో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ డివోటీస్.
0: ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ బి ఫైట్.
0: ఈ భేదమంతా ఎక్కడ నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ whether one has the qualities of
0: ee pramancham nunchi ee samajam nunchi naake em upakaram ani prati vyakti kudanu arulu chaatunnadu.
1: Everyone waits for the returns from the society.
0: Na nunchi ee samajamulaku sahayam emiti, na nunchi ee sahayamulaku ee samajamulaku upayogam emiti ani evvaru kudanu prashna vesukotaledu.
1: No one puts a question this way, what sort of a help that I can do render to the society.
0: Kaga nee samajamulaku taginatvanti help ga nee prarambhinchu.
1: So we should start from this day to help the society.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: But everywhere, every time we expect from the
0: society. అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: ధనదాహము,
1: thirst for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush.
0: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్, పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసరీ,
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవడం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: Because of excess of desire he becomes man.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవా ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము, ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుంటుంది.
1: Thirst for money has become a sort of
0: madness. ఈ మన్యమైన సద్వినియోగం చేస్తున్నారా? ఏ మాత్రమూ చేయటం లేదు.
1: Is he making proper use of money? No.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: Whether it is going to be taken away by thieves or somebody else.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human value.
0: రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుండాలి.
1: These two are responsible for the madness in the entire world.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్,
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్,
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో,
0: కానీ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish appropriate the position you occupy.
0: Prime minister ki enta adhikaramo cheppulu kutteetundi variki tana pannlo tanaku anta adhikaram untundali.
1: Just as the prime minister has got his own right, every corporal has got his own right.
0: Nee duty nu sakramanga cheyi.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoddu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani adaniki pedda.
1: Your job is great. To you.
0: కనుక డూ యువర్ డ్యూటీ సిన్సియర్.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ బి దేర్ ఇన్ ఎవరీ.
0: నా పని నేను చేసుకోవాలి.
1: ఐ షుడ్ డూ మై వర్క్.
0: నా పనిలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవాలి.
1: ఐ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో డిఫెక్ట్.
0: కానీ ఒక్కొక్క వ్యక్తి కూడాను తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరుచుకున్నప్పుడు అందరూ కూడా లోక సమస్త సుఖినో భవంతు.
1: If everyone acts sincerely, without any mistake, the whole world will progress.
0: లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము.
1: We say that you are
0: to be happy. ఏ మాత్రం విచారించడం లేదు.
1: But we are not bothered what
0: తన లోకమే తనకు.
1: He thinks of his own self.
0: సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ మూవింగ్ అబౌట్ టుడే విత్ నారో ఫీలింగ్.
0: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
1: దిస్ ఇయర్ ఇస్ ఈశ్వర ఇయర్.
0: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికి ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: యాజ్ దిస్ ఇయర్ ఇస్ నేమ్డ్ యాజ్ ఈశ్వర ఇయర్, ఎవ్రీవన్ షుడ్ క్యారీ ద డివైన్ థాట్స్, డివైన్ ఫీలింగ్స్ అండ్ స్టాండ్ యునైటెడ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: ఎవ్రీవన్ షుడ్ ఫీల్ లైక్ దిస్,
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: ఈశ్వర డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఈశ్వర యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ నథింగ్.
0: ఈ మనసే విష్ణువు.
1: దిస్ మైండ్ ఇస్ విష్ణు.
0: కనుక విష్ణు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: జస్ట్ యాజ్ యూ రెస్పెక్ట్ లార్డ్ విష్ణు, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్
0: మనసును. తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు బి డివైన్
0: ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ యూజ్ ఇట్ ఇన్ ఎ మీన్ వే.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: బికాజ్ మైండ్ ఇస్ అ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాజ్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్?
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్ట్.
0: మనసే విష్ణువు,
1: మైండ్ ఇస్ విష్ణు,
0: హృదయమే ఈశ్వరుడు,
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: To see ఈశ్వర you go to కైలాసం.
0: ఎక్కడ ఉంది కైలాసం?
1: Where is కైలాస?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is కైలాస.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What is the use?
0: ఈ నాడు సైన్స్ కూడాను అదే రీతిగా చెబుతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పొందుతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel?
0: ఈ నాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around you
0: ఆశించినటువంటి దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము.
1: హార్ట్ ఇస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవనామం.
1: ఔట్ సైడ్ దే చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సరి అయిన భక్తియే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఇది మానవతా గుణములు.
1: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
0: సహస్ర శీర్ష పురుష ఇవంతా కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ ధీర్ణం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్.
0: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్
0: ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వీ నాట్ డిసీవ్.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వీ నాట్ హర్ట్.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వీ డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాసా హూ హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say, we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with
0: నాకు బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హౌ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు. నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: ఎనీవన్ సేస్ దిస్ బీయింగ్ న్యూ ఇయర్స్ డే లెట్స్ గో టు ద టెంపుల్
0: హిస్
1: పక్కా లేజీ మ్యాన్.
0: చేరిపోయిన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: ఈజ్ హీ రిలాక్సింగ్ ఆన్ ఈజీ చైర్? నో, హీ వాచెస్ టీవీ.
0: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
1: ఆర్ యు నాట్ టైర్డ్ టు వాచ్ టీవీ?
0: లేకపోతే క్లబ్కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇది చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సిన సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైన మానవతా విలువ.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ సాంక్టిఫై.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈజ్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ నీ ఇంటి
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మని.
1: క్లీన్ యువర్ ఓన్ హౌస్ టేక్ ఇట్
0: దేవో దేవాలయ ప్రుక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్. గాడ్ ఇస్ ఇన్ డ్వెల.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు. దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. దేవుడు బద్రిలో ఉంటున్నాడు. దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: వై డూ గో అరౌండ్ ది ప్లేసెస్ థింకింగ్ దట్ గాడ్ ఇంత
0: సంకుచితమైపోయి ఉంటుంది.
1: హ్యూమన్ మైండ్ హస్ బికమ్ సో నారో.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేని వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలమును వ్యర్థం చేసిన వాడే.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికున్నా బయట లేదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక నీ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: దో సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్, వి ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: వి ఆర్ నాట్ కండక్టింగ్ అవర్ సెల్స్ లైక్ ఎ హ్యూమన్.
0: పశువు కంటే నియమనిష్టలు ఉంటున్నాయి.
1: అట్లీస్ట్ అనిమల్ హెస్ గాట్ సమ్ డిసిప్లిన్.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: మ్యాన్ హ్యాస్ నో డిసిప్లిన్, నో
0: రెగ్యులేషన్. ఇష్టమే నిష్టను పక్కకు తిప్పాడు. ప్రవేశపెట్టాడు.
1: హి ఫాలోస్ హిజ్ ఓన్ లైఫ్.
0: ఏమిటి నీ ఇష్టము?
1: వాట్ ఆర్ యువర్ లైఫ్?
0: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాడటమా?
1: వై షుడ్ యు స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
0: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
1: వర్క్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్.
0: సమాజం సేవ చేయి.
1: సర్వ్ సొసైటీ.
0: సజీవులను నీవు పూజించు.
1: అండ్ యూ వర్క్
0: నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
1: And you don't need to worship anyone.
0: ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, you worship
0: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
1: If you cannot respect a fellow human being,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
1: If you cannot help a fellow human being,
0: కాదు,
1: can you call yourself a devotee?
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: devas? ఒక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
0: మంత్రి చూచాడు.
1: మినిస్టర్ సా దిస్.
0: చాలా కష్టపడ్డాడు.
1: హి ఫెల్ట్ సో సాడ్.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును, విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: ది మినిస్టర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధులు.
1: బీయింగ్ ఎ మినిస్టర్ హాస్ గాట్ నారో మైండ్.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: హి హాస్ నో బ్రాడ్ ఫీలింగ్స్.
0: సమయం చూచాడు.
1: హి వెయిటెడ్ ఫర్ టైం.
0: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: హావింగ్ రిటర్న్ హి సెడ్ ఓ కింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్.
0: ఇందుకోసం మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, why are you worried?
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కి వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after a few days,
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned the minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, I want three heads.
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, what are they? I'll certainly bring.
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకుంటా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకకి కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the forest, brought the head of a tiger.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: And he has beheaded, brought the head of a dead body.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు, రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: He told the king, here are the three heads brought to you as
0: a command. ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: And this is good, sell them out there in the market.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిరిని కొనుక్కున్నారు, తిండి పోతున్నారుగా కొనుక్కున్నారు.
1: The head of a goat was immediately purchased there in the market, sold out.
0: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ A tiger was also purchased.
0: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
1: హ్యూమన్ హెడ్ వాజ్ నాట్ బాట్ బై ఎనీబడి.
0: తిరిగి వెనుకకు వచ్చాడు.
1: He returned.
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడి పర్చేజ్ ది హ్యూమన్ హెడ్.
0: సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: హీ సెడ్, జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఫ్రీ?
1: ఫ్రీ, గివ్ ఇట్.
0: నో కాస్ట్.
1: నో కాస్ట్,
0: ఇచ్చేసి రా అన్నాడు.
1: జస్ట్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: నోబడి వాజ్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
0: అప్పుడు తిరిగి వచ్చి, మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
1: లేదన్నారు.
0: జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
1: The head has got the value so long.
0: జీవం పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: The moment life is gone, the head also loses its
0: value. విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
0: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: అండ్ ఎథీస్ క్రిటిసైజ్ సచ్ ఎ ట్రెండ్.
0: ఇది కేవలం తెలివి తక్కువ పనే.
1: ఇట్ ఈస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: వీ షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ద నోబుల్ సోల్స్.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ హెడ్?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధనుని కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన చెప్తున్నాడు.
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా,
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్
0: దట్. నేను పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: neve kaadu konni nimshamain tarata kaakulu gaddalu kuda nannu kaalato damtaayi annadu.
1: Not only you, even the crows and the eagle also will hit me.
0: Pranam undinappudu shirasunu kaapadukovali.
1: While alive we should protect it.
0: Pranam undinappudu ee shirasuku viluvanu andinchukovali.
1: So long there is life, we should consider the head value.
0: Kani shirasu mahaneeru yokka paadavulu paina patti దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
1: సో వీ షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్ ఫాలోయింగ్ ది లీడ్ ఆఫ్ ది నోబుల్
0: సా అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వేర్ అలై వీ హ్యావ్ అవర్ రిలేషన్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: ఆల్ అవర్ రిలేషన్స్ విల్ ఫాలో టు ద డోర్ స్టెప్ ఇన్ టు ద బరియల్ గ్రౌండ్.
0: బంధమడిచి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: The only the refuge of the forlorn, the God's name will be there. Yekkali
0: gaina kudu venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
1: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
0: Kaani bandhuvunanta pranam unnanta varaku chusukovachunu.
1: Relations will take care of you.
0: Tarvata raavu varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kalukane pranam satyam kaadu.
1: Life is not true.
0: జీవితం శాశ్వతం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
1: Our actions are permanent.
0: కనుక మనకు శాంతము, సత్యము, గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: Therefore, the truth and peace and virtue can be attained. దైవానికి
0: అత్యంత సమీపులు కావాలి మనము.
1: One should be very close to God.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగులుతుంది, కానీ మనం అగ్గిగా రూపొందము.
1: When you are near the fire, you will feel the heat, but you don't become fire.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్గిగా మారిపోతుంది.
1: Then once you are in the fire, the coal becomes fire automatically.
0: కనుక మనము దైవ సన్నిధితో చేరి మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి. పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్, యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: సో ఫీలింగ్ ఆఫ్
0: భ్రమ
1: ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: The truth is to consider yourself as
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi, I am God.
0: Prajnanam Brahma.
1: Prajnanam Brahma.
0: Ayam Atma Brahma.
1: Ayam Atma Brahma.
0: Tat Tvam Asi.
1: Tat Tvam Asi.
0: Adi Nene.
1: I am that.
0: Ee Vishalamaina Dhairyamu, Sahasamu, Preeti, Ee Yokka Vishwasam Ravali.
1: You should have that kind of courage and the valor and the conviction and full faith in those statements.
0: Astrologer vachi ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటావు.
1: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్, యూ విల్ బిలీవ్ ఇట్.
0: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
0: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు,
1: ఎ బిగ్ ఆఫీసర్,
0: లేక అధికారి వెళ్ళాడు,
1: హి వెంట్ దేర్,
0: శ్రీమంతుడు వెళ్ళాడు,
1: ఎ రిచ్ మ్యాన్ వెంట్
0: అస్ట్రాలజర్ దగ్గరికి.
1: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
0: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాజ్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
1: బికాజ్ హి వాస్ హైలీ ఎగోయిస్టిక్ సిన్స్ హి వాస్ ఇన్వైటెడ్ బై కింగ్.
0: అస్ట్రాలజర్స్ అంతకుని కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
1: దే డోంట్ హావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
0: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
1: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అక్కడికి పోయేటప్పటికీ
1: వెన్ హి హస్ గాన్ దేర్
0: చూచాడు, జాతకం చూచాడు,
1: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
0: ఈ గర్వం చేత ఏ విధంగా
1: అస్ట్రాలజర్
0: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ.

0: When he has gone there,
1: చూచాడు.
0: ఈ సాంగ్
1: జాతకం చూచాడు.
0: హెస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హెస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా.
0: ఈ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే,
1: నీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
0: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
1: రాజుకు కోపం వచ్చింది.
0: కింగ్ వాజ్ యాంగ్రీ.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాజ్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: Even the truth
1: you cannot always verbalize, but you can speak always obligingly.
0: Even the truth should be said in an acceptable way. You cannot always oblige.
1: ఇంకొక అస్ట్రాలజర్ని పిలిపించాడు.
0: ఈ సమండ్ అనదర్
1: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: He wanted to verify the truth.
1: ఆ అస్ట్రాలజర్ చింత వినయంగా వచ్చాడు.
0: That astrologer came in all humility.
1: చూచాడు.
0: He saw the horoscope.
1: జాతకం చూచాడు.
0: He saw the horoscope.
1: మహారాజా.
0: Okay.
1: మీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పు తెచ్చాడు.
0: యూ జస్ట్ చేంజ్ ఇట్ దిస్ వే.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యూ లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ లిటిల్ బిట్
1: సాటిస్ఫై. మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు నీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమనైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హెస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: దేర్ ఇస్ మిస్టేక్.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He's blind man, it's true.
1: ఓ గుడ్డోడా రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: We can't say, oh, blind man, get up. He'll feel sad.
1: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం ఇస్తుంటాడు.
0: Other than if you go close 3 minutes, say, oh, సూర్యదాస్, follow me, he'll be happy.
1: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: Today is a new year.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: Called ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: It has got all forms of well.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇస్ వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్లా దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two, we can have purity.
1: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God, you can achieve anything.
1: ఎందుకంటే నీ ఎందుకు కూడా ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: దివ్యాత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: వాట్ ఫార్? దే
1: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం ప్రార్థిస్తున్నారు.
0: గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మండేన్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్.
1: అది కాదు సరైన జవాబు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ థింగ్.
1: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: వై షుడ్ యు ప్రే టు గాడ్?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: నాట్ ఫర్ దిస్.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: ప్రే టు గాడ్ ఫర్ ద డివైన్ లవ్, గాడ్స్ లవ్.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: డివైన్ లవ్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: డివైన్ లవ్ ఇస్
1: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
0: ప్రే టు గాడ్ ఫర్ ద ఇన్ఫినిట్ డివైన్ లవ్.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: గాడ్ హస్ సెకండ్
1: ఆనందమై
0: is one of bliss.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
1: గరికు భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
0: యూ ప్రే టు గాడ్ సో హెస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this.
1: Not
0: oh God, I want your love. I want your bliss.
1: వాడు భక్తుడే కాదు.
0: If he prays for world

0: mundane things.
1: వచ్చిన ఎక్కడైనా మనకు తప్పింది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్.
1: వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
0: హౌ లాంగ్ దే కమ్.
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: ఇస్ నాట్ ద వన్ దట్
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: యూ షుడ్ ఎస్పైర్ ఫర్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: డివోషన్ మీన్స్
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: ప్రే ఫర్ లవ్.
1: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
0: యువర్ డివైన్ ఫీలింగ్స్ విత్ ఇన్
1: యు. ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: వెన్ వన్స్ ది డివినిటీ ఇస్ అవేకెన్డ్ విత్ ఇన్ యూ, ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: కనుక జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
0: డిజైర్ ఫర్ ద బ్లెస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందమనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss, everything
1: would be ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything would be like that.
1: మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or object.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change the creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
0: What you have to change is your outlook.
1: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్ అంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్ ద హోల్ వరల్డ్ వుడ్.
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్ అంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్, జగత్ అంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్, ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకని నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ది
1: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
0: దేర్ నో ఎనిమీస్.
1: ఎవరు మనకు దేశులు కారు.
0: వి డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: అందరూ నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: అందరూ నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్.
1: ఆ భావాన్ని దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్. ఎన్ని
1: సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్.
1: విశాల హృదయమే లైఫ్.
0: ద బ్రాడ్ ఫీలింగ్స్ ఇస్ ద లైఫ్.
1: సంకుచిత హృదయమే చావు.
0: ద నారో మైండెడ్నెస్ ఇస్ డెత్.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్, విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: ఐ కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్.
1: ఎందుకు మనలో దోషం లేదు?
0: దేర్ నో మిస్టేక్.
1: మనం మంచి మార్గంలో పోతున్నాం.
0: ఐఎమ్ స్టడింగ్.
1: భయం ఎందుకు?
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you'll be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: Not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
0: That love is immortal. That is permanent.
1: ప్రేమ ముదిత మనసే.

ಕರ್ತನು ವ್ಯಾಪಿಯೈ ಎಳೆಯುವಾಡು. ಭಕ್ತಿನೊಸಂಗಿ ರಚಿಂಚಡಿ

0: పట్టివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone? Embodiments of love.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: Man has been thinking that he continues to exist because of some factor.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: మానవుడు ధనం వల్లను, తిండి వల్లను, గుడ్డ వల్లను, ఇండ్ల వల్లను తాను జీవిస్తున్నాడనుకుంటున్నాడు.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: ఎంతమంది ఈ జగత్తు లోపల ధనవంతులు లేరు.
1: There are lots of rich people in this world, quite a lot.
0: కానీ వారందరూ జీవిస్తున్నారా?
1: Do you think that they are alive?
0: కాదు, దైవానుగ్రహం లేక ఏది కూడా సాధించలేరు.
1: Nothing can be accomplished without God's grace.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చేతనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: గొప్ప గొప్ప డిగ్రీ పొందినామని వారు భావిస్తారు పాపం.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: కానీ ఇవన్నీ కేవలం bookish knowledge.
1: All that amounts to bookish knowledge.
0: ఈ bookish knowledge మాత్రమే ఈనాడు అందరు కూడాను తెలుసుకున్నారు.
1: Today all have come to acquire this bookish knowledge.
0: కాని ఈ బుక్కు లేని పూర్వము ఏ విధంగా జీవించారు?
1: Just imagine how mankind survived even before the publication of books.
0: ఆ బుక్కుల వల్ల తెలుసుకున్నటువంటి గుణములు కేవలము ఎడ్యుకేషన్ అన్నారు.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేట్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడు ఎందుకు కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కాని ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడాను సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కాని లేక ఇంకేం పండితుడైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
1: This fact of the basic consciousness is not understood by highly educated one or even a scholar
0: for that matter. ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ అంటే.
1: All this education is just a negative.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వాడు సాధించేది ఏమిటి?
1: By acquiring all this artificial education, what is that you are going to achieve?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: In order to be learned and acquire knowledge, man goes around all over the world today.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు. తామున్న చోటనే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where as you are, where you are, and experience the consciousness.
0: Kaluka educate anetunte anni andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi lopara nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu vastundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏగింది లేకపోతే దాని మాటలో ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: We can converse with all the language known to us.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: You can call yourself educated if at all you know your true identity in nature.
0: అన్ని తెలుసుకున్నాడు. ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on and so forth, but he does not know himself.
0: Who are you ani tudu telusu kani who am I ani tudu em elthu gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Taan evaro telusukovatam cheppukunnappude adi nijamaina education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayani ekkadi nunchi vachavu, nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from, the answer, I'm from India.
0: Nenu India nunchi vachanu cheppi akkada oka vidhamaitundi negative yerpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkadi nunchi vacharu akkadi nunchi vacharu.
1: In fact the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact the one that is born is body.
0: India nunchi prayanam ayyadi oka dehamu.
1: And he went around all India in this body.
0: Kani conscious anipindi అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐ ఆమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా మనసు. నా మనసు.
1: This is my mind.
0: ఇది నా బుద్ధి.
1: This is my intellect.
0: మా తెలివి.
1: My intelligence.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధన చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నది కాదు.
1: However much you investigate going to the depth, it is clear and understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni nee nenu nenu anukuntunnavu idi enta tappu.
1: What a mistake it is if you go by this mind which is just a monkey.
0: Mind is like a mad monkey. Body is like a water bubble. Kani ee water bubble nee kaadu.
1: And you are not this water bubble.
0: You are not monkey kaadu.
1: And you are not mad monkey either.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు mankind.
1: But prior to that, you have this title, mankind.
0: కానీ ఆ mankind పోయింది, monkey mind అయిపోయింది.
1: Mankind is gone, monkey mind has come to stay with us.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటి కనిపించింది.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educare, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవటానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: కానీ ఈ మైండ్ని పట్టుకుని నీ ప్రయాణం చేస్తే ఎక్కడ పోయి చేతావో నీకు తెలిసేది.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: థాట్ని పట్టుకుని చేయాలి.
1: And you should go by the real thought from within.
0: దీన్ని చాలా మంది ఇంతకూడదు ఆత్మ అన్నారు.
1: Many people call it ఆత్మ or the self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: Without this ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆర్ ద సెల్ఫ్ నథింగ్ కెన్ బి అండర్స్టూడ్.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే తెలుపుకోవటమే ఎడ్యుకేషన్.
1: ఆల్ దట్ ఈస్ టాట్ అండర్స్టూడ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ రిఫరెన్స్ టు ద సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: సెల్ఫ్ అంటే ఏమిటని?
1: What is self then?
0: నేను నేను అంటుంటారు.
1: We go on responding, I
0: and I.
1: It is not proper word. You cannot call I and the self synonymous. I is aham.
0: Aham అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: కనుక ఈ అహంని ఏనాడు ప్రక్కకు నెట్టి
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappudu,
1: with equal mindedness, you can
0: andari yandu kuda nu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari yandu undetundi oka atma tappa marokati ledhu.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeni kuda nu atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it is not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude
1: with this fundamental I
0: migitha vaatukatta kuda vidhisthunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental ani lekapothe evvaru dehaniki vilu.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కాని ఆ fundamental I తెలుసుకోకుండా ఉన్నంత వరకు నేను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: ఎన్నో పశుపక్షి మృగాలంతా ఉంటున్నాయి.
1: In this world, there are many birds, animals and beasts.
0: అవి జీవిస్తున్నాయి, నీవు జీవిస్తున్నావు.
1: They live, so also you live.
0: కాబట్టి నీవు ఫండమెంటల్ ఐ ఎట్లవుతావు?
1: Then how can you call yourself the fundamental I?
0: అది మొదటి నుంచి మానవుడు ఇండియా లోపల దాన్ని మొదలుపెడుతూ వచ్చారు.
1: And this has been investigated since long here in this country, India.
0: ప్రాచీన కాలం నుండి కూడాను మానవులు ప్రాచీన సంస్కృతిని అనుసరిస్తూ వచ్చారు.
1: People followed the ancient cultural heritage of this land.
0: Man ko ka roopam undi.
1: It has a form.
0: Man ko ka bhavam undi.
1: Man has a thought.
0: Man ko oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki artham em ledhu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu enduku kodanu untundali.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni manam gurtinchukodaniki prayatninchali.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: Ee naadu కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: టుడే యాజ్ వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద బాడీ, వి ఆర్ వరీడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: Nenu nenu nenu anetundi oka vidhamainatundi oka word,
1: the very one I-ness I is a word.
0: Ee nenu anetundi sarvulu endu kuda untundadi.
1: This I is present in everyone.
0: Atuvanti sarvulu endu unnatundi oka fundamental I ni manam kanukovali.
1: This I-ness which is common to all is fundamental, that
0: needs to be understood.
1: However, in this transitory world, we need a kind of different approach. This world we spend with food and drink. So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is a first senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాభయుడు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: ది సో కాల్ ఐ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ బర్త్ అండ్ ఎన్ ఎండ్ టు ఫాలో.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: అండ్ దట్ వెరీ ఇన్వెల్ ఆ ఫండమెంటల్ ఐ వెరీలీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: ద వన్ హు హ్యాస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ ఎ బిగినింగ్ అండ్ ఆల్సో ఎన్ ఎండ్.
0: చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: Adi madhyantara hitudu anadi vaadu.
1: And he has been ancient one right from the beginning.
0: Taanu puttaka chavaka sampapadaka.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: Sarvatra prakashinchu vaadu dehi.
1: It's only the indweller, that true I, that shines with all brilliant
0: purpose. Bichavadu intiki vachi amma bicham pettandi dehi dehi dehi antadu.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetundi vaadedo bichigaadaga undunnaru ani meeru bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetundi daivaniki peru gani migita vaariki peru gani.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: భగవాన్ puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalamu pottakoochu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is not the thing that we are supposed to do.
0: Manam cheyavalsindi vele untundadi.
1: There's quite a different thing that we must do.
0: Chadivi vraya nechina vaarandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకునా?
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: You may be a millionaire.
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ
1: He may be a rich man.
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు కానీ
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతని మహారాజు
1: You are an emperor.
0: Kani emperor peru maatrame kani
1: just a title emperor.
0: He is not emperor.
1: You are not an emperor.
0: Peru maatrame emperor.
1: You are just an emperor for namesake.
0: Kanuka peru maatrame pettunnanta maatramna idi kevalam manavattvam gralinchadu.
1: Therefore by simply carrying on this title it doesn't convey the true meaning.
0: Asalu ee naadu manavudu ashanti guri kavatam emiti?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness. ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులందు ఉంటుంది.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to know that fundamental I which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness where is?
0: ఇతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental I consciousness is present in everyone. Everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే
1: He says, who is the doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ తీసుకుంటున్న అతను నేను నేను నేను అంటున్నాడు.
1: You have forgotten your true identity, the fundamental I consciousness. You identify yourself with the body and say, I.
0: దానిని నీవు ఐ అనొచ్చు.
1: You can call it I anyway.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: But where is God? God is present in everyone.
0: He is sarvabhutanam.
1: God is present in all beings.
0: He is avasyam idam sarvam.
1: God is present in the entire universe.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని మాత్రం నీవు అనుకోవచ్చు కానీ దేహిని మాత్రం నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: You may say, from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: Major Park, Gulab Jam, Barfi, Palko, Mitai, Jilebi, ilanti teepulu anni anni rakarakaluga chestaru.
1: There are so many sweets, as you know, Mysore Park, Gulab Jam, and so on and so forth.
0: Ivanni okoka daniki okoka peru pettiname kaani.
1: Each sweet has its name.
0: Anninti endu unnatundi chakkara okati.
1: In all the sweets, there is only one fundamental ingredient, sugar.
0: Ah, sugar no, nenu ani cheppadaniki veelledu.
1: And you cannot call this sugar I.
0: Kanuka ee atma tattvam anetundi andari endu untundadi.
1: This atmic principle is universal.
0: Atta danni neevu nenu ani cheppochu.
1: That you can identify yourself with that cosmic principle.
0: Atte atma nenu ani cheppinappude prati manavudu kodanu aanandanga untadu.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి అని మానవుడు.
1: భగవాన్ సేస్ దట్ మ్యాన్ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: పూర్వం
1: ప్రయర్
0: మానవులందరూ కూడాను
1: ఆల్ పీపుల్
0: యోగి వరులుగా ఉండేటువంటి వారు. యోగి వరులు
1: దే వర్ ఆల్ యోగీస్ దిస్ పేరెంట్స్.
0: యోగి అనే ఏమిటి?
1: హూ ఇస్ యోగి?
0: ఈజ్ యోగి.
1: And actually, a yogi has nothing with him, jogi.
0: Karuka, యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: And we cannot simply say that he has given up all. For that reason he is yogi.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: We should know the differences between these three. Yogi is the spiritual
0: one you think you
1: yogi
0: are.
1: The affluent one, and the yogi the pauper.
0: The one you think you are.
1: The one you think you are.
0: The one others think you are.
1: The second aspect is the one others think you are.
0: ఇది సెకండ్ కూడా కాదు థర్డ్ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: దీని అన్ని విధాలు కూడా the one you really are.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నాడు కాని మూడుకి మూడు దేహాలు లేవు.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not
0: you. కాలంలో యోగులందరూ కూడా ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: Many things can be said on this.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: This fundamental I, consciousness, is changeless.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
1: Doctors watch.
0: కానీ మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: It is the heart that maintains, sustains life.
0: ఈ హార్ట్ లేకపోతే
1: when there's no heart,
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore, that which is beyond the body is the true self, Atma.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: నీ సన్ ఎవరు?
1: Who is your son?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Is the one who is staying there in America.
0: ఇండియాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Or is your son staying elsewhere?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: Basing on the form, you call him so-and-so is my son.
0: ఆ ఫామ్ లేకపోతే నీకు ఎవరు సన్?
1: When there is no form, how can you identify your son?
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so-and-so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: Basing on the physical relationship only, you say, so-and-so is my friend, so-and-so is my relation.
0: Physical sambandhame nu pettukovaddu.
1: Do not have these physical connections.
0: Nee physical ku aa physical shariram puttindi kani.
1: Just you are born physically, that's all.
0: Idi oka vidhamainatundi oka negative ne. Adi oka negative ne.
1: The very feeling at the physical level is negative.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లలు ఎవరినైనా అడగండి.
1: You ask any boy here, our students.
0: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God, I am your God.
1: Yes, you are my God, I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachetappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical teeripaine mem jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kaani ee physical ayi ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: అండ్ దిస్ ఫిజికల్ ఐ విల్ నెవర్ లాస్ట్ లాంగ్.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: ఇట్ మే బి అలైవ్ టుడే, మే నాట్ టుమారో.
0: రేపు నీవెవరు?
1: టుమారో హూ ఆర్ యూ?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: సో లాంగ్ దిస్ బాడీ ఇస్ దేర్ యూ సే ఐ.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఇస్ గాన్, can say, I here.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నింటి అందు కూడా జీరోనే వస్తుండాలి.
1: Therefore, if we find out like that, we get just zero in everyone.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడాను ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world, identified with the physical body, is just a zero.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: And we consider this zero as hero.
0: నీవు జీరో కాదు.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: And in fact, that you do not find the physical body, beyond that lies the true I-ness.
0: కనుక మాంసము రక్తము కండరములు నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: So long there is this body, the flesh, bone, marrow and the muscle, you identify yourself with this body.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెరించేది సృష్టించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తము.
1: Therefore at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: And this movement is not permanent.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: It just passes by like a passing cloud.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకొని
1: we go by this fleeting considerations.
0: అదే మనం అనుకొని దాన్ని డెవలప్ కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము.
1: We have this false identification on the fleeting things and call ourselves I.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: This is never permanent.
0: ఏ కారణములకు ఈ దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దీని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యు నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
0: ఈ మెవరు అంటే నా డాటర్ ఇన్ లా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ హూ ఇస్ షీ, యుల్ సే షీ ఇస్ మై డాటర్ ఇన్ లా.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్ లా?
1: హౌ లాంగ్ ఈ షీ యువర్ డాక్టర్ ఇన్ లా?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్ లా ఎవరు?
1: ప్రయర్ టు ద వెడ్డింగ్ హూ ఈ షీ?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: దిస్ టైటిల్ వాజ్ నాట్ దేర్ బిఫోర్.
0: దానికి తర్వాత లేదు.
1: అట్ ద ఎండ్ ఆల్సో షీ డజంట్ రిమైన్.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటారు పాసింగ్ క్లౌడ్.
1: దిస్ స్టేట్ హ్యాస్ కమ్ ఇన్ బిట్వీన్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: relying on the passing cloud
0: jeevitham anta pass chestunnamu.
1: We just pass in our life.
0: Ee jeevitham anta pass cheyadaniki meeku adhikaram ledhu.
1: In fact it is not true pass at all in this life.
0: Kanuka neeku adhikaramu ee deham anetvetti maatrame telusukuntunnavu.
1: And therefore you have got authority on the body about which you know.
0: Ee body ne lekapothe neevu evaro neeku teliyadu.
1: And in fact, if you do not have body, you know
0: identify.
1: And nobody will come to know you then you are in
0: here.
1: Nobody at home will be able to know you without the body.
0: Kani telisedanta kodanu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kanuka prati manavudu kodanu deha bhavanam pettukoni jeevitham gadapukovadu.
1: Therefore we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ, సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: In fact, if you do not have attachment, you will not have any trace of grief whatsoever.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకొని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: Atma ane daki attachment ledhu.
1: The true I, fundamental I, has no attachment.
0: Adi nee endu unnadi, naa endu unnadi.
1: That is present in you and in me as well.
0: Andari endu untunnadi adi.
1: It is present in everybody.
0: Ekatma sarvabhutantaratma.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: This true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: Kalukane Sita aneka rakamulaga kodanu aneka mandi ana daggariki vacharu.
1: Many approached Sita.
0: Amma nee Sri Rama ekkada unnadu annadu.
1: They asked her, where is your Sri Rama?
0: Ami cheppindi, naa Sri Rama naatone unnadu.
1: She replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
1: అండ్ హూ ఇస్ ది వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది బాడీ.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఇస్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్, దశరథ.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: మై రామా ఇస్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడీ.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడీ ది కా అంకుల్, ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకుల్ హెస్ కమ్.
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ, వేర్ డి షీ కమ్?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
0: ఏమీ చెప్పలేదు.
1: దే హ్యావ్ నో ఆన్సర్.
0: అంతా ఒక్కటే అంటారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్ అండ్
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore, we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే.
1: Then we have full faith in this oneness.
0: అన్నింటి కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
1: And we have to follow the whole world.
0: You are a follower.
1: And you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower.
0: You are an ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma, the Self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్లా చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధం అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితోనే కూడి మెలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: విదౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: ఇఫ్ హీ గోస్ ఆన్ క్లీనింగ్
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈజ్ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టి వల్ల లేనట్టు శాశ్వతుడు ఆది మధ్యాత్రహితుడు అనాదివాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact the whole place is at a level of 15 feet high. All towns are submerged today. We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్ ఇస్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను
1: సో లాంగ్ దిస్ వాటర్
0: అది ఏకత్వమే.
1: యు ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే
1: when once we understand this
0: janam akada abhivrishtaru
1: and there you find the jana the inhabitants
0: kaluka janam anetvati unnanta varaku kudalu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvanti de jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ipra jagat lede.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి జన్మల లోపల ఇది కేవలం జగత్తు గాని జనం కాదు.
1: దేర్ఫోర్ దిస్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ ద వరల్డ్ నాట్ మియర్లీ వాటర్
0: స్వరూపురాదా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ
0: నిజంగా సాధన చేయండి.
1: And follow the true spiritual practice.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.
1: యు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం
1: embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్ నెల
0: క్రమేణా ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: అండ్ గివ్

0: taken you.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వంగా కనిపించదు.
0: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ, యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ.
1: యూనిటీని తెలుసుకోవాలి.
0: ఇట్ ఇస్ దిస్ యూనిటీ దట్ హాస్ గాట్ టు బి లెర్న్డ్.
1: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి యందు కూడా ఉంటుండాలి.
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి.
0: అండ్ గో బై దిస్ యూనిటీ.
1: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు.
0: And you cannot simply limit to that purity alone.
1: అనేక మంది 100 సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు.
0: And people live long even for 100 years.
1: కానీ ఈ 100 ఇయర్స్ కూడాను భిన్నంగా భావిస్తున్నారు, కానీ ఏకంగా భావించుకోవట్లేదు.
0: All this period of 100 years of lifetime is spent in duality.
1: కనుక ఈ డ్యుయాలిటీని మనం తీసివేయాలి.
0: Therefore we should brush aside this duality.
1: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ నాన్ డ్యుయాలిటీ.
1: ఈ నాన్ డ్యుయాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
0: ద వన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ నాన్ డ్యుయలిజం, నాన్ డ్యుయలిస్టిక్ స్టేట్, యూ ఆర్ ఎ ట్రూ మ్యాన్.
1: డ్యుయలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక హ్యూమన్లే.
0: సో లాంగ్ దిస్ డ్యుయాలిటీ ఇస్ దేర్, యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనిమల్.
0: యు ఆర్ జస్ట్ ఈవెన్ యానిమల్.
1: డ్యుయాలిటీని మనం ఎప్పుడు దూరం చేసుకున్నామో అప్పుడే మనం హ్యూమానిటీ.
0: ద మూమెంట్ యూ రైజ్ అబౌవ్ దిస్ డ్యుయాలిటీ, యూ బిలాంగ్ టు హ్యూమానిటీ.
1: ఈ హ్యూమానిటీని మీరు సంపాదించుకోండి.
0: బీ వర్దీ ఆఫ్ దిస్ హ్యూమానిటీ.
1: ఆ హ్యూమానిటీ కూడా మీ ఎందే ఉంటున్నది.
0: దట్ హ్యూమన్నెస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: కనుక మీరు యూనిటీని సంపాదించుకొని
0: విత్ దిస్ యూనిటీ,
1: అప్పుడు మీరు భిన్నత్వం అనేటువంటి దూరం చేసుకుని
0: being away from this plurality,
1: ఏకత్వంలోనే మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: ఎంజాయ్ ద బ్లిస్ ఇన్ యూనిటీ ఆర్ వన్నెస్.
1: యూనిటీ ఈజ్ డివినిటీ.
0: దిస్ యూనిటీ ఈజ్ రియల్ డివినిటీ.
1: ఆ డివినిటీ ఎక్కడుంది?
0: ఫ్రమ్ దట్ డివినిటీ,
1: మీ ఎందే ఉంటున్నది.
0: ఈజ్ ఇన్ యూ.
1: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడా యూనిటీ మీకు కనిపించదు.
0: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్, యూ కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ.
1: ఏకత్వాన్ని మీరు భావించి
0: consider this non duality,
1: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
0: develop this unity,
1: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
0: Achieve this oneness unity all over this world.
1: ఈ ఏకత్వం అనేటువంటిదే
0: this unity,
1: నిజమైన purity
0: is the true purity.
1: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
0: And this purity is the true love.
1: ఆ లవ్ అనేటువంటిది ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
0: Then once you have this, the center being love, you will understand all the rest.
1: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
0: At an appropriate time, Bhagavan will explain all the details.
1: కేవలం లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: With all the worldly attachment, how do you expect to attain divinity?
1: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
0: therefore give up this attachment,
1: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
0: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: యూ ఆర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 3rd సెప్టెంబర్ 2005 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఇనాగురేషన్ of the International Sai Medical Conference at Prashant.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayunmade Manaku Chakkadanamu Prema Swarupura
2: Embodiments of Love
1: Inadi Manavanaku Sahanamannadi Emito Teliyakapochunnadi.
2: The modern man has no idea of what Sahana, tolerance, is.
1: Sahana mannadi Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude kaadu.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu, kurupulanu chuchinappudu manavunaku sahanam annadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatvanti yokka mantramu manam bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్య శీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: Ratamulannitiyandu vanne ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhurabhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat Deshamlo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu అవియే మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ది ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందరూ ఎందు కరడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బిన్ సస్టైనింగ్ దే లైఫ్ బికాస్ ఆఫ్ దే డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హెస్ బిన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love emanates, originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం, అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎత్తి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఈజ్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలిచటకు అర్హత లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవము ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవము ఎందు చూస్తున్నా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందులేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన ఆనందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It's Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదే.
2: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: You say God, you are God. God is not separate from you.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: So man is not able to convince that God is in him.
1: కాని దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer denini aashinchina aashinchakapoyina prema na maatramu meer vadalakandi.
2: whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
2: In fact, this love is the mine of wealth.
1: దీన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులు కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: Flower is not ordinary one.
1: ఇది భగవంతుని యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్ని రేఖలు ఉంటున్నవి?
2: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుని యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ ఆర్ ది లేఖలు ద లెటర్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
2: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్, యూ కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అన్నింటికీ ఆధారం ఒక్కటే.
2: దేర్స్ ఓన్లీ వన్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఆల్.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరీడ్ మేనర్.
1: మన తల్లి తండ్రి సోదరుడు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
2: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ represent the petals
1: andaru cherinatundi kutumbamu anetundi pushpamu.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
2: It's not enough if we have this family relationship.
1: Visha kutumbikuduga ayyu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram నమస్కారం నమస్కారం నమస్కారం.
2: యూ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ సల్యూట్ నమస్కార్ ఎవ్రీ వన్ హూమ్ యూ కమ్ అక్రాస్.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
2: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీబడి యూ డోంట్ గెట్ మోర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇన్ దిస్ కాస్మాస్ ఇస్ వెరీలీ ఇస్ డివైన్.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్.
1: ఈ కనిపించినవన్నీ కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
2: యూ కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడా నువ్వు దైవ కృపములే.
2: ది మెటీరియల్ objects of this world also are symbolic of God's grace.
1: Kanuka prapanchamulo bhagavantunaku minchinatvantidi manaku okkati kuda nu kaaladu.
2: Therefore it is certainly established there's nothing beyond God in
1: this world. Kanukane manam pichivaram ayipoyi bhagavantudu ekkado ekkado ani vetukutu unnam.
2: Like madcaps who are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ద డివినిటీ.
1: కనుక సర్వము దైవస్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: ద గ్రేట్నెస్ లైస్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపముడే.
2: ఆల్ దట్ ఇస్ కాన్స్పిక్యుయస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఫార్మ్ ఆఫ్ గాడ్
2: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
2: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ అస్యూమ్స్ ఆల్ దీస్ ఫార్మ్స్.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇప్పుడు మనము నీటిని తాగాము.
2: యూ హ్యావ్ టేకెన్ వాటర్.
1: ఈ నీటిని తాగటం చేత ఏమే శాంతి కలిగింది?
2: వాట్ ఈస్ దట్ యూ గెట్ బై డ్రింకింగ్ వాటర్?
1: దాహం తీరింది.
2: థర్స్ట్ ఇస్ క్వెంచ్డ్.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: దిస్ వెరీ థర్స్ట్ ఇస్ డివైన్.
1: నీరు కూడాను దైవమే.
2: వాటర్ ఇస్ డివైన్.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: Senses అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: ఇట్ ఇస్ బియాండ్ ఆల్ కాస్ట్ కమ్యూనిటీ రేస్ అండ్ నేషనాలిటీ.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: మానవతా విలువలుంటే
2: హ్యూమన్ వాల్యూస్
1: ఏమిటి అనుకున్నారు?
2: What do you think of them?
1: Manavata viluvale daiva gunamulu.
2: The human values are the divine qualities.
1: Daivuniki vere gunamale devu.
2: God has no special attributes other than these.
1: Daivamu aneetuvanti padame oka pedda gunamu.
2: The very term God symbolizes a great quality, supreme.
1: Atuvanti gunarahitamainatuvanti oka bhagavantunni gunamuni andu trippukoni manamu bhramistunnamu.
2: We are deluded by attributing attributes to God.
1: Prema swarupulala.
2: Embodiments of love.
1: Na noti endu edi palikidanu premane premane premane.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: Naaku maroka padamu naaku maroka padamu naaku teliyadu.
2: Bhagavan does not refer to any other thing he does not know. The
1: premaku minchinatvanti gunamu మన యందు ఎక్కడ కూడాను కానరాదు.
2: దేర్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలీ,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపిణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానీ కాదు.
2: ఆల్ దిస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే ప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: love. ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిలి కూడా మనకు అది వర్ణనే కాదు.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: కోపం నందు కాని, తాపం నందు కాని, విచారం నందు కాని, దుఃఖం నందు కాని, ఏదీని ఎందుకు కూడా ఈ ప్రేమ ప్రేమనే.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatuvanti gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavantuniki quality ide levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatvanti palukulaku annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of
1: premato. Premato sai ani pilchu.
2: Say with all love, sai.
1: Oi ani palukutaru.
2: You get the response, oi, oi.
1: Kanukane prema lenatvantini matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా, ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: In this world you do not find anything more than love.
1: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: Two lettered word prema, all the sweetness contained in this you do not find
1: prema. Premaki enta deergham isthamo anta daniki madhurya vastundi.
2: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka meeru premanu pradhananga pettukondi.
2: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
2: You may go anywhere.
1: Adavulu endunna.
2: You may be in the forest.
1: Aakashamunna.
2: Or in the sky.
1: Pattanamunna.
2: In a city.
1: Pallanunna.
2: Or village.
1: Gutta meedanunna.
2: On the mountain top.
1: Kattetapadi unna.
2: Or in the deep sea.
1: Preminchu vaaniki premaye saati.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: Kalvi idaniki ye grahamu, ye vasati, ye nivasamu, ye maatramu levu.
2: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: Itti premanu meeru sampadinchukondi.
2: This love we should acquire.
1: Ee premaku enta dhanam ichina labhinchetundi kaadu.
2: You cannot buy this love with any amount of money.
1: Enta manasu ichina labhinchetundi.
2: You can only get it by offering your mind.
1: Idi manasuku maatrame labhistundi gaani.
2: It's only the mind that can acquire.
1: Ituvanti prema tattvanni మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇట్స్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
2: డివోషన్ యు డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: And this love is the true devotion.
1: ఈ ప్రేమ లేనటువంటి devotion, deep ocean.
2: Devotion without love is only deep ocean.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది ఉప్పు నీళ్ళ వాళ్ళు.
2: This deep ocean is saltish, saline.
1: Devotion అనేటువంటి sweet water.
2: The devotion is full of sweet water.
1: అమృతమయమైనటువంటిది ఈ ప్రేమ.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నెక్టర్.
1: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
2: లవ్ ఇస్ బ్లిస్.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
2: ఇట్స్ మిస్టీరియస్, వండర్ఫుల్.
1: అంతటా చిక్కునేది ఈ ప్రేమ.
2: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి
2: యు గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రము ఆశించరాదు.
2: నెవర్ ఎక్స్పెక్ట్ any worldly love.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer bhakti bhakti bhakti anetundi premanu pavitranga pettukondi.
2: You safeguard that sacred love within you.
1: Daniki michinatundi prema marokati ledu.
2: Beyond this you don't find anything in this
1: world. Daniki michinatundi mukti marokati ledu.
2: It is only the source of liberation.
1: Mukti bhakti yukti rakti anurti anninti andu kuda nu ee prema okkati maatrame ledavayi undadi.
2: Mukti liberation, bhakti the devotion, rakti the attachment, the anurakti one's own likes, they all center round this love only.
1: Kanuka ee naadu guru poonam dinamu meeku andinchetuvanti amoolyamainatuvanti vastuvu oka prema maatrame.
2: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee prema lekunna nenu edi ichukodanu adi phalitam undadu.
2: Without love, whatever that is given to you is useless.
1: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
2: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion, sindura.
1: Itti premanu meeru abhivruddhi parchukondi.
2: This love we have to foster and grow.
1: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
2: This evening Bhagavan will explain the details of love.
1: ప్రేమ ముదిత మనసు కహే.

0: Money is God. The pomp and show has become a religion.
1: Dhaname daivambaye darpambu matamaye shantamaye jeeviki duramaye.
0: We are cut off from peace.
1: Ahamu fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamu fashion aye.
0: Ego is the fashion.
1: Arti andam baye.
0: The beauty lies in the mind.
1: Swatambunaku hudaya sthanamaye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye damamu daddam baye nayamu heenam baye.
0: There's no human quality, there's no charity, humility is totally missing.
1: Kapatame jeeviki kantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye. Dhammambunaku hrudayamu duramaye.
0: There's no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye. Gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku yegati yunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluvajerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiya dharmambu padareraya.
0: Acquire the dharma of Bharat.
1: Premasurupulaina vidyarthi vidyarthinilara.
0: Embodiments of love, boys and girls.
1: Vidyaposhakulara.
0: Man's parents of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmik sampattiki nilayamaina ee Bharat desamunandu dharmamu dinadinamunaku cheerinchipovuchunnadi.
0: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: Anyaya akrama avaniti aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
0: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu deenini samskarimpajesi deshamunaku shanti bhadratanu andinchadaniki vidyarthulu deenini tagina samarthulu.
0: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
1: Vidyarthulara,
0: students,
1: vidya vishayamunandu kani vijnana vishayamunandu kani biddalu venukapadina tallidandrulu enta paritapinturo.
0: Don't you find the parents feeling so sad if you are backward in education?
1: Naitika aadhyatmika margamunandu venukapadinatuvanti biddanu chuchi Bharata deshamu antaku kota rettu chala vicharapadutunnadi.
0: If you trail behind, backward in morality and spirituality, Motherland also will feel so sad crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu durmu gavinchutaku vidyarthulamu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: Deshamulo shanti bhadratanu kaapadataniki punukovali.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: Deshamanaga emiti matti kaadu manavuli.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: Manavulnu samskarimpa cheyatam ante emiti?
0: How to change, transform the human being?
1: Samskaram anaga oka pratyekamainatundi yokka sadhana kaaneyadu.
0: Transformation is not a separate spiritual practice.
1: Nitya jeevitamulo aacharincheetundi yokka తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి అనుభవించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ యు రిసీవ్ అండ్ అక్వైర్?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్టాండర్డ్ యార్డ్ స్టిక్?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.

0: standard yardstick.
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది.
0: What sort of education ensures progress of humanity?
1: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏమిటి?
0: What is the use of the present day education system?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ గందించునో వాడే విఘ్నుడు.
0: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
0: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
0: The culture of life should also accompany.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: What do you mean by culture?
1: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: Life without culture is like a residence without light.
1: దీపము లేనటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
0: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
1: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
0: Culture meant is that like a kite without a string.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
0: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
0: And education without this culture is like a coin which is useless, fake one.
1: ఈ చెల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
0: A coin which is not genuine is not going to be accepted even by a
1: beggar. సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
0: No one would be respected without culture.
1: ఇలాంటి పరిస్థితులందు మానవుడుకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
0: At this moment, culture and character in particular are very essential.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: Committees suggested many of the recommendations and ideals.
1: కాని అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
0: They simply made certain suggestions but they have not been followed.
1: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
1: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
0: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
1: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
0: విద్య, the education meant to know.
1: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
0: This in English language, vidya, is called education.
1: Education.
0: Education.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
0: Education is the derivative of the Latin language educare.
1: Educare అనగా ఏమిటి?
0: What is meant by educare?
1: వెలుపలకు తీవటము.
0: To pass on, to bring out.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి educare.
0: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
0: This is physical transformation.
1: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయం నందు

0: అటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is earning daily bread living, other is the life itself in general.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: Along with living, it is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: Just as the two wheels are essential for a cycle,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: For the chariot of human life, these two wheels are very essential.
0: ఈనాడు ఒంటి చక్రము పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవటం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడా ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్యించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: టుడే వీ కన్సిడర్ మ్యామన్ వెల్త్ ఇస్ గాడ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములను చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందినదని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ee naadi bharat deshamnandu vidya chaala abhivruddhi nindindani visvasistunnaru.
1: We have full faith that education is progressing in bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilchipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: The hands have become totally selfish.
0: Idiye progress eenadu vidyalandu.
1: This is the progress in the modern education.
0: Idiya progress.
1: Is that progress?
0: Nijamaina ka vidya ka laksham iviya.
1: Are these the qualities of education?
0: Koodu vettina varine kooladroyu.
1: In fact, one harms the person who feeds him, who serves him.
0: Melu chesina vanike keedu cheyu.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: Vidya nerpina vanine vekkirinchu.
1: In fact, they make fun of their own teachers who teach
0: them. Idiye progress eenadu vidyayandu.
1: This is the progress in education today.
0: Idi progress ga bhavinchukotam chaala avmanakaram.
1: It is a matter of shame to take this as progress.
0: Idi progress le kaadu.
1: It is not a progress.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పును తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: We should entertain such feelings in our heart and rectify the defect.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheyamanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ షుడ్ ఎస్పైర్ అండ్ వర్క్ ఫార్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రోగ్రెస్.
0: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
1: దట్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: సర్వజ్ఞాన సంపన్నః.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ మెయిన్ క్వాలిటీస్ of every educated
0: చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
1: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ that would help us to render service to people.
0: Sarve samidha gunaihi. Anni manchi gunamulu kodanu vidyarthi yandu untundali.
1: All virtues should be present in students.
0: Vidyarthi unna sthanamu prashantamainatundi vatavaranamga untundali.
1: The centers of learning should be peaceful.
0: Pavitramainatundi yokka sthanamuga untundali.
1: The centers of learning should be sacred.
0: Paropakara sambandhamainatundi yokka panulato nindi undali.
1: It should be full of activities serving society.
0: Idi ye vidyarthi yokka lakshanamu.
1: This is the quality of a student.
0: Kani itti pavitramainatundi yokka bhavamulu ee naati vidyarthulendu praveshinchadaniki ee maatramo avakasam ledu.
1: Today there is no scope for sacred thoughts.
0: Ee dosham evaridi? Vidyarthida? కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడుదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: What is happening all to this money? What transformation is coming up? No one.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: Why crores of money should be spent?
0: దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
1: What change you notice?
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: No one is there to investigate.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: It's just a matter of expenditure.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: It is for this reason Bharat has come to this plight.
0: ఇంతియే కాదు.
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజకీయమైనటువంటి ఒక మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు.
1: My son is studying well.
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు.
1: He is securing high marks.
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసుని.
0: దుర్యోధన యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలు యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, ఇట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి
0: 64 విద్యలంతా కూడాను రాములు కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore we should put into practice all our
0: education.
1: We should make proper use of it.
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి ఒక శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి, ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యుల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ us anyway.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏ మాత్రము విలువలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపచ్చి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి?
1: What education?
0: ఏ కళాశాలకు పోయినాయి?
1: Which college?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి? చేసుకున్నాయి.
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్.
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెర్లీ ఫిల్లింగ్ ద
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore, the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: Neti vidyalu telivi tetalane penche.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpteen number of knowledge, without quality,
1: palamademi vani viluvademi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Guname mana viluva.
0: Character is the chief value.
1: Atti gunam aneetvanti viluvainaatvanti danni ee naadu manam kolipoyi enni vidyalu nerchi prayojanam emiti.
0: Having lost the character, what is the fun of acquiring the
1: ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetvanti anta degrees teeskuntunnaru.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ బై క్వాలిటీ?
1: ఏమి ఫలితం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కేవలం సమాజమునకు భారము.
0: ఇట్స్ అ బర్డెన్ టు సొసైటీ.
1: తల్లిదండ్రులకు వ్యత.
0: ఆల్సో ఇట్స్ సఫరింగ్ టు పేరెంట్స్.
1: సుఖమా శూన్యమే.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐదా.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: వి షుడ్ అక్వైర్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ది సొసైటీ.
1: సర్వే లోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: Society ki sahayam lenetundi oka vidyalu nerchi prayojanam ledu.
0: After all, the education is useless if you cannot render
1: service. Evvaru chuchina swarthamu swarthamu swartham.
0: We find selfishness everywhere in everybody.
1: Aa swartham unna chota pararthama anetundi e maatramu praveshinchadu.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: Kanukane ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: అన్లెస్ ది సెల్ఫిష్నెస్ టోటలీ డ్రివెన్ అవుట్ యూ కెనాట్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకం లేని విజ్ఞానము
0: and the wisdom without discrimination and scholarship without discretion,
1: madhuryam leni sangeetamu
0: and the music without melody,
1: vinayam leni vidya,
0: education without humility,
1: kramashikshana leni samajamu
0: and society without discipline,
1: krutagnata leni snehamu
0: and friendship without gratitude,
1: satyam leni mata
0: and the word without truth,
1: ivanni nirupayogam le,
0: they are all useless.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దిస్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
1: వివేకం లేని విజ్ఞానము
0: అండ్ విజ్డమ్ వితౌట్
1: డిస్క్రిషన్, వినయము లేని విద్య
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయమనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు. కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not an animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కాని మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్. ఇట్ ఇస్ అనిమల్.
1: మానవుడవు.
0: వి ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
0: టుడే వి ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
0: Education institutions have become centers of agitation.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు, దాని విలువలు మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
0: Let's just look back the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ the from the medical centers, the students were asked to go to different
1: places.
0: They were also examined now and then to what extent they have learned.
1: Naina, neevu ninna vellinatvanti adavilopala ye yokka vruchamu panikrani vruchamu anetvanti prashninchevaru.
0: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
1: Kontamandi adi panikradu idi panikradu ani konni పొరపాటు చెప్పేటువంటి వారు.
0: Some answered, this tree is useless and that tree is useless.
1: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
0: The teachers never awarded marks to such students.
1: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
0: Ultimately they had to say all trees
1: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
0: Every tree is of medicinal value.
1: రోగములు నివారణ సాధించేటువంటిది.
0: Every tree is of medicinal value.
1: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
0: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
1: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
1: ప్రతి మానవుడు కూడాను ఒక జీవిత తత్వమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
0: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
1: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ వితౌట్ ఎనీ ఫీజ్.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
1: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాం.
0: వీఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
1: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
1: ఫ్రీ ఫీజ్.
0: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
0: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ద సీక్రెట్
1: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
0: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: What we should teach to students today is to talk in a limited way.
1: Talk less, more must study.
0: Talk less, study more.
1: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: We should develop this sort of a trend among students.
1: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కతో నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: Though Bhagavan does not say openly and publicly,
2: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్ ఆఫ్
1: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
1: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు, వినయ విధేయతతో బోధిస్తుంటారు.
2: A student teaches his own father with all humility and obedience, "Father, you shouldn't be like that."
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
2: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
1: ఏదిని నేను కోరటం లేదు.
2: In fact, Bhagavan does not expect anything from his students.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
2: Boys should get a good name.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
2: ఈ
1: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
2: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
2: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్
1: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
2: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
2: వెల్ ఇంటెలిజెంట్ మ్యాన్ హస్ నో
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
2: దెన్ దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ డు ఎక్స్పెక్ట్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
2: వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్?
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా
2: వస్తుంది? వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్?
1: కొంచెం మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
2: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
2: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితములకు సరైనటువంటి అందము.
2: దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ బ్యూటీ టు దేర్ లైఫ్.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
2: దిస్ బ్యూటీ ఇస్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద నెక్టార్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
2: నాట్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము. అది ఏ జీవిత మకరందము.
2: దట్ ఈస్ ద నెక్టార్.
1: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
2: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
2: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించటమే లేదు.
2: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
2: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
2: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
2: వై?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
2: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
1: ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
2: ది అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్ అండర్స్టూడ్.
1: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈజ్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
1: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సీక్రెట్ టెక్స్ట్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ దట్ సీక్రెట్ థాట్స్ మోర్.
1: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
2: So students should not consider earning money.
1: Guna sampadana kavali.
2: You should all
1: guna leni chadu chadivina bratuke kaadu.
2: And education without character is no life at all.
1: Adi nijamainatundi manava bratuku kaadu.
2: Is not a human life.
1: Pashu bratuku.
2: It is the life of an animal.
1: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
2: The proper study of mankind is man.
1: Anaga hudayamu mata chetalu moodinti yokka ekatvam kavali.
2: There should be total harmony and unity of thought, word and deed.
1: Idi ee nijamaina manavuniki pradhanamaina gunam.
2: This is the main chief human quality.
1: Aa gunam undinappude veedu manavudu anipinchukovadaniki veelavutundi.
2: When he has got this human quality, he is entitled to be called a human.
1: Atti praveshinchadaniki avakasham em ledu.
2: Today there is no scope for such thing.
1: Yemi leni burralona emaina chercchavachchu.
2: If the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
2: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపనగున.
2: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
2: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
1: బుద్ధిలో తలలుండే.
2: యు ఫైండ్ ది బ్యాడ్
1: చెవులుండే.
2: అండ్ ది ఇయర్
1: చూసి కనులుండే. పంచి చూచు కనులుండే,
3: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
1: పంచల విను మనసుండే,
3: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
1: వంచిత గుణ చిత్తముండే,
3: అండ్ ద హార్ట్ దట్
1: వంచించే పలుకుండే,
3: అండ్ ద వర్డ్స్ దట్
1: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
3: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
1: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
3: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
3: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
1: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉన్నాయి.
3: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్, బిట్రేయింగ్ వర్డ్స్.
1: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్, డిసీవింగ్ వర్డ్స్.
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
3: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
1: అందరూ మానవులుగానే రూపొందుతారు.
3: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
1: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
3: He buffalo will have two horns.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
3: Do you think the horns of a he buffalo would value as much as the
1: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
3: The value the tusks of an elephant is much more than the horns of a he buffalo.
1: పచ్చని చిలుకల వలె పలుకునా?
3: Do you expect all green birds can speak like that of a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
3: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
1: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
3: A pig may be so mightier like that of an elephant, but it can never be
1: an elephant.
3: Therefore, the human heart, which is more
1: important.
3: Make your heart
1: sacred.
3: Speak divine words.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
3: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్. చేతులకు
1: అందం ఏమిటి?
3: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
1: దానమే అందము.
3: చారిటీ ఇస్ ద బ్యూటీ.
1: నోటికి అందం ఏమిటి? కంఠములకు అందం ఏమిటి?
3: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్?
1: దానికి మాటనే అందము.
3: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
1: కనుక విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
3: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
3: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: సమాజాన్ని ఉద్ధరించండి.
3: అండ్ వర్క్ ఫర్ ద మ్యాన్.
1: తోటి మానవులకు సహాయం చేయండి.
3: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
1: ఇది నిజమైనటువంటిది.
3: This is the truth.
1: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
3: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
3: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: కనుకనే మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
3: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
1: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
3: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
3: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
1: నీకు గురువు కావాలా?
3: డూ యూ వాంట్ ఎ గురు?
1: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
3: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
1: నీ హృదయమే నీకు గురువు.
3: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
1: నీకు ఒక స్నేహితుడు కావాలా?
3: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్?
1: మంచి స్నేహితుడు ఉన్నాడు.
3: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
1: అతనే దైవమే నీ స్నేహితుడు.
3: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
3: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
1: ఈ లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
3: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: Athane kaadu nijamaina snehithudu.
3: He is not a true friend.
1: Daivame nee snehithudu.
3: God is your real friend.
1: Alanti daivanni snehanga teeskovali.
3: Develop friendship to go with God.
1: Prapanchamlo prati vishayanni kuda nu parishilana cheyali.
3: Examine everything in this world.
1: Aa andulo parishilana chesin dantu manchi bhavalni andukovali.
3: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
3: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
3: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
3: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
3: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడు అంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
3: Today every man will think like this. I acquired this degree. What is it I am going to be rewarded?
1: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
3: Never think of income out of the society.
1: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
3: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
3: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
3: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
3: We have to find out that kind of education.
1: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
3: Never be bothered of this feeling what kind of a job you get.
1: ఉద్యోగాల కోసం కాదు చదువు.
3: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
3: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
3: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
3: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
3: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
3: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
3: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
3: We should make every effort to acquire that.
1: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
3: We should move one among the people with all feeling unity and dignity. We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
3: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
3: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ యొక్క సంస్కృతి కూడాను.
3: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
3: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
3: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
3: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
3: Or else shut your mouth and sit down.
1: అపకారం మాత్రం చేయవద్దు.
3: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
3: That's greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
3: You know what's happening all the world over.
1: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
3: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
3: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
3: ఎవరి ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: సరే, నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
3: I receive 20,000 rupees.
1: 20 rupayalu pani kuda cheyatam ledhu.
3: I am not working even.
1: Idi desha drohame kaani desha upakaram kaadu.
3: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
1: Jeevitham pani cheseyatundi vaadu nijamaina vidyavantudu.
3: In fact, educated man is a truly educated if he works proportionately.
1: Jeevitham maatram dandiki teeskovatamu pani maatram swalpanga chesukovatam idi desha drohame.
3: If you receive high salary and work little, you are cheating this country.
1: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
3: This truth must be known to every student and work accordingly.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
3: If you don't think like this, what is the fun of doing a job?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
3: It is not education, it is agitation.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
3: You should never step in the direction.
1: కష్టపడి పని చేయాలి.
3: Work hard.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
3: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
3: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
1: అది కాన్షియన్స్ పవిత్రత.
3: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
3: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
3: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్,
1: మా విద్యా విధానం నందు,
3: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
3: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
3: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
3: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఎ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
3: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
3: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
1: సద్గుణంబులు,
3: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ఏ ముఖ్యమైనటువంటిది.
3: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
3: విదౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
3: దెర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
1: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
3: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: Palana Satyasai Institute lo chadinatundi bidda maa yokka kodaru chaala baaga jarugutundi aneetundi maata attagaru nunchi raavali.
3: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satyasai.
1: Ninnu kanna talli mother-in-law.
3: Mother-in-law is mother-in-law.
1: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
3: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లా.
1: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
3: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
1: లా లో లవ్.
3: దేర్స్ లవ్ ఇన్
1: లా. లవ్ లో లా.
3: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లా.
1: కరెక్ట్. రెండింటి కూడా లవ్ ఏ ప్రధానం.
3: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీ మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
3: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
3: దట్ గుడ్ నేమ్ మేక్స్ అస్ హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
3: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
3: యూ మే గో
1: డ్యూటీ సిన్సియర్లీ.
3: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ మంచి ఆనందం.
3: దట్ గివ్స్ అస్ హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
3: This is the message of Bhagwan that makes him happy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు.
0: ర్యాంక్స్, యూ నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
1: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి టెస్ట్ కు వెళ్లారు.
0: From a higher secondary school, 150 students appeared for the central examination.
1: First rank lone vacharu.
0: All of them stood in first rank.
1: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigaanu. మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
0: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్?
1: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్లో వేయించుకోవడం కోసం చదవలేదు అన్నారు.
0: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
0: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
1: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
0: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
0: Among children there are lofty ideals.
1: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
0: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
0: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
0: You are the world within you.
1: కనుక విద్యార్థులు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
0: So student does not need to be sad.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
0: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
0: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
0: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
0: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యు గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
0: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపిటికి మార్గంలో నిశ్చేదింటి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనము దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాజ్
0: ఇవన్నీ ప్రతి ఒక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కాని ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంజ వేస్తూ పోవాలి.
1: Neither should you feel sad nor elated. You should face the life with all the courage and valor.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ ఆఫ్ యు.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్యాంకులు మాత్రం తేకకూడదు.
1: But don't be blank any time.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: This one Bhagwan expects from you.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: You don't bring such a thing from me.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునొందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీజ్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namoche navasa pusta arhudagunu advitiyamu.

मोक्ष इति श्रुति न मोक्ष

0: അജ്ഞാന ഹൃദയഗ്രന്ഥേർനാശേ ഇതി ശ്രുതി. പ്രേമസ്വരൂപുലരെ
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: മോക്ഷമെന്നത് ആകാശം നുണ്ടി ഊട്ടിപ്പടത്.
1: ലിബറേഷൻ ഡസന്റ് ഡിസെൻഡ് ഫ്രോം ദ സ്കൈ.
0: പാതാള ലോകം നുണ്ടി പുട്ടി രാതു.
1: നോർ ഡസ് ഇറ്റ് കം ഫ്രോം ദ ബോട്ടം ഓഫ് ദർത്ത്. പാതാള
0: ഭൂമി നന്ദു മനക്ക് ലഭ്യം കാതു.
1: യു ഡോണ്ട് ഗെറ്റ് ഇറ്റ് ഓൺ ദിസ് എർത്ത് പ്ലാനറ്റ്.
0: അജ്ഞാനമുന മന ദൂരം ഗാവിച്ചുകൊന്നപ്പോഴേ ഇട്ടി പവിത്രമായിട്ട് മോഹക്ഷയമായിട്ട് മോക്ഷം മനക്ക് ലഭ്യമവുന്നു.
1: ദ മൂവ്മെന്റ് ദ ഇഗ്നോറൻസ് ഇസ് ടോട്ടലി കിൽഡ്, ദെൻ യു വിൽ ഗിവ് അപ്പ് ഓൾ അറ്റാച്ച്മെന്റ്.
0: ജന്തുവിനാം നരജന്മ ദുർലഭം. മാനവജന്മം ചാലാ ഉത്കൃഷ്ടമായിട്ടുണ്ടെങ്കിൽ സൗജന്യമായിട്ടുണ്ടെങ്കിൽ സൗശീല്യമായിട്ടുണ്ടെങ്കിൽ
1: ഹ്യൂമൻ ലൈഫ് ഇസ് നോ ബ്ലെസ്ഡ് ആൻഡ് ദി ഹൈയസ്റ്റ് ഫുൾ ഓഫ് ഫ്രാഗ്രൻസ് ആൻഡ് ഓൾ എബിലിറ്റീസ്.
0: അനേക ജന്മല പുണ്യഫലമുന പ്രോഗു ചേസി അന്തിച്ച് അന്തുക്കുന്നതുവണ്ടി ഒക്കെ ജന്മം ഈ മാനവജന്മം.
1: ഹ്യൂമൻ ലൈഫ് is the result of merits of the past lives.
0: Enta tapasru chesi enni prarthanalo salipi enni vidhamenni shramalako manam oorchi tattukoni nettukoni munduku saagi vastunnadi ee manava jeevitam.
1: This human life is carried on in penance, prayer, the struggle.
0: Enta shraminchi ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థకము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్ వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఫర్ ఇట్స్ రిడెంప్షన్.
0: ఈ మానవ జన్మము యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: దీని యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దీని యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్?
0: ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మను ధరించాము?
1: వై హావ్ వి టేకెన్ అపాన్ అవర్ సెల్వ్స్
0: ఈ సత్యాన్ని మానవుడు కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: Unfortunately, we are not making use of this human life to achieve its purpose.
0: ee vishala prapanchamunandu pasipachi mrugadulu krimikeetikaadulu cheema domalu kudanu tama tama yokka kartavyanni tama nirvartinchukuntu vastunnayi.
1: In this vast land, even birds, beasts, the ants and the mosquitoes also discharge their own duty.
0: గోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: The wild and the cruel animals also do their duties.
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: But man has forgotten to discharge his responsibilities.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: The time is passing off like the whirlwind.
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకును కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఇస్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?

0: మానవజన్మ దుర్లభము. ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి.
1: We have to make full use, good use of this sacred life.
0: కానీ ఈ సదుపయోగం జరగటం లేదు.
1: But we are not making proper use of
0: మన కాలమును, కర్మమును, కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇదియే మన లక్ష్యమని భావించి, ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కానీ మానవుని యొక్క సహజ లక్ష్యము నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక, భౌతిక, ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: కన్నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: Who can make you escape from your destiny?
0: చెడ్డ బుద్ధులు తన తల చేరనేని.
1: Then wicked thoughts are there in your head.
0: ఎండబారును బుద్ధులు వెండుబారు. ఎండబారును బుద్ధులు వెండుబారు.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: What is the result, the reward of this?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: What is it you accomplish out of this education?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: Ravana has learnt all the 64 forms of learning.
0: భస్మాసురుడు కూడాను ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: Bhasmasura is also highly knowledgeable.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: Kamsa is highly intelligent.
0: కానీ నిరంతరం కూడాను భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: They also chant the name of God continuously.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: Ravana did penance for a long time.
0: నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
1: Thought of Rama continuously.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఈస్ ఫాలోడ్ విత్ ఫిజికల్ వరల్డ్ ఈస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిగినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరం అవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీనిని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు సాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: The main objective of the modern youth should be to sow the seeds of love and grow the flowers of forbearance and tolerance and get the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: There should be students that would hand over the fruits of peace to the society.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: The society is really yearning, pining for peace.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: However, the safety, security and peace are not present in the outer world.
0: శాంతి భద్రతలు తనయందే ఉన్నవి.
1: Peace and security are within.
0: సర్వము తనయందే ఉన్నది.
1: Everything is within you.
0: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావముల చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: The whole universe is the form of Brahma.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this Brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudanu chakkaga artham chesukunte ee vidhamainatundi yokka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudigini oke vidhamainatundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ అన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వాన్ని నుంచి పశుత్వానికి రివర్స్ వెనుకకు తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వే టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: ది ట్రూ మదర్
0: సత్యమే తల్లి,
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: Therefore Veda dictates that you should speak truth and follow dharma.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond truth.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: It's indivisible in all three periods of time.
0: మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావములు ఏమాత్రం కూడా పనికిరావు.
1: It's beyond time and space, unchangeable.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: That eternal truth, divinity, is forgotten today.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: In order to visualize divinity, you don't need to exert yourself.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగ ద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగ ద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం నిష్ఠమయం జగత్,
1: the whole universe,
0: జగత్తంతా కూడా దైవ స్వరూపంగా రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యలకంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యలకంటే, లౌకికమైన విద్యలకంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత చాలా సులభమైనటువంటిది.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
1: As you do not know, you find it difficult.
0: ABCDలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabets ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీడీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: As you age and advance in study, the ABCD becomes so simple.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మోరల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్. మన
0: దేశహితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఎక్కువైనందున వేదశాస్త్రములంత వేదబడియే.
1: As this modern education, ABCD learning, has become more and more, people have forgotten the Vedashastra.
0: ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గలిగే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
0: ఏమిటి ఇది MA BA?
1: What are these degrees?
0: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూర్.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిందించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: Manasu nindali, hrudayam pandali.
1: The heart should fructify, the mind should be gratified.
0: Adhe jnanam manaku hrudayaveshanga vastuntadi.
1: And then there comes the real trait in you.
0: Ye oka degree teeskunnappatikini employment office lopala register chestadu, ink daniki tirigatam lopale tana kaalam anta vyaktam chestuntadu.
1: Whatever degree one might receive, he registers his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
1: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
0: అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just
0: satya
1: become null and void.
0: Satya dharma prema shantunu lekunna padavulanelina phalamu sunna.
1: Without these human values, there's no value in occupying the exalted positions
0: satya
1: of authority.
0: Satya dharma prema shantunu lekunna bahula satkarya labambu sunna.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: Ee sanatana dharma harmyambu niluva gunamuli vinagu punadi godalappa.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. Our human life is present at the center, surrounded by four walls. Every house should have four walls. Our life is spent at the center. Today, walls
0: are falling.
1: There is no life actually.
0: We're
1: just spending our lifetime under the shade of
0: tree.
1: Is that the human life? Don't you find birds living? Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్
0: అవి ఏ బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్?
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఆర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: Kani manavudu 5 years plan, 10 years plan varaku kudanu inka vruddhi chesukunte untuntadu.
1: But man thinks of 5 year plan and more and more.
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేలా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill this small belly, we are full of troubles. With all the determination we study well, we are not able to get the total happiness. Why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this.
0: ఏమిటి మనం చేస్తుండేది?
1: What is that we do?
0: నిద్ర నుండి లేచి
1: right from the time we get నిద్ర
0: పోయడు దారి
1: until we retire.
0: పొట్టకై హద్దును పద్దులేక
1: without any limits for our living.
0: యయమండగ జీవితు జీవితంబు
1: we spend all our life.
0: నీ విద్య దారమోసి
1: we dedicate, spend all our life.
0: అరవిందదలాక్షుని విస్మరించి
1: we forget God.
0: ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
0: ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: What are essentially need required are the moral, ethical and spiritual value.
0: ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములనేటువంటివి అడుగంటిపోయినాయి.
1: Today in society, you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
1: You don't find them anywhere.
0: ఈ ధర్మములు, న్యాయములు అంతా కూడా అడవి పాలైపోయింది.
1: You find the morality and the
0: అన్యాయం, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడా గ్రామములో నిండిపోయినాయి.
1: Villages are full of injustice and cruelty.
0: ఏ రోగములకైనా నివారణకు మందు ఉన్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: Attachment and hatred.
1: The reason is selfishness and self-interest.
0: Vidyarthulara.
1: Students.
0: Swarthamu avasarame.
1: You need to be
0: saprayojanam avasarame.
1: Self-interest or
0: kaani oka parimitam undali.
1: But there should be under certain limits.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే అపరిమితమైనటువంటి ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్ దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
1: What kind of happiness you have in this body? What is happiness?
0: Tiritam sukama.
1: Eating.
0: Nidrinchatam sukama.
1: Sleeping.
0: Biddal ganatam sukama.
1: Or have progeny, children.
0: Dhanam sampadinchatam sukama.
1: Or money.
0: లేదు లేదు.
1: Nothing.
0: దేని యందు సుఖం లేదు.
1: There's no happiness anywhere.
0: ఆ సుఖములంతా కూడాను క్షణం.
1: All this happiness is momentary.

0: கோவிந்தம் பஜ மூடமதே, பஜ கோவிந்தம். மா குருதன ஜன யௌவன கர்வம்.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Neerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్, యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్ సో
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యూ
0: అది ఆనందం అనుకుంటారు. కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యూ గెట్ మ్యారీ.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యూ వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యూ హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ యూ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యూ హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడా ఆలు మగడికి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివి.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You've
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం, ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద
0: మనీ? అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: ఆల్ ది కన్వీనియన్సెస్ సాక్రిఫైస్.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: హి వాంటెడ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: బట్ వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ గోల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: kaani mitimirinatvanti sukhamulu manaku korakodu.
1: But it should not be in excess.
0: Enta varaku anta enough.
1: You should have the extent enough.
0: Avasaram enanta maatrame undali.
1: To the extent enough needed.
0: Manam bhujistunnamu.
1: You eat.
0: Baaga bhujistunnamu.
1: You eat more.
0: Enta bhujinchavo anta tirigi neevu velupulu pampakapothe nee stomach paadaipothundi.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Poorga bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti danini modalali.
1: that which has to be is partaken
0: గాలిని మనం తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి విసర్జించాలి.
1: యు బ్రీద్ ఇన్ అండ్ దట్ మస్ట్ బి ఎక్సేల్డ్.
0: ఆ గాలిని అక్కడే నిలుపుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు
0: హోల్డ్. అదే విధంగా మనం సంపాదించాలి ధనాన్ని.
1: వి మస్ట్ ఎర్న్ మనీ లైక్
0: ఆ సంపాదించిన ధనాన్ని త్యాగం చేయాలి.
1: ఆల్ దట్ ఎర్న్డ్ మస్ట్ బి సాక్రిఫైస్.
0: ఒక ధర్మమో దీనులకు దిక్కులేని వారికి దాన్ని సద్వినియోగం చేయాలి.
1: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది మనీ దట్ యు ఎర్న్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ అండ్
0: కరుణ. మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడా చక్కని పాఠములు చెప్తూ వస్తుంది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాధికత్వం చేసినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఏ బిగ్ ఫ్యామిలీ
0: నా ప్రజయా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం చేయాలి?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the
0: ఆస్తిపాస్తులు త్యాగం చేయాలా?
1: Or should we sacrifice your property?
0: కాదు కాదు కాదు, భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు.
1: గాడ్ నెవర్ టెల్స్ యూ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
0: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి.
1: Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వవలసినటువంటి మీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికడను అంగీకరించరు.
1: Nobody will
0: relish. ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడాను అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: చూడండి,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు పొరపాటు పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No, the supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుకా అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: చాలా పనికిరానటువంటిదిగా ఉంటుండాలి.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి.
1: It is very dirty.
0: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
1: You don't want to look at it.
0: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడి విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యూ సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: నోబడి విల్ యాక్సెప్ట్ యూ. ది
0: తల్లి కానీ తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ ఆ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్, అదే మీకు మంచిగా అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్, నాట్ రేజ్, గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా, గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: keep those bad qualities in the God way of Dharma,
0: జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: అండ్ యూ విల్ బి హ్యాపీ అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ దెన్.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: డోంట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్.
0: ఎవరికి అందించకండి.
1: డోంట్ పాస్ ఇట్ ఆన్.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: భగవంతుడా, అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఓ గాడ్, ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ ఫస్ట్ టు ప్లీజ్ యూ.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి.
1: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. హూ ఇస్ యువర్ మదర్? యువర్ ఫాదర్.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: అర్పితం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ది సరెండర్ ఆఫరింగ్?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: నాట్ టు సిట్ లైక్ లేజీ ఫెలో.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: వారి తమ తానే అందిస్తాడు.
1: అండ్ హీ విల్ గివ్ యూ ద రివార్డ్.
0: రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: యు మస్ట్ రైట్ యువర్ లెటర్.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యు మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్
0: యు. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
0: దేర్ ఇస్ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ అ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నీవు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యు డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
1: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా నువ్వు ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: దెర్ ఇస్ అ స్టూడెంట్.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దెర్ ఇస్ ఎ గురు హూ వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బై.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో మంది
0: ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
0: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: గేవ్ హిమ్ ఏ పిల్.
0: నీ ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తావు, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first semester, second semester, third semester, post, you want the test loop, any test loop
1: you have got so many tests, first semester, second semester and so on.
0: Even then, the pillar could test and test all our tests.
1: The students have got taste in these tests.
0: Velladu veskunnadu.
1: Well, he swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, why is
0: ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of
0: the son. Naa talli nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్లెడ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది పాపం.
1: దే వర్ ఆల్ ఫీలింగ్ దే వర్ సింపథైజింగ్ బికాస్ ది ఫెలో హూ డైడ్ ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆవేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్ మదర్ వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై డు యు క్రై.
0: అయ్యో ఇతను నా భర్త అతను పోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ద ఫాదర్.
0: లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి. ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆయన ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్ ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I'm the only daughter of my parents.
0: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
1: If I die, my parents will not be able to live.
0: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
1: So I am not prepared to drink this tumbler water.
0: నీ భర్త బ్రతుకుతాడమ్మా నీవు చావు. తప్పేమీ అన్నాడు.
1: Your husband will come back to life. Better you die.
0: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు. తానే పోని స్వామి. నేను పోతాను.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: సరే తల్లికి చూపించాడు. అమ్మా నీవు త్రాగుతావా అని.
1: Then he asked mother, are you ready to drink?
0: అయ్యో నాయనా ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది. ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు. వాళ్ళకి పెండింటి కావాలి. ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి. నేను ఎట్లా చచ్చిపోయేది.
1: ద మదర్ సెడ్ ద ఫస్ట్ డాటర్ కేమ్ ఫర్ డెలివరీ. దేర్ ఆర్ టూ మోర్ డాటర్స్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ టు బి మ్యారీడ్. హౌ ఎమ్ ఐ టు డై నౌ.
0: సరే తండ్రికి చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ఫాదర్.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మూమెంట్.
0: ఇంటికంతా పెద్దని నేను.
1: I am the head of this family.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: And two ladies will be remaining.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: And the daughter
0: నా భార్యకు ముండం వస్తుంది.
1: And so also the wife.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: So there is no man to look after.
0: కాబట్టి ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: All the three have gone in.
0: ప్లాన్ వేశారు. మాస్టర్ ప్లాన్.
1: They devised a master plan.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: They said, Swami,
0: మీరెంతో దయామయులు.
1: You are one of compassion.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు. నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది? తల్లి ఏం చెప్పింది? తల్లి ఏం చెప్పింది? నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ. నో వన్
0: హ్యాస్ ఇంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నావు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్ టు
0: మీ. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: దేర్ఫోర్ లెట్ ఆల్ ది లవ్ టు బి డైరెక్టెడ్ టు గాడ్.
0: అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫామ్.
0: అందరినీ సేవించు.
1: సర్వ్ ఆల్.
0: అందరినీ భజించు.
1: లవ్ ఆల్.
0: అందరినీ నీవు విశ్వసించు.
1: హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ షుడ్ బి కేర్డ్ అవే. దేహము
0: భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహం. కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహం నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక. దేహం చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా ఆర్ ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
0: దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
0: క్షేత్రం ఇది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: మరినపు కొంప.
1: The body is full
0: of రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like a
0: సాగర మీదగ లేని కంప.
1: It cannot cross across the ocean fly. అమ్ముల
0: దలంప.
1: Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనసు.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself. హరిపాదములు
0: ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయములో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఈస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: Dharmikamina samargamlo praveshinchandi.
1: And develop ethical values.
0: Adhyasthikani anubhavinchandi.
1: And experience the
0: laukika meeku sukhamga untundi.
1: And then you will enjoy this world.
0: Kanuka vidyarthulara.
1: Students.
0: Meeku ee yokka paakshali endukani. కళాశాలను ఎందుకని ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్ట నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ది సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్. one or two.
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: In fact, you may not be able to contain all that you listen.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ వైనా మీరు దాచుకోండి.
1: At least preserve one or two important points.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: Ishvarudu.
1: When the whole universe is within him,

0: The reality is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
1: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
0: How is it we call all the scenario, the scene that we see around?
1: దీనిని ప్రపంచము అని పిలుచు.
0: We call this ప్రపంచం, world.
1: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచం.
0: This world, ప్రపంచం, is the combination of the five elements.
1: Pra anaga vikasinchatam.
0: Pra means that which blossoms, that which manifests.
1: Pra anaga prakatinchatam.
0: Pra means that which expresses.
1: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
0: Is the world that expresses the five of the elements.
1: పంచభూతములనే కాకు పంచ ప్రాణములు కూడాను ప్రకటించేటువంటి.
0: నాట్ మియర్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఆల్సో ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: పంచభూతములు అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ సైట్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్.
1: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి. ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
0: వి ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ షైనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్, ద ఎర్త్, ద ఫైర్, ద ఈథర్.
1: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
0: ద ఫైవ్ ఆర్ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, యాన.
1: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
0: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
0: Is anyone, anything among these, the everlasting or permanent?
1: Annintikine shastramai samanamainatundi ee yokka brahma tattvame.
0: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, brahma tattva.
1: Brahma anaga dini artham emiti?
0: Brahma, what's the meaning of this?
1: పంచభూత, పంచప్రాణం, పంచకోశతో జీవించినటువంటిది.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ ద లైఫ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: పంచప్రాణములు,
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: పాన, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: అండ్ దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాణ, అపాన, సమాన, ఉదాన.
1: ఇట్టి ప్రపంచమును కేవలము ఒక మానవుడు ఒక ఆకారంగా భావించి ప్రాక్టిస్తున్నాడు.
0: మ్యాన్ కన్సిడర్స్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ పర్టికులర్ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ గోస్ ఆన్ వర్షిపింగ్ ఇట్.
1: ఈ రూపనామములు శాశ్వతమైనవి కాదు.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
0: దట్ విచ్ ఈస్ ది ఫౌండేషన్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్.
1: ఇటు బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలే దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
0: ఫర్గెటింగ్ దట్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ బ్రహ్మన్, వీ కన్సిడర్ యాజ్ ఎ టైనీ లిటిల్ క్రీచర్ అండ్ గో ఆన్ వర్షిపింగ్, అడోరింగ్ ఇట్.
1: కనుక మనము బ్రహ్మాండమనే మనము పూజించాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు వర్షిప్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ది డివైన్.
1: బ్రహ్మాండమే భగవత్స్వరూపము.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇందులో కూడా అండపిండ బ్రహ్మాండములను కూడా కూడి ఉన్నవి.
0: హియర్ ఆల్సో వి ఫైండ్ ద త్రీ ఎసెన్షియల్ కంపోనెంట్స్ అండపిండ బ్రహ్మాండ.
1: అండమనగా కేవలము పదార్థములతో ప్రాణులతో కూడినటువంటి ఒక తత్వము.
0: అండ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ద లైఫ్.

0: పిండమానగా గర్భమునందు జన్మించి తా జన్మమును సార్థకం గావించుకునే నిమిత్తము.
1: పిండ రిప్రజెంట్స్ హ్యాంగ్ బీన్ బోర్న్, వన్ షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అట్ ద ఎండ్.
0: ఇవన్నీ కూడా బ్రహ్మాండములో ఏకమయ్యేటువంటివి.
1: దీస్ టు గెట్ యూనిఫైడ్ ఇన్ బ్రహ్మాండ ది యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ ఇస్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: ఈ పంచభూతములు ఎందున్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచంలో చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్, ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో, వస్తువులతో, వాహనములతో కూడినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ వరల్డ్ డస్ నాట్ మీన్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ అండ్ ది మెటీరియల్ అలోన్.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును, ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ పవర్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ది వరల్డ్ బై అండ్ లార్జ్.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్, ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాం.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి, పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యూ డోంట్ సీ యూ కెనాట్ డిసైడ్ ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్, గో బై ది లోయర్ ఫీలింగ్ అండ్ లోయర్ లెవెల్స్ ఆఫ్ కాంప్రిహెన్షన్.
0: ప్రాణతత్వము,
1: ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్ట్?
0: కేవలము ప్రాణం మనుష్య రూపం.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: మనుష్య రూపం నరజన్మ దుర్లభం.
1: అండ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మనుష్య రూపమే దైవతత్వము.
1: అండ్ ది హ్యూమన్ రిప్రజెంట్స్ ద డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్.
0: కానీ ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్, ద డిజైర్, ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీబడి.
0: భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: భార్యను భార్యగా, పుత్రులను పుత్రులుగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: Bharyanu bharyagane anubhavinchali.
1: One has to treat the wife as wife only.
0: Ame kudanu devam gane visheshinchali.
1: She is also the divine.
0: Pillalu kudanu tanendru nundi puttinatvanti okka brahma tattvamule anubhavinchali.
1: The children born to you also represent the divinity.
0: వారు కూడా బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు కూడా బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడున్నారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్. merged in him.
0: Mitrulu.
1: Friends.
0: He mitrulu kudanu tanavarigane bhavinchukoni varini kudanu tana anda cheyachukunnadu.
1: He considered his friends as near and dear and they merged in him.
0: Ee prapanchamulo bhagavantudu ledinatundi okka sthanam ekkadi kudanu ledu.
1: In this world there is no place where there is no God.
0: ఎక్కడ చూసినప్పుడు దేని ఎందు చూసిన భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వత శిరోముఖం సర్వత స్థుతిమధ్యోకి తరుమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈస్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: Others may not hear, but God listens.
0: Kani, ee satyanni gurtinchukolegadu.
1: But this truth is not recognized.
0: Devudu kanipinchadam ledi, adiki chevulu ekkada unnayi, adi vinadaniki ani aneka mandi vadistunnaru.
1: People go on arguing like, we don't see God. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yokka swaroopamu.
1: God is the very form of the sound.
0: Shabdam ledinatundi sthanam ekkada nu kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana vinikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti ledinatundi pravancham ekkada nu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the divine.
0: Aa prakasham bhagavanti yokka drishti.
1: And that radiance itself is the vision of God.
0: Kanuka bhagavantudiki emi teliyadani meeru anukokoddu.
1: So never think that God does not know anything.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్, అది వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్, లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు, భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ and the creation, the form are one.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: They are intimately related.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: This is called ఆత్మా.
0: ఆత్మ అనగా
1: ఆత్మా మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: Everything is divine.
0: Sarvamu bhagavantuni yokka aagarame.
1: Everything represents the form of God.
0: Atti paripurna aakaramunu gurtinchukolaleka ee alpamaina swalpamaina aakaramunu gurtinchi ramudu krishnudu vishnuvu ani peru pettukoni poojistunnamu.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: కుమ్మరి బంకమట్టి తీసుకుని కొంత ఒకటి రాముడు, కోడి కృష్ణుడు, కోడి విష్ణువు అని ఆరాధిస్తుంటాడు.
1: ఎ పాటర్ వుడ్ మేక్ సో మెనీ ఫార్మ్స్ యాజ్ రామ అండ్ కృష్ణ అండ్ హీ గోస్ ఆన్ వర్షిపింగ్ దెమ్.
0: కానీ అన్నింటినీ చేర్చి కట్టగడపటికి సంస్కృతి అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు.
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అన్ని కలిసి తిరిగి మట్టియే.
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ.
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది.
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వల్లెలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్.
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity, and therefore we are deluded.
0: Kadara bhagavantuni yokka swarupamu ittidi attidi ani varninchaledu.
1: Nobody can extol, narrate in full the form of God.
0: Sarvata paripadam.
1: He is present everywhere.
0: Sarvata stutimalloke.
1: And he is present all over.
0: Sarvata stutimalloke sarvata paripadam.
1: And as his ears and eyes are spread all over, he is present all over this universe.
0: Kanuka bhagavantuni yokka swarupamu ittidi ani ittiyadi ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు.
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ ఇన్ ఎ పర్టికులర్ వే ద డివైన్ ఫామ్.
0: రూపం లేకుండా భగవంతుడు లేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ విజువలైజ్ గాడ్ విత్ ఎ ఫామ్.
0: నామం లేకుండా రూపం లేదు.
1: వితౌట్ నేమ్ దే కెనాట్ బి ఎ ఫామ్.
0: నామ రూపములు చేరినదే భగవతత్వం.
1: దేర్ఫోర్ గాడ్ రిప్రజెంట్స్ ద నేమ్ అండ్ ఫామ్.
0: ఈ ప్రపంచము అనేటువంటిది కేవలము ఒక పేరు.
1: ప్రపంచ వరల్డ్ ఈజ్ మియర్లీ ఎ నేమ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పరికరములు అన్ని కూడాను ప్రేమ స్వరూపమే.
1: ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వి ఫైండ్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచంగా భావించకూడదు.
1: సో డు నాట్ కన్సిడర్ దిస్ వరల్డ్ యాజ్ మండేన్ ఆర్ ఫిజికల్.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: కన్సిడర్ ఇట్ యాజ్ డివైన్, ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: Think of God as totality, holistic.
0: భగవంతుడు కూడాను పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్.
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు. ఏది లేదు.
1: దేర్ నథింగ్ ఇన్ ది గాడ్స్ నేచర్.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: దేర్ ఇస్ నైదర్ ప్లెజర్ నార్ పెయిన్.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపివి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము,
1: grief,
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము,
1: happiness,
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యువర్ అసంప్షన్స్, ఇమాజినేషన్.
0: ఈ ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: గాడ్ యువర్ వన్.
0: ఏకం సత్వ ప్రభావదంతి.
1: యు ఆర్ వన్ వైల్ స్కాలర్స్ ప్రైజ్ యూ ఇన్ డిఫరెంట్ స్టైల్స్.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా, వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi baadapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadu Chetruluga Bhavinchi Draupadini Badha Pettuntaru.
1: Duryodhana, Dushyasana, they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani Prakriti Bhavam Kalinatvanti Yoka Bhimudu.
1: Bhima, who has got the feelings of Prakriti nature,
0: Sodharito Cheptunadu,
1: went on telling to his brothers, I cannot bear any longer. Just with one shot I can kill them all.
0: Kanuka, meerandaru kuda ee vidhamainatuvanti balahinatato dvaitamto meeru kaalam gadutunnaru.
1: You have succumbed to duality because of this weakness.
0: Veerini champaleera.
1: You could not kill them.
0: Ituvanti reetilo unnatuvanti vaarini champevaru.
1: The one who misbehaves like that must be killed.
0: Kani bhagavantudu champinada? Champaledu.
1: But God has not killed.
0: Ituvanti paristhiti lopala annintini bhagavantudega chusukuni bhavinchatam, bharinchatam, uhinchatam chala avasaram.
1: It is most essential to think of God this way, that everything is His, that everything is His will, that everything is His manifestation.
0: Ivanni manamanchu kosame.
1: All things happen for our own good.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: దే ఆర్ ఆల్ ఫర్ మై అల్టిమేట్ గుడ్ ఓన్లీ.
0: కనుక ఈ విధంగా అన్నిటినీ మంచిగా మనం భావించి,
1: వి షుడ్ కన్సిడర్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: అది మంచి అని భేదం చోటు ఇవ్వకూడదు.
1: వి షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్స్ దట్ సమ్ ఆర్ గుడ్.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బేర్.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు వ్రతములు చేస్తున్నాం.
1: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties. You may be miserable today, but tomorrow you will be different. The grief will not remain like that all through. The difficulties will not be so all through. Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతునితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతునికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినా కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Whatever you do, God goes on blessing every one of your effort.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: Then once you understand the nature of God, you'll never be grief stricken.
0: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ మనకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties, and they're bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: You may see any firm, any form, any person, consider him as divine.
0: నీ ద్వేషం చూసినప్పటికీ మీరు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: Consider your enemies as your own people, so near to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
1: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినా కూడాను అది అన్నీ మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుని సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: The whole of God's creation is highly sacred.
0: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: There is no trace of misery or grief or difficulty or trouble.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: The feeling that he is in a human form is also a delusion.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what you
0: manava
1: are. Manava. The three letters manava.
0: Na anaga.
1: Na means.
0: Kadu.
1: Denial, no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava. Manava. Anaga mayanu kadu. Ani
1: tatchukovali. Manava means that you are not maya. You are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఈస్ బియాండ్
0: మానవుడు మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తాను మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: అక్కడ రౌద్రం చూపుతుంటాడు.
1: There you find his ferocious
0: ప్రేమ చూపుతుంటాడు.
1: And you find all his heroic
0: ఆనందము చూపుతుంటాడు.
1: And you also you find him happy.
0: ఆహ్లాదము చూపుతుంటాడు.
1: You find his laughter.
0: కట్టుకడపటికి వాడు మానవుడే.
1: Whatever it is, ultimately is only a human being.
0: భ్రమించుకున్నటువంటి భ్రమరే.
1: All the rest is merely illusion.
0: ఊహించుకున్నటువంటి ఊహరే.
1: All your imaginations.
0: కనుక ఏ విధమైనటువంటి దీనికి భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraju kudanu ade vidhamga bhavistu vacharu.
1: Chagaraju also had similar feeling.
0: Nee mahimanu pogadane varike taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: ప్రొటెక్టెడ్. కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
1: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
0: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తను రచించావు.
1: అండ్ ద్రౌపది షౌటెడ్ క్రైడ్ కృష్ణ రెస్పాండెడ్.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore, the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సెర్చ్ చేసుకో.
1: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములను దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవెవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చే, ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీ మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand, it's only the attraction.
0: మోహించేటువంటి భగవంతుడే.
1: And in fact, the one that attracts everyone is God himself.
0: పుత్రుడిని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: You can love all.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very son is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: ద వన్ దట్ లవ్స్, ద వన్ దట్ క్రిటిసైజెస్, ద వన్ దట్ అక్యూజెస్, ద వన్ దట్ ప్రైజెస్, దే ఆర్ ఆల్ వన్.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: దే ఆర్ ఆల్ టెంపరీ క్వాలిటీస్.
0: ఒక తూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ మే బి యాంగ్రీ, లేటర్ యూ మే లవ్.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇది అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn
0: against you.
1: In fact, there are none that love you.
0: Nee premane neeku prema.
1: It's only your love which is responsible to be loved.
0: Kanaka prati okkati kodinu mananunchi aavirbhavinchinatundi kari bhagavantudu andinchinatundi kaadu.
1: So you are the origin for everything and God has not given you anything.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Evaru indulo veru kaadu.
1: None are separate from this.
0: Evaru indulo disuru ledu.
1: In fact, there are none beyond this.
0: Rendo vaadu leni ledu.
1: There is no second other person.
0: Panchabhutamule unnavi. Ekkada chusinanu panchabhutamule kaani maroku aarav bhutam ekkada kanipinchadu.
1: Wherever you go, wherever you find only five elements, but not the sixth one.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: స్వరూపమే.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అర్త్.
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకని నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొలలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pola, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా
0: బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్ ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్ బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్ శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్ How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
0: embodiments of divine Atma.
1: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఈజ్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రము.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యంత్రం ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆటపట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ is the birthplace wherein the coming together of the jiva and brahma is established.
1: Bharata anaga kevalam oka deshamunak kani oka vyaktiki kani oka kalamunak kani sambandhinchinatundi kaadu.
0: When we say bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
1: Aneka puranamulu yandu వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ a person called Jadavarata has ruled this country, the country has been given the name of Bharat.
1: Shakuntala Dushyantuni kumarudainatundi Bharatudu ee desamunu palinchadam cheta deeniki Bharat desam ani peru vachinadani mari konni puranamulu cheppavachchu.
0: Certain other scriptures might mention that as Bharat, son of Shakuntala and Dushyanta, has ruled this country, the name has been given to this country as Bharat.
1: Sri Ramachandrani sodarudainatundi Bharatudu రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ at what time has this word bharat taken its origin?
1: Jada bharatuniki purame ee bharata anetundi peru undatam cheta kada ee jada bharatuniki bharata ani peru pucchinchar.
0: The name bharata has been given to jada bharata because this word bharat has existed even before jada bharata came into existence.
1: Shakuntala dushyantuni kumarulaku purame ee bharata anetundi peru undatam cheta kada aa yokka kumarulaku ee peru pettaru.
0: As there was this word Bharat in existence even before the birth of Bharat to Shakuntala and Dushyanta,
1: adi vidhamugane Bharata anetundi peru anadiga undinatundi.
0: In the same way, this name Bharat has been there in existence ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా,
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారమని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ makes this divine atmic power manifest in himself and faces all the demonic evil forces.
1: Balam, Bharam, Bhagati, Vibhakti aneetvanti nirukta padamulu. Balam anaga Brahma balamu, Tejo balamu.
0: Here balam or the strength refers to the strength of Brahma and the strength of Kshatriyas.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ భరం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలమనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్ హీ హస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్
1: సంపన్న దేశము.
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: This is extremely wealthy, rich.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల్ చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
1: Nagarkota yendu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatundi oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalulato todukoni teeskonu vellaru.
0: This place Nagapatna had 30 feet by 50 feet a golden room. Yes. 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: Whatever work we undertake, we are swayed by selfishness and self-interest.
1: Prema swarupulara swarthamunu tejinchali,
0: embodiments of divine love
1: aikamatyamunu chepattali.
0: Give up selfishness,
1: desham yokka aikyamlo aanandanni anubhavinchali,
0: and we should enjoy bliss within the nation.
1: Nijamuga bharat deshamu enta pavitramaina desham anetundi meeku gurtinchavalsinatundi avasaram unnadi.
0: There is a need for you to realize what a sacred country Bharat is.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, nowhere else in the world it is available.
1: ilanti bharat deshamunandu sarva shaktulu kuda undi kudanu nishaktuluga manam bhavistunnamu.
0: In spite of having all such powers and wealth within Bharat, we are considering ourselves as powerless and poor.
1: Idi kevalam mana bhranti maatrame.
0: This is only our own delusion.
1: Ee bhranti ni dooram chesinappude మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూజన్.
1: భారతదేశమునకు భాగ్యము మనకుండా
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా,
0: వై షుడ్ వీ ఆస్క్ for someone else to give something?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుండా,
0: when there is the dharma of హైందవాస్ like Himalayan mountain itself,
1: క్షీరసాగరమును కోరలేలా,
0: where is the need for begging for?
1: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశం యందు ఆవిర్భవించి ఉన్నది.
0: There is everything in Bharat which is available for all the people in Bharat.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎలుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ like an elephant which does not know its own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్, గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్కాంటినెంటల్ for having people who are great souls.
1: పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమును గన్న సమరభూమి.
0: This is a land wherein people have driven away all the foreign invaders. Bharat is a country which has given birth to great mahaniyas, great sages and saints who have taught the highest truths.
1: Khanda

0: wherein people have driven away all the foreign invaders and established freedom.
1: Panditya chala prakhyati ganchina pratibha chupinchina bharata bhumi.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: Sangeeta sahitya shastriya vidyalandu dhi shakti chupina divya bhumi.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance, drama.
1: Ilanti pavitramainatundi divya bhumi yandu manavudai janminchukodanu ee divyamainatundi oka pavitratanu manam gurtinchukolekapotamu idi kevalam oka duradrishtame.
0: After being born in such a great country like Bharat, which is endowed with so many great things, if we are not able to realize our own
1: madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamunda.
0: Among all the types of feelings, the feeling of motherhood is the greatest and the sweetest. And
1: matrubhumi yandu manam janminchi ee matrubhavamto matru deshanni manamu preminchalekapothunnam.
0: After being born in such a great motherland like Bharat, we have not been able to love her.
1: Deshanni preminchali.
0: We should love our motherland.
1: Desha kshemanni aashinchali.
0: We should always wish the good of our country.
1: Desha kalyanam nimittamaina jeevithanni manam ankitam cheyali.
0: We should dedicate our lives for the welfare of our nation.
1: Deeniki aikyamatyam atyavasaram.
0: For this unity is essential.
1: మహనీయుల యొక్క జన్మదినములు మనము జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనము అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapar yugamulandu jeevulanni kudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu golinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Premaleni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: This love is the very basis of our life.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine ఆత్మ.
1: దివ్యమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to undertake the service of the society with love.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: Anni desamunaku upadhyaya sthanamunu akalni alankarinchinatundi Bharat desamu.
0: Bharat occupied the place of the preceptor and the master for all
1: the deshiyulandaru kodunu shanti bhadratta kosam Bharat desamunu aashrayistu unnaru.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: Ilanti paristhitilo bharatiyulo bharatiyulaku tattvanni gurtinchukolekapotamu idi oka duradrushtamu.
0: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: Bhautika jagattunaku jeeva lokaniki manasika seemaku sangika jeevitaniki moolamai aadharamai undinatvanti okka divya satyamunaku ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనము ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ such a sacred history of Bharat reflect with all its glory in our own

0: నిరంతరము భౌతికము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఇంటే మన జీవితాన్ని అంకితంగా ఉంచుకుంటున్నాం.
1: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
0: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
0: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
0: ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పదవులు ఏలినా, దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వం ఏమైనా ఇందు లేకపోయినా, ఇవన్నీ కూడా నువ్వు నిరుపయోగములే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యు మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: గుణములు అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop virtues and good qualities.
0: Enni chaduvulundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
1: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
0: Panta pandani bhoomi 10 ekaramulela konchamaina chaalu manchi bhoomi.
1: Why have 10 acres of barren land? Better have ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
0: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి, ఎన్ని అధికారం నుండి, ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
0: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే, అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
1: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ has hunger, he should have food.
0: Neeru tragalante tane endu dappi kaligali.
1: If he wants to drink water, there must be thirst in him.
0: Aanandani anubhavinchalante atanlo edo oka vidhamainatundi oka santosham atanlo kaligali.
1: If he wants to really enjoy bliss, there must be an urge to have that kind of enjoyment.
0: Adhe vidhamgane karanam leni karyam ee jagattulandu kaanaraadu.
1: There cannot be any effect without a cause.
0: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్?
0: మీ ఎందు కానీ, మీ దేశమునందు కానీ, మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
1: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్, విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్, ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీ ఎందే, మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిశ్రమలందే మీరు ఆశించినటువంటిదే ఉండినా ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్, యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
0: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
1: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
0: ఏ ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
1: We have not invited.
0: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
1: We have not sent any invitation to anyone.
0: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
1: This place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love
0: between you and me. Deenikantaikunu pavitrame deeniki moola kaaranam.
1: The basis for all this is sacredness.
0: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
1: Wherever there is sacredness, love surges forth.
0: Prema pavitramulu rendinti yokka cheriki chetane aanandam labhyam avutundi.
1: If love and sacredness join together, then there will be bliss.
0: మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
1: వాట్ ఎవర్ వర్క్ వీ డూ ఈజ్ నో.
0: ఎన్ని యాగములు సల్పినప్పటికీ ప్రయోజనం లేదు.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ యూ కండక్ట్.
0: యోగములందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
0: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
1: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
0: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
1: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎగ్జేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్ కాల్డ్
0: నిజమైన యోగ శక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
0: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
1: ఇన్హే డివైన్ గుడ్నెస్ దట్ ఈస్ పూరక.
0: చెడ్డను మనం వదటమే రేచకము.
1: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ బ్యాడ్ థింగ్స్,
0: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
1: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ ఈస్ కుంభక.
0: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
1: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
0: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
1: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
0: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
0: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
0: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
1: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
0: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
1: Do not consider this either as a yoga, a bhagya or some fortune, good fortune.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
1: These are all the powers of thought of man.
0: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
1: Every sacred thought has the power to fulfill itself.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్ భవతి అని పలికింది.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
1: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
0: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
1: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రశాంతి నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
1: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
0: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
1: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్.
0: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
1: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
0: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
1: Consider this as a big sadhana.
0: సర్వ సుఖంలో ఉండినటువంటిది సాధన కానేరదు.
1: Having all comforts cannot confer sadhana on you.
0: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
1: All these difficulties and inconveniences also give us joy and happiness.
0: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
1: Without working hard one would not get the fruits thereof.
0: ee kashtamainatundi oka tapasu ga manam maarchukovali.
1: We should transform all these difficulties into penance.
0: Sukamulo tamasu perugutundi kaani tapasu peragadu.
1: It is the joys will not give you the penance at all.
0: Kana inni shramalaku meeru ochukoni inni lakshala mandi ee pradeshamulo imidi untunnarante ide nijamainatundi ekatvaniki sarayina chihnam.
1: If so many lakhs of people have assembled here bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
0: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
1: But for everything human effort is necessary.
0: Purusha prayatnam lekunda ee chinna karyamnu kuda manam sadhinchalemu.
1: Not even a small thing can be achieved without human effort.
0: Ee vyakti kuda oka karma yogiga maarali.
1: Every person should transform himself into a karma yogi.
0: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
1: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్
0: బికమ్ ఆ ధర్మనే జన్మం సార్థకంగా విస్తుంది.
1: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
0: కనుక దైవ భావమును హృదయం నందుంచుకొని కర్మయోగంలో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివిజన్.
0: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రం భారతీయుడు ఏనాటికి మరువరాదు.
1: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
0: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
1: As this truth has not been recognized,
0: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
1: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
0: కారణం ఏమిటి దీనికి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: వీరికంతా కూడా నువ్వు ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్,
0: ఈ విధమైనటువంటి అవస్థలకు గురిగావించినారు.
1: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్.
0: విద్యను ఒక స్వేచ్ఛగా, ఒక అనుగ్రహం చేత, ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధిపరచాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఎ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్
0: విద్యను మాత్రం అభ్యసించాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్,
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
0: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా, ఏ యొక్క తారతమ్యం కాకుండా, వీరు ముందు జాతి వారు, వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, స్వేచ్ఛగా బీదలకు గాని, పెద్దలకు కానీ, లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ వీ కెన్ గివ్,
0: ఎన్ని కోట్లు మనం వ్యర్థం చేస్తున్నాము
1: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్,
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకంగా గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇందా ఇవ్వాలి.
1: Every spiritual organization also should undertake to give free education.
0: మీకందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యూ నో,
0: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా ప్రోగవుతుంటుంటారు.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Veerandaru kodunu akkada enduku free education ivvakoodu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyarthamaipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం ఒక్కొక్క పారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
0: bhakti yeriga veeriga abhivruddhi avutundi.
1: How can devotion be developed among students?
0: Devuni perito swechchaga sarvulakunu uchitamainatundi vaidyamu, uchitamainatundi vidyalu andinchali.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: Aa vidhamainatundi andinche nimittamai memu ninnati dinamu ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ, వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
0: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
0: ఏ వైద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం.
1: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్, బిజినెస్ అండ్ బిజినెస్.
0: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
1: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీ.
0: కనుక పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం, వీ హావ్ స్టార్ట్
0: హైయర్ లెర్నింగ్. ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
1: వీ హావ్ started 100 crore rupees worth of hospital, we have laid foundation for that.
0: ee gunda jabbu vaste konni lakshalu vyayam chesi americaalaku velutunnaru.
1: When people get problems of heart, they spend
0: vidala gatti emiti
1: go to America. What about poor people?
0: Varin chuchetunte var evaru?
1: Who is there who can
0: pattananiki vellite color neellaina vaalla mokhala kottaru?
1: If they poor people want to go to city, people do not care.
0: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: Realizing these problems of the poor people, we want to have a big hospital here.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs, right in the beginning itself we have decided to make it
0: 91 November 22nd idi prarambhotsam chestam.
1: November 1, 1991 no one has been able to understand Sai's sankalpa.
0: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
1: Sankalpa and action are simultaneously taking.
0: Idi elantante tupakito kottinappudu shabdamu yetu rendu oke tole jarugutayi.
1: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
0: Kanuka సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయిస్ సంకల్ప.
0: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్.
0: నాలో ఏ యొక్క కొస ఎందుకు స్వార్థం అనేది లేదు.
1: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించటం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
0: సమ్వన్. నా వారే నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
1: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బ్యాండ్.
0: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ధి గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం నందైనప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఏ యూనివర్సిటీ,
0: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: So many people get the doubt, how is it that such things have been accomplished here?
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: దిస్ బాడీ హస్
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
0: ఎవరిని నేను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
0: అడుగను అడగబోను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
0: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
1: Then how are these things going on?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
1: దే కెనాట్ బి ఎనీ డెప్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
0: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
1: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్, దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విశాలమైన హృదయం,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Develop love in you.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
1: కన్సిడర్ ది ఎంటైర్ హ్యూమానిటీ యాజ్
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీవన్ ఇస్ ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఎవరి ఎందునూ ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: ఈనాడు స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటే, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ, డెవలప్ ది ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, బ్రింగ్ ఇట్ ఇస్ ప్రిస్టైన్ ప్యూరిటీ.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ, టెల్ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుంది.
1: I have infinite joy and
0: ye naadu ye chanamaina nenu vicharam chesinatundi chanam ledhu.
1: Never, not even a moment have I worried myself about anything.
0: Kaaranam emiti?
1: What is the reason?
0: Anni kudanu anityamule,
1: everything is transient.
0: Anni kadili poyetundi meghamule,
1: everything is a passing
0: cloud. Neeni vicharam chesi prayojanam
1: emi? Why worry about such a thing at all?
0: Janana maranaalu kudanu ye maatram kudanu manam chintinchaladu, kungakoodadu pongakoodadu.
1: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
0: Manam putte samayalo inta vastramaina manam teeskoni raamu.
1: When we come into this world we don't bring
0: manam poye samayalo manavariki manam address ichi pomu.
1: When we are leaving this world we are not even
0: ikkavaru manavaru ekka untaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamle.
1: All these are natural changes in the world.
0: Munnanta varaku kudunu andaru kalisi melasi aanandanga kudunu జీవితాన్ని గడపాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ అస్, లెట్ అస్ అచీవ్ జాయ్.
0: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
1: వి కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
0: విస్తరించి, జగత్తును విస్తరించి ఏమి నీవు పొందుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? గివింగ్ అప్ గాడ్, హావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతుని విశ్వసించండి.
1: Have firm faith in God.
0: జాతి మత భేదములు దేశములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
1: All names and all forms.
0: సహస్రశీర్ష పురుష సహస్రాచ సహస్రపాద్.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: hands. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
1: This entire area here is a విశ్వవిరాట్, this cosmic form of the Lord.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి భావాన్ని విశ్వసించి, దివ్యనామాన్ని స్మరించి జీవితాన్ని ధన్యము గావించుకోండి.
1: హ్యావ్ దిస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ డివైన్ థాట్, డివైన్ ఐడియాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బైటరిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరిపుల

0: One who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamame vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manushi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, adhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattvavetalu, mahaneelu, panditulu, sadhuru, ento kalamu nundi bhagavat tattvamunu prachara prabodhalu salputu unnaru.
0: From times immemorial, many sages, scholars, saints and great people have been teaching the philosophy.
1: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamu salputunnaru kani acharana roopamaina prachara prabodhamu salpatam ledu.
0: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
1: Acharana roopamaina prachara prabodhamule ee naadu atyavasaram.
0: The teachings which are supported by the practice are the need of the day.
1: Okkokka matam varu okkokka granthamunu pradhanamaina lakshyam nanduchukoni pramanamuga swikarinchi prapanchamunandu pracharam salpuchunnaru.
0: In the world of today, each religion is having one text as the basis, and all the teachings are based upon the text contents.
1: Christian matamu Bible nu pramananga pradhananga visvasistu vacharu.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga visvasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grandharajamunu prana samanamuga vishwasinchi pramanamuga taamu angikarinchi prachara prabodhamunu salputu vacharu.
0: Sikhs have been basing all their teachings on Granth Sahib, and they have been carrying on their teachings.
1: Bharatiyula yokka grandhamulu Veda Shastri itihasa puranamulu yokka pramanamulu విశ్వసించినప్పటికీ భగవద్గీతని ప్రధానమైనటువంటి ప్రమాణంగా స్వీకరించి ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
0: భారతీయస్ హ్యావ్ వేదాస్ ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్, బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దర్ టీచింగ్స్ ఈవెన్ టుడే.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ యందు ఉంచి దాని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడాను మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెస్ట్ ఓన్లీ వన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలం పారాయణములు ఎందును పఠనలు ఎందును వినియోగించుతున్నారు. కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పును తెప్పించుకునటలేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారముకు సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఏ కంట్రీ, ఏ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజియన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ. సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని కాని వీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫార్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్. దే ఆర్ డెల్యూజన్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్స్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా దివ్యత్వాన్ని మనము చేరవలనన్నా పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందు కూడాను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ సలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ వెన్ యు సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకూడను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈజ్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: We should not consider the Bhagavad Gita in that particular form of the text as Bhagavad Gita alone. Any description of the Lord may be described as Bhagavad Gita.
1: Samasta mata grandhamulanni kuda nu bhagavantuni gurinchiye bodhinchutunnavi.
0: All the texts of various religions have been describing only about the Lord.
1: Kanuka anni kuda nu Bhagavad Gitalu gaane manam visheshinchali.
0: All these things can be taken as Bhagavad Gita in a way.
1: Itti anekatvamloni ekatvanni manam gurtinchinappude divyatvamainatundi aatmatattvam manaku artham avutundi.
0: Only when we understand the underlying unity between all these things, we can really understand the greatness of divinity.
1: Kevalamu sankuchitamaina bhavamula cheta kulamu matamu varnamu ilanti bhedamulu endu manamu jeevitanni vyaktamu gavinchukoraadu.
0: We should not waste our lives with narrow mindedness basing our own beliefs on differences of caste, community and religion.
1: Ilanti abhedamainatunte oka Bhagavad Gitanu భేదమయమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ సెక్టేరియన్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్ అట్ ఆల్.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ తత్వజ్ఞాన.
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: స్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వర తత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏకావాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ ద వన్ విచ్ రిలేట్స్ టు ది యూనిటీ ఆఫ్ గాడ్ విత్ ది ఇండివిజువల్ సోల్.
1: ప్రకృతి పరమాత్మల యొక్క చేరికనే ఈ యొక్క తత్వజ్ఞానము.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ అండ్ మర్జర్ ఆఫ్ ద నేచర్ and the creator.
1: Atma anatmala yokka cherikaye ee tattva gnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatunti yokka pavitramainatunti grandhamunu manam sankuchitamaina bhavamulu cheta manam deenini aaradhanalu salputu vastunnamu.
0: We are worshipping Bhagavad Gita with a narrow sense, although it is such a sacred text.
1: Ee Gita yokka saramunu manamu aacharana roopamga manam anubhavinchalani kaani kevalamu పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీతా విల్ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. దే షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ప్రీచింగ్ అండ్ టీచింగ్.
1: ఈ పవిత్రమైన గ్రంథం యొక్క నిజతత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సేక్రెడ్ బుక్ విల్ హ్యావ్ టు బి అండర్స్టుడ్ బై అస్ క్లియర్లీ.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: when you open Bhagavad Gita for the first time,
1: Dhritarashtra uvacha, Krishna uvacha, Arjuna uvacha, Sanjaya uvacha ani kevalamu Krishna Arjunanu dehadharuluga manu bhavinchi manu patistu unnam.
0: When we open it and start reading it, we read it with the feeling that it is Krishna, it is Dhritarashtra, it is Arjuna who have been conversing and who are be entering into a dialogue there.
1: ఈ విధముగా కృష్ణార్జునులను దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దట్ Krishna and Arjuna are essentially physical entities, you would never get the benefit.
1: Krishna Arjuna anetundi jeeveshwara yokka swaroopanga manam bhavinchali.
0: We have to feel and understand that Krishna Arjuna refers to the principles of God and the principle of individual soul.
1: Ikkada Arjunulu kudanu brahma sambhavinchindi.
0: Arjuna also was in a state of delusion. He was deluded.
1: Yuddhabhoomilo praveshinchinappudu ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపు కథలు వింటికిన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home. He told Krishna.
1: Kevalam bandhumitrulnu chuchi taanuku bhrama kaligindi.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: Ee bhrama mamattamto koodinatvantidi.
0: This delusion is associated with mindness.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: This mindness is also associated with
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: It is an account of attachment and also that belongingness, that possessiveness.
1: ఈ భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: What did Krishna do to Arjuna who was deluded thus?
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: Krishna told Arjuna, well Arjuna, as long as you have delusion you can never get at brahma.
1: Brahmamunu dooram chesadu anaga brahmanu viraktigavinchadu.
0: He removed brahma delusion from Arjuna.
1: Bhayamunu nirmoolam chesadu.
0: He destroyed all fear.
1: Brahma tattvanni nirupimpa chesadu.
0: He established and proved the principle of brahman to Arjuna.
1: Appude deenudainatundi Arjunudu veeruniga deenuniga roopondadu.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: Kanuka Arjunuku pratinidhulainatunti oka jeevulu ee naadu bhramala chetanu deenattam chetanu kevalamu oka ajnanam nandu munigipothunnaru.
0: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
1: Tama kartavyanni vismaristunnaru.
0: They are giving up their duties.
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషిచే,
0: ఇట్స్ సీజ్లెస్ వర్క్,
1: నిరంతర తాపత్రయములచే,
0: ఫుల్ ఆఫ్ వరీస్,
1: అంతులేని ఆశలచే,
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనలచే,
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: A person who is thus trying to reach the ultimate with all these things, how can he reach?
1: Nityasatyamainatvanti yokka,
0: when a person just is
1: nirguna nirupamainatvanti yokka
0: permanent entity which is a truth,
1: ee nirgunakara tattvanni manam gurtinchadaniki taginatvanti brahmanu dooram chigavinchukovali.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane మనం ఎందుండినటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచటం అత్యవసరము.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూషన్ ఫ్రమ్ అస్.
1: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
1: స్వప్రదృశ్యము వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఎ సంథింగ్ లైక్
1: దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద మిర్రర్.
1: నేత్రమునకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
1: it. ellappudu kudunu sakshibhutamai untuntai.
0: Eyes always remain as witness.
1: samasta drushyamunu kudunu netramulu chudagalugutunnavi.
0: Eyes have been able to see all the sights in the creation.
1: kaani netramulu netramulannu chudalekapovutunnavi.
0: but I cannot see itself.
1: itti andhatvamunu nirmoolamu gavinchi divyatvamunu praaptimpajesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ and which has conferred a divine sight and which has been able to give that divine experience.
1: ee naadu bhagavad geeta yokka pracharamulu prabodhamulu viriviga periginavi.
0: These days the teachings and the preachings of bhagavad geeta have grown.
1: aneka vidhamaina jnana yagnamulu bhagavad geeta saptahamulu kudanu viriviga periginavi.
0: The jnana yagnas, saptahas, reading for a week, all these things have grown enormously.
1: aithe ivi kramakramena bhramalato kudinatundi manavuni marinta bhramalaku cherchi vaanni brashtuni gaavinchutunnadi.
0: But what they are doing is they are putting the man to a greater sense of ruin and destruction because they are increasing the delusion by a wrong explanation.
1: Karaname emanaga pavitramainatundi geeta saramanandunnatundi yadarthamunu vaaru bodhinchatam ledu.
0: The reason is that they have not been able to expound the correct truth as shlokamulu
1: kantastamu gavinchatamu,
0: memorizing the shlokas,
1: parayanamulu salpatamu,
0: performing parayanas,
1: uchcharinchatamu,
0: simply chanting them.
1: Idi kevalamu oka ground phone plate vale manam anubhavistunnam.
0: All these things are done mechanically like a gramophone plate.
1: Idi sariyaina phalathamunu manam chekurchadu.
0: This can never get us the real good benefit.
1: కనుక మనం ఆచరణీయందు ఒక్కటైనా మనం ఆచరణీయందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించటకు ప్రయత్నించాలి.
0: We have to make an effort to practice at least one and thus experience the real glory and joy.
1: గీతయందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to recognize the real meaning contained in Gita.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: Krishna himself has said,
1: "Sunnamu."
0: All these things are done mechanically like a gramophone plate.
1: Idi sariyaina phalathamunu manam chekurchadu.
0: This can never get us the real good benefit.

0: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
1: కృష్ణ హింసర్ హస్ సెడ్ దట్ అర్జున ఇస్ కెప్ట్ ఓన్లీ
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి. ఓ సవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకున్నాను. ఈ భగవద్గీత జగత్తునికే సంబంధించినటువంటిది, నీకు మాత్రమే కాదు.
1: ఓ అర్జున, ఐఎమ్ కీపింగ్ యూ ఓన్లీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఆర్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఇట్ ఇస్ మెంట్ ఫార్ ద ఎంటైర్ వరల్డ్ నాట్ ఫర్ యూ అలోన్.
0: నేను సర్వజీవులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉన్నాను.
1: ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: నీవు వేరు, నేను వేరు కాదు.
1: యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ నాట్ డిఫరెంట్.
0: రాగద్వేషములు కూడటం చేత ఈ యథార్థమైనటువంటి స్వస్వరూపాన్ని నీవు మర్చిపోతున్నావు, చూడలేకపోతున్నావు.
1: బికాస్ యు ఆర్ హ్యావింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు నో యువర్ ఓన్ రియల్ సెల్ఫ్ రియల్ నేచర్.
0: మబ్బుల చే కప్పబడినటువంటి యొక్క సూర్యుడు మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
1: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్ యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
0: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యము లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటం మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్ ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
0: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
1: ఈ వన్ రికగ్నైజెస్ వన్ సెల్ఫ్ వన్ బికమ్స్ బ్రహ్మ హింస.
0: తాను తానుగా నిలచడమే భగవద్గీత యొక్క సారము.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు టీచ్ వన్ టు రిమైన్ వన్.
0: తాను జీవుడు, కృష్ణుడు దేవుడు అనేటువంటి యొక్క విభాగం మనం చేయరాదు.
1: దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ద అర్జున ఈజ్ ఇండివిజువల్ సోల్.
0: ఈ భిన్నత్వంలోనే మనకు భయభ్రాంతులు చేకూరుతాయి.
1: When you have that kind of difference, you are full of fear.
0: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle which unifies the individual soul with the supreme soul.
0: ఇది కేవలము ధర్మశాసనము.
1: This is the law of dharma.
0: భగవద్గీత ధర్మశాస్త్రము.
1: భగవద్గీత is ధర్మశాస్త్ర.
0: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
1: The reason is Krishna has declared for establishing
0: ఎక్కడ ధర్మము క్షీణించునో అక్కడంతా కూడా నేను అవతరిస్తుంటానన్నాడు.
1: Wherever dharma declines, I am born there, he has said.
0: ధర్మం అనగా ఏమిటి?
1: What do you understand by dharma?
0: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
1: Dharma refers to performing the duties of man by recognizing.
0: ధర్మము మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణము వంటిది.
1: Man has to treat dharma as his very life breath.
0: Chakkaraku teepi ettido, pushpamunaku sugandham ettido, manavunaku preeti aneetundi attidi.
1: For sugar, sweetness, and for flower, the flavor, in the same way for man, it is dharma.
0: Ee preeti niti niti nijayithulato koodinetundide undali.
1: This kind of love must be associated with truth and morality.
0: Kanuka dharmanni gurtinchukune nimittamai manamu ee dharmamunaku pravesh pettali.
1: To understand the real meaning of dharma, you have to practice dharma.
0: Dharmanni bodhinchatamu, dhananni aashinchatamu, pottu kudurutunda?
1: Can there be a reconciliation when you preach dharma and when you are aspiring for money?
0: Dhanamuto koneetundi kaadu dharmamu.
1: You cannot buy dharma through money.
0: Hrudayamuto konavalsinatundi.
1: You have to buy it through your heart.
0: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: All the preachings of Bhagavad Gita have been converted into a type of business these days.
0: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కాని, రొక్కలకు కాని, చుక్కులకు కాని ఈ సరైనటువంటి మార్గం కాదు.
1: For individuals, for the preachers, or for the listeners, this can never do any good any day.
0: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
1: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
0: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాము.
1: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
0: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
1: దట్ ఈస్ వై the entire life is maya.
0: Bhava bandhamulu maya.
1: All the connections and bonding
0: samsaram adi maya.
1: Family life itself is maya.
0: Saavu maya.
1: Death is maya.
0: Maya bratukukinta mayalo badanela.
1: For the sake of this maya, why enter into maya again?
0: Maya.

0: బతుకునికి మాయలో పడుతున్నాం మనము.
1: ఫార్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్, మాయా లైఫ్,
0: మాయను నిర్మూలము చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిది ఈ భగవద్గీత.
1: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
0: మానవుడు. మానవుడుగా బ్రతికి,
1: మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్,
0: మాధవత్వంగా మారేటువంటిది వేదాంతం యొక్క సారము.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఇస్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్.
0: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటాను కోట్టగలరు.
1: ఫ్రమ్ టైమ్స్ మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
0: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
1: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ ది అండర్స్టూడ్ ది మీనింగ్?
0: గుర్తించకుండా పోవటం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
0: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక, దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించటం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
1: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్?
0: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
1: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
0: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
1: ఫర్ డూయింగ్ పారాయణ అండ్ చాంటింగ్ ఆఫ్ భగవద్గీత కెన్ దర్ బి సారో? వాట్ ఇస్ ది రీజన్?
0: పారాయణం చేయవలసినటువంటిది కాదు గనుకనే దుఃఖం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: దిస్ ఈస్ నాట్ ఎ టెక్స్ట్ విచ్ విల్ హావ్ టు బి మియర్లీ చాంటెడ్, దేర్ ఫోర్ యు ఆర్ గెటింగ్ సారో.
0: ఆచరణ రూపమైనటువంటి గ్రంథం భగవద్గీత.
1: భగవద్గీత ఈస్ మెంట్ ఫార్ ప్రాక్టీసింగ్ ఇట్.
0: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
0: పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ, ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: అమృతమైన నువ్వు,
1: యూఆర్ ఇమ్మార్టల్.
0: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతమని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
1: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టర్, ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో, దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. But instead, if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
0: Isha avasyam idam sarvam ishvara sarvabhutanam tanayende ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavad gita bodhinchinappudu deenini poorthiga visvasinchinatunte vaadaithe bhagavantudu vere unnadaneetti yokka bhavamu itanlo ee maatram kudanu aavirbhavinchadu.
1: When bhagavad gita is teaching that ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
0: Kanuka tanayokka atma tattvamane krishnuniga bhavinchukoni, tana hrudayamune brindanamuga visvasinchukoni, tana bhavamulne gopikalaga tanu alankarinchukoni, indulo tanayokka aanandamunu anubhavinchadaniki prayatninchatame nijamaina kunti yokka saram.
1: The real essence and the correct way of enjoying Bhagavad Gita is you have to consider your atma as Krishna, and you have to consider your heart as Brindavana, and you have to consider your thoughts as Gopika.
0: Sarvulayandu daivam unnadaneetundi satyanni gurtinchinatundi vyakti,
1: the person who has recognized that God dwells in every heart,
0: tana swavishayam vacheteppatiki ee yokka vishwasamnu kolipothunnadu.
1: But when the matter comes to his own personal interest, he is losing the faith in
0: parulaku bodhinche samayamunandu matramu ivi chaala patutvamga balamainatuntiga uchcharistu untamu.
1: When we are teaching it for others with a lot of firmness and conviction, we go on teaching.
0: Tanaku okati parulaku marokatiga undatam cheta idi bhinnamuga kanipistundi.
1: If it is one thing for him and a different thing for others, there will be that kind of
0: tanu veruga daivam veruga bhavinchinatundi vyaktike itti పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
1: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేడ్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈస్ అవాయిడెడ్.
0: యుద్ధం అనగా సామాన్యం కాదు.
1: వార్ ఈజ్ నాట్
0: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
1: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్.
0: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
1: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
0: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
1: దెర్ బి ప్రాబ్లమ్స్.
0: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
1: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రేయర్ టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
0: అర్జున్ యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్ళాడు కృష్ణుడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవాస్.
0: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును దప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
1: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్, కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
0: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
1: ద వికెడ్ వన్స్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది అదర్స్ దే నెవర్ అగ్రీడ్ ఫర్ దిస్ కైండ్
0: ఆఫ్ ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జున్తో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
1: వెన్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ అర్జున దట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ మిషన్, అర్జున చేంజ్డ్ హిస్ వ్యూస్ థింకింగ్ దట్ ది గ్రేప్స్ విచ్ యు కెనాట్ గెట్ ఆర్
0: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
0: వారు అంగీకరించే ఉండినా తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
1: ఇఫ్ ఓన్లీ కృష్ణ హడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జును కూడా తెలుసును.
1: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
0: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు,
1: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్,
0: కాలకూటమున అమృతము సృజింప వీల భయదావాగ్నిలో మల్లె పువ్వుల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: ఓ గోపాల, వై అండర్టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగైన్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్. దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీల ఆఫ్ యువర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్. లెట్ అస్ నాట్ ట్రై ఇన్ దిస్ మిషన్.
0: కురచ బుద్ధుల కౌరవుల అరమర తొరగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ నేరో మైండెడ్ పీపుల్ విల్ దే అగ్రీ ఫర్ అవర్ ప్రపోజల్?
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమికయేలా.
1: వై షుడ్ వేస్ట్ టైం వితౌట్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్.
0: ఈ కాలహరణం చేసింది ఎవరు? అర్జునుడు కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ అర్జున హూ హ్యాస్ ఇండల్జ్డ్ ఇన్ దిస్ డిలేడ్ టాక్టిక్?
0: తన పాచికలు చెల్లలేదని తాను యుద్ధమునకు సిద్ధం కామని తిరిగి కృష్ణుడినే పురికొల్పుతూ వచ్చాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ ఐడియా హీ బిగాన్ మేకింగ్ కృష్ణ ఎగ్జార్టింగ్ కృష్ణ ఫర్ ద వార్.
0: దీని యొక్క అంతరార్థం ఏమనగా ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు జరుపుతారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దేట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
1: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
0: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
1: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
0: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహం అని చెప్పగలడా? చెప్పడు.
1: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది గ్రేస్?
0: మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవత్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దెన్ వీ విల్ హావ్ టు థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే.
0: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
0: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
1: ఇఫ్ యు గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఎందు మనం విశాలమైన భావం అభివృద్ధి పరుచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన విషయములు వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావములు పెంచుకుంటూ వస్తున్నాము.
1: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హ్యావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
0: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధలు సలుపుతున్నారే కాని ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధలు సలిపేటువంటి వారు చాలా తక్కువ.
1: దోస్ పీపుల్ హు ఆర్ అండర్టేకింగ్ ఎక్స్పౌండింగ్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ భగవద్గీత ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది థింగ్స్ టు సూట్ టు ద ఆడియన్స్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు టెల్ ద ట్రూత్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఫర్ ద ఆడియన్స్.
0: ప్రజలను ఉల్లాసపరచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
1: ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ టు అర్న్ ది అప్రిసియేషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ గెట్ దెమ్ క్లోజర్ అండ్ నియర్.
0: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
1: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ దే విల్ మేక్ దెమ్ ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూషన్.
0: పెద్దల వాక్యములను శిరసావహించి వారి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
1: ది లిజనర్ దే థింక్ that these are coming from the great people, the people who are knowledgeable, that they take them as truth.
0: Idi sariyainatundi bodhalu kaavu.
1: These are not correct type of teachings.
0: Manamu cheyavalsinatundi pracharamulu kaadu aacharamulu.
1: It is not the teaching and preaching which we have to do. What we have to do is we have to
0: manamu chesi chupincheatundi vidhanamlo manam prayatninchali.
1: We have to take up the path of practicing and preaching.
0: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసం మనం కోల్పోతాం.
1: ఇఫ్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ వి టీచ్ వి లూజ్ ది ట్రస్ట్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ అదర్స్ ఇన్ అస్.
0: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దీస్ డేస్ టు ప్రీచ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దెమ్.
0: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
1: లాక్స్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ ప్రింటెడ్.
0: ప్రతి విదేశీయుడు కూడాను భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
1: ఎవ్రీ ఫారినర్ దీస్ ఈస్ చాంటింగ్ భగవద్గీత.
0: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
1: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
0: మనసు అనగా తలంపులే.
1: మైండ్ మీన్స్ థాట్స్.
0: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
1: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
0: ఏటా వాట మనిషి అనగా మన చర్యలే.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ మ్యాన్ రెఫర్స్
0: మొట్టమొదటి మన నడవడికని మనం సరిదిద్దుకోవాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వి హావ్ టు చేంజ్ అండ్ మేక్ అవర్ ఓన్ బిహేవియర్.
0: ఈ నడవడికని మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
1: ఇఫ్ వి చేంజ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ టు గుడ్ our mind will be
0: ee manasika parivartana cheta aadhyatmika parivartana kuda nu sambhavistundi.
1: Once there is a mental transformation, spiritual transformation also can come.
0: Kanuka mana bhashya sambandhamainatundi nadatale mana yokka nadavadikalu sariyinti margamulo parivartana gaavinchukokunda poyinappudu inga manasika parivartana ee reethiga sambhavistundi.
1: Your mental thinking.
0: Kaani bhagavadgeetaloni arjunudu aa vidhanga cheyaledu.
1: But arjuna in bhagavadgeeta did not do this.
0: Karishye vachanam tava. స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
1: హీ టోల్డ్ స్వామి, ఐల్ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
0: ఈ విశ్వాసం పురస్కరించుకుని కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోస్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ he gave all the encouragement, made Arjuna a hero and made him practice, made him victorious and glorious.
0: Kartavyam yogam icchati. Ee kartavyame nijamaina mana yogamu.
1: The real yoga is discharging our duties.
0: Kartavyanni visarinchinatundi vaadiki rogamu.
1: The one who gives up his duties, he can only get disease.
0: Kanuka bhagavantuni tama hrudaya sthayilo pratishtinchukovali.
1: You have to establish God in your heart.
0: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై హిస్ విల్ అండ్ బై హిస్ ఓన్.
0: ఇది నిజమైనటువంటి సారథ్యము.
1: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
0: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు మానవుడే.
1: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
0: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
1: Partha doesn't refer and exclusively to Arjuna.
0: కాబట్టి అందరూ కూడాను పృథ్వీపుత్రులే.
1: All of us are the sons of the mother.
0: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథి.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఇస్ సారథి.
0: కనుక నా యొక్క జీవితమునకి ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
1: వీ హావ్ టు దేర్ ఫోర్ ప్రే that to my life you please become charioteer.
0: అప్పుడు నీవు ఒక పనిముట్టుగా తయారవుతావు.
1: Then only we can become instrument in his hand.
0: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
1: Then he will be able to just even become a doer.
0: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: You should not introduce your own individual feelings, your own individual thoughts and your own individual ideas into this particular.
0: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
1: Thus Arjuna obeyed the commands of Krishna.
0: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
1: Then only Krishna gave
0: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశతి సత్యంకి ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
1: As you have just accepted me unconditionally, now you are my true devotee, Krishna declared.
0: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
1: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
0: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
1: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
0: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ విలువ ఎక్కువ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ the price and the expenditure is less but it is invaluable.
0: Mata viluva telilenekutti vaadu manushi viluva ee reethiga telichukogaladu.
1: A person who does not know the value of his own word, how can
0: daivam yokka matalu kevalam nishwarthamainatuvanti matalu.
1: The words of lord or
0: daivam edi cheppina edi chuchina edi palikina anni kudunu mee manchi nimittame.
1: Totally selfless they are. What
0: god is everything.
1: Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good, good for you.
0: Kanuka ee satyanni manam vishwasinchali.
1: We should firmly believe this truth.
0: Appude ee vidhamainatuvanti yokka sadhanalu manamu sadhinchadaniki veelavutundi.
1: Then only we will be able to get the charioteership of God.
0: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
1: He doesn't need anything from the world.
0: Taanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
1: For the sake of the world he was nothing.
0: Sankalpamatram sarvamu sadhinchavachunu.
1: He can get anything by mere will.
0: Name paatasti kartavyam trishulekeshinchina naravapta mavaptayam vattaye vachakarmani. Naaku ee trilokamulu endukunu kavalsinadi emi ledu. నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ.
0: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
1: వీఆర్ రీడింగ్ భగవద్గీత, మెమరైజింగ్ 700 శ్లోకాస్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే కంటెయిన్.
0: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
1: If we want to really understand the complete significance of Bhagavad Gita.
0: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
1: వీ హావ్ టు టేక్ టూ థింగ్స్. సమ్ పీపుల్ సే దట్ ది భగవద్గీత ఇస్ టీచింగ్ భక్తి, సమ్ సే ధర్మ అండ్ సమ్ సే కర్మ అండ్ వేరియస్ అదర్ థింగ్స్.
0: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకుని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
0: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
1: ఇన్ దర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
0: ఈ యొక్క నానార్థములు పెంచడం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
1: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిమ కురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
1: ఇన్ ది ఫస్ట్ స్టాంజా వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ద ఫస్ట్ వర్డ్ ధర్మక్షేత్ర. ఇన్ దాట్ ధర్మ ఈజ్ ఫస్ట్.
0: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువ నీతి మతిర్మమా. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ రెండింటిని చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తుంది.
1: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ యు జాయిన్ దిస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
0: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ.
0: అందరికీ ఒకే ధర్మము చెల్లదు.
1: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
0: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకడు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
0: ఇంతే కాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకడు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ వన్ మే బి ఎ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: వన్ మే బి ఎ ఉమెన్, అనదర్ మే బి ఎ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
0: ఈ స్త్రీల యందు కూడాను గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
0: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
0: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
0: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావంలో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
1: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్ కమింగ్.
0: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
1: చాంటింగ్ భగవద్గీత ఈజ్ నో యూజ్, యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
0: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వీ హావ్ టు అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: తట్టలో పంచపక్ష ప్రమాణం పెట్టుకుని పంచపక్ష ప్రమాణం పంచపక్ష ప్రమాణం పంచపక్ష ప్రమాణం పంచపక్ష ప్రమాణం 1000 ఉచ్చరిస్తే గానీ నీ కడుపు నిండుతుందా? నిండదు.
1: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
0: full? నీవు ఉచ్చరించనక్కరలేదు, చేత్తో తీసుకో, నోటికి పని పెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
1: You need not go on describing those delicious deeds. Only thing is you eat.
0: ఈ నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
1: If you eat, your stomach will become full. And this refers to
0: కనుక ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది, కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
1: యూ గెట్ జాయ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్, నాట్ యూ చాంటింగ్.
0: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము ప్రచారం ప్రాణము.
1: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ ది భగవద్గీత అండ్ దిస్ హ్యాస్ టు బి టాట్ ఇన్ దిస్ పర్టికులర్ వే అలోన్.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on 21st of April 2002 on the occasion of Sri Ramanavami.
1: Chakkarakantitipi Dadi Saramukantinu Ruchyamavunu పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము రామనామము. చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము.
2: స్వీటర్ దెన్ the sugar, tastier than the curd, sweeter than the very honey. As one repeats God's name, Rama's name, it is verily the very nectar. So, O mind, chant his name, sing his name repeatedly.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Kosala Deshamanaku ముఖ్య పట్టణము అయోధ్య.
2: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కింగ్డమ్ బై నేమ్ కోసల.
1: ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించుటకు వీలుండదు.
2: దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ ఎనిమీ టు గెట్ ఇన్ టు దాట్.
1: కనుకనే దీనిని అయోధ్య అని పేరు పెట్టారు.
2: And hence the name, the capital, happens to be Ayodhya.
1: Manu Chakravarti nirminchinatvanti okka gramame ee Ayodhya gramam.
2: It is the one built by the emperor Manu.
1: Vaikunthamulo sankalpinchukunnatvanti okka brahma sankalpame jagattunaku oka pravahanga roopondinayi.
2: It was the will of Brahman in paradise that has manifested in the form, the thought that has taken in the form of creation.
1: Atti sankalpame manasa sarovaram nundi aavirbhavinchinatvanti kanukane ee yokka pravahamunaku manasa sarovaramu ani peru vachindi.
2: As this has happens to be the manifestation of the will of God that flows incessantly, it is given the name Manasa Sarovara.
1: Andulo oka bhagamu Ayodhya ku samipamulo pravahistu unnadi.
2: Part of this Manasa Sarovara flows across this city Ayodhya.
1: Dinine Sarayu nadi ani pilicharu.
2: That is called by name Sarayu river.
1: Itti pavitramaina Ayodhyanu పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
2: ద కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపన్స్ టు బి దశరథ.
1: సర్వసౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వానందములు ఉండి కూడాను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
2: In spite of all comforts, conveniences, plenty and prosperity and the pleasure from the worldly parlance, Dasharatha was feeling so sad, and here as he had no children.
1: Gunasiladu, Pavitra Hudayudu, Nirmala Niswartha Paradu, Ainatvanti Sumantudu, Okanadu Dasharathuni Daggara Cheri, Prabhu, Mee Vicharamanaku, Naa Yokka Chinna Sankalpamanu, విన్నవించుకుంటున్నాను అన్నాడు.
2: సుమంత, హూ హ్యాపన్స్ టు బి క్వైట్ క్లోజ్ టు ద కింగ్ దశరథ, ద వర్చువస్ వన్, ద సీక్రెట్ సోల్ అండ్ సెల్ఫ్లెస్, అప్రోచ్డ్ స్లోలీ ద కింగ్ దశరథ అండ్ సెడ్, ఐ హావ్ గాట్ ఎ ప్లాన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: రాజ్యమునకు అశ్వమేధ యాగము అత్యవసరం.
2: ఫర్ ద కింగ్డమ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఎ సీక్రెట్ రిచువల్ బై నేమ్ అశ్వమేధ యాగ,
1: వ్యక్తిగతమైనటువంటి మీ జీవితమునకు పుత్రకామేష్టి కూడాను అత్యవసరం.
2: అండ్ టు హ్యావ్ చిల్డ్రన్, అనదర్ సీక్రెట్ రిచువల్ బై నేమ్ పుత్రకామేష్టి మస్ట్ బి పర్ఫార్మ్.
1: కనుక ఈ పుత్రకామేష్టి యాగమును జరిపి పుత్రులు ఆవిర్భవించిన తర్వాత అనేక విధమైనటువంటి ఆనందములు దేశమునకు అందించవచ్చు.
2: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ సీక్రెట్ రిచువల్ పుత్రకామేష్టి యాగ, వన్ కెన్ బిగెట్ చిల్డ్రన్ అండ్ మేక్ ది హోల్ కంట్రీ హ్యాపీ.
1: అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాటును శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
2: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
1: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
2: వన్ చీఫ్ ప్రీస్ట్ ఇస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్.
1: అనేక మంది యజ్ఞయాగాధికృతులకు ఋత్విక్కులు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడు ఉన్నాడు.
2: దేర్ ఆర్ సో మెనీ ప్రీస్ హూ వుడ్ అండర్టేక్ దిస్ పర్ఫార్మింగ్ దిస్ పుత్రకామేష్టి యాగ, బట్ ఎ చీఫ్ ప్రీస్ట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్.
1: అతనే ఋష్యశృంగుడు.
2: హీ హ్యాపెన్స్ టు బి ఋష్యశృంగ.
1: ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు.
2: Sumanta wanted Rishyasringa to be the chief priest to conduct this Putrakameshti Yaga.
1: Ide vidhamgane angadesamni palincheetvanti okka Rishyasringudu kudanu anga padmapadulu kudanu lokamulo chaamam yerpadindi.
2: It was the time of the famine where Rishyasringa and Padmapada happened to stay.
1: Aa padmapadulu kudanu ఋషిశృంగుని పిలిపించి తన దేశమునందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
2: ఇట్ వాజ్ ద డిజైర్ ఆఫ్ పద్మపాద దట్ ఋషిశృంగ షుడ్ పర్ఫార్మ్ ఎ సీక్రెట్ రిచువల్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద పీపుల్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్. ఋషిశృంగుడు,
1: సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋషిశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్లారు.
2: సుమంత అండ్ దశరథ వెంట్ దేర్ టు మీట్ ఋష్యశృంగ. దేర్
1: ప్రార్థించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చి అశ్వమేధ యాగము పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు.
2: దశరథ ప్రేయర్ ఋష్యశృంగ టు ప్రిసైడ్ ఓవర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పుత్రకామేష్టి యాగ.
1: యాగము జరుగుతుండగా ఆ మంటల మధ్య ఒక తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఒక పాత్ర ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
2: యాజ్ ద సీక్రెట్ రిచువల్ వాజ్ గోయింగ్ ఆన్ అమిడ్స్ ది ఫ్యూరీ ఆఫ్ ఆల్ ద ఫ్లేమ్స్ దేర్ ఎమర్జ్డ్ ఎ పర్సన్ విత్ ఎ వెరీ బిగ్ కంటైనర్.
1: ఆ పాత్రయే పాయసం పాత్ర.
2: దట్ ఇస్ ద కంటైనర్ ఆఫ్ ద రైస్ పుడింగ్ పాయస.
1: ఆ తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఆ పాత్రను తీసుకుని వచ్చి వశిష్ఠ వారికి అందించాడు.
2: దట్ మ్యాన్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ పాస్డ్ ఆన్ దిస్ కంటైనర్ విత్ ద రైస్ పుడింగ్ టు కింగ్ దశరథ.
1: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
2: ది పర్పస్ బిహైండ్ దిస్ పాయస వాజ్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ టు దశరథ so that it would be distributed among the 3 of the consorts.
1: కాని ఈ పాయసమును పంచేటువంటి విధానములో కమ్మ రామాయణం ఒక రకంగాను తులసి రామాయణం మరొక రకంగాను వాల్మీకి రామాయణం మరొక రకంగాను ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
2: The ratio or the proportion in which this rice pudding payasa was distributed among the three queens was interpreted in different ways in different Ramayanas composed by Kamba, Tulasi and Valmiki.
1: Kani ivi evi kudanu sariyinatvanti yokka samadhanamulu kavu.
2: None of them gives the exact proportion.
1: Sahajanga manavuni yokka jeevithamulo ee vidhamainatvanti yokka sthitini పురస్కరించుకుని ఏ విధమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయో దానిని పురస్కరించుకుని ఏ చెయ్యాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద విల్ హ్యాస్ టు మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ద లైఫ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్.
1: వశిష్ఠుడు వారు దశరథ మహారాజుకు అందించినప్పుడు దశరథుడు వచ్చి ఈ మూడు భార్యలకు కూడాను మూడు కప్పుల్లో పోశాడు.
2: వశిష్ఠ distributed this payasa to three of the three queens in the presence of
1: samanamgane ichadu.
2: In fact it was distributed equal
1: endukante aa kaalam kaani ee kaalam kaani samatvanni panche samaya lopala samadrushtini penchukovali.
2: Then and now the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality.
1: Abhinga sthanamu aacharinchi vachi rishi shringini daggara meeru ee payasamunu భుజించాలి అని చెప్పాడు.
2: ద క్వీన్స్ వర్ ఆస్క్డ్ టు టేక్ ద హోలీ బాత్ దట్ మార్నింగ్ అండ్ హ్యాడ్ టు పార్టేక్ దిస్ పాయస.
1: కౌసల్య ఆనందించింది.
2: కౌసల్య వాజ్ ఎక్స్టాటిక్.
1: కైక ఆనందించింది.
2: కైక వాజ్ బ్లిస్ఫుల్.
1: కానీ సుమిత్రకు ఆనందం లేదు.
2: సుమిత్ర వాజ్ నాట్ హ్యాపీ.
1: పతియాజ్ఞ మీరటానికి ఇష్టం లేదు.
2: She was not prepared to disobey her
1: husband. కృష్ణుడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకేమాత్రము మనసు అంగీకరించలేదు.
2: She could not satisfy herself because she has to necessarily partake.
1: అభ్యంగ స్నానం చేసింది. అభ్యంగ స్నానం చేసింది.
2: After having holy bath,
1: ప్యాలెస్కు టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది.
2: She climbed up the staircase and was drying her hair standing on the terrace of the palace.
1: ఆ కప్పును ఒక దగ్గర పెట్టి
2: She kept the cup on one side.
1: దీనిని భుజించి ప్రయోజనం ఏమిటి?
2: What is the fun of eating this food, sacrificial food?
1: జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది.
2: The eldest is eligible to rule.
1: పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది.
2: In fact, the queen's son would be the legal heir.
1: కేకేయ రాజ్యమునకు ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వాడికి రాజ్యం దక్కుతుంది.
2: As per the promise given to the king of Kekaya, her son Kaika has to be the king.
1: నాకు ఎట్టి ఆధారములు లేవు.
2: I don't have any evidence to show.
1: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి,
2: if Sumitra is to have a son,
1: ప్రయోజనం ఏమిటి?
2: Why, what for?
1: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు నవ్వుకుంటుండాలి.
2: Sumitra kept the cup with the sacrificial food on one side, feeling the state of depression. పనికత్తెలు
1: పరిగెత్తి వచ్చి
2: frustration.
1: దశరథుని పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
2: There was a message that Sumitra was to report to Dasharatha.
1: ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలనే ఒక గద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
2: She tied up her plant at that time and in the meantime it so happened eagle came over there and collected this container.
1: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
2: And she was feeling more sad this time.
1: దశరథుడు ఏమి కోపగిస్తాడో,
2: వశిష్ఠుని
1: శాపానికి ఏమి గురి అవుతానో,
2: షీ వుడ్ బి పుట్ టు కర్స్,
1: వశిష్ఠుడు వారు ఏమి దండిస్తారో,
2: వశిష్ఠ వుడ్ పనిష్.
1: ఇవన్నీ ఒకదానిపైన ఒకటి కలిసి మెలిసి ఆమె మరింత బాధ కలిగింపజేసింది.
2: షీ వాస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ వరీస్ రిపీటెడ్లీ.
1: పరిగెత్తిపోయింది.
2: షీ ర్యాన్.
1: కౌసల్యకు కైకకు ఇది బోధించింది.
2: షీ టోల్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ ట్రాన్స్పైర్డ్. అక్క,
1: నేను చేసినటువంటి పొరపాటు ఇది.
2: దిస్ ఇస్ మై మిస్టేక్, షీ అడ్మిటెడ్.
1: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
2: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఐ లాస్ట్ దిస్ కంటైనర్.
1: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఇట్ వాంటన్లీ.
1: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
2: ఇన్ దోస్ టైమ్స్ ది స్టెప్స్ సిస్టర్స్ ఆల్సో మూవ్.
1: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
2: ఇంటిమేట్లీ
1: గమనించుకునేటువంటి వారు.
2: అండ్ దే యూస్ టు అబ్జర్వ్ ది కంఫర్ట్ ఆఫ్ ఈచ్ అదర్.
1: చెల్లి బాధపడవద్దు.
2: సిస్టర్ డోంట్ ఫీల్ సాడ్.
1: బయటికి లోపలి వెళ్ళింది, అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
2: షీ హాస్ గాన్ ఇన్ అండ్ బ్రాట్ ది
1: కౌసల్య తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది.
2: కౌసల్య హాస్ షేర్డ్ పార్ట్ ఆఫ్ హర్.
1: కైక కూడాను తన భాగంలో అర్థం పోసింది.
2: సో ఆల్సో కైక ఫాలోడ్ ద సూట్.
1: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పులు తీసుకుని పోయారు పూజా మందిరములకు.
2: ఆల్ ద త్రీ క్వీన్స్ రిటర్న్ కంటే విత్ ఆల్ ది కంటైనర్స్.
1: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
2: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
1: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు, ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరుడు అని చాలా ఆనందించింది.
2: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ హర్.
1: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
2: ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ నేచురల్ వే.
1: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్చర్.
2: వేర్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆథర్స్ కంపోజ్డ్ ఆన్ మ్యాథమెటికల్ బేసిస్ ద ప్రపోర్షన్.
1: భుజించారు ముగ్గురు.
2: దే ఆల్ హ్యాడ్ పార్టేకెన్ దిస్ ప్రసాద.
1: భుజించిన తర్వాత
2: ఆఫ్టర్ దాట్
1: 9 నెలలు అయింది.
2: 9 మంత్స్ పాస్డ్.
1: కానీ కౌసల్యకు కుమారుడు పుట్టాడు.
2: కౌసల్య గేవ్ బర్త్ టు ఎ సన్.
1: కానీ ఎట్టి సమయం లోపల,
2: వాట్ టైం?
1: పంచభూతము సమస్థితంలో ఉంటుండి ప్రభవించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
2: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
1: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
2: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్.
1: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
2: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
1: Sumitraku kumarudu puttadu.
2: Sumitra gave birth to a son.
1: Lakshmanudu puttadu.
2: Lakshmana was born.
1: Mari konni nimisham lopale Shatrughna vachadu.
2: And after a couple of moments Shatrughna was born.
1: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
2: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
1: అతనే భరతుడు.
2: అండ్ హీ ఇస్ భరత.
1: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు 4 వేదములుగా పుట్టాయి.
2: ఆల్ ద 4 సన్స్ సింబలైజ్ ద 4 వేదాస్.
1: చతుర్వేదములే చతుర్విధమైన పుత్రులుగా జన్మించినారు.
2: ద 4 సన్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్.
1: వారందరికీ తెలిపించి 10వ దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
2: ఆన్ ద 10th day ద 4 సన్స్ వర్ నేమ్డ్.
1: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామ అన్నాడు.
2: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్ అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ ఈజ్ నేమ్డ్ యాజ్ రామ.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూసినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ టు విజువలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ లైక్ ది రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర.
1: కనుకనే అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వులు ఎందుకును కనిపించేటువంటిది.
2: దేర్ఫోర్ ఎవ్రీబడీ కుడ్ విజువలైజ్ దట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ అరౌండ్ హిమ్.
1: ఆ యొక్క జ్యోతిని ఏ విధంగా కనిపించేటువంటివి.
2: How was the light?
1: Sarvula hrudayamulandu kudanu chandrakaramto kanipinchetuntivi.
2: The light was in the form of a moon in the heart of everybody.
1: Ekkada chusina chandrundi chuchinattiga chaana anipinchetuntidi.
2: It looks as though the moon is shining all through.
1: Anduvalla ataniki Rama Chandrudu ani peru pichadu.
2: And so he is christened this way, Ramachandra.
1: Varu naluguru paadukuntu paadukuntu అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
2: ద 4 బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైమ్ సింగింగ్ టుగెదర్ ప్లేయింగ్ ఆల్ ద టైమ్.
1: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు.
2: ద 2 సన్స్
1: పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడాను ఏడుస్తూ ఉన్నారు.
2: ద 2 సన్స్ ఆఫ్ సుమిత్ర దే వర్ నాట్ డ్రింకింగ్ మిల్క్. They were not sleeping. They were highly restless, crying.
1: వారితో పాటు సుమిత్ర కూడా ఏడుస్తూ ఉండాలి.
2: సుమిత్ర ద మదర్ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్.
1: నా దురదృష్టవశాత్తు నేను మొదలై ఏడుస్తూ ఉన్నాను.
2: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ లక్ ఐఎమ్ క్రైయింగ్.
1: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
2: ద టూ సన్స్ బోర్న్ దే టూ
1: స్టార్ట్ ఏం నా దురదృష్టము.
2: I am very unlucky.
1: అని చాలా బాధపడుతూ ఉండేటువంటి.
2: She was feeling extremely sad.
1: ఎవరు లేని సమయం చూచి
2: at a time when there was no one around.
1: వారి దగ్గరికి వెళ్లి
2: she approached her sister.
1: గురుజీ ఈ బిడ్డలు నాకేమి ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు అని.
2: She said, Guruji, I don't expect anything from my two sons. It is enough.
1: వీరి ఏడుపులకు కారణం ఏమిటి?
2: Why they are not sleeping?
1: ఏ బాధలు లేవు.
2: They have no suffer, no complaint.
1: శారీరక సంబంధమైనటువంటి నొప్పులు లేవు.
2: They don't have any pain whatsoever.
1: ఇలాంటి పిల్లలకు పుట్టినప్పటి నుంచి కూడాను ఏమి ఈ వ్యాధి?
2: Why is it that they have been restless,
1: కళ్ళు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
2: The two sons born, they too
1: ఏమిటి
2: నా
1: దురదృష్టము.
2: I am very unlucky.
1: అని చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
2: She was feeling extremely sad.
1: ఎవరు లేని

0: Why is it that they have been restless, crying?
1: Vasishtha varu kannulu moosaru.
0: Vasishtha closes his eyes.
1: Jnanamagnu lepayi jnanamlo pradarshinchadu.
0: Sat in meditation.
1: Amma Sumitra. Neevu adrishtavanturalu.
0: You are really lucky one.
1: Andari yandu kudanu samatvanga mitranga chuchetvanti danamu nee peru Sumitra.
0: You are Sumitra. You are named so because you are close and intimate to
1: everyone.
0: You don't need to cry.
1: Okka chinna pani chey.
0: Just do accordingly.
1: Kausalya daggariki, Kaika daggariki velli, varini oka permission koduko.
0: Go to Kausalya, go to Kaika and seek their permission.
1: Lakshmani Ramatu uyyalalo kunda pandabetti, Shatrughni Bharatuni uyyalalo pandabetti. వారిద్దరు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయి. భుజిస్తారు, నిద్రిస్తారు, సర్వవిధమైన ఆనందాన్ని అనుభవిస్తారు.
0: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్. లైక్ వైజ్ మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: సుమిత్ర ఆనందించారు.
0: అండ్ దే స్టార్ట్ స్లీపింగ్. సుమిత్ర వాజ్ హ్యాపీ.
1: కౌసల్య కైకేయి చాలా ఆనందించారు.
0: కౌసల్య అండ్ కైక దే వెరీ హ్యాపీ.
1: అక్క తీసుకుని రా.
0: Yes, you
1: నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
0: They were so happy to know this proposal and invited the children.
1: రాముని తీసుకెళ్ళింది, లక్ష్మణ్ని తీసుకెళ్ళింది,
0: లక్ష్మణ
1: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
0: Was kept just by the side of Rama.
1: శత్రుని తీసుకెళ్ళింది, భరతుడు పండుకుంటున్న ఉయ్యాలలో పండబెట్టింది.
0: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్.
1: పండబెట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడ్చటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ంట్ క్రై.
1: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ ద హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
1: ఈ దృశ్యాన్ని చూసి సుమిత్ర,
0: this had happened.
1: నేను ఎంత అదృష్టవంతురాలను.
0: ఐఎమ్ వెరీ లక్కీ.
1: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
0: Though nothing has been done, I am so happy to find my children playing.
1: Inte chalani thanu ento aanandani kalutu vachindi.
0: She was so happy watching children going to sleep.
1: Okanaka samayam lopala
0: at one time
1: Vasishtha varu ekakga kanipinchinappudu,
0: when Vasishtha was found all alone,
1: swami veeriruvuru akkadiki cheradaniki kaaranam emiti?
0: Why is it that the children were in the company of
1: Lakshmanu Ramunito cheradaniki, శత్రుఘ్నుడు భరతునితో చేరడానికి ఏమి కారణము?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ, సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత.
1: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
0: And he said, look here, you are noble one.
1: Ani entho varnistu
0: pure hearted without any kind of pretentious nature.
1: Nee payasam kappu teeskoni poyinappudu garuda,
0: when the cup was taken away by the brother,
1: nee nirubukudunu sahakarinchi,
0: both of you have cooperated.
1: Kausalya bhagamlo dini konchamu
0: and part of Kausalya
1: kaika bhagamlo dini konchamu poyatam cheta kaika bhagamlo unnatunte amsame ee shatrughnudu bharatunto cheripoyadu.
0: And the shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share.
1: Kausalya yokka bhagamlo unnatunte yokka payasam yokka amsame lakshmanudu ramunito cheripoyadu.
0: And Lakshmana was born because of part of the Kausalya. I had to be in the company of Rama.
1: ఏ అంశం ఆయా అంశంతో చేరిపోతూ ఉంటాయి.
0: Therefore each one was in the company of the other.
1: భగవద్గీత యందు కూడాను మమైవ అంశం జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశములే.
0: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
1: అదే విధముగానే
0: likewise
1: రామాంశం రామునితో, భరతాంశం భరతునితో చేరిపోయినాయి.
0: So happened that the spark of Rama was in the company of Rama, so also of Bharata.
1: ఆనాటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
0: సిన్స్ దెన్ దే వర్ స్పెండింగ్ టైమ్.
1: యుక్త వయస్సు వచ్చింది.
0: అట్ ఎన్ ఎంగేజ్
1: దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు.
0: దశరథ థాట్ దట్ ఇస్ టైమ్ టు గెట్ దెమ్ మ్యారేడ్.
1: కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి స్వామి విశ్వామిత్రులు వారు ఏచించినారు అని ప్రార్థించాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ ఏ మెసెంజర్ కేమ్ అండ్ సెడ్ అండ్ రిపోర్టెడ్ ద అరైవల్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర.
1: ఆ కాలములకు అన్ని కూడా సరిపోతుంటాయి.
0: థింగ్స్ వర్ ఇన్ రైట్ స్టేట్.
1: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
0: గాడ్ హ్యాస్ గాట్ ఏ మాస్టర్ ప్లాన్ టు ప్రొవైడ్ ద సిచ్యువేషన్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ మిషన్.
1: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి

0: కూర్చున్నటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
1: దశరథ గాట్ అప్ అండ్ అషర్డ్ ఇన్ ద సేజ్ విశ్వామిత్ర పర్సనలీ.
0: స్వామి, నా అదృష్టం పండింది.
1: I'm so lucky.
0: ఈనాడే బాలులకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
1: Is my view to get my sons married.
0: మీ ఆశీర్వాదం చిక్కింది.
1: We are blessed by your visit.
0: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
1: I'm so happy that you have come here.
0: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: I want to know why you are here.
0: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు.
1: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
0: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది.
1: It is something like bomb blast in the heart of
0: Dasaratha. ఎంత కాలమునకు నేను ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెలుగునటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
1: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is that he is going to do being so young?
0: ఏనాడు కూడాను అరణ్యాలకు పోలేదు.
1: He never visited God.
0: రాక్షసులను చూడలేదు.
1: He never saw demons.
0: పోరాటం జరగలేదు.
1: And no one.
0: ఎవరితోనూ ద్వేషం లేదు.
1: He has no hate.
0: సహనస్థితుడు.
1: And
0: సౌభాగ్యం లేదు. ఇలాంటి వాడిని ఈ కఠినమైన అరణ్యానికి నేను ఏ విధంగా పంపాలి?
1: And he is so kind and compassionate. How am I to send him to the forest?
0: అని బాధపడుతూ.
1: So feeling sad.
0: ఋషివర్య, నా కుమారులు బాలురు.
1: యుక్త
0: వయస్సు కూడా కాలేదు.
1: మై చిల్డ్రన్ ఆర్ సో యంగ్ బాయ్.
0: అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి?
1: హౌ కెన్ ఐ సెండ్ సచ్ యంగ్ బాయ్?
0: ఆయన ఒకే మాట.
1: అండ్ ఇట్ వాస్ ఓన్లీ వన్ వర్డ్ హీ సెడ్.
0: నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా?
1: ఆర్ యూ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ విత్ మీ?
0: ఇచ్చాకుల వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
1: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
0: దశరథ, నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
1: దశరథ, యూఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
0: ఇది నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
1: యూఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
1: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
0: ఏమి చేసి గురువుల వారిని పిలిపించాడు.
1: అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు
0: కమ్. వశిష్ఠుల వారు వచ్చారు.
1: వశిష్ఠ కేమ్.
0: వశిష్ఠులు వచ్చి చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
1: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ?
0: దశరథ, నీకు సహజ పుత్రులు కాదు వీరు.
1: దశరథ, దే ఆర్ నాట్
0: దైవ సంకల్పవశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
1: యూఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
1: They are born out of fire, the very personification of wisdom.
0: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
1: They will not have any trouble.
0: ఎట్టి ప్రమాదములు జరగవు.
1: They will never face any danger.
0: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
1: As per the promise, better you send your sons along with me.
0: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
1: Here a point must be noticed.
0: విశ్వామిత్రుడు రాముని ఒక్కరిని మాత్రమే కోరాడు.
1: విశ్వామిత్ర wanted Rama only to follow him.
0: రాముడు ప్రిపేర్ అయినాడు.
1: Rama was ready.
0: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
1: అండ్ హి వాస్ జాయినింగ్ ద కంపెనీ.
0: లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుల వారు రమ్మని కోరలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హి వాజ్ నాట్ కమాండెడ్ హి వాజ్ నాట్
0: రాముని వెంట లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ.
0: హంసము
1: బికాజ్ హి వాస్ పార్క్.
0: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్లిపోతుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
0: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర థాట్
0: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
1: థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్.
0: అయితే వెళ్లే ముందుగా దశరథునికి మాత్రం ఒక వాగ్దానం చేశాడు.
1: బట్ ప్రయర్ టు ద డిపార్చర్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు దశరథ.
0: దశరథ, నాలో లేని శక్తులు లేవు.
1: దశరథ, ఐ హావ్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: నాలో సమస్త శక్తులు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ గాట్ ఆల్ ద పవర్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి.
1: ఐ గాట్ ఆల్ పవర్స్ ది ఎథీరియల్ ద ఫిజికల్ ద వరల్డ్లీ అండ్ ద స్పిరిచువల్.
0: కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు.
1: బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ద సీక్రెట్ రిచువల్
0: ఏ రాక్షసుని నేను చంపకూడదు.
1: ఐ ఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడీ.
0: అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము.
1: ఇట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ హాస్ గాట్ టు బి ఫాలోడ్.
0: లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి?
1: ఆర్ ఎల్స్ వై డూ ఐ వాంట్ యువర్ చిల్డ్రన్.
0: నాకు అవసరం లేదన్నా.
1: ఐ డోంట్ నీడ్ దెమ్.
0: వెళ్లి యజ్ఞ సంరక్షణ జరిగింది.
1: అండ్ ది హోల్ రిచువల్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్.
0: వెళ్లే సమయం లోపల
1: as this was happening
0: సరయూ నది తీరానికి వెళ్ళాడు.
1: They were very close to Sarayu river.
0: విశ్వామిత్రుడు రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ని పిలిచడం లేదు.
1: విశ్వామిత్ర was talking to Rama only all along.
0: Rama ఇటురా అన్నాడు.
1: Said Rama come over here.
0: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
1: He made him sit close by.
0: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
1: Though Lakshmana was not called yet he followed and sat by side of Rama.
0: చెప్పాడు నాయన.
1: He said
0: ఇది అరణ్యంలో జరిగేటువంటి యజ్ఞము.
1: This is a ritual performed in the forest.
0: సిద్ధాశ్రమం.
1: This is Siddhashrama.
0: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాదనలు చేయడానికి వీలు కాదు.
1: There will be no formal cooking whatsoever.
0: అంత ఋషులు ఋషిపతులు శిష్యులే ఉంటున్నారు.
1: And here we find sages staying with their families.
0: కనుక నాయన మీరు రాజపుత్రులు.
1: You are princes.
0: సుఖభోజనం చేసేటువంటి వారు.
1: You are used to comfort.
0: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: You lead the life of luxury.
0: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
1: You are here to safeguard.
0: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
1: He said that I will teach you a mantra.
0: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
1: Rama who is capable of safeguarding the ritual, does he need mantra?
0: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పాడు.
1: These are only external, outward deeds for the benefit of the world.
0: బల అతిబల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
1: The two forms of knowledge, బల అతిబల, were taught to him.
0: ఇవి నిద్రాహారం లేకుండా చేస్తాయి.
1: They will see to it that you don't need to have
0: ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
1: The what way you are going to safeguard.
0: నిద్ర రాకూడదు.
1: You are not supposed to sleep.
0: ఆహారములకై పరితపించకూడదు.
1: You should never be hungry.
0: ఇవి రెండింటినీ త్యజించాలి.
1: You have to sacrifice both food and sleep.
0: ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్రాహారం లేకుండా ఉండవచ్చు.
1: As you repeat the two mantras, you will never feel thirsty nor hungry.
0: వారు మంత్రములు జపిస్తూ
1: as they were chanting
0: ఎట్టి ఆకలి ఎక్కడి నిద్ర లేకుండా కాలములు గడుపుతూ వచ్చారు.
1: They never had any hunger or thirst at any point of time.
0: యుద్ధము సంభవించింది.
1: And it had happened.
0: మారీచుడు వచ్చాడు.
1: మారీచకే
0: అతన్ని ఒక్క నిమిషం లోపల ఒక బాణంతో కొట్టివేశాడు.
1: He was shot dead by one arrow.
0: ఎక్కడో పోయి పడిపోయాడు ఈ యొక్క మారీచుడు.
1: And Maricha fell at a long distance.
0: ఇది జరిగిన తక్షణమే
1: ఇమ్మీడియట్లీ
0: శూర్పణఖ వచ్చింది.
1: శూర్పణఖ
0: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
1: బిగ్ సౌండ్.
0: స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే.
1: వాట్ ఈస్ దిస్?
0: అన్నాడు రాముడు.
1: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్?
0: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
1: Nothing to do with any mountain or big sound whatsoever. Her very voice is like
0: ame yokka kantastaram chethane sarvulu kudanu bhayapadipothuntaru.
1: Everyone would be afraid of her tone, of her voice.
0: Kabatti vostundadi swarpanaka.
1: Swarpanaka was about to come.
0: Rama siddhamu annadu.
1: Rama be ready.
0: Ramulu sandehistu vachadu.
1: Rama was doubting.
0: Swami srivada cheyakudadu kada.
1: I am not supposed to kill a woman.
0: Idi stree.
1: Here lies a woman.
0: దీన్ని ఏ రీతిగా నేను సంహరించాలి?
1: వాట్ వే కెన్ ఐ కిల్?
0: క్షత్రియ ధర్మం ఇది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్.
0: కానీ నా తండ్రి కూడా ఆజ్ఞాపించలేదు.
1: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్.
0: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు.
1: అండ్ యు ఆర్ ఓన్లీ కమాండింగ్ టు డూ సో.
0: నేను ఏ విధంగా దీన్ని పొందుకోవాలి?
1: హౌ కెన్ ఐ కిల్? తాతకి
0: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు.
1: అండ్ విశ్వామిత్రుడు సేడ్
0: యజ్ఞ సంరక్షణ సమయం నందు
1: while protecting yajna
0: ee purusha bhedame ledu.
1: You don't have to observe the
0: purusha bhedam. Ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati amta atma ramule.
1: Everything is just the personification of the supreme self.
0: Meer ketti chintalu levu.
1: You don't need to worry.
0: Kabatti deento stree purushula yokka bhedamunu e maatramu neevu vicharinchakoddu.
1: The difference on grounds of gender does not arise.
0: Sare guru vaagna kada ani pettadu చంపినాడు.
1: అండ్ ఇట్ వాజ్ ద కమాండ్ ఆఫ్ ద గురు.
0: క్షణంలో చచ్చినటువంటిది కాదు, ఎంతో యుద్ధం జరిగింది, దానంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నేరేషన్, ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్.
0: చంపిన తర్వాత
1: ఆఫ్టర్
0: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి.
1: ద సిద్ధాశ్రమ was a place of peace.
0: దేవతలు పుష్పవర్షంను కురిపించారు.
1: అండ్ దర్ వాజ్ అ రెయిన్ ఆఫ్ ఫ్లవర్స్ బై డైటీస్ ఓవర్ దేర్.
0: ఇది ఇట్టు ఉండగా
1: యాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్
0: అయోధ్య నుంచి అనగా ద్వారా భరతుడి నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చాడు ఒక బంటు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ ఎ మెసేజ్ వాజ్ సెంట్.
0: అందులో ఏముంది?
1: వాట్ ఈస్ ఇట్?
0: శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించాం.
1: ఇట్ వాజ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ ద.
0: మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు.
1: ఇట్ వాజ్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక.
0: బయలుదేరాడు విశ్వామిత్రుడు.
1: అండ్
0: వీళ్ళకి ఏమి సన్యాసులు, తాడు పేడు ఏమి లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు.
1: As they were unmarried, they don't need to carry heavy luggage with them.
0: తీసుకున్నాడు, ఒక బట్ట వేసుకున్నాడు.
1: దే వర్ జస్ట్ గోయింగ్.
0: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్, రామలక్ష్మణ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ?
0: దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు.
1: వాట్ ఫార్? మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక.
0: చాలా గొప్ప యజ్ఞము,
1: ఇట్స్ వెరీ బిగ్ వన్.
0: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో.
0: శివధనస్సు,
1: ఇట్ వాస్ శివధనస్.
0: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు.
1: నో వన్ హాస్ గాట్ ఎనీ పవర్.
0: కదిలించడానికి ఎవరికి చేత కాదు.
1: నోబడి కెన్ మూవ్ ఇట్.
0: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది.
1: And the daughter of King Janaka could lift it.
0: ఆనాటి నుంచి జనక మహారాజు ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి వాడికి నేను నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని తాను సంకల్పించుకున్నాడు.
1: అండ్ జనక హ్యాస్ టేకెన్ ఎ వౌ, ద వన్ హూ వుడ్ బ్రేక్ దిస్ శివధనస్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కనుక ఈనాడు ఆ ధనుసును ఎత్తే విషయమై ప్రారంభించారు యజ్ఞం.
1: అండ్ దేర్ఫోర్ దిస్ యజ్ఞ ఇస్ అండర్ టేకెన్ టు ఫుల్ఫిల్ ద వా.
0: ఈ మిథిలాపుర జనులంతా వచ్చారు,
1: రాజులంతా
0: వచ్చారు.
1: Everybody, all kings
0: attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు.
1: రావణ ఆల్సో వాజ్ వన్ అమంగ్ ది ఇన్వైటెడ్. వచ్చారు, ఆల్ అటెండెడ్
0: ఆకాయభూషుడు ఈ రావణుడు.
1: రావణ ఈజ్ మైటీ వన్,
0: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు.
1: హి హస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సన్.
0: మొట్టమొదట తానే ఎత్తడానికి నుంచి వచ్చాడు.
1: హి వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ దట్ శివ.
0: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: హి వాజ్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ, ద హెఫ్టీ పర్సనాలిటీ, ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్.
0: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతికి అందించగలడు జనకుడు.
1: The King Janaka, how is he going to offer his daughter so tender and delicate
0: in
1: this person? They were not able to. The personality itself was the size of a mountain. Okay, they just pacified themselves, thinking that things happen as per divine will.
0: ఎడం చేయబట్టాడు.
1: And he caught hold of the left hand.
0: కదలలేదు.
1: And the Sevadana
0: రెండు చేతులు పట్టాడు. కదలలేదు.
1: అండ్ రావణ యూజ్ బోత్ హ్యాండ్స్,
0: బలమునంతా ఉపయోగపెట్టాడు.
1: అండ్ హి యూజ్ ఆల్ హిస్ స్ట్రెంగ్,
0: కదలలేదు.
1: శివధనుడు
0: కట్టకడపడి క్రింద పడిపోయాడు.
1: హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ.
0: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు.
1: హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
0: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతుంటాయి.
1: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి
0: అహంకారం అత పతనము అన్నారు.
1: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
0: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
1: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
0: వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా దక్కవు చిక్కవు.
1: హి విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody.
0: అహంకారమునకు అవమానమే దీనికైనటువంటి ఫలితం.
1: అండ్ ఈగో విల్ సర్టన్లీ రూయిన్ యూ.
0: పడిపోయాడు పాపం.
1: అండ్ రావణ ఫెల్ డౌన్.
0: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
1: ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్.
0: ఎవరి చేత కాదు ఇంకా.
1: And it's not possible for anybody.
0: అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు.
1: No one attempted to get up.
0: చూచాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్.
0: రామ కనుసైగు చేశాడు.
1: హి జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
0: రాముడు లేచాడు.
1: రామ గాట్ అప్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ వెరీ యంగ్.
0: 15 సంవత్సరం.
1: ఏజ్డ్ 15.
0: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
1: as the boy was proceeding,
0: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
1: ద వెరీ జెస్చర్, ద స్టైల్ ఆఫ్ వాక్,
0: తేజస్సులందే ఎంతో తీక్షణమైన
1: శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్, ద గెయిటీ,
0: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
1: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్, ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్.
0: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
1: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
0: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు, కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
1: ఆల్ కింగ్స్ ఆర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. హి కేమ్
0: చిరునవ్వు నవ్వుకుంటూ,
1: స్మైలింగ్లీ
0: అంగవస్త్రం సర్దుకుని,
1: అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్
0: ఎడమ చేత్తో దాన్ని పట్టాడు.
1: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ శివధనస్సు.
0: పట్టిన తక్షణమే లేచింది.
1: ద మూమెంట్ హి వుడ్ లిఫ్ట్ ఇట్ అప్,
0: కానీ దాని దారాన్ని కట్టాలి.
1: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి టైడ్.
0: దాన్ని వంచాలి.
1: ఇట్ హాస్ టు బి బెండ్.
0: ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టం.
1: టు లిఫ్ట్ శివధనుస్ ఈజ్ ఎ బిగ్ డీల్.
0: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
1: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
0: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
1: అండ్ హీ టైడ్ అప్.
0: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనస్.
1: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనస్ ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
0: ఆ శివధనస్సు విరిగేటప్పటికి
1: యాజ్ ఇట్ బ్రోక్
0: బ్రహ్మాండమైనటువంటి ఒక శబ్దం వినిపించింది.
1: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్, బిగ్ సౌండ్.
0: అందరూ ఉలిక్కిపడ్డారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: వాట్ ఈస్ దిస్?
0: ఏమిటి ఈ రామశక్తి?
1: వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ?
0: యోచించుకుంటూ కూర్చున్నారు.
1: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
0: తక్షణమే
1: ఇమ్మీడియట్లీ
0: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
1: సీత కేమ్ దేర్ ది గార్లాండ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సార్,
0: రామా
1: రామా,
0: నువ్వు సిద్ధమేనా?
1: ఆర్ యు రెడీ?
0: స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
1: స్వామి,
0: సిద్ధాశ్రమంలోని యజ్ఞమును సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
1: స్వామి, ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
1: అంటిల్ ఐ గెట్ పర్మిషన్ కమాండ్ ఫ్రమ్ మై ఫాదర్.
0: విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
1: అండ్ దెన్ హీ విస్పర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ జనక.
0: జనకుడు రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
1: జనక ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్.
0: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
1: అండ్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
0: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వారందరూ కూడా సమూహంగా రావాలని.
1: ద హోల్ థింగ్ వాస్ రిపోర్టెడ్ to Dasharatha there in Ayodhya. They were all asked to come here.
0: మూడు దినములు పట్టింది.
1: It took 3 days time for them to reach.
0: మూడు దినములు కూడాను రామ లక్ష్మణులు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
1: రామ లక్ష్మణ were staying in a room there all these 3 days.
0: చిన్న తమాష.
1: Here's something.
0: రాములు కాలుపైన కాలు వేసుకొని
1: రామ sitting cross legged.
0: ఒక కాలును మెత్తగా ఒత్తుకుంటున్నాడు తనకు.
1: And in fact he's pressing one of his.
0: మసాజ్ చేసుకుంటూ.
1: He was just massaging one of his feet.
0: చూచారు.
1: హీ డస్ నోటీస్.
0: నారదుడు వెళ్ళాడు.
1: నారద వెన్ దే
0: చిన్న సందులో చూచాడు.
1: హీ జస్ట్ వాచ్ హిమ్.
0: పాపం రాజకుమారులు, ఈ సరమస్ కుమారులు,
1: హీఈస్ ఎ ప్రిన్స్,
0: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
1: దే కేమ్ బై
0: ఏనాడు కూడా వారి ఇంత శ్రమ పడి ఉండరు.
1: దే నెవర్ స్ట్రెయిన్డ్.
0: పాదాలు నొప్పిగా ఉన్నాయేమో.
1: దర్ హాస్ దే మే బి ఫీల్ ద పెయిన్ ఇన్ ద లెగ్.
0: తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
1: సో హీ ఇస్ మసాజింగ్ హిస్ ఓన్ ఫీట్.
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ సర్ప్రైజ్డ్.
0: లక్ష్మణుని పిలిపించాడు.
1: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
1: లక్ష్మణ ఓపెన్
0: ది డోర్. అందరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్.
0: లక్ష్మణుడు పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
1: లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: లక్ష్మణ, నాకు నొప్పులు కాదు.
1: లక్ష్మణ, దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్.
0: నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఏ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్.
0: లక్ష్మణ కూడా తెలుసును.
1: లక్ష్మణ ఆల్సో నోస్.
0: రామునికి ఎట్టి బాధలు లేవని.
1: రామ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి బాధలు రావని.
1: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
0: కానీ
1: బట్
0: మూడు దినములు గడిచిపోయింది.
1: 3 days passed.
0: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
1: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్ టు,
0: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు కూడా ఆల్సో
0: కమింగ్. వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ కంపెనీ.
0: అందరు వేలాది ప్రజలంతా వస్తున్నారు.
1: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
0: వచ్చారు, దిగారు.
1: దే కేమ్ ఇన్ గాట్ డౌన్.
0: ఒకరికొకరు చేర్చుకున్నారు. చాలా ఆనందించారు.
1: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
0: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్.
0: భరత శత్రుఘ్నులు, రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
1: అండ్ ఆల్ 4 brothers అసెంబ్డ్. రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: అంతా జరిగింది. నాలుగో దినం కళ్యాణం.
1: అండ్ ద 4th day ద హోలీ వెడ్డింగ్.
0: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను.
1: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
0: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
1: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
0: జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత.
1: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
1: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
0: ఈ ఇరువురిని కూడా తెచ్చిపెట్టారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్క్డ్ టు బి దేర్.
0: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
1: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
0: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
1: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
0: ఈ నలుగురిని చూచారు.
1: అండ్ ఆల్ ది 4.
0: ఎంత అదృష్టవంతుడే నేను.
1: హౌ లక్కీ.
0: అది దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
1: దశరథ వాస్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: కుశత్వజన్ బిడ్డలు ఈ యొక్క ఇద్దరు బిడ్డలు. మాండవి శృతకీర్తి.
1: మాండవి శృతకీర్తి
0: అనగా జనక మహారాజు యొక్క తమ్ముడు బిడ్డలు.
1: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: సరిగా సరిపోయింది.
1: ఇట్ ఇస్ దే సూటెడ్
0: ఈ నలుగురి బిడ్డలకు నలుగురి బిడ్డలు సరిపోయినారు.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
0: నిలుచుకున్నారు.
1: దే స్టూడ్.
0: ఇంకా మాలలు వేసుకోవాలి.
1: దే వర్ అబౌట్ టు బి గార్ల్డ్.
0: ఆ మాలలు వేసుకునే సమయం లోపల
1: అట్ దట్ మూమెంట్ ఆఫ్ గార్లింగ్
0: రామేమో చాలా ఆజానుబాహుడు.
1: ఓ దే హడ్ వెల్ బిల్ట్ పర్సన్.
0: నిలుచుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
1: సీత వాజ్ షార్ట్.
0: ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
1: హౌ కెన్ షీ గార్లండ్ రామ హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
0: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు విరిచినటువంటి వాణ్ణి, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
1: Rama felt this way, I broke that Sivadhanus, I can't bend on my...
0: Purusha lakshanam akkada kuda nirupinchindi.
1: That the masculine, superior male domination was there even at that time.
0: Shirasu vanchatamu రాజు యొక్క ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: అందులో ఇంతమంది ప్రజల లోపల ఒక స్త్రీ నిమిత్తమై నేను శిరస్సు వంచటము చాలా అవమానం.
1: దట్ టు ఇన్ ది మిడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ వుమన్ హి వాస్ నాట్ ప్రిపేర్డ్ టు బెండ్ డౌన్ హిస్ హెడ్.
0: చక్కగా నిలుచుకున్నాడు రాముడు.
1: రామ స్టూడ్.
0: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
1: షీ వాస్ మేకింగ్ ఎవరీ ఎఫర్ట్.
0: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయన.
1: రామ వాస్ సో టాల్ షీ కుడ్ నాట్ వాచ్ హర్ వాచ్ ది హెడ్ ఆఫ్ రామ. హౌ టు గాల్ అండ్ వాస్ ద ప్రాబ్లం.
0: చూచేటువంటి వారు కాదు.
1: అండ్ రామ విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
0: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
1: అండ్ సీతా వాస్ అబౌట్ టు గాల్ అండ్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
0: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
1: బట్ ఇట్ వాస్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామ.
0: మెత్తగా తల వంచి లక్ష్మణుడికి సైగ చేశాడు రాముడు.
1: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
0: అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎగురు, అందరూ ఎత్తైపోతారు.
1: ఇఫ్ దట్
0: చీట ఒకటి మాత్రమే పెరగదు.
1: ఇఫ్ దట్ అర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్ the whole, everybody level would be
0: chuchi chuchi janalantha kuda nu chaala visigettipothunnaru.
1: All people who are already
0: enduku idu tala vachatam ledhu, ee meethani medalonu all maala veyatam ledhu, ee kaaranam emiti?
1: Why is it Rama doesn't bend? He said, why is it that Sita is not garlanding him? What's the reason behind it?
0: Ee chitra vichitramulu ganpettinatvanti Lakshmanudu parigetti vachi Ramulu paadala paina paddadu.
1: Watching the whole thing, Lakshmana came running all the way, fell at the feet of Rama.
0: Ramulu paadala paina pannavadu levaledu.
1: And he fell at his feet and he didn't get up.
0: Enta sepaina chuchadu Ramulu.
1: Rama waited long.
0: Lakshmana lemmu ani onginaadu ittaru.
1: So Rama had to bend. Lakshmana, it's time for you to get up.
0: Ee samaya sandarbhanusaranga Sita ganipetti tachchame aa mellu maaru.
1: Watching the right appropriate time, noticing this, Sita immediately garlanded Rama.
0: Idi Lakshmana yokku.
1: This is the intelligence of Lakshmana.
0: Chagaraj kuda cheppadu.
1: Chagaraj also said.
0: Kapivaradi daatuna.
1: Will the monkey be able to cross this ocean? Is it possible to bind him?
0: Lakshmanundu valachuna.
1: Will Lakshmana serve him?
0: Lakshmi devi kolachuna.
1: Will concert Lakshmi love him?
0: Suthabuddhigal Bharatudu. చూచి చూచి బ్రొక్కున
1: సచ్ ఇంటెలిజెంట్ భర్త్ ఆఫ్ ఆల్ ద పీపుల్
0: ఎంతో గొప్పరా.
1: ద పవర్ ఆఫ్ రామ ఇస్ సో మైటీ, సో గ్రేట్.
0: ఈ పరమభక్తి యొక్క శక్తి ఎవరు కనిపెట్టలేరు.
1: దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటెన్స్ డివోషన్, నో వన్ కెన్ మెజర్.
0: పెండి అయింది, అంత అయిపోయింది.
1: ద వెడ్డింగ్
0: సరివే ఇంకా గొప్ప వైభవంగా అందరూ కూడా అయోధ్యకు వచ్చారు.
1: ఇట్ వాజ్ ఆల్ సెలబ్రేట్.
0: మధ్యలో కొంచెం కలహాలు జరిగినాయి, మధ్యలో కలహాలు కూడా సంభవించాయి.
1: బట్ దేర్ హ్యాపెన్ సమ్ కాన్ఫ్లిక్ట్.
0: ప్రెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని. రెండు సుఖముల మధ్య లోపల ఒక కష్టం కూడా వస్తుంటది.
1: దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ కాన్ఫ్లిక్ట్ నో డౌట్. ద ప్రెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: అప్పుడు ఏదో జయించాడు.
1: దే వన్
0: అయోధ్యకు వచ్చి చేరాడు.
1: దే రీచ్ అయోధ్య.
0: చేరిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: కొన్ని దినములు జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ పాస్డ్
0: దశరథునికి ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
1: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యమవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
1: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ ఆల్ దట్ హీ డ్రీమ్స్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ విల్ కమ్ ట్రూ.
0: ఏం వచ్చింది?
1: వాట్ వాస్ ద డ్రీమ్?
0: తాను వృద్ధుడైనట్టు,
1: as if
0: చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నట్టు,
1: as if his age, the hands and feet were
0: అపశకునాలంతా కూడా జరిగినట్టు,
1: well he was facing all kinds of bad
0: omen, చాలా బాధపడుతూ లేచాడు.
1: And feeling so sad he got up.
0: నేను ఇంకెక్కువ కాలం ఉండలేను.
1: I don't think I would live long.
0: రాములకు పట్టాభిషేకం చేయాలి.
1: Rama must be crowned.
0: సంకల్పించుకున్నాడు అప్పటికప్పుడే.
1: That was his determination.
0: రాజు తలిస్తే దీనికి ఏం కొద్దు ఉంటుంటుంది.
1: When king decided, everything will necessarily happen.
0: ఏర్పాటు గీర్పాటు ఏమీ అవసరం లేదు.
1: Arrangements are not necessary.
0: కాబట్టి చేయాలన్నాడు.
1: So he was prepared for to coronate Rama.
0: వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He summoned Vasishtha.
0: అతని దగ్గర కూడా ఆజ్ఞ తీసుకున్నాడు.
1: And he took his permission.
0: కానీ రాములు,
1: but Rama,
0: సమత్వము అనేటువంటి దాన్ని, సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్, ద సోషల్ ఆబ్లిగేషన్ వాజ్ వెరీ వెల్ రియలైజ్డ్ బై రామా.
0: అందరూ సమత్వంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి ఈక్వల్.
0: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
0: భేదములకు అవకాశమే అందించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి.
1: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఎన్ ఈక్వల్ వే.
0: జీవులందరూ ఒక్కటే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
0: దేవుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: కాబట్టి దేవుడు ఒక్కడు, జీవులు అనేకత్వము.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఈ అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాను.
1: ఇట్ వాజ్ ది ఫీచర్ ఆఫ్ రామా టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వశిష్ఠుల వారు అంగీకరించారు.
1: వశిష్ఠ అక్సెప్టెడ్.
0: రాములు దగ్గర పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ రామా టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: రామా, నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
1: ఇట్స్ మై ఐడియా టు
0: రేపటి దినమే సిద్ధంగా ఉంటుందన్నాడు.
1: బీ రెడీ, యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ టుమారో మార్నింగ్.
0: రాములు సర్వజ్ఞుడు.
1: రామా ఈజ్ ఓమ్ని
0: సర్వశక్తిమయుడు.
1: ఈజ్ ఆల్ పవర్
0: సర్వవ్యాపకుడు.
1: ఈజ్ ఆల్ పవర్
0: చింతామయుడు.
1: అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: యోచించాడు.
1: అండ్ హీ థాట్,
0: ఒకరు చెప్పనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు బి టోల్డ్ బై ఎనీవన్.
0: తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
1: అండ్ యూ థింకింగ్ దిస్ వే దట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టు ఆన్సర్ ద ఫాదర్స్ కమాండ్.
0: నాన్న,
1: హీ సెడ్ ఫాదర్,
0: భరత ఇక్కడ లేడు కదా.
1: భరత ఇస్ నాట్ హియర్.
0: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
1: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
0: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
1: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ద కరోనేషన్?
0: నీకు అనవసరము.
1: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
0: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
1: యూ ఫాలో మై కమాండ్, హీ సెడ్.
0: మంచిది,
1: హీ సెడ్.
0: కానీ
1: yet
0: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
1: In fact, all four brothers are born in the same
0: star. ఒక యజ్ఞ హోమ పాయసం నుంచి పుట్టాము.
1: One is born because of the sacrificial food.
0: మాకు నలుగురికి అక్షరాభ్యాసం ఒక సమానంగానే చేశారు.
1: All the four started learning alphabet
0: on the same day. నామకరణమందరికీ సమానంగానే చేశారు.
1: In fact, all were trained in the same way.
0: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
1: The sacred thread ceremony was performed on the
0: same day. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు.
1: And the marriage also were performed.
0: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
1: Why is it I alone should be coronated? Why?
0: నలుగురికి ఒకే తొలి పట్టాభిషేకం కట్టాలి.
1: All the four be coronated at the same moment.
0: అప్పుడు దశరథుడికి చాలా ఇదే ఇస్తుంది.
1: Then Dasharatha was.
0: ఆయన రాజ్యం ఒక్కటి.
1: In fact, there's only one.
0: రాజు ఒక్కడే.
1: Only one king. That's all.
0: కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
1: And it's not possible to coronate all the four.
0: నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగం అందించు.
1: And he said, let this kingdom be split into four.
0: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టాభిషేకం జరగాలి.
1: లెట్ ఆల్ ది ఫోర్ ఆఫ్ అస్ బి డిక్లేర్డ్ అస్
0: కింగ్స్. జరగడానికి వీలు లేదు అన్నాడు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ అస్.
0: దశరథుడు తల తిరిగిపోయింది.
1: దశరథ ఫెల్ట్ ద రీలింగ్ సెన్సేషన్.
0: రామా, నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
1: హి సెడ్ రామ్, బెటర్ యూ లీవ్, స్పెండ్ సమ్ టైమ్.
0: రాముని పంపించాడు.
1: అండ్ హి సెంట్ అవే.
0: వశిష్ఠుల వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
1: అండ్ హి కాల్డ్ వశిష్ఠ, స్టార్టెడ్ కన్సల్టింగ్ హిమ్.
0: వశిష్ఠుల వారు కూడాను రాములకు నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. మన తరతరమల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
1: సిన్స్ మెనీ మెనీ ఆఫ్ ది జనరేషన్స్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: కానీ ఇప్పుడు రాముని యొక్క సంకల్పానుసారంగా అనేక విధములైనటువంటి ఒక రాజ్యమును విభజించాల్సి.
1: అండ్ టుడే రామా వాంట్స్ ద కింగ్డమ్ టు బి స్ప్లిట్.
0: విభజించటం కాదు, ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరికి.
1: No, that it, in fact a part should be given to one, each of them.
0: ఈ విధంగా తాను విభజించడానికి వీలైనప్పుడు రాములు అంగీకరించలేదు.
1: And this has not been acceptable.
0: ఇంతే కాకుండా ఈ దశరథునికి వృద్ధుడైపోయాడు.
1: Dasharatha was aged.
0: వయసు వచ్చిన తర్వాత బుద్ధి అస్తవ్యస్తమైపోతుంటది.
1: Quite old in age, he is suffering from this.
0: చింతలంతా అతనికి సరైనటువంటి అర్థం కలగదు.
1: And he could not understand the reality.
0: కనుక అతనికి అర్థమయ్యే రీతిగా భరత శత్రుఘ్నులు రావాలి అన్నాడు.
1: అండ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్, హీ సెడ్ దట్ భరత శత్రుఘ్న షుడ్ బి ప్రెజెంట్.
0: రావడానికి 15 దినములు పడుతుంది.
1: అండ్ ఇట్ విల్ టేక్ 15 డేస్ ఫర్ దెమ్ టు బి హియర్.
0: కాబట్టి దీనివల్ల ఎంతైనా యోచన చేసుకోవచ్చు అన్నాడు. కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దే కెన్.
0: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి, చిత్రమైనటువంటివి.
1: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామా వాస్ సో మిస్టీరియస్.
0: అందరూ సమత్వంగా ఉండాలి.
1: Everybody should be equal.
0: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రధమ సత్యము.
1: దట్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సర్వలోకా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
1: దట్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ఇలాంటి ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చినాడు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
1: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్డ్.
0: తరువాత భరతశక్తుడు పిలిపించారు.
1: ఇన్ ద మీన్ టైమ్ భరతశక్తుడు నాకే.
0: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు, ఎవరు కూడా రామాయణాన్ని చదువుతున్నారు.
1: పీపుల్ గో త్రూ రామాయణ.
0: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: కంఠస్థం చేస్తుంటారు.
1: దే గెట్ ఇట్ బై హార్ట్.
0: కానీ సారాన్ని ఇంతైన కూడా దాన్ని గ్రహించలేరు.
1: దే గెట్ ఇట్ బై హార్ట్, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
0: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
0: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు.
1: People start speaking that Kausalya is the queen and everyone will have to necessarily follow her. She is one of nobility.
0: Kadapati bharya Kaikeyi.
1: And
0: ame aadnuku ye matram kuda addu ledu.
1: And Kaika was the youngest of all. No one can interfere.
0: Kurchonte kurchola leyamante leyali.
1: If you say sit down, one has to do so.
0: ఈ విధమైన యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక.
1: సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటే
1: యాజ్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్,
0: సుమిత్రని ఎవరూ మాట్లాడించేవారు లేరు.
1: నో వన్ వాజ్ టాకింగ్ టు సుమిత్ర.
0: సుమిత్ర యొక్క గుణము,
1: ద క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర.
0: శత్రుఘ్న యొక్క గుణము,
1: ది క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఎటువంటిది, ఎటువంటిది, అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
1: అండ్ ది కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడీ.
0: ఒకనొక సమయంలో రాముల అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
1: ఈ
0: పట్టాభిషేకం జరగలేదు.
1: కరోనేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్.
0: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
1: కైక వాంటెడ్ దట్ రామా షుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎక్సైల్.
0: ఈయన వెళ్లిపోతున్నాడు.
1: హి వాస్ ప్రొసీడింగ్.
0: కౌసల్యకు నమస్కారం చేయడానికని వెళ్లాడు.
1: అండ్ హి వాస్ అబౌట్ టు ప్రొసీడ్.
0: ఏడుస్తూ ఉంటుండాది.
1: షీ వాస్ క్రైయింగ్.
0: అంతఃపురం అంతా కూడా ఏడుపులే.
1: ఎవ్రీవన్ ఇన్ ద ప్యాలెస్.
0: ఎక్కడే గాని ఏ ఆనందము జరగలేదు.
1: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
0: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గర పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
1: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
0: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
1: షీ సెడ్ వన్ థింగ్.
0: నాయన లక్ష్మణ,
1: లుక్ హియర్ మై సన్ లక్ష్మణ,
0: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ది
0: ఫారెస్ట్. అది అరణ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
0: రాములు లక్ష్మణుడు లేనటువంటి యొక్క అయోధ్యనే అరణ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ వితౌట్.
0: రామలక్ష్మణుడు జీవించేటువంటి యొక్క అరణ్యమే అయోధ్య.
1: ద ఫారెస్ట్ వేర్ రామలక్ష్మణ లివ్ ఇస్ అయోధ్య.
0: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
1: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
0: రాములే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
1: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
0: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దేమ్.
0: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
1: Will any mother talk like that?
0: ఏదో వాడు వరాలు ఇచ్చాడు, రాముల్ని అరణ్యానికి పంపవచ్చును.
1: నీవు
0: పోనక్కరేమి.
1: యాజ్ పర్ ద బూన్ గ్రాంటెడ్
0: నీవు పోనక్కర్లేదని నిలబెట్టి వేస్తారు.
1: రామా కెన్ గో టు ఫారెస్ట్, యూ డోంట్ హ్యావ్ టు గో.
0: కానీ ఏ తల్లి కూడా ఆ విధంగా చెప్పలేదు.
1: నో మదర్.
0: మాతృమూర్తులు ఎందుకున్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర ఎందుకు కనిపిస్తూ వచ్చాయి.
1: ద వర్చ్యూస్ ఆఫ్ ఎ చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
0: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలుండదు కదా.
1: To make it possible for his pastor.
0: చెప్పిపోదాము అన్నాడు పాపం.
1: అండ్ హి వాంటెడ్ ఎ థింగ్ టు బి కన్వేడ్.
0: ఊర్మిళ జనక మహారాజు ఒక మొదటి బిడ్డ.
1: ఊర్మిళ ఇస్ ది ఫస్ట్ డాటర్ ఆఫ్ జనక.
0: ఆమె గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ నోబుల్.
0: ఆమె త్యాగము, ఆమె ఔదార్యము ఎవరికీ లేదు.
1: దట్ సాక్రిఫైస్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ జెనరాసిటీ.
0: ఆమె పెయింట్ వేసుకుంటూ కూర్చుంది.
1: అండ్ షీ వాస్ పెయింటింగ్ ఎట్ దట్ డే.
0: ఏమిటి పెయింట్?
1: వాట్ వాస్ ద పెయింటింగ్?
0: రేపటి దినం జరిగేటువంటి పట్టాభిషేకము, శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది.
1: షీ వాస్ పెయింటింగ్ ది కరోనేషన్ సెరమనీ ఆఫ్ రామ అండ్ Sita, and as the whole painting has to be sent to her father King Janaka.
0: Adi vestu undinadi paapam.
1: She was painting.
0: Urmila annadu Lakshmanudu.
1: Lakshmana said at one instance, Urmila
0: okkathuri ulikki padi lechinattiga lechindi.
1: She just got up.
0: Lechetappudiki aa paint aa photo anni chelli poyinayi, dani paina padi poyinayi, aa vesina paint anta kuda chedri poyindi.
1: In the meantime what happened was the paint spilt over the painting and the whole paint was erased.
0: Ayyo, నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి.
1: షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాస్ స్పాయిల్డ్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
1: లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్.
0: రాముల యొక్క నిజ పట్టాభిషేకము,
1: The coronation.
0: కౌసల్య చెడగొట్టింది.
1: Coronation was for
0: నీ పెయింటి యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణే చెడగొట్టాడు.
1: And Lakshmana also spoiled the coronation.
0: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
1: So don't worry.
0: నేను వెళుతున్నాను.
1: I am proceeding.
0: ఎక్కడికి?
1: Where are you going?
0: రామసేవకు ఉన్నాడు.
1: I am proceeding to serve Rama.
0: ఆమె ఆనందంగా అంగీకరించింది.
1: And she was so happy.
0: నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ అవి ఏమి ఒత్తిడి పెట్టలేదు.
1: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ ఐ విల్ ఫాలో యూ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్
0: నాథ నిన్ను నీ సోదరుని నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాండ్ టు సర్వ్ యువర్ బ్రదర్స్ దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్
0: శత్రుఘ్నుడు భర్త సేవ కోసమని
1: శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్
0: లక్ష్మణుడు రామ సేవ కోసమని
1: లక్ష్మణ ఇస్ బాండ్ టు సర్వ్ రామ్
0: కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి
1: సో లెట్ యు
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి
1: లెట్ యు డూ యువర్ డ్యూటీ
0: అని చెప్పి
1: సో సేయింగ్
0: ఒక్క మాట మాత్రం చెప్పింది
1: షీ సెడ్ వన్స్
0: ఏ సమయంలోనైనా కూడా నువ్వు 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడా నన్ను తలంచవద్దు.
1: During the 14 years of exile, never think of me.
0: Vaari ena cheptunda itla?
1: Will any wife talk like that?
0: Evvaru chepparu.
1: No.
0: Sankalpincharu.
1: Nobody.
0: Nannu kshanamaina kuda meer chalanchakoddu.
1: And you should not think of me even for a moment.
0: Rama Sitala yokka sevaku abhyantaram kalugutundi.
1: Because it may come in the way of service.
0: Sita Ramuni yokka ninne chintistu.
1: And you should think of Mother Sita.
0: Vaarini ee vidhamaina atankam lekunda kaapaadutuntaru.
1: Without any obstacle in the way.
0: Nannu maatram meeru poorthi marchipondi 14 samvatsaramlo.
1: And let you forget me during this period of 14 years.
0: Aa vishalamainaatundi bhavamunaku Lakshmanude kanti daralu kaachadu.
1: And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila.
0: Neeku inta goppa vishala buddhi untunnadani nenu tarchukoledu.
1: I never thought that you are so broad minded. Said Lakshmana.
0: కనుక నీ విశాల హృదయం నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను.
1: అండ్ ఐ కీప్ వాట్ యు సెడ్ బికాజ్ యు ఆర్ బ్రాడ్ మైండ్.
0: అప్పుడు ఊర్మిళ చెప్పింది ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు.
1: యు డోంట్ థింక్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ బ్రాడ్ అండ్ మైండ్.
0: సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా.
1: అండ్ యు థింక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్
0: రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా.
1: అండ్ యు సీ దట్ యు ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ్.
0: అని సీతారాముని యొక్క సేవ యందు ఎట్టి అభ్యంతరములు కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది.
1: షీ సెడ్ దట్ నథింగ్ షుడ్ ఇంటర్ఫియర్ యాజ్ హీ సర్వ్స్ రామా.
0: గుణవంతురాలు
1: ఊర్మిళ ద వర్చువస్ వన్ ఊర్మిళ
0: సుమిత్ర వంటి మాతృమూర్తులు
1: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
1: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: వీళ్ళందరినీ పంపించినారు అయిపోయింది ఇంకా.
1: దే వర్ ఆల్ సెంట్ ద స్టోరీ వెంట్ ఆన్.
0: యుద్ధం లోపల
1: దేర్ ఇన్ ద వార్
0: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
1: లక్ష్మణ ఫెయింటెడ్
0: మూర్చబడినటువంటి లక్ష్మణ్ని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
1: లక్ష్మణ
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు చిక్కడు చిక్కడు నేను లక్ష్మణ్ కోల్పోయినానే ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
1: రామా వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుంటారండి అన్నారు.
1: అండ్ ద సంజీవ మౌంటైన్ వాస్ టు బి బ్రాట్.
0: వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ కేమ్.
0: ఎగిరాడు ఒక్క దుంకు.
1: హి ఫ్లూ ఆల్ ద వే.
0: సంజీవ పర్వతాన్ని తాను ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు పర్వతాన్ని తీసుకుని పోయాడు.
1: వేర్ దట్ యాక్చువల్ మెడిసినల్ ప్లాంట్ వాజ్ అవైలబుల్ యాజ్ హి కుడ్ నాట్ ట్రేస్ ఇట్ అవుట్ ద హోల్ మౌంటైన్. నంది
0: గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
1: అండ్ హి వాస్ ప్రొసీడింగ్ అక్రాస్ దిస్ విలేజ్ నంది.
0: నంది గ్రామం లోపల భరతుడున్నాడు.
1: భరత స్టేట్ నంది
0: చూచాడు. ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విచ్చాడు.
1: అండ్ భరత షాట్ అన్ ఎరో థింకింగ్ దాట్ ఇట్ వాస్ ఎ డెమన్.
0: పర్వతంతో పాటు లక్ష్మణుడికి హనుమంతుడు కింద పడ్డాడు.
1: అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరారు. ప్రజలంతా కూడా
1: ఆల్ పీపుల్ అసెంబుల్.
0: నంది గ్రామ ప్రజలు అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
0: చూచారు.
1: దే సా దిస్.
0: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
1: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
0: భరత
1: భరత
0: మీ సోదరుడు అయినటువంటి లక్ష్మణ్ని మూర్చెల్లినాడు.
1: అండ్ లక్ష్మణ
0: అతన్ని బ్రతికించే నిమిత్తమై
1: టు సీ
0: లంకాపురి డాక్టర్స్ అంతా కూడాను ఈ సంజీవ పర్వతాన్ని తీసుకుని రామన్నారు.
1: టు సీ దాట్ హీస్ కాన్షియస్ అగైన్. అందులో
0: సంజీవ వృక్షము అని
1: దేర్ లైస్ ఎ ప్లాంట్ బై నేమ్ సంజీవ.
0: నాకు తెలియదు కనుక దాన్ని తీసుకుని పోతున్నాను అన్నాడు.
1: సిన్స్ ఐ డు నాట్ నో వేర్ ది సంజీవ ప్లాంట్ ఈస్ ఐ బ్రాట్ ద హోల్ మౌంటైన్.
0: దేనికోసం? లక్ష్మణుడు మూర్చబడిపోయాడు.
1: లక్ష్మణ
0: లక్ష్మణ మూర్చ వినేటప్పటికీ
1: యాజ్ హీ హర్డ్ ద న్యూస్ దట్ లక్ష్మణ
0: అందరూ కంటిదారులు కాచారు.
1: Everybody feeling sad.
0: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడా? అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
1: Is this the plight of Lakshmana? Should Rama feel so sad?
0: ఇంత అవస్థలు పెట్టడానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు, ఇంకా ఆడవాడు చెప్పనక్కర్లేదు.
1: They were just inquiring the reason for the sadness of Rama and Lakshmana, their plight. At that moment, women felt more sad and sorry for the situation.
0: చూచాడు ఒక్కతూరి హనుమంతుడు.
1: హనుమాన్ వాచ్డ్ ద హోల్ సీన్.
0: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
1: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
0: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు.
1: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ షెడ్.
0: ఎవరు?
1: హూ ఇస్ షీ?
0: ఆమెనే సుమిత్ర.
1: షీ ఇస్ సుమిత్ర.
0: ఆమె కంటి ధారణ కారలేదు.
1: షీ డిడ్ షెడ్ ఎ టియర్.
0: ఎందుకు దీన్ని కూడా?
1: వై?
0: రాములకు ఎట్టి బాధలు కలగవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా.
0: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
1: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్.
0: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణు కణుగుణను రామనామంలో నిండి ఉంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింగ్స్ ఆఫ్ రామా అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
0: కాబట్టి నా కుమారునికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
1: సో నథింగ్ నో ప్రాబ్లమ్ నో వరీ.
0: ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
1: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
0: ఈ ధైర్యాన్ని చూచి
1: భరతుడు భరత
0: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ.
0: అనగా లక్ష్మణి యొక్క భార్య.
1: అండ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.
0: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
1: అండ్ షీ డిడ్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
0: ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
1: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్.
0: అలాంటి ప్రతిజ్ఞ పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
1: దట్ వాస్ ది వౌ ద డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
0: భరతుడు వెళ్లి
1: భరత వెన్
0: వదిన
1: సెడ్
0: ఇదిగో ఇతను హనుమంతుడు.
1: Here lies Hanuman.
0: తల కిందికి ఉంచుకుంది అన్ని ఊకొడుతూ ఉండాలి.
1: అండ్ షీ వాస్ లిసనింగ్ వాట్ ఆల్ దట్ హాస్ బిన్ సెడ్ టు హర్.
0: ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ యూ కమ్ ఫ్రమ్?
0: రామ రావణ యుద్ధం సంభవించింది.
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ద వార్.
0: లక్ష్మణుడు మూర్చ ఉన్నాడు.
1: అండ్ లక్ష్మణ
0: రాముడు బాధపడుతున్నాడు.
1: అండ్ రామ వాస్ ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ.
1: అండ్ యూ
0: నీవు లేన్నావు ఈ బ్రతికి ఎందుకు?
1: రామ వాస్ షౌటింగ్ ది నేమ్ ఆఫ్ లక్ష్మణ.
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ వాస్ నాట్ ప్రిపేర్ టు లివ్.
0: లక్ష్మణ్ని కాపాడే నిమిత్తమై నేను ఈ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకుపోతున్నాను.
1: ప్రొటెక్ట్ లక్ష్మణ్ ఐఎమ్ క్యారింగ్ ది సంజీవ మౌంట్.
0: ఒక్కతూరి ఊర్మిళ కూడా పక్కు నవ్వింది.
1: ఊర్మిళ లాఫ్డ్ ఎట్ వన్స్.
0: హనుమాన్ నీవు వాయుపుత్రుడు.
1: హనుమాన్ యువర్ సన్ ఆఫ్ విన్ గాడ్.
0: నీవు సంకల్ప సర్వ సంకల్పపరుడు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీకు కూడా అంత మాత్రం తెలియదా?
1: డోంట్ యు నో దిస్ మచ్?
0: లక్ష్మణుడు పీల్చే గాలి తీసుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు రామనామం ఉంటుండాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
0: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
1: విల్ దట్ నామ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ ఎవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్?
0: జరగడానికి వీలే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్.
0: కాబట్టి లక్ష్మణికి ఏమాత్రము ప్రమాదం లేదు.
1: లక్ష్మణ విల్ నెవర్.
0: ఒక ప్రశ్న అడిగింది.
1: దట్ వాస్ ది సిచ్యుయేషన్.
0: ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు అని.
1: What is that Rama was doing at that moment?
0: రాములు బాధపడుతున్నాడు.
1: రామా వాస్ ఫీలింగ్
0: కంటి ధారలు కారుస్తున్నాడు.
1: యూ ఆర్ షెడింగ్ టియర్స్.
0: లక్ష్మణుడు కన్ను మూసుకుని ప్రశాంతంగా ఉన్నాడు.
1: లక్ష్మణ వాస్ జస్ట్ లైయింగ్ డౌన్ విత్ హిస్ ఐస్ క్లోజ్డ్.
0: అప్పుడు చెప్పింది ఊర్మిళ.
1: దెన్ ఊర్మిళ సెడ్,
0: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకుని ఉన్నాడు.
1: యాజ్ మై హస్బెండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్.
0: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి వీళ్ళంతా కూడా రాములకు తగులుతున్నా కాబట్టి రాములు బాధపడుతున్నాడు.
1: అండ్ రామా వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆల్ ది వర్ ఆరో షాట్ ఎట్ లక్ష్మణ ఫెల్ ఆన్ రామా.
0: కనుకనే ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
1: ఆల్ ది రామాయణ ఇస్ కంపోజ్డ్ బై మెనీ పీపుల్ డు నాట్ కంటెయిన్ ద మిస్టరీ అండ్
0: ఇలాంటి పవిత్రమైన
1: ఊర్మిళ అండ్ సుమిత్ర
0: ఆనాటి ఉండటం చేతనే
1: బికాస్ ఆఫ్ సచ్ సీక్రెట్ నో
0: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
1: అండ్ దట్ వెరీ ఇంపార్టెంట్
0: మూర్తి అయినటువంటి యొక్క సతీమూర్తి
1: అండ్ షీ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్
0: ఊర్మిళ సుమిత్ర.
1: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ది మదర్.
0: ఊరే ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
1: అండ్ దే వెరీ చెస్టిటీ నొబిలిటీ.
0: అందరూ కూడా మిత్రులుగా ఉండాలి.
1: సో సుమిత్ర లెట్ యు బి
0: ఫ్రెండ్లీ. ఆ పేరు మిత్రుగా ఉంటుండే. మీరంతా కూడా రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి.
0: అందరూ సుమిత్రులే కావాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి సుమిత్ర.
0: అందరూ సుపుత్రులే కావాలి.
1: ఆల్ షుడ్ బి సుపుత్ర గుడ్ సన్.
0: అది ఏ దేశం కోరేటువంటి ఈనాడు.
1: దాట్స్ వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే.
0: పూర్వకాలం నందు
1: అర్లీ
0: భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు.
1: In fact, most of you must have necessarily heard Ramayana.
0: కొన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ నేటికి కూడాను రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదిరిగిపోలేదు.
1: Though thousands of years passed, yet Ramayana is read and gone through.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది.
1: Ramayana is ever new, ever brilliant, ever fresh.
0: రామనామం తలచినటువంటి వారికి
1: The one who chants name
0: Rama Rupanu darshinchinatundi variki,
1: the one who sees Rama form, they don't have any kind of holy desire.
0: Prapanchamu lopala Rama Shaktini Rama Namamunu ఎంత వరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు. వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు.
1: వాల్మీకి డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫార్మ్.

0: ప్రేమ స్వరూపులారా, రామనామంలో మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతను మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామాలను చెప్పుకుంటూ ఉంటున్నారు.
1: They are only repeating film songs.
0: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
1: That is responsible for the present state of the country.
0: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు.
1: No great man of any stature is thinking of
0: goppa chadavarlu, goppa scientistlu, goppa goppa medhavulu kuda ee naadu vibhuti pettukotam marchipothunnaru.
1: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
0: Intlo pettukuntaru, bayataku vastane turchi vestaru.
1: They will have it at home and erase it the moment they come out of the house.
0: ఈ విధమైన ఫ్యాషన్ గా మై బెల్ట్ దేరింది.
1: దిస్ హాస్ బీన్ ద మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
1: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్
0: కనుక మనం ఎవరైనా ఏమని అనుకోని
1: ఎనీబడి థింక్ వాట్స్
0: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్.
0: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
1: వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్?
0: కాబట్టి ప్రపంచంలో మూలమూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ చంట్ రామాస్ నేమ్.
0: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
1: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
1: అండ్ టుడే యూ హావ్ ఫర్గాటన్ నామస్మరణ.
0: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
0: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి
1: నో సీక్రెట్ క్వాలిటీ విద్ ఇన్ దేర్ ఫోర్ ఆల్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనము.
1: అండ్ టుడే మనీ మనీ ఇస్ ద మెయిన్.
0: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
1: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
0: ఏమిటి ఈ ధనము?
1: ఇవే
0: మనం రక్షించేటువంటిది.
1: ప్రొటెక్ట్స్ యూ.
0: ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో? ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారంతా సుఖశాంతిని పొందుతున్నారా? మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
1: దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్సెవర్.
0: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వారికి అవి అదో గతే పడుతుంది.
1: ద పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెమ్సెల్వ్స్.
0: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
0: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
1: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
0: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
1: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: నమో నారాయణ అష్టాక్షర స్వరూపము.
1: నమో నారాయణ ఎయిట్ లెటర్స్.
0: ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
1: అండ్ దేర్ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వీ హావ్ టు ఫాలో అడ్హియర్ అండ్ రిపీట్.
0: కనుకనే భగవంతుడు చెప్పాడు,
1: గాడ్ సేడ్,
0: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము
1: లెటర్ మా
0: ఈ అష్టాక్షరంలో ఉన్నటువంటి యొక్క లక్షణము
1: అండ్ దిస్ ఎయిట్ లెటర్
0: రకారము
1: రా
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
1: ద కాంబినేషన్ ఆఫ్ రా అండ్
0: రామ అని
1: ఈజ్ రామ
0: పంచాక్షరంలో ఉంటుండాలి.
1: అండ్ వి ఫైండ్ పంచాక్షరం
0: ఓం నమో నమశివాయ
1: నమశివాయ ఫైవ్ లెటర్
0: నమశివాయ
1: నమశివాయ
0: మకారమేగిన లేకుండా గిన పోతే అందులో
1: వితౌట్ దిస్ లెటర్ మా
0: నశివాయ అంతా మంగళమేవి.
1: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
0: మకారమే చేరినా అంతా మంగళమే.
1: వన్స్ దేర్ ఇస్
0: నమశివాయ
1: నమశివాయ
0: నమ మకారం తీసేస్తే నశివాయ శివం కాదు ఇది.
1: దెన్ మా ఇస్ డిలీటెడ్. Well, there's nothing of
0: peace. Namo Narayanaya.
1: Namo Narayanaya.
0: Anaga akkada makaram undala.
1: And there the ra is necessary.
0: ఆ మకారం అనేటువంటిది
1: వితౌట్ దిస్
0: లేకపోతే అక్కడ కూడా నా మంగళమే.
1: వితౌట్ దిస్ ఇట్స్ మీనింగ్లెస్.
0: ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము
1: అండ్ దిస్ లెటర్ హియర్ ఇన్ శివ
0: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము
1: రెండు
0: చేరే రామ అని
1: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: ఎల్డర్స్,
0: భక్తులారా,
1: డివోటీ,
0: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు యువర్ రెస్క్యూ.
0: ఎటువంటి పదవులైనా రాని ఈనాడు వస్తాయి, రేపు పోతుంటాయి.
1: పొజిషన్స్
0: అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: మనం దీనికోసం మనం పాటు పడకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్.
0: ఎలాంటి వారికైనా గాను ఒక అధికార బలం రావచ్చు.
1: యు మే హావ్ పొజిషన్.
0: దేనివల్ల?
1: వై?
0: పాలిటిక్స్ వల్ల.
1: పాలిటిక్స్.
0: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
1: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్.
0: ఊపితే పోతుంది.
1: దే జస్ట్ వానిష్.
0: కనుక మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
1: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
0: హృదయం నుంచి రావాలి,
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుండదో వాడు ధన్యుడు, పుణ్యుడు.
1: వేర్ దెర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్, దట్ సోల్ ఇస్ లిబరేటెడ్.
0: వారికి ఇష్టం లేనిటువంటి వారు వద్దని చెప్పవచ్చును.
1: అండ్ దోస్ పీపుల్ హూ డు నాట్ రిలీజ్,
0: నీకొద్దు నాకు కావాలి.
1: యు మే డినై బట్ ఐ నీడ్ గాడ్.
0: నీ క్రియేటర్ రాముడు నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నా రాముడు లేడంటే నీవెవరు?
1: వాట్ రైట్ హ్యావ్ యూ?
0: హూ ఆర్ యూ?
1: Who are you? The question we have to put.
0: నా రాముడు నాకున్నాడు, నా శివుడు నాకున్నాడు, నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
1: What right have you to deny my God?
0: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
1: No one has any right whatsoever.
0: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ
1: వచ్చాము. This right in divinity we have to fight.
0: కనుక నేను భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ కానీ ఎక్కడ కూడా వదలకూడదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
1: వి షుడ్ ఎవ్రీవేర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ వి షుడ్ చాంట్ హిస్ గ్లోరీ, సింగ్ హిస్ గ్లోరీ.
0: రామ రామ రామ సీతారామ రామ.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడాను కదలకుండా మెదలకుండా ప్రతిష్ట చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఇన్స్టాల్ దీస్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఎ స్టెడీ వే, ఇన్ అన్షేకబుల్ వే.
0: ప్రసాదాలు స్వీకరించి
1: రామప్రసాదం
0: అనుకోండి,
1: యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ రామప్రసాదం దిస్ మార్నింగ్.
0: రామనామమును ప్రసాదమిదిగో రండి భక్తులారా.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు కనిపించే సర్వరూపములు కూడాను శాంతస్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణమును ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures, with all the senses, are the very reflections of beauty.
0: కారణం సర్వభూతములయందు, సర్వ ప్రాణులయందు, సర్వ జీవులయందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is, in all creatures, in all living beings, we find the same principle of divinity, Sachidananda, being present over there.
0: Kani prati manamuni yendu kudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty, are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్, ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈజ్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni, ee satyamainatvanti tattvanni, ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: He studies Quran.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: He reads sacred text.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: He reads
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: Vedasha Puranamulu kudanu patistunnadu.
1: He reads all epics and all sacred texts.
0: Brahma Sutramu Bhagavad Gitanu kudanu aaradham chestunnadu.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: Ivanninu kevalamu palachari majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti.
1: However,
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం, ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్, but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬೋದು ಬಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu panikiranatunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilavachuna leka pasuttam ani cheppavachuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukuneetvanti yokka doshattamu abhiruddhi parchukuneetvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి ఒక క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీని, ఎన్ని జపములు చేసినప్పటికీని, ఎన్ని పూజలు సలిపినప్పటికీని ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకు కూడా ఉన్నటువంటి అంతరాత్మని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యూ అండర్టేక్ వెరీ
0: యాక్షన్స్. ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోర్చుకుంటున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును.
1: And he loses his all his
0: tanakungala gauravam daddam seyun.
1: All his respect would be burned.
0: Tanavarana kedaseyunu.
1: And he will be separated from his
0: home. Janulaku lobhambu valana sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as an
0: ee lobhattam anetundi kali lopala oka goppa fashion ga untundadu.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodanu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There's no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu nakarmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటి ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు,
0: at this tender age you struggle,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంత అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్ట కడపటికి ఒట్టి చేతుల్తోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed. మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: లేక ప్రాయమందో
0: the daughter, adolescence or youth,
1: ముదిమియందో లేక ముసలియందో,
0: or old age or prime of youth,
1: purano adavino,
0: either in the city or in the forest,
1: udaka madyambunu,
0: in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu, buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలగరే సర్వోన్నతిని పొందరే వారేది.
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపెన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసిందే.
0: However, we have to work and earn money so that they will be
1: pilchukuntunnamo adhe vidhamga deenni visarjinchavalsindi.
0: Just as we have inhale and exhale, you must give up some day.
1: Aharam ye vidhamga manam swikarinchutunnamo adhe vidhamga deenni kuda nu visarjinchavalsindi.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: dhanamunu kuda nu sampadinchavalsindi kaani visarjinchavalsindi.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యు కెనాట్ అమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవాల్సినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యు హావ్ టు హైడ్ అండ్ అమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసిందంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: It is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామన్నే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his
1: clothing. అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న దీపము అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హి ప్యాక్డ్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపోయాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 1/2 hour's time.
1: Into 3 miles nadichipoyadu.
0: He walked on the way
1: 3 miles nadichivachadu.
0: And he returned all the 3 miles.
1: 4 miles ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattedi annadu chinna tammudu.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: Nenu annandra annadu.
0: I'm your elder brother.
1: Enduku vachavu annadu.
0: Why have you come?
1: Nenu poyye samaya lopala deepamu aaripoyamani cheppaledu. అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు,
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్? I had immediately put off the lamp the moment you
1: కాని నీవు 3 miles వెళ్లి 3 miles వచ్చేసావు. ఈ 6 miles లోపల నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చూసుకోలేదా?
0: బట్ బ్రదర్ నో, యూ వాక్ 3 miles లాంగ్ అండ్ రిటర్న్ 3 miles. జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వార్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: దెన్ బ్రదర్,
1: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్, ఓ బ్రదర్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ee vidhamainatvanti lobattam unte ee cheppuru enduku?
0: This is the miserliness. Why does he need
1: daanu sukhapadanatvanti okka ee dannadanyamudu enduku?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: Parrukaina sukhan nandinchali,
0: at least make others happy.
1: Taanaina sukhapadali,
0: at least you should be happy.
1: Ee rendu lenatvanti okka sukham em prayojanamu?
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: యూ షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
1: మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
1: ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
0: డిగ్రీ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బిగ్ చేస్తున్నావు.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగింగ్ బౌల్ యూ గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్.
1: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్,
1: స్వయం కృషి జరగాలి.
0: యూ షుడ్ బి సెల్ఫ్ రిలయన్స్.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్డ్ ఓవర్ దేర్.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ అవర్ విలేజెస్.
1: వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
0: వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ సీ దట్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్లిక్టెడ్ బై డిసీజ్.
1: చిన్న పిల్లలకంత మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దట్ వీ హావ్ లెర్న్డ్.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇస్ ద రియల్ హెల్ప్ టు అదర్స్.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యూ షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: టుడే ద మూమెంట్ వీ రిసీవ్ హై డిగ్రీ
1: ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పోయి బుక్ చేస్తాం మన రిజిస్టర్.
0: వీ రిజిస్టర్ అవర్ సెల్స్ దేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
1: కానీ అది కొంత ఎక్కువైపోతే విదేశాలకు అప్లై చేస్తాం.
0: ఫర్దర్ వీ ఆల్సో అప్లై టు ఫైండ్ జాబ్స్ ఎల్స్వేర్ అబ్రాడ్.
1: చదువుల యొక్క లక్షణమే కాదు.
0: దిస్ ఇస్ నో ట్రూ.
1: మన గ్రామాన్ని మనం పోషించాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ విలేజ్.
1: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
0: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్
1: విలేజ్. పెరిగినది నీ గ్రామంలో.
0: యు హావ్ గ్రోన్ ఇన్
1: దిస్ విలేజ్. చదివినది నీ గ్రామంలో.
0: యు హావ్ స్టడీడ్ హియర్.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: ఇట్ ఇస్ ద విలేజ్ దట్ గేవ్ యు ఆల్ దిస్ అబిలిటీస్.
1: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: Therefore, through society, you got all your capacity.
1: కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సమస్త సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వీ గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వీ
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: బట్ హౌ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: అందరూ అన్నదమ్ములే.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ వీ షుడ్ లివ్ టుగెదర్ ఇన్ బ్రదర్హుడ్ ఇన్ కోఆపరేషన్.
1: ఐక్యమత్యం చాలా అవసరము.
0: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఇస్ ప్రాక్టీస్ యూనిటీ ఇస్ ద పాత్ టు ప్రోగ్రెస్.
1: ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: దిస్ యూనిటీ ఇస్ నాట్ కన్ఫైన్ టు సేయింగ్ హలో.
1: కలిసి పని చేయాలి.
0: వీ షుడ్ వర్క్ టుగెదర్.
1: కలిసి మెరిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: అండ్ ఇఫ్ వీ వర్క్ టుగెదర్ వీ విల్ ఎర్న్ మెరిట్.
1: కనుక విద్యార్థులు ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our hearts.
1: ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body? In our heart, in our body.
1: హృదయం కాదు అది, గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డు.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This హృదయ heart is present everywhere.
1: కరుణని సర్వత పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: The studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాది.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత.
0: You all pray. If you protect
1: ధర్మాన్ని నీవు రక్షిస్తుపోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts in the path of dharma.
1: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
1: లోపల కోర్టు తయారైపోయినాయి.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka enninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti yokka aa pattanallo jarigeetuvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: Kaani pallallone kotta neethi nijayati untundadi.
0: The honesty and integrity are more in villages.
1: Karukani inka pallali endu kodanu కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ ద ట్రైబల్స్
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in town.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: They only follow our culture and protect it.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do having
1: మన కల్చర్ అంతా కాల్చి వేస్తున్నాము.
0: We are burning our
1: culture. మన నీతి నిజాతినంతా మంట పెడుతున్నాము.
0: We are really burning our morality.
1: మంటగడుతున్నాము.
0: We are burning this human quality.
1: మానవ
0: What is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములైపోయింది.
0: Man is born lakhs and lakhs of years ago. కానీ
1: మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం.
0: When do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో.
0: We passed through so many
1: lives. ఎన్ని జన్మలు రాబోతుందో.
0: How many more in store?
1: కనుక మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man, the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack up lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Then once he resorts to action with his hand, it is adharmic.
1: ఇది మానవత్వం ఎట్ట అవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need studies?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff?
1: చెత్త చదువులు.
0: It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human
1: quality. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop inter relationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: విలేజెస్ రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ
1: ద్వేషం లేకుండా ఎట్ట పోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
1: ఎల్స్ నీ కంట్రీ లోపల నీ రాష్ట్రం లోపల నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్
1: ఎక్కడో బయట దేశం వారంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావాల్సినన్ని కలహాలు.
0: We got all conflicts at home.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యు సే దట్ అదర్స్
1: హూ ఆర్ యు
0: రెస్పాన్సిబుల్?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యు హావ్? వాట్ పవర్ యు హావ్?
1: కనుకనే మొట్టమొదట నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
1: నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: అండ్ ఎవ్రీవేర్ వి థింక్ ఆఫ్ మనీ.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానిక ధనము?
0: వాట్ ఫర్ ఇస్ ద మనీ? టు బర్న్ ఇట్ ఆర్ వాట్?
1: ఈ ధనం ఏమి చేస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ యు డు?
1: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: ఆర్ యు హెల్పింగ్ దిస్ కంట్రీ?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: ఆర్ యు హెల్పింగ్ ఎనీబడీ?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: ఆర్ యు జస్ట్ ఆఫరింగ్ టు ఎనీవన్?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: డు యు స్పెండ్ టు ఎంటర్టైన్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ? నథింగ్.
1: ఈ ధనం అంతా కూడా కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit dug deep.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అప్హోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధములు.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం చెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ situation may lead you to imprisonment yet.
1: A moment
0: when you are about to be beheaded, be ready to speak.
1: Harishchandruni aadharanga teeskondi.
0: Take Harishchandra as an example.
1: Enni vidhamainatundi kashtamlu vachinappudiki tanaku dayavam undi satyanni nilukuntu vachadu.
0: In spite of all troubles and difficulties he had, he stuck to the truth.
1: Sarvamunu rakshinchi kolipoyinatundi tana rajyanni kuda tanaku andinchi.
0: It is the truth that he spoke all his lifetime, protected him, and he got all that he lost. What is the manure that you would offer to truth? Love is the manure. So we have to develop love. You should not take it under limits. It should not be limited to I and mine. If you restrict yourself to I and mine,
1: no, sit there in the forest,
0: then why should you be here?
1: Society lo enduku undali?
0: Why should you be in society?
1: Society society ni yokka kshemanni kuda korali.
0: Being in the society, desire the welfare of the society.
1: Society lo untundi, nenu na family ante em nu enta oka pratyekamainatundi antu jabbu vachinatundi vaadiga aipothavu.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకనే అందరితోనూ కూడాలి.
0: యు షుడ్ బి ఇన్ విత్ అదర్స్.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ యూనిటీ.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాస్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ డిసీజ్.
0: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్. బిగ్ డిసీజ్.
1: అందరూ ఉండాలి.
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
0: ద అదర్స్ ఆల్సో సేమ్.
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
0: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాలను పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరే భావి భారతోద్ధారకులు.
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ ప్లీడర్స్.
0: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ ప్లీడర్స్.
1: లీడర్స్
0: ప్లీడర్స్ ప్లీడర్స్.
1: కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి.
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడాను పెడ మార్గంలో పోకూడదు.
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ది రాంగ్ వే.
1: ఎట్లా ఉంది తెలుసినా,
0: యు నో ది పొజిషన్ ఆఫ్ ది కంట్రీ.
1: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికి అతనితో 100 అబద్ధాలు ఆడిస్తాడు ఈ లీడరు.
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
1: ఈనాటి కలి ప్రభావం.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: కాదు, అందువల్లనే ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు.
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: సత్యమే పరిగెత్తిపోయింది.
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
1: అంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
1: ధర్మమే పరిగెత్తిపోయింది.
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
1: కానీ ఉన్నదంతా అధర్మమే.
0: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్.
1: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
0: వి హావ్ టు ప్యూరిఫై.
1: ఎట్లా చేయాలి?
0: హౌ?
1: మనం ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే. నోటితో చెప్పడం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సే.
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
1: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
0: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వి ఆర్ విషయార్థిస్, ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్.
1: జ్ఞానమనంతం బ్రహ్మా.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions, you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను and capitation
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes. None to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: వీరు ఇన్ని విధమైనటువంటి అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నిలిచినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit.
0: దుఃఖాన్ని మరిపించి,
1: yes, forgot
0: ఆనందాన్ని పెంచి,
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: Sai's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చూస్తున్నారు.
1: అవుట్ సైడ్ యూ నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలను మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not be.
0: శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalikanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ekkade ganu naya paisa ledu.
1: Not even single naya paisa is collected in any name, in any form. No tuition fee, no examination fee, no laboratory fee whatsoever.
0: Alanti deenikinda ee vidyanu pillaliki cheppinappudu vaadu enta unnatamainatundi aadarshavantamaina vidyarthulu kavali.
1: You should be naturally ideal.
0: Ilanti ideal boys ga tayar kavali.
1: You should be ideal boys.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి,
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యు షుడ్ కాల్ హిమ్, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ హిస్ లంచ్.
0: ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: ఇది మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేశాడు.
1: దెన్ హి పర్చేస్డ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలు కూడా ఆ విధంగా చేయాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్
0: దట్. ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ అవుట్ దేర్ లివింగ్.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: ఆల్ ది రెస్ట్ ఆర్ అవర్ బ్రదర్స్.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: ఆల్ బిలాంగ్ టు వన్ ఇన్స్టిట్యూట్.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop
0: aa aapyathanu meer vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Hrudayanni kudanu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either they go
0: aadambaraliki kaani
1: or show
0: ee maatram avakasam.
1: We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశాలు ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: అందర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ది షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: అనదర్ పర్సన్ యూస్ టు రైట్ అడ్రస్సెస్ ఆన్
0: అడ్రస్ రాసి ఇచ్చేసినప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు సీలింగ్
1: సీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
0: హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్,
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: it's not the education
0: alone. Man, education ఏంటి ఉంటుందని చెప్పు.
1: What is there in education?
0: Churchill, మీకు అందరికీ తెలుసును.
1: You know Churchill, Prime Minister Churchill.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: He didn't study.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: He joined military, but he has progressed.
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: He also received Nobel Prize.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: His son was an ordinary soldier in
0: army. ఈ విధంగా కూడాను గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ, అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunno mee room mate gaane untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students
0: vaadiki eppudu marchipoyinatundi dukkhaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkhanni marchipoyetundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello chain vechamala enta aanandam vachindi talli dannulu kudunu marchipoyadu paapa.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meer chupinchali dani kosamane nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: Meer kudunu talachatamu cheppatamu cheyatamu ee moodunti nini ekatvamto chestadu.
1: Whatever Bhagavan says he does.
0: Kanukane naaku cheppadaniki kuda adhikaram untundi.
1: So Bhagavan has every right to say.
0: Kanukane the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Meerandaru kudanu manushuliga meeru bratakandi.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలను పెంచుకోకండి.
1: Not stone hearted.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: ఎంతో నిండి ఉండును. ఎవరి వాక్కు ప్రేమతో చేరియుండును, ఎవరి కాయము పరోపకార నిమిత్తమై పాటుపడును, అట్టి వాణిని ఎట్టి దుష్టశక్తులైనా కూడాను, ఎట్టి కలి ప్రభావమైన కూడాను ఏమీను చేయజాలదు.
1: The one having the heart full of compassion, the one whose word is full of love and truth, and the one who spends all his time, the body, working, serving for others, will not be affected by any evil effects of Kali age.

0: All these sacred texts, Vedas and Vedangas, will never break that iron curtain of the mind of the individual. On one side of the curtain is present the individual, on the other side, God. This side of the curtain is the effect, on the other side, the cause.
1: Jeevudu Devudu Vakatainarpatagini.
0: Though the individual and God are one,
1: Karya Karanamulu Vakatainarpatagini.
0: Though cause and effect are one,
1: ఈ రెండింటికి మధ్య మనస్సు అనేటువంటి తెర ఉండుట చేత ఇవి రెండును విభజించినట్టుగా గోచరిస్తూ వచ్చినాయి.
0: As there is curtain of the mind in between the two, they appear to be different.
1: మనస్సును సాధించినప్పుడే జీవుడు దేవుడు, పరమాత్మ కార్యము కారణము కాగలదు.
0: The one who has got control over the mind will understand the identity of the individual with the divine and the cause with the effect.
1: Manasu karanambu.
0: Mind
1: mari endu undina. Manasu karanambu. Mari endu undina. Illu adavi mukti niyalevu.
0: You may be anywhere. It is the mind that is responsible. The house and the forest will never give you liberation.
1: Manasu leni vadu mandiramunanunna kananamunanunna karyam okate.
0: The one without the mind, the result is same. Maybe he is in the temple or in the forest.
1: Ee prakrutamainatunti yokka bheda bhavamulaku bhinna sthitulaku raga dveshamulaku మనసే మూల కారణంగా నిలుస్తున్నది.
0: ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫిజికల్ డిఫరెన్సెస్, ద అటాచ్మెంట్స్ అండ్ ద హేట్రెడ్.
1: మనస్సు చేతనే జగత్తు గోచరింపబడుతున్నది.
0: ద హోల్ వరల్డ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ మైండ్.
1: జగత్తంతా ఇప్పుడు మనోమయమై ఉంటున్నది.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
1: మనసే లేకుండా జగత్తే లేదు.
0: Without the mind, there is no universe.
1: Jagatte lekunda raga dveshamule ledu.
0: When there is no universe, there is neither
1: raga dveshamule lekunda sukadukkamule ledu.
0: Without attachment hatred, there is no pleasure.
1: Sukadukkamulo lenitunti yokka sthitiye manavattam.
0: The state which is beyond pain and pleasure is real human quality.
1: Kani ee naati manavudu sukadukkamulato kumali kulli pothunnadante deeniki kaaranam raga dveshamule.
0: The man is frustrated, down, disappointed. Because of the pain and pleasure is the mind that
1: raga dveshamulaku ee prakrutiye karanamu.
0: For hatred and attachment, the nature is responsible.
1: Ee prakruti yokka karanamulaku manase moolamu.
0: For this nature, the mind is the cause.
1: Mano moolam idam jagatte.
0: The mind is the one that reflects in the universe.
1: Kanuka prakrutamainati manastattvam nundi,
0: from the physical mind,
1: over mind, అతీతమైనటువంటి మనోస్థాయికి మానవుడు చేరినప్పుడే ఈ దివ్యత్వము మానవుడు గుర్తించడానికి వీలవుతుంది.
0: When man reaches from the physical mind to the level of over mind, he will be able to realize the divinity.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడాను మనస్సు చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: In all the three states, the waking state, the dream state and the deep sleep, man is bound by the mind only.
1: ఈ మూడింటికి అతీతమైనటువంటి ఒక అంతర్దృష్టిని మనం ఏనాడు అలవర్చుకుందామో ఆనాడే ఈ మానవత్వము మాధవునిగా రూపొందుతుంది.
0: That day when we go beyond all the three states of consciousness, then the human will be divinity.
1: తన్నస్యం. ఏది దృశ్యంలో ఉన్నదో అది అంతై కూడాను నాస్యం, శూన్యమైనటువంటిది.
0: What is that's all seen is just emptiness.
1: యత్ పిండమే తత్ బ్రహ్మాండం. ఈ పిండమే బ్రహ్మాండమైనటువంటి ఒక ఆకారమును ధరిస్తూ ఉంటుంది.
0: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది మైక్రోకాజం మానిఫెస్ట్ ఇన్ టు మాక్రోకాజం.
1: ఈ పిండ అండాండములంతా కూడాను ఒక్క ఆకారం యొక్క భిన్న స్వరూపములే.
0: ద స్మాలెస్ట్, ద మైన్యూటెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఇస్ ఆల్ ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది ఫామ్.
1: విత్తనములో వృక్షము ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ ట్రీ విదిన్ ద సీడ్.
1: వృక్షమంతా ఇప్పుడు విత్తనంతో కూడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ ట్రీ హెస్ గాట్ విత్ ఇన్ ద సీడ్.
1: బీజ వృక్షములు రెండు కూడా భేదములు కాదు.
0: ద ట్రీ అండ్ ద సీడ్ డు నాట్ డిఫర్.
1: కానీ ఆకారములు కొంతము సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ నిరాకారమైన యొక్క తత్వాన్ని పొందుతుంది బీజం.
0: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ సీడ్ విచ్ ఇస్ అన్మానిఫెస్టెడ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మానిఫెస్టెడ్ ట్రీ.
1: కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందుకులను సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఇన్ ది ఫార్మ్ ఆస్పెక్ట్ అండ్ ఫార్మ్ లెస్ ఆస్పెక్ట్ ఈజ్ ఓన్లీ ది సత్ ఎగ్జిస్టెన్స్ ఆస్పెక్ట్ రిమైన్స్.
1: విత్తనమును చూచినప్పుడు వృక్షము మనకు గోచరించదు.
0: వెన్ యూ సీ ది సీడ్ యూ డోంట్ ఫైండ్ ద ట్రీ.
1: కానీ ఆ వృక్షంలోని కొమ్మలు రెమ్మలు ఆకులు బీజములు సర్వం కూడాను ఈ బీజమునందే ఇమిడి ఉంటున్నవి.
0: బట్ ఆల్ ద బ్రాంచెస్ ద లీవ్స్ దే ఆర్ ఆల్ కంటైన్డ్ విద్ ఇన్ ద సీడ్.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము చూడడానికి వీలవుతుంది.
0: వెన్ యూ వ్యూ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ విత్ ద డివినిటీ అలోన్ వీ కెన్ అండర్స్టాండ్ ద కాంప్రిహెన్సివ్ వ్యూ.
1: బాహ్య దృష్టి ఉండినంత వరకు కూడాను ఇవి బాహ్య లక్షణాలుగానే మనకు రూపొందుతాయి.
0: సో లాంగ్ ద మ్యాన్ హ్యాస్ ఎక్స్టర్నల్ విజన్ హీ విల్ హ్యావ్ దిస్ ఎక్స్టర్నల్ సైట్.
1: ఏనాడు మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోగలడో,
0: ద డే వెన్ హీ డెవలప్స్ ఇన్ అ విజన్
1: రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ డివైన్
0: హీ విల్ హ్యావ్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ డివైన్.
1: ఈ అంతర్దివ్యత్వాన్ని మనము దర్శించినప్పుడే
0: వెన్ వీ విజువలైజ్ ఇన్నర్ డివైన్
1: దీని యొక్క ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది.
0: ఇట్స్ వెరీ రిఫ్లెక్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ యూనివర్స్.
1: దీనిని రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ డివైన్ అన్నారు.
0: దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ డివైన్.
1: ఈ కాస్మిక్ డివైన్ కును ఇన్నర్ డివైన్ కును ఉండిన వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the cosmic divine and inner divine?
1: ఈ రెండింటి యందు భేదం ఏమాత్రము లేదు.
0: There is no trace of difference between the two.
1: వ్యక్తిత్వంతో కూడినప్పుడు
0: when it is with individuality
1: ఇది కేవలము ఇన్నర్ డివైన్ అన్నారు.
0: It is called inner divine.
1: ఈ వ్యక్తిత్వం యొక్క వ్యాప్తి సర్వత్రా వ్యాపించినప్పుడు
0: when
1: ఇది ఏ కాస్మిక్ డిజైన్ అన్నారు.
0: When the same above the individual level it is called cosmic divine.
1: Cosmic divine, ఇన్నర్ డివైన్, ఇవి రెండు కూడా ఒక్కటియే.
0: కాస్మిక్ డివైన్ ఇన్నర్ డివైన్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇన్నర్ డివైన్ యొక్క ప్రతిబింబమే కాస్మిక్ డివైన్.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ డివైన్ ఈజ్ కాస్మిక్ డివైన్.
1: కనుక మానవత్వమునందు ఇమిడి ఉండినటువంటి యొక్క దివ్యత్వము విశ్వవ్యాప్తి అయినటువంటి యొక్క దివ్యత్వము కేవలము రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The divinity at the individual level and the divinity pervading all of the universe are just the effects of reaction,
1: reflection, and sound.
0: However, we have to leave one, accept another.
1: Oka musambi phalam untunnadi.
0: Here we have orange fruit.
1: Ee musambi phalam paina charmam kappi untunnadi.
0: This orange fruit has rind ever.
1: Lopala teeyani rasam cheri untunnadi.
0: There is sweet juice within.
1: ఇవి రెండూ చేరినటువంటి దానిని ముసంబి అని పిలుస్తాము.
0: వీ కాల్ ఇట్ ఆరెంజ్ ఫ్రూట్ విత్ బోత్ జ్యూస్ అండ్ రైన్.
1: భిన్నము కాదు,
0: దర్ నాట్ సెపరేట్.
1: రెండు ఒక్కటే,
0: బోత్ ఆర్ వన్.
1: కానీ లోని తీయని రసమును మనం స్వీకరించవలనన్నా పైనున్నటువంటి యొక్క చర్మమును మనం తీసివేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ రిండ్ అవుట్ సైడ్.
1: ఇది తీసివేసినప్పుడే ఆ లోనున్నటువంటి యొక్క మధురమైన రసము మనకు ప్రాప్తిస్తుంది.
0: When only you remove the bitter rind of the orange fruit, then you can have the sweet juice inside.
1: Kanuka prakruti paramatma rendu okati ayinappudukini,
0: though creator and creation are one,
1: prakruti bhavamunu manam visarjinchinappude paramatma bhavamunu swikarinchadaniki veelavutundi.
0: When you leave away the worldly feeling, then only you can have the divine feeling.
1: Kanuka prakruti paramatma yokka tattvamu le bhinnatvamu kaadu ekatvame.
0: Therefore the creator and creation are one but not different.
1: Inati manavudu tama bhavamulanu marchukovalasi vastundi.
0: Man today has to change his thoughts.
1: Ee bhedamulaku drushtiye karanam kaani srushti karanam kaadu.
0: It is the body that is responsible for the vision, not creation.
1: Inadu manamu drushtini marchukovali.
0: Today we have to change our view.
1: Idi oka vendi plate.
0: This is a silver plate.
1: Manamu ప్లేట్ దృష్టితో దీనిని చూస్తున్నామే కానీ వెండి దృష్టితో చూడటం లేదు.
0: వీ లుక్ ఎట్ ది ప్లేట్ యాజ్ ప్లేట్ నాట్ యాజ్ సిల్వర్ ప్లేట్.
1: దీనిని ఆధారమైనటువంటి ఒక సిల్వర్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్ మనకు మరుగవుతుంది.
2: But when you think of the silver, you don't think of the plate.
1: కనుక సిల్వరు ప్లేటు రెండు ఒక్కటే.
2: Therefore, silver and plate are one.
1: దీనిని వేరు చేయడానికి వీలు కాదు.
2: It's not possible to separate.
1: ఇది అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
2: They are interrelated and interdependent.
1: కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క తత్వం కూడాను భిన్నత్వము కాదు.
2: Therefore, the nature of creator and creation are not different.
1: జీవునకు దేవునకు మధ్య ఒక తెర వంటిదిగా ఉంటున్నది మనస్సు.
2: The mind stands as a curtain between the individual and God.
1: మనస్సును స్వాధీనము చేసుకున్నప్పుడే జీవుడు దేవుడు ఏకమైపోతుంది.
2: When you have a full control over the mind, the individual and God become one.
1: ఇది అనుభూతితో మనము దీనిని ఆశ్రయించాల్సిందే కాని, తర్క వితర్కములతో కాని, విచారణతో కాని, ఇంకే విధమైనటువంటి పరిశీలనతో కాని మనకు అర్థము కాదు.
2: You can realize only through experience, not out of reading or path of inquiry.
1: ప్రతి మానవుడు కూడాను అనేక విధములుగా విద్యను నేర్చుతున్నాడు.
2: ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్ప్రెసెస్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ విద్యలు కేవలము బాహ్యమైనటువంటి విద్యలే కాని అంతర్ముఖమైనటువంటి విద్యలు కాదు.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ, ఫిజికల్, సెక్యులర్.
1: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు కూడాను బాహ్య దృష్టిని మనము అభివృద్ధి గావించుకుంటున్నామే కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడాను అలా ఇంచైన కూడా మనం లోపల ప్రవేశించడం లేదు.
2: Right from the moment we get up from the bed, from dawn to dusk, we develop only external vision, external view.
1: ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి అన్నీ కూడాను క్షణభంగురమైనటువంటివి, క్షణికమైనటువంటివి.
2: All that is external is just momentary, ephemeral.
1: అప్పటికి అప్పటికి మాత్రమే ఆనందాన్ని అందిస్తుంది.
2: They give you momentary happiness.
1: కానీ ఇందులో శాశ్వతత్వం ఏమాత్రమూ లేదు.
2: Nothing is permanent here.
1: మానవుని యొక్క మంచి చెడ్డలు ముఖంలో ప్రతిబింబిస్తాయని భావిస్తారు కొంతమంది.
2: Some feel that the good and bad reflect on the face.
1: ఇది ఆధునిక యుగములో ఈ మాట నీళ్ల మూట.
2: What is said in the modern age is just collection of water as a bundle.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి రూపొందుతూ వస్తున్నాయి.
2: Today we find one thing in the mind and one thing what he says.
1: ఇది ఆధునిక నాగరికత యొక్క ప్రకాశం.
2: This is just the radiance of modern civilization.
1: ఈ నాగరికత యొక్క ప్రకాశమును ఈనాడు సర్వ మానవులు కూడాను అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు.
2: Every man wants to develop this modern civilization.
1: కానీ ఇందులో ఉండినటువంటి రహస్యాన్ని ఏ వ్యక్తి కూడాను లోను దిగి విచారించటం లేదు.
2: But no individual is inquiring in depth.
1: జీవితం అంతా కూడాను కేవలము ఒక క్షణకాలంగా మారిపోతుంటుండాలి.
2: The entire life becomes just a moment.
1: కానీ జీవితము క్షణకాలంగా మనం భావించరాదు.
2: But we should not take it as a moment.
1: ఇది శాశ్వతమైనటువంటిది.
2: It is permanent.
1: ఇది అనంతమైనటువంటిది.
2: It is infinite.
1: ఇది అమృతమైనటువంటిది.
2: It is nectarine.
1: ఇది అమరమైనటువంటిది.
2: It is immortal.
1: అలాంటి మానవ జీవితాన్ని క్షణికంగా భావించి, అల్పంగా విశ్వసించి, కేవలము అప్పటికప్పటికి తృప్తి పడడానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
2: Such a noble life is taken just a fractional, momentary and temporary and wastes his life.
1: కనుకని మానవుడు శాంతి, సంతోష, సుఖములకు దూరమైపోతున్నాడు.
2: For that reason, man is away from peace and happiness and security.
1: శాంతి అనేటువంటిది ఈ విధమైన ప్రయత్నంతో మనం ఎన్ని సంవత్సరములు చేసినప్పటికీ మనం దానిని చూడలేము, అనుభవించలేము.
2: In spite of years of efforts, you cannot experience peace, you cannot acquire peace.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: ప్రతి మానవుడు కూడాను సహజంగా నిత్య జీవితం లోపల సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ డైలీ లైఫ్ ఎస్పైర్స్, ఎక్స్పెక్ట్స్ బ్యూటీ.
1: ఇంటి మొదలుకొని వంటి వరకు కూడాను ఈ సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
2: He expects beauty right from the house to his own
1: body. మహిళకు తగినటువంటి యొక్క సౌకర్యాలు, సౌందర్యాలు అమర్చుకుంటుంటాడు.
2: He decorates as he wants.
1: ఈ గృహం యొక్క సౌందర్యమే తనకు ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నాడు.
2: ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఐడియా దట్ ద బ్యూటీ ఆఫ్ ది హౌస్.
1: అదే విధంగానే ఈ పాంచ భౌతికమైనటువంటి యొక్క ఈ దేహములకు కూడాను సౌందర్యాన్ని చేకూర్చుకున్నటకు అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
2: హి ఆల్సో మేక్స్ సో మెనీ ఎఫర్ట్స్ టు డెకరేట్ హిస్ బాడీ సో యాస్ టు లుక్ బ్యూటిఫుల్.
1: కానీ ఈ సౌందర్యం ఎంతవరకు?
2: హౌ లాంగ్ డస్ దిస్ బ్యూటీ లాస్ట్?
1: క్షణికమే.
2: జస్ట్ ఎ మొమెంట్.
1: ఈ సౌందర్యమును మనకు ఏమాత్రం కూడాను శాంతిని, ఆనందాన్ని, సుఖమును అందించటం లేదు.
2: This beauty is not in any way giving the peace and happiness.
1: క్షణికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుండాలి.
2: It gives satisfaction, momentary satisfaction.
1: ఇది కాదు మన సౌందర్యం.
2: This is not beauty.
1: అంతర్ముఖమైన సౌందర్యాన్ని మనం ఈనాడు తీర్చిదిద్దుకోవాలి.
2: We should shape the inner beauty.
1: అది ఏ హృదయ సౌందర్యము.
2: That is the beauty of the heart.
1: ఈ హృదయ సౌందర్యం ఎవ్వరికి కనిపించదు.
2: No one can see the beauty of the heart.
1: ఈ సౌందర్యం ఎట్టిది అట్టిదిని వర్ణించుటకు వీలు కానటువంటిది.
2: It's not possible to describe this way or that way the beauty of the
1: heart. దీనికి సౌందర్యం ఏమిటి?
2: What is this beauty?
1: ప్రేమ.
2: Love.
1: సహనము.
2: Tolerance.
1: సానుభూతి.
2: Sympathy.
1: దయ.
2: Compassion.
1: ఇలాంటి దీనితో దీనిని సౌందర్యపరచుకోవాలి.
2: We have to beautify with these traits.
1: ఇట్టి అంతర్ముఖమైన యొక్క హృదయ సౌందర్యమే మానవులకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ది ఇన్నర్ హార్ట్ గివ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: అట్టి హృదయ సౌందర్యాన్ని అమర్చుకున్నటువంటి మానవుని యొక్క మాట అతి మధురంగా ఉంటుంటాయి.
2: The man life would be so sweet if he has got the beauty of the heart.
1: అతని చేతులు కూడాను ఎన్నో విధములైన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క మార్గములను చేకూరుస్తూ వస్తుంది.
2: All his activity the hands will give him all the happiness full of bliss.
1: కనుకనే ఇట్టి మానవుని యొక్క ప్రకాశమే నిజమైనటువంటి ప్రకాశము.
2: This is the true light of man.
1: ఇట్టి మానవుని ఆరాధించడంలో తప్పేమున్నది?
2: What is the mistake in just worshipping such a man?
1: ఇట్టి ఆరాధనా స్వరూపులుగా కావాలి ప్రతి మానవుడు కూడా.
2: Every man should shape himself this way.
1: ఆరాధన అనగా ఏమిటి?
2: What do you mean by worship?
1: ఏదో పూజలు పునస్కారములు అభిషేకములు ఇలాంటివంతా చేయటం ఆరాధనగా భావిస్తున్నాము.
2: You consider worship as prayer or abhishek.
1: ఆరాధన అనగా ఇది కాదు అర్థము.
2: This is not the meaning of ఆరాధన worship.
1: ఆకర్షణ చేత రెండు హృదయములు ఏకము కావటమే ఆరాధన.
2: ఆరాధన worship meant unification of the two.
1: ఐకమత్యము చేత ఏకత్వాన్ని పొందటమే ఆరాధన.
2: To attain oneness out of unity is worship.
1: అర్థసహితమైనటువంటి ఆనందాన్ని అనుభవించటమే ఆరాధన.
2: To experience the bliss of the self is worship.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన.
2: Recognizing unity in diversity is worship.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము ఆనందంగా అనుభవించడమే ఆరాధన.
2: Experiencing blissfully the true self in the human life is worship.
1: కనుక బహిర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అంతర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అమితమైన భేదములు ఉంటున్నవి.
2: Thus there is lot of difference between external beauty and internal beauty.
1: కనుక ఈనాటి మానవుడు
2: man today
1: అంతర్ సౌందర్యాన్ని తగినటువంటి రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
2: Has to shape appropriately the inner beauty.
1: హృదయమును పరిపాకము గావించుకోవాలి.
2: He should change his heart.
1: ప్రకృతి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ
2: Though the nature is the form of God,
1: అది కేవలము ప్రాకృతమైనటువంటి భావములో అనుభవించినంత వరకు కూడాను అది కేవలము కొన్ని విధములైనటువంటి యొక్క మధుర రహితంగానే మనకు గోచరిస్తాయి.
2: సో లాంగ్ వీ ఎంజాయ్ విత్ ద వరల్డ్లీ ఫీలింగ్ ఇట్ బికమ్స్ టేస్ట్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: ఆయా స్థాయిని పురస్కరించుకుని ఆయా రుచులను అందిస్తూ ఉంటుండాలి ఈ జగత్తు.
2: దిస్ వరల్డ్ గివ్స్ యూ ద టేస్ట్ డిపెండింగ్ అపాన్ యువర్ పొజిషన్.
1: మంచి జాతి మామిడి పండు అయినప్పటికీ
2: Though it may be a good mango fruit of a good
1: kind, sthitilo adi vagaragane untundi.
2: When it is unripe, it is soft.
1: Madhya sthitilo adi pullagane untadi.
2: Later it becomes bitter.
1: Paripurna phalamaina tarvatane andulo madhuryamu manaku gocharistadi.
2: When the mango fruit is fully ripe, it is sweet.
1: Kanukane prakruti anetundi oka madhuramainatundi phalamu.
2: So nature is a sweet fruit.
1: కానీ దానిని మనోభావంతో చూసినంత వరకు కూడా సుఖ దుఃఖములు అనేటువంటి రుచులనే మనకు అందిస్తుంటాయి.
2: సో లాంగ్ యూ హావ్ గాట్ ది ఫీలింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్ యూ ఫైండ్ ఆల్ దీస్ టూ.
1: పరతత్వంతో దీనిని పరికించినప్పుడు ఇందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది.
2: వెన్ యూ జస్ట్ ఎంక్వైర్ స్పిరిచువలీ యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
1: కనుక మనస్సును మార్చుకునేటువంటి విధానమును ఈనాడు మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: మ్యాన్ షుడ్ అకంప్లిష్ హౌ టు చేంజ్ ద మైండ్.
1: ఈ మనస్సు అనేటువంటిది కేవలము దృష్టి చేతనే ఏర్పడుతూ వచ్చింది.
2: మైండ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ లుక్స్ ఎక్స్టర్నల్.
1: ఈ దృష్టికి కారణము సంకల్పములే.
2: ఫర్ దిస్ ద థాట్స్ ఆర్
1: ఈ సంకల్పముల యొక్క వికల్పములే ఈ యొక్క వికార స్వరూపాన్ని ధరిస్తుండాలి.
2: అండ్ ద థాట్స్ లీడ్ టు పర్వర్షన్.
1: కనుక మానవుడనగా మంచి తలంపులు కలవాడు మానవుడు.
2: సో హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హెస్ గాట్ గుడ్ థాట్స్.
1: మంచి భావములు కలవాడు మానవుడు.
2: True man is the one with good feelings.
1: మంచి దృష్టి కలవాడు మానవుడు.
2: He is a true man with good looks.
1: మంచి పలుకు కలవాడు మానవుడు.
2: The true man is the one with good behavior.
1: కనుకనే దీనిని చెడును అనకు కనకు వినకు.
2: Therefore, don't see evil. Don't listen evil. Don't see evil.
1: చెడును అనకు.
2: Never see
1: వినకు కనకు.
2: Never
1: see. ఇది మూడు మంకీల యొక్క స్పష్టమైన కథ యొక్క స్వరూపం.
2: This is the message of the three monkeys.
1: ఒకటి మంచిని చూడు అని చెవులు మూసుకుంటుంది.
2: One only see good and closes the eyes.
1: మంచిని విను.
2: Listen to what is good.
1: మంచిని అను.
2: Say good.
1: అప్పుడే నీకు ఈ ఇంద్రియములు సార్థకమవుతాయి.
2: Then only the limbs will be sanctified.
1: మంచికి విరుద్ధమైనటువంటి దృశ్యములు చూడవద్దు.
2: Don't see anything that's not good.
1: మంచికి విరుద్ధమైనటువంటి పలుకులు పలకవద్దు.
2: Don't speak that what is not good.
1: మంచికి విరుద్ధమైనటువంటి యొక్క విషయములు వినవద్దు.
2: Don't listen to that what is not good.
1: కనుక శ్రవణము,
2: listening,
1: వాక్కు,
2: word,
1: ఈ యొక్క దృష్టి
2: అండ్ విజన్,
1: ఈ మూడింటి యొక్క వికారముల చేతనే,
2: బికాస్ ఆఫ్ ది అబరేషన్స్,
1: ప్రకృతి పొల్యూషన్ అయిపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి.
2: ద నేచర్ ఇస్ పొల్యూటెడ్.
1: ఈ పొల్యూటెడ్ కావడానికి మార్గం ఏమిటి?
2: What is the cause for pollution?
1: నీ లోపల ఉన్నటువంటి యొక్క భావములు మలినమైన కావటం చేతనే బయట దృష్టి కూడా మలినంగా కనిపిస్తుండాలి.
2: As your inner feelings are polluted, the outer one is also polluted.
1: Reflection of the inner being.
2: That is the reflection of the inner being.
1: కనుక ఈ మనస్తత్వం అనేటువంటి దానిని,
2: the nature of the mind,
1: దివ్యత్వంగా మార్చుకోవాలి.
2: We have to transform into divinity.
1: మనసును నిర్మూలన చేయటం ఎవరి తరము కాదు.
2: It's not possible to remove the mind altogether.
1: మనస్సును మాధవత్వంతో దీనిని ఐక్యం గావించాలి.
2: We have to merge the mind with the divine.
1: అప్పుడే దీని మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది.
2: Then we can understand the sweetness.
1: గంధపు చెక్క ఉంటున్నది.
2: Here is a sandal wood.
1: కానీ దానిని ఎంతకాలమైనా కూడా మనం సరైన దాని సుగంధాన్ని మనం అందుకోలేము.
2: But you cannot experience the fragrance.
1: దానిని చక్కగా నూరినప్పుడే అందులో నుంచి ఒక విధమైనటువంటి యొక్క రసం ప్రారంభమవుతుంది.
2: When you grind the sandal wood, then you get the juice.
1: ఆ గంధమే దీని యొక్క సుగంధాన్ని అందిస్తుంది.
2: ద సాండల్ పేస్ట్ గివ్స్ యూ ద ఫ్రాగ్రెన్స్.
1: ప్రకృతిలో ఉంటుండాలి ఈ పవిత్రమైనటువంటి సుగంధం.
2: ది సేక్రెడ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ ఇన్ నేచర్.
1: కానీ ఆ సుగంధాన్ని మనం అనుభవించవాలంటే,
2: ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రాగ్రెన్స్,
1: దైవత్వంతో దీన్ని ఐక్యం గావించాలి.
2: వీ హావ్ టు మర్జ్ ఇట్ విత్ ది డివినిటీ.
1: కనుక నీ మానవుడి యొక్క మనసు అనేక స్థితులను దాటవలసి వస్తుంది.
2: సో ద మైండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ టు ట్రాన్సెండ్ ది ఫ్రంట్
1: దానిని సహజ మనస్సు,
2: ద నేచురల్ మైండ్,
1: సూపర్ మనస్సు,
2: ద సూపర్ మైండ్,
1: హైయర్ మైండ్,
2: హైయర్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్ మైండ్,
2: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఓవర్ మైండ్,
2: ఓవర్ మైండ్.
1: ఈ స్థితిని మనం పొందడానికి ఏమి చేయాలి మనం?
2: వాట్ షుడ్ వీ డూ టు రీచ్ దట్ స్టేట్?
1: ఉన్న ఒక మనస్సునే మనం సరైన స్థితిలో పెట్టుకోలేకపోతున్నాం.
2: ద వన్ మైండ్ వీ హ్యావ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ఇట్ ప్రాపర్.
1: సహజ మనస్సునే మనం సరైన స్థితిలో నిలుపుకోలేకపోతున్నాము.
2: వీఆర్ నాట్ కీప్ ఇట్ ఇట్ ద ప్రాపర్ పొజిషన్, ద నేచురల్ మైండ్.
1: మైండ్ కి ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి?
2: How to such doubt?
1: పట్టు పట్టిన సాధించడానికి ఏ మాత్రం కూడా వెనుకాడకూడదు.
2: When once you determine, you should never go back.
1: తప్పక సాధించవచ్చు.
2: You should certainly achieve.
1: నిజముగా మనసు మార్చుకోవటమే చాలా సులభమైన పని.
2: It's easiest thing to change the mind.
1: మంచిని చేయటం చాలా సులభం.
2: To do good is very easy.
1: సత్యమును పలకటం చాలా సులభము.
2: ఇట్స్ వెరీ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: అసత్యమును పలకటమే చాలా కష్టం.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అటర్ లై.
1: అసత్యమును చెప్పాలంటే,
2: టు అటర్ లై,
1: ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో యోచనలు చేసి ఆ విధమైనటువంటి యొక్క దీంతో అసత్యంలో ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా మనం పట్టుబడుతుంటాం.
2: యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు డివైస్ సో మెనీ నాక్స్ టు అటర్ లైస్, దెన్ యూ విల్ బి కాట్ ఆల్సో.
1: సత్యమును ఒక శ్రమ పడనక్కర్లేదు.
2: Don't say truth. You don't need to
1: యోచించనక్కరలేదు.
2: You don't need to think to
1: say truth. విచారించనక్కరలేదు.
2: You don't need to bother to say truth.
1: సత్యమును ఏ మాత్రం కూడా కొంచెం పరిశీలించనక్కరలేదు.
2: You need not to inquire about truth.
1: ఉన్నదున్నట్టు చెప్పడం అతి సులభం.
2: It's quite easy to say what exactly.
1: ఈనాటి మానవుడు,
2: man today,
1: మంచి కావటం చాలా సులభం.
2: It's very easy to become good.
1: చెడిపోవటమే చాలా కష్టం.
2: It's very difficult to get spoiled.
1: కనుక చెడిపోయేటువంటి కష్టంలోనే మనం ప్రవేశించి ఆ కష్టమునే భరించుకుని అమితంగా చెడిపోతున్నాం మనం.
2: వీ గెట్ స్పాయిల్డ్ ఫాలోయింగ్ దిస్ డిఫికల్ట్ పాత్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ స్పాయిలింగ్.
1: తప్పు చేయటము తప్పు కాదు.
2: ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు కమిట్ ఎ మిస్టేక్.
1: ఈ తప్పును తెలుసుకుని సరిదిద్దుకొనుటకు తగిన కృషి చేయటమే సాధన.
2: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు రియలైజ్ వన్స్ ఓన్ మిస్టేక్ అండ్ రెక్టిఫై లేటర్.
1: కనుక మానవత్వం అనగా
2: the human life,
1: దైవత్వమనే మనం విశ్వసించాలి కానీ
2: We have to accept it as
1: ఆకారమును ఆధారం చేసుకుని మనము సామాన్యమైన మానవుడిగా మనము భ్రమించరాదు.
2: Basing on the form, we should not be deluded as an ordinary being.
1: ఈ దేహమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి.
2: The body has got all the four states, the childhood, the youth, the vanaprastha and the
1: selva. ఈ స్థితులు వేరు అయినప్పటికీ,
2: though the states are different,
1: దైవత్వం ఒక్కటిగానే ఉంటుంది, అదే జీవత్వం.
2: The divinity is one, that is జీవత్వం.
1: జీవిత్వం మారడానికి అవకాశమే లేదు.
2: There is no scope for any
1: change. ఇది మారేటువంటిది కాదు.
2: It does not change.
1: ఇది మారేటువంటిది అయిపోతే ఇది సత్యము కాదు.
2: If it changes, it is no truth.
1: కనుక truth is God.
2: So truth is God.
1: Truth మారునటువంటిది కాదు.
2: Truth will never change.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, not two, only one.
2: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
1: ఒకటిగా ఉండినప్పుడే ఇది మారుతుంది, కానీ ఒకటిగా ఉండినప్పుడు మారడానికి వీలు లేదు.
2: ఇఫ్ దేర్ ఇస్ టూ ఇట్ చేంజెస్, ఇట్ ఓన్లీ వన్, ఇట్ కెనాట్ చేంజ్.
1: 9,
2: 8,
1: 7, 6,
2: 6,
1: 5,
2: 5,
1: 4,
2: 3,
1: 2,
2: 1.
1: ఈ ఒకటి తర్వాత అన్ని సంఖ్యలు కూడా మారిపోతున్నాయి.
2: రైట్ ఫ్రమ్ 1 ఆల్ నంబర్స్ చేంజ్.
1: 9 - 1 వేస్తే 8 అయిపోతుంది.
2: 9 - 1 = 8.
1: 8 - 1 తీస్తే 7 అయిపోతుంది.
2: 8 - 1 = 7.
1: 7 + 1 పెడితే 8 అవుతా ఉండాలి.
2: 7 + 1 = 8.
1: కానీ అన్ని మారుతుండాలి.
2: ఆల్ చేంజ్.
1: 1 మాత్రమే మారదు.
2: 1 ఇస్ చేంజ్లెస్.
1: అది ఒక్కటే సత్యం.
2: దట్స్ వన్ సింగిల్ ట్రూత్.
1: అందువల్లనే ఏకం సత్ విప్రో బహుధా వదంతి.
2: That single truth is represented by scholars.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ యొక్క దృష్టిని, తమ యొక్క భావమును, తమ యొక్క భ్రమను పురస్కరించుకుని అనేక రీతులుగా దాన్ని విచ్చరిస్తూ వస్తున్నారు.
2: Though the truth is one, depending upon his thoughts and the feelings, man describes the same
1: మనోభాషలు మనోభావములే దీనికి మూల కారణములు.
2: It's on the language of the mind, the feeling of the mind that is responsible.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
2: In this tumbler, there is water.
1: తెలుగు వారు దీనిని నీరు అన్నారు.
2: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తమిళ వాడు వచ్చి దీనిని తన్ని అన్నాడు.
2: తమిళ పీపుల్ కాల్ ఇట్ తన్ని.
1: హిందీ వాడు వచ్చాడు పానీ అన్నాడు.
2: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
1: ఇంగ్లీష్ వాడు వచ్చాడు వాటర్ అన్నాడు.
2: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
1: సంస్కృత వాడు వచ్చాడు వారి అన్నాడు.
2: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
1: భాషలు పదములు వేరు వేరైనప్పటికీ నీతిని మాత్రం మార్చలేదు కదా.
2: Though the language and words
1: ఉన్నది ఒక్కటే.
2: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: ఆ ఒక్కటే దైవత్వము.
2: దట్ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: మానవుడు, జీవుడు, దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేనే లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ ది మ్యాన్ అండ్ ఇండివిజువల్.
1: జీవేశ్వర ప్రకృతి అని మూడు భావిస్తూ వస్తున్నారు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: కేవలం మనోభావంలో ఉండేటువంటి మార్పులే.
2: దేర్ ఆల్ చేంజెస్ ఆఫ్ ది
1: మనసును కూడా తాను భిన్నం చేసుకుంటున్నాడు.
2: హి డివైడ్స్ ఈవెన్ హిస్ మైండ్.
1: ఉన్న ఒక్క మనసునే మనం సక్రమంగా అనుభవించుకోలేకపోతున్నాం.
2: We are not able to experience a single mind.
1: ఇంకా మనసును అనేకంగా మార్చినప్పుడు ఇంకెంత వికారం అవుతుందో చూడండి.
2: When you change that mind, it make it fragments, it leaves aberrations.
1: కనుక ఉన్న మనసునే మనం ఊడగొట్టుకోవాలి.
2: Therefore, you should withdraw the mind.
1: ఈ విధంగా దీన్ని ఊడగొట్టుకోవాలి.
2: This you should get away.
1: ఇది మనసు కాదు.
2: It's not the mind.
1: మనిషి.
2: It is మనిషి, human being.
1: మనసు అనుకుంటున్నంత వరకు మారుతుంటది.
2: So long you take it mind, it changes.
1: మనిషి అనుకుంటే ఇది మారదు.
2: When once you take it a human being, it is changeless.
1: మనిషి అనేటువంటిది మారడానికి అవకాశం లేదు.
2: Human being cannot change.
1: ఇది దివ్యత్వం అనేటువంటి మానవత్వం.
2: This is the divinity within the humanity.
1: ఈ దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ప్రకటిస్తుంటుంది?
2: How does divinity express?
1: దీనికి మొట్టమొదటి పేరు,
2: the first name,
1: ఆత్మ కాదు.
2: Not Atma, self.
1: Atma అనేటువంటిది కూడా తర్వాత పెట్టినటువంటి పేరే.
2: The self, Atma, is the name given later.
1: లేక
2: or
1: దైవము అనటం కూడా తర్వాత పెట్టిన పేరే.
2: The name God is also given later.
1: మరికొంతమంది అద్వైత సిద్ధాంతులు దీనికి ఓం, ఇది ప్రథమ తత్వము, ఇది ప్రథమమైన పేరు అని భావిస్తున్నారు.
2: నాన్ డ్యూయలిస్ట్ కన్సిడర్ దట్ ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్.
1: ఇది కూడా మొదటి పేరు కాదు దీనికి.
2: ఈవెన్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ నేమ్.
1: మొట్టమొదటి పేరు ఏమిటి ఈ యొక్క దైవత్వానికి?
2: వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ?
1: నేను అనేటువంటిది పేరు.
2: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ ఇస్ ఐ.
1: అదే నిజమైన పేరు.
2: దట్ ఈస్ ద ట్రూ నేమ్.
1: కనుకనే ఆ నిజమైనటువంటి పేరు మనం చల చలమలకు వినియోగించుకుంటున్నాం.
2: We make use of that correct name, I, moment to moment.
1: నేను మాట్లాడుతున్నా.
2: I talk.
1: నేను నిలుచుకున్నా,
2: ఐ స్టూడ్,
1: నేను నవ్వుతున్నా,
2: ఐ స్మైల్,
1: నేను తింటున్నా,
2: ఐ
1: నేను నడుస్తున్నా,
2: ఐఎమ్ వాకింగ్.
1: ఇవన్నిటికీ నడచడానికి, తినడానికి, చూడడానికి, ఉండడానికి, మాట్లాడడానికి అన్నిటి కూడా నేను లేకుండా పోతే దీనికి అర్థమే లేదు.
2: సో ఫర్ రైటింగ్, ఈటింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ వితౌట్ ఐ, ఇట్ ఈస్ ఆల్ మీనింగ్లెస్.
1: కర్మల కూడా మూలాధారమైనటువంటిది నేను.
2: ఫర్ ఆల్ యాక్షన్స్ ద మెయిన్ బేసిస్ ఇస్ దిస్ ఐ.
1: అదే ప్రాణము,
2: దట్ ఈస్ లైఫ్.
1: అదే దైవము,
2: దట్ ఈస్ గాడ్.
1: అదే దివ్యత్వము,
2: దట్ ఈస్ డివినిటీ.
1: అదే ఉనికి,
2: దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్.
1: అదే ఆత్మ,
2: దట్ ఈస్ సెల్ఫ్.
1: అదే బ్రహ్మ,
2: దట్ ఈస్ బ్రహ్మ.
1: సర్వము అదే,
2: ఎవ్రీథింగ్ ఇస్ దట్.
1: కనుక నేను అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
2: సో ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: దీనిని పురస్కరించుకుని,
2: బేసింగ్ ఆన్ దిస్,
1: ఈశావాస్యం ఇదం సర్వం, అందరి యందు ఉంటుండాలి.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈశ్వర సర్వభూతానాం,
2: God is present in all beings.
1: అందరి యందు లేకపోతే ఈశ్వర సర్వభూతానాం అనే పదములకు అర్థమే ఉంటుండాలి.
2: ఇఫ్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, వాట్ ఈస్ ది
1: మీనింగ్? ఈ పదం పుట్టాలి.
2: వై షుడ్ సచ్ వర్డ్ బి యూస్డ్?
1: ఎందుకు ఈ పదం పెట్టాలి?
2: వై షుడ్ దే బి యూస్డ్?
1: ఇది అర్థరహితమైనటువంటిది.
2: దట్స్ ఆల్ మీనింగ్లెస్.
1: కాదు కాదు,
2: నో,
1: అర్థ సహితమైనటువంటిది.
2: ఇట్ ఇస్ ఆల్ మీనింగ్ఫుల్.
1: అందరి యందు ఉంటుండ కనుక నేను అనేటువంటిది, కనుక ఈశ్వర సర్వభూతానాం.
2: As this I is present in everyone, so it is called Ishwara Sarvabhutana.
1: కనుక ఈనాడు చెప్పే మాటలకు, చేసే పనులకు, అనుభవించే అనుభూతులకు ఏమాత్రం కూడా అర్థం లేకుండా ఉంటుండాలి.
2: Today the feelings and the words and experiences, there is no relationship.
1: కారా చెప్పిన మాటకు సరైనటువంటి నడత ఉంటుండాలి.
2: Therefore, our behavior should be appropriate to what we say.
1: ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు, దీనికి తగినటువంటి ఒక విశ్వాసం పెంచుకోవాలి.
2: When you say that God is in all beings, you should have proportionate faith.
1: కానీ అట్ట చెప్తున్నామే కానీ చేయలేకపోతున్నాం.
2: But we say so, but we don't act.
1: తుచ్చమైనటువంటి వాంఛల చేత మనము భగవంతుని కూడాను కేవలము విశ్వసించలేకపోతున్నారు.
2: Because of low mean desires, we are not having faith in God.
1: ఒకానొక సమయం లోపల,
2: at one time,
1: రామకృష్ణ పరమహంస రాణి రాసుమణి టెంపుల్ లోపల పూజ చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు.
2: రామకృష్ణ పరమహంస వాజ్ ఆఫరింగ్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసుమణి అండ్ డిలైటెడ్ హిమ్సెల్ఫ్.
1: ఒకనాడు రాత్రి ఆ టెంపుల్ లోపల దొంగలు పడి ఆ యొక్క దేవి విగ్రహం పైన ఉండేటువంటి నగలన్నీ ఇప్పుడు తస్కరించారు.
2: One day thieves entered into that temple. They have stolen all the jewelry round the neck of that deity.
1: కాని తన యొక్క కర్తవ్యము నిర్వర్తించటము రామకృష్ణునికి తనైనటువంటి యొక్క కర్మ.
2: రామకృష్ణ పరమహంస has to discharge his duty.
1: మధురనాథుని దగ్గరికి పోయి, అతను రాసుమణి యొక్క అల్లుడు.
2: మధురనాథ is the son-in-law of రాసుమణి.
1: అయ్యా, నగల నీకుడును దొంగలు తస్కరించారు అన్నాడు.
2: He said, sir, thieves have stolen all the jewelry. అది కూడా
1: నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు.
2: He said smilingly.
1: అతనికి కోపం వచ్చింది.
2: He was angry.
1: ముఖం మార్చుకున్నాడు.
2: He changed his face.
1: తక్షణమే మందిరంలోకి వచ్చాడు.
2: Immediately came to the temple.
1: చూచాడు.
2: He watched.
1: ఆ యొక్క కృష్ణ విగ్రహం పైన ఒక్కటైన కూడా నగలలేదు.
2: He didn't notice any ornament on Krishna's idol.
1: ప్రక్కనే రామకృష్ణుడు నిలుచుకున్నాడు.
2: రామకృష్ణ stood by his side.
1: ఈ మధురనాథుకి క్రోధం వచ్చి వివేకం శూన్యమైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా కృష్ణ సిగ్గుచేటు.
2: And this Madhurnatha said, Krishna, it is extremely shameful.
1: నీ వంటి పైన ఉన్నటువంటి నగలని నీవు రక్షించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా రక్షించుకోగలవు?
2: కృష్ణ, ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ జ్యువెలరీ, హౌ డు యూ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్?
1: దొంగలు పడి నీ వంటి పైన ఉన్నటువంటి నగలను దోచుకుంటూ ఉంటే నీవు ఏమి స్తంభించిపోయావా, లేక ఉన్మత్తుడైపోయినావా?
2: When thieves entered, took away the jewelry, what happened to you?
1: Were
2: you
1: upset? ఈ దైవత్వానికి ఒక సిగ్గు చేటు అన్నాడు.
2: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు ది డివినిటీ.
1: ఈ మాట విన్నాడు రామకృష్ణుడు.
2: రామకృష్ణ హర్డ్ ఇట్.
1: మధురనాథ నోరు,
2: హి సెడ్, మధురనాథ షట్ అప్.
1: నీ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క దీని నిమిత్తమై భగవంతుని ఈ విధంగా నీవు భావిస్తున్నావా?
2: బికాస్ ఆఫ్ యువర్ లో డిజైర్స్ డూ యూ థింక్ గాడ్ ఇన్ దట్ వే?
1: సర్వ సంపద యొక్క తత్వమైనటువంటి యొక్క లక్ష్మియే ఈ యొక్క కృష్ణుని యొక్క రాణి అయి ఉండగా నీ అల్పమైనటువంటి నగల కోసం నీవింత భ్రమపడటం ఎందుకు?
2: అండ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ ఈజ్ వెరీ కాన్షియస్ ఆఫ్ కృష్ణ, వై డూ యూ థింక్ ఇన్ దట్ వే?
1: భగవంతుడికి ఈ తుచ్చమైనటువంటి భావం ఏమాత్రము లేవు.
2: గాడ్ హ్యాస్ నో లో ఫీలింగ్స్.
1: ఏదో దొంగలు ఆశించి దైవాన్ని అనుసరించి ఆశ్రయించి ఈ కించిత్ నగలు తీసుకుని పోతే నీవింత నీవు బాధపడుతున్నావా?
2: When thieves have entered and have stolen the jewelry, do you feel so sad?
1: ఆశలు గల వాడవుట చేతనే నీవు ఈ బాధలకు గురి అవుతున్నావు.
2: Because you got the desire, you are bound.
1: భగవంతునికి ఆశలు లేవు.
2: God has no desire.
1: తనం తాను కూడా దోచుకోమని సిద్ధంగా ఉంటున్నాడు.
2: He will allow himself to be stolen.
1: తనం తానే అర్పితం కావించుకుంటుంటాడు భగవంతుడు.
2: God offers himself.
1: ఈ తుచ్చ నగల కోసం తాను ఏమాత్రమైనా భ్రమిస్తాడా?
2: Will he be worried because of this
1: love? నీ దృష్టిని మార్చుకో.
2: Change your outlook.
1: అంతేకాని దైవాన్ని ఏమాత్రము విమర్శించకు.
2: But never criticize God.
1: అని ఆ మధురనాథకు బుద్ధి చెప్తూ వచ్చాడు.
2: Then Ramakrishna Paramahamsa taught a lesson to Madhurnatha.
1: Madhurnathudu vellipoyadu sigguto.
2: Madhurnatha returned.
1: Krishnudu daggara kochunnadu Ramakrishna.
2: Ramakrishna sat in the temple.
1: Krishna, manavulu yokka matalu kevalamu konni unmattamainati mataluga untuntai.
2: Krishna, the words of human beings appear as if they are
1: intoxicated.
2: When he becomes intoxicated,
1: కేవలం జగత్ ప్రాంతి ఉండినంత వరకు వీరు ఉన్మత్తుడే.
2: హీఈస్ ఇంటాక్సికేటెడ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ ఫీలింగ్.
1: జగత్ ప్రాంతిని వదలినప్పుడు దైవ భ్రాంతి మిగులుతుంది.
2: వెన్ వన్స్ హీఈస్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ ఫీలింగ్,
1: ఆ దైవ భ్రాంతి వచ్చినప్పుడే తన్మయత్తుడైపోతాడు.
2: వెన్ హీఈస్ అటాచ్డ్ టు గాడ్, హీ ఫర్గెట్స్.
1: కాబట్టి ఉన్మత్తమునకును తన్మయత్తమునకును ఎంత భేదం ఉంటుంది?
2: వాట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటాక్సికేషన్ టోటల్ ఐడెంటిఫికేషన్.
1: కనుక నాకు తన్మయత్తును ప్రసాదించు, ఉన్మత్తము నాకు ప్రసాదించవద్దు.
2: Grant me the total identification with the divine, not this intoxication.
1: Adiye brahma vit brahma iva bhavati.
2: That is the knower of the brahman becomes brahman.
1: Kanaka divyattamainatundi oka tattvanni manamu drushtiyandu unchukunnappude,
2: when we keep in view
1: sarvamlo divya swarupanga manaku gocharistundi,
2: everything appears as the form of the divine.
1: Kani ee jagattantaikunnu daivamayame.
2: The whole world is full of God.
1: విశ్వమంతయును విష్ణు స్వరూపమే.
2: The entire universe is the form of the divine.
1: ఈ కార్యమంతయును కారణునికొక్క కార్యములే.
2: It's all the cause and effect.
1: కార్యకారణ సంబంధమే ఈ యొక్క స్వరూపము.
2: It is all this form out of cause and effect.
1: కనుక జగత్తు స్వప్నమునందు కాని, జాగ్రత్తనందు కాని, సుషుప్తి ఎందు కాని, దుర్యావస్థ ఎందు కాని, సర్వత్రా కూడాను ఒక్కటిగానే ఉంటున్నది.
2: Therefore, the waking state, the dreaming state, the deep sleep, everything appears as one.
1: ఈ దుర్యావస్థ అన్నారు.
2: The final turiya.
1: Turiya avasthanaga nalugava sthanamu.
2: The state turiya is the fourth state.
1: Deenine over mind annaru.
2: This is called over mind.
1: Over mind.
2: Over mind.
1: Anaga manasuku atheetamainatundiga untundadi.
2: Meaning it is beyond the mind.
1: Appudu em ayipothundi?
2: Then what happens?
1: Appude ee manavudu the pure divine self ee roopanni dharistadu.
2: Then man will remain in that form, pure divine self.
1: Divya purushudu.
2: That is inner purusha.
1: Ee divya purushunaku etti gunamulu kudalu undavu.
2: But this divine purusha, God,
1: gunamu
2: no attributes. Gunamu
1: undinatundi vaadiki maatrame sthalam untundadi ee jagattu.
2: This, in this world there is a position, the one with quality.
1: Gunamu lenappudu sarvatra vyapinchipothadu.
2: When the attributes are not there, he is all pervasive.
1: Oka chinna udaharanam.
2: A small example.
1: Shabda, sparsha, roopa, రస, గంధము, ఈ నాలుగు గుణములు ఉంటుండాలి ఈ ప్రకృతి.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్, ద సౌండ్, ద టచ్, ఆల్ ఫైవ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ టు ద నేచర్.
1: ఈ ఐదు గుణములు ఉండటం చేతనే ఈ ప్రకృతి కేవలం స్తంభించి ఒక దగ్గర పడి ఉండినట్టుగా ఉంది.
2: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రేట్స్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము పోయింది.
2: The gandha, that smell is absent. With other four qualities remaining.
1: ఈ గంధము పోయేటప్పటికి,
2: when once the smell is gone,
1: ఈ ప్రకృతి పైన ఉన్నటువంటి ఒక జలము కదలడానికి ప్రారంభమైంది.
2: Because there is no smell of attribute to the water, it starts moving.
1: ఇంతకు పూర్వం ప్రకృతి కదలటం లేదు, ఇది కదులుతూ ప్రవహించడానికి ప్రారంభమైంది.
2: The earth doesn't move, but whereas the water starts moving.
1: శబ్ద, స్పర్శ, రూప, రసము, ఈ రసముగా ఉండేటువంటి దాన్ని కదలడానికి ప్రారంభమైంది.
2: దాట్ విత్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ది రస
1: క్రమక్రమేణ ఇంకొక గుణము పోయింది.
2: లేటర్ ఇట్ లూజెస్ అనదర్ క్వాలిటీ.
1: రూపము పోయేటప్పటికే ఇది కేవలం అగ్నిగా పైకి లేస్తూ వచ్చింది.
2: వెన్ ఇట్ లూజెస్ ద ఫార్మ్, ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఫైర్.
1: దాని తర్వాత మూడవ గుణము,
2: దెన్ ది థర్డ్ క్వాలిటీ.
1: రూపము, రసము, గంధము, ఈ గంధం అనేటువంటిది పోయేటప్పటికి కేవలం ఒక గాలిగా మారిపోయింది.
2: When these three are absent, it becomes air.
1: ఇది నాలుగవ స్థితి, గాలి.
2: The fourth state is air.
1: తర్వాత ఈ యొక్క గాలి కూడా పోయింది.
2: ఈవెన్ ది ఎయిర్ ఇస్ ఆల్సో అవుట్ నౌ.
1: స్పర్శ కూడా పోయింది. స్పర్శ,
2: టచ్,
1: కేవలం శబ్దం మాత్రమే ఉంటుండాలి.
2: ఓన్లీ సౌండ్ రిమైన్స్.
1: అది ఆకాశంగా రూపొందింది.
2: దట్ బికమ్స్ ది స్కై.
1: ఆ శబ్దం కూడా పోయింది.
2: ఈవెన్ ది సౌండ్ ఇస్ ఆల్సో గాన్.
1: అప్పుడు శబ్దం కూడా పోయేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది.
2: వెన్ ది సౌండ్ డిసపియర్స్ ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక శబ్ద స్పర్శ రూపరస గంధములు ఈ ఐదు గుణములు ఉండినంత వరకు కూడా స్తంభించి పడిపోయింది జగత్తు.
2: సో లాంగ్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది
1: ఒక్కొక్క గుణం మారే కొలది కూడా ఇది సర్వవ్యాపిగా రూపొందింది.
2: యాజ్ ఇట్ స్టార్ట్స్ లూజింగ్ వన్ క్వాలిటీ ఆఫ్టర్ అనదర్ ఇట్ బికమ్స్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతునికి ఎట్టి గుణములు లేవు కనుకనే అతను సర్వవ్యాపకుడు అన్నారు.
2: యాజ్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఒక్క గుణం ఉండేటువంటి ఆకాశమే సర్వత్రా కనిపిస్తుంటే ఆ గుణం కూడా లేనటువంటి ఒక భగవంతుడు ఎంత సర్వవ్యాపకుడిగా ఉంటాడు.
2: వెన్ దట్ ఈత విత్ వన్ క్వాలిటీ వెన్ ఇట్స్ ఆల్ పర్వేసివ్ వై నాట్ ద గాడ్ ఈవెన్ విత్ వన్ క్వాలిటీ వై డోంట్ యూ థింక్ దట్ ఈస్
1: భగవంతుడు సర్వవ్యాపకుడు అనగా గుణాతీతుడు భగవంతుడు.
2: వెన్ వీ సే దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ మీన్స్
1: గుణములు కలిగినటువంటి వాడే ఈ మనస్సు కూడిన మానవుడు.
2: ఇస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బౌండ్ బై ద అట్రిబ్యూట్స్.
1: కనుక మనస్సును మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
2: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు చేంజ్ ద
1: మైండ్. కావడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు విత్ డ్రా ద మైండ్.
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
2: వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: దీనిని
2: దిస్
1: ఈ యొక్క డిస్క్రిమినేషన్ అంటారు.
2: దిస్ ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్.
1: ఈ డిస్క్రిమినేషన్ ఏ రీతిగా చేయాలి మనం?
2: హౌ టు డిస్
1: జగత్తునంతా నేను ప్రశ్నిస్తున్నాను.
2: I question the entire world.
1: జగత్తుతో నాకు పని లేదు.
2: I'm not bothered with the world.
1: నేను సత్యమా కాదా?
2: Am I true or not?
1: తాను సత్యమా కాదా అనుకుంటే తాను సత్యము అనేటువంటి చక్కగా ఒక కొన్ని మాటలతో మనకు స్పష్టమవుతుంది.
2: If he starts inquiring whether he's true or not, the truth will be expressed.
1: లోకములో మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు.
2: Right in front of our eyes in this world many
1: die. మరణించిన వారిని భస్మం చేస్తున్నారు.
2: The dead are burned.
1: మరణించిన దేహాన్ని పాతి పెడుతున్నారు.
2: The dead body is buried.
1: మనం చూస్తూనే ఉన్నాము.
2: We see all that.
1: కానీ నేను శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాను.
2: But I expect to be permanent.
1: అనగా ఏమిటి అంతరార్థము?
2: Then what is the significance?
1: నీవు శాశ్వతమే.
2: You are permanent.
1: కనుక నీవు శాశ్వతత్వం అనేటువంటి నీలో ఆవిర్భవిస్తుండాలి.
2: Therefore the feeling of permanence emanated.
1: ఈ శాశ్వతత్వం అనేటువంటి సంకల్పం నీలో పుడుతుండాలి.
2: The thought of permanence originated in you.
1: నీవు అశాశ్వతమే కానీ నీవు శాశ్వతమవు.
2: The body is temporary but you are.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
2: This truth we have to inquire.
1: ఎన్ని చూస్తున్నా నేను ఉండాలి. నేను ఒకనాటికి పోయేవాడినే కదా అని ఎవడు అనడు.
2: వీ సీ మెనీ పీపుల్ డైయింగ్
1: అనుకున్నప్పటికీ కూడా తిరిగి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఉండాలి.
2: అట్ ద లాస్ట్ మూమెంట్ ఆల్సో హీ స్ట్రగుల్స్ టు లివ్.
1: 100 సంవత్సరములు ముతికి అయినటువంటి యొక్క ఈమె కూడాను తిరిగి కొంతకాలం బ్రతకాలని, సార్ ఇంజక్షన్ కూడా మెల్లగా ఇవ్వండి కష్టపెట్టద్దండి అంటుంది.
2: Though we live long, when injection is given, sir, give it smoothly.
1: ఇంత సుఖ స్వరూపమైనటువంటిది ఈ మనసు.
2: ద మైండ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కనుకని సత్యం సుఖం వీరి యొక్క అందం.
2: సో ది బ్యూటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద ట్రూత్.
1: సత్యం సుఖం అందం
2: ది త్రీ ది సత్యం.
1: ఈ మూడు కూడా భగవత్ స్వరూపమే.
2: ఆల్ ది త్రీ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దీనిని సత్యం శివం సుందరం అన్నారు.
2: దిస్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం.
1: ఈ సత్యం శివం సుందరము మానవుని యొక్క నిజమైన స్వరూపం.
2: ది సత్యం శివం సుందరం ఆర్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
1: శివం
2: శివం
1: శవం కానటువంటిది శివం.
2: దట్ విచ్ ఇస్ నాట్ డెడ్ కార్స్
1: సత్యం. మార్పు లేనటువంటిది సత్యం.
2: సత్యం ట్రూత్ విచ్ ఇస్ చేంజ్ లెస్.
1: సౌందర్యం
2: సౌందర్యం
1: దైవ స్వరూపం.
2: ద బ్యూటీ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే
2: సో
1: అలంకారో విష్ణు ప్రియ శివధారో ఈశ్వర ప్రియ
2: లోడ్కారో
1: అరుణ ప్రియ అని ఈ యజ్ఞోపవేతము ధరించే ముందుగా భగవంతుని ప్రార్థిస్తుంటారు సూర్య నమస్కారాల్లో.
2: At the time of the thread ceremony, we pray to God this way.
1: Alankaro Vishnu Priyaha.
2: Lord Vishnu likes that alankara decoration.
1: Shivadharo Ishvara Priyaha.
2: Lord Shiva likes that water.
1: Namaskaro Aruna Priyaha.
2: God's son likes this namaskara.
1: Bhojanam Manava Priyaha.
2: Manava human being likes food.
1: Ee manavudu ee mooditini aashinchatam ledu.
2: Man is not expecting
1: this. Bhojanam Bhojanam Bhojanam.
2: He always wants food, food, food.
1: ఏమిటి ఈ భోజనం?
2: వాట్ ఇస్ దిస్ ఫుడ్?
1: ఏమిటి ఈ అన్నం?
2: వాట్ ఇస్ దిస్?
1: అన్నమయమైనటువంటిది ఈ దేహము.
2: ద బాడీ ఇస్ ఆఫ్ ది షీట్ ఆఫ్
1: ఫుడ్. ఇది స్థూలమైనటువంటిది.
2: ఇట్ ఇస్ గ్రాస్.
1: ఈ స్థూల దేహం ఏ నాటికైనా కూడా ఉండేటువంటిది కాదు.
2: దిస్ గ్రాస్ బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ప్రాణమయ మనమయ విజ్ఞానమయ కోశం అనేటువంటి సూక్ష్మ దేహము కూడా శాశ్వతమే.
2: వేర్ ఇస్ ది షీట్? ద లైఫ్ షీట్ అండ్ ఆల్సో ది షీట్ ఆఫ్ విజ్డమ్.
1: ఎంతకాలం శాశ్వతము?
2: then what is permanent?
1: మనసు ఉన్నంత వరకు ఇది శాశ్వతమే.
2: So long there is mind, it is permanent.
1: అక్కడ కూడా మనసు పోయిన తర్వాత సుషుప్తి.
2: The moment mind is
1: కారణ దేహము, ఈ కారణ దేహములో మనసు ఉన్నది కనుకనే నిరంతర ఆనందంగా ఉంటాడు.
2: In the deep sleep there is no mind, therefore he is continuously blissful.
1: కనుక మనస్తత్వాన్ని ఈనాడు మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ రికగ్నైజ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: కనుక మనస్సు భావాన్ని మనం కొంతవరకు మరుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద
1: నేచర్. మనిషి మనసు రెండు లేవు.
2: మనిషి హ్యూమన్ బీయింగ్ మనస్ ద మైండ్ ఆర్ నాట్ సపరేట్.
1: మనసు అంటే మనిషే.
2: ద మైండ్ మెన్స్ మ్యాన్.
1: దీనికి మనసు అనేది ప్రత్యేకంగా లేదు.
2: మైండ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: అలాంటి దీనిని మనం ప్రత్యేకంగా తీసుకుని
2: దట్ వీ టేక్
1: లేని అధికారాన్ని మనం అందిస్తున్నాము.
2: వాట్ అథారిటీ వీ గివ్.
1: మనమే మనం అధికారాన్ని అందించి మనమే దానికి వశమైపోతున్నాము.
2: వీ గివ్ అథారిటీ టు ద మైండ్ అండ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్.
1: కనుక మనం దీనికి అధికారాన్ని ఏమాత్రము అందించకూడదు.
2: నెవర్ గివ్ అథారిటీ.
1: ఒకవేళ మనసు ఉండేటువంటి భావం అంతకు ఈ మనసును నీవు సర్వెంట్ గా పెట్టుకోవాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద మైండ్, మేక్ ద మైండ్ ద సర్వెంట్.
1: అప్పుడే దీనిని నీవు చెప్పినట్టు అది వింటుంది.
2: Then it will follow you.
1: కాని ఈనాడు నీవు మనసును అనుసరిస్తున్నావు.
2: But today you follow the mind.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మనసు ఉండవచ్చును.
2: The mind may be there.
1: తక్షణమే దీనిని మార్పు చేసుకోవడానికి వీలు కాదు.
2: It's not possible to change.
1: మనసు ఉండినప్పటికీ నీవు బుద్ధితో ఈ మనసును కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
2: Though the mind is there, with the intellect you should correct.
1: మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది.
2: Mind is after desire.
1: తక్షణమే బుద్ధిని పంపాలి అక్కడ.
2: Then you should apply.
1: దేనికి పంపాలి? మనసుకు బుద్ధి చెప్పడానికి బుద్ధిని పంపాలి.
2: యూ షుడ్ సెండ్ ది ఇంటెలెక్ట్ టు టీచ్ ద లెసన్ టు ద మైండ్.
1: హే మైండ్, నీవు పిచ్చి ఆటలు ఆడవద్దు.
2: ఓ మైండ్, డోంట్ డాన్స్ లైక్ దిస్.
1: విచారించే విషయాన్ని పరిశీలన చేయి.
2: యూ జస్ట్ అండర్స్టాండ్ దట్ యూ
1: చెప్పిన జ్ఞానాన్ని పెంచుకో.
2: యూ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: కోరినవంతా నీవు లభించాలని నీవు ఆశపడవద్దు.
2: డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్.
1: ఈ విధంగా దానికి బోధన చేస్తూ రావాలి.
2: సో ది ఇంటెలెక్ట్ షుడ్ టీచ్ ద మైండ్.
1: అప్పుడు ఈ బోధన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనసు యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
2: As the mind is taught by the intellect, the speed would be less.
1: కనుకనే దీనిని విజ్ఞానము అన్నారు.
2: This is called విజ్ఞాన.
1: ఇది ఎలాంటి విజ్ఞానము?
2: What sort of విజ్ఞాన?
1: ఇది ఒక శాశ్వతమైనటువంటి విజ్ఞానము.
2: It is permanent wisdom.
1: Infinite.
2: Infinite wisdom.
1: Infinite.
2: Infinite.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది తెలివితేటలతో కూడినటువంటిది.
2: This infinite wisdom is full of intelligence.
1: Divine intellectual will annaru.
2: Divine intellectual will.
1: Aa villunu manam sampadinchukovali.
2: That will we should acquire.
1: Appude nijamaina yokka manavatvanni kontha kurtinchukunna varame potam.
2: Then we will be recognizing the meaning of the human life to some extent.
1: Ee power chetane manamu prapanchamanta kodunu cosmic divine ga marchavachchu.
2: With this will power we can convert the whole world into cosmic power.
1: Aa cosmic power anekudanni manamu chakkaga kantito chudali.
2: You have to see clearly.
1: మనసుతో అనుభవించాలి. దేహముతో దీనిని సరైన స్థితిలో తెచ్చుకోవాలి.
2: You have to clearly see with physical eye the cosmic power.
1: ఇది సాధ్యమవుతుంది, ఇది అసాధ్యమని భ్రమించకూడదు.
2: It is possible. Never think that it is impossible.
1: నీవు పట్టుపట్టి తప్పక నీవు సాధించవచ్చు.
2: When once you determine, you can certainly complete.
1: కానీ ప్రయత్నించటం లేదు.
2: But you are not trying.
1: ప్రయత్నిస్తే ఎంతైనా సాధించవచ్చు.
2: If you effort, certainly you can accomplish.
1: రావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా అన్నాడు.
2: If you want to come, there's certainly a path. If you really desire, there's certainly there's no dirt.
1: నువ్వు చేయాలంటే ఎంత పనైనా చేయవచ్చును.
2: If you determine, you can achieve.
1: గ్రద్ద ఎగరాలంటే ఎంత పైకైనా ఎగరవచ్చు.
2: This kite can fly high to an extent.
1: కానీ ఎగరకూడదు అనుకుంటే ఉన్న చోటునే పడి ఉంటాడు.
2: But if it doesn't want to fly, it remains where it is.
1: చీమైనా నడచాలనుకుంటే ఎంత దూరమైనా నడుస్తుంది.
2: Even the ant wants to walk, can walk any long distance.
1: చూసారా చీమ ఎంత చిన్నది?
2: ది యాంట్ ఈజ్ సో స్మాల్.
1: ఎన్ని మైళ్ళు అయినా కూడా నడుస్తుంది.
2: ఇట్ కెన్ వాక్ మైల్.
1: కారణం,
2: ద రీజన్,
1: నడచాలనే సంకల్పమే దీనికి.
2: ఇట్ విల్స్ టు వాక్.
1: నేను దీనిని అనుభవించాలి, దీనిని నేను సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి.
2: ఇట్ హెస్ గాట్ ద డిటర్మినేషన్, ఐ మస్ట్ వాక్ అండ్ ఐ మస్ట్ ఎక్స్పెక్ట్.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, ఎట్టి భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: మా ఇరువురికి ఉండినటువంటి మధ్య నుండినటువంటి మనసును కేవలం మనం తుంచుకోవాలి.
2: లెట్ మీ కట్ ఆఫ్ ద మైండ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: అనేటువంటి యొక్క పట్టుదలను మనం సాధించాలి.
2: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
1: ఇది అంత సులభమైనది కాదు.
2: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
1: కానీ ఏనాటికైనా కూడా ఈ సంకల్పమును మీరు దృఢంగా ఉంచుకున్నప్పుడు తప్పక మీరు సాధించవచ్చు.
2: Anyway, at one time or other, if you have the determination, you can certainly come.
1: Vidyarthi, vidyarthini lara.
2: Students.
1: ఆధ్యాత్మికమంటే ఏదో కొన్ని సహజంగా నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఆరాధనలుగా మనం భావిస్తున్నాము. అది కాదు ఆధ్యాత్మికము.
2: యు టేక్ దట్ స్పిరిచువాలిటీ యాజ్ ఎ రిచువల్. ఇట్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏకాత్మ భావాన్ని మనం పొందాలి.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
1: అది నిజమైనటువంటి ఫిలాసఫీ.
2: దట్ ఇస్ ట్రూ ఫిలాసఫీ.
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
2: దట్ ఇస్ ట్రూ డివినిటీ.
1: అదే నిజమైనటువంటి భక్తి సాధన.
2: దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: అదే నిజమైన జ్ఞానము.
2: దట్ ట్రూ విజ్డమ్.
1: అట్టి జ్ఞానాన్ని మనం ఈనాడు పొందలేకపోతున్నాము.
2: దట్ విజ్డమ్ వి ఆర్ నాట్ ఏబుల్.
1: గ్రంథాన్ని పఠించి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము.
2: వి థింక్ వి గో త్రూ ఎ బుక్ అండ్ థింక్ వి ఆర్ వైజ్.
1: గ్రంథ జ్ఞానం ఇది గ్రంథ జ్ఞానమే కాదు.
2: The book is knowledge is nowhere knowledge.
1: ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇది
2: ద బుక్ ఇస్ నాలెడ్జ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: హార్ట్ తో అనుభవించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి.
2: We have to relate to the heart and experience. That is the meaning.
1: మనసు దూరమైనప్పుడే ఆత్మ జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
2: When once we withdraw the mind, the self
1: నేను భగవంతుడు ఒకటే, నేను భగవంతుడు ఒకటే.
2: I and God are one. I and God are one.
1: ఆ భావాన్ని మనం తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: దట్ ఫీలింగ్ వీ మస్ట్ డెఫినెట్లీ డెవలప్.
1: భగవంతుడు వేరు లేదు.
2: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: భగవంతుడు నేనే, నేనే, నేనే.
2: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
1: కానీ ఈ విధంగా మాటలతో చెప్తే ప్రయోజనం లేదు.
2: బట్ ఇస్ నో యూజ్ బై సేయింగ్.
1: ఒక సాధకుడు నామస్మరణ చేస్తూ ఉండినాడట.
2: వన్ ఎస్పిరెంట్ వాస్ చాంటింగ్ లార్డ్ నేమ్.
1: ఉపదేశం చేయటం చేత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం, శివోహం, శివోహం అని ఉచ్చరిస్తూ ఉన్నాడు.
2: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ శివ అండ్ సో ఆన్.
1: శివోహం శివోహం అంటుంటే ఎదుట ప్రేరణ స్నేహితుడు ప్రశ్నించాడు.
2: When he starts declaring, I am Shiva, another friend questioned him.
1: Yes, Shivoham, Shivoham, antunnavu. Idi ekkada nunchi vachindi padam annadu.
2: Oh friend, you are saying, I am Shiva. Where from you got this word?
1: Maa guru upadesham annaru.
2: Not that I am taught by this.
1: Guru kudanu attune untunnaru.
2: Modern gurus are like that.
1: మంచిదే గురు ఉపదేశం చేశారు. శివోహం అంటే అర్థం ఏమిటి?
2: ఇట్స్ గుడ్ యూ హ్యాడ్ మెసేజ్ దెన్ వాట్ యు మీన్ ఆఫ్ శివోహం.
1: నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అనుకోవటం అన్నాడు.
2: మీనింగ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
1: మంచిదేనయ్యా, నీవే శివుడు నిజమే. పార్వతి నీకేం కావాలి అన్నాడు.
2: దెన్ సెడ్ ఇట్ ఇస్ గుడ్ యు ఆర్ శివ, దెన్ వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ యు అండ్ పార్వతి?
1: అపరాధం అన్నాడు.
2: అరే వాట్ ఇస్ ఇన్ ఇట్ ఇస్ నాట్ దట్.
1: మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నాడు, అర్థాన్ని తెలుసుకుంటున్నాడు. పార్వతి అంటే ఎవరు? అది నేనే అని ఎందుకు అనకూడదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండకూడదు?
2: He utters the mantra, he knows the meaning, but when asked, he has no answer.
1: ఇంత భేదం పెట్టు. పార్వతి అంటే మహాదేవి, నాకు ఆమెకి ఏమి సంబంధం అనుకుంటున్నాడు, శివోహం శివోహం అంటున్నాడు. ఇది ఎంత ఆర్టిఫిషియల్.
2: పార్వతి ఇస్ మదర్, బట్ హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమైనటువంటి మంత్రాన్ని అంతా ఉచ్చరిస్తున్నారు ఈనాడు.
2: టుడే వీ అథర్ వీ ఛాంట్ ఆర్టిఫిషియలే.
1: ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటే ఆ అర్థానికి తగినట్టుగా అనుసరించాలి.
2: వెన్ వన్స్ వీ ఛాంట్ ఎ మంత్ర, వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ఇట్స్ మీనింగ్.
1: నిజమైనటువంటి యొక్క ఏకాగ్రత, అది నిజమైనటువంటి ఏకత్వం.
2: దట్ ఇస్ రియల్ కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ రియల్ యూనిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
2: That's what Swami says, the proper study of mankind
1: thought
2: is man.
1: Thought, words, action, ఒకటి కావాలి.
2: There should be harmony between thought, word and deed.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
2: This is true spirituality.
1: ఇది సత్య మార్గము.
2: This is the path of truth.
1: ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడాను విద్యార్థులు ఆచరించినప్పుడే, అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం బాగుపడుతుంది.
2: When students spread along the path of truth, the country will certainly progress.
1: చాలా మంది విద్యార్థులు,
2: many students,
1: విద్యార్థినీయులు
2: and
1: సరిగా వినటం కూడా లేదు. ఇంకా ఆచరించడం ఎక్కడి నుంచి వస్తుంది?
2: మెనీ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్ డోంట్ లిసన్ ప్రాపర్లీ.
1: వినటం కూడా సరిగా వినటం లేదు.
2: దే డోంట్ లిసన్ ప్రాపర్లీ.
1: కన్నులు చూస్తుంటాయే కానీ స్వామిని,
2: ఓన్లీ ఐస్ వాచ్
1: స్వామి మాటలపైన చెవులను ఏకాగ్రత పరచడం లేదు.
2: స్వామిస్ మెసేజ్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ఇయర్.
1: వారు ఇంకా ఆచరణలో ఏమాత్రం పెట్టగలరు.
2: సచ్ పీపుల్ హౌ డు యు ప్రాక్టీస్? దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఇది సత్య మార్గము.
2: దిస్ ఇస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడా విద్యార్థులు ఆచరించినప్పుడే, అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం

0: ప్రాక్టీస్.
1: కానీ ఏ కొంతమంది అయినప్పుడు ఇందులో లభ్యం కావచ్చు.
0: అట్లీస్ట్ సమ్ అవుట్ ఆఫ్ దిస్ మే బి దేర్.
1: ఏ ఒకరిద్దరైనప్పుడు చిక్కితే కూడా చాలు.
0: ఇట్ ఎనఫ్ ఇస్ దేర్ వన్ ఆర్ టూ.
1: కనుక చక్కగా వినండి.
0: సో లిసన్ క్లియర్లీ.
1: విన్న దాన్ని మననం చేయండి.
0: Not what you listen to.
1: మనం దాన్ని ఆచరణలో పెట్టండి.
0: Start practicing.
1: ఇది ఏ శ్రవణ మనన నితిధ్యాస అనేటువంటి పదములకు సరి అయిన అర్థం.
0: This is listening and recapitulation and practice.
1: వంటింట్లో వంట వండినాము.
0: We cooked in the kitchen.
1: వండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of kitchen?
1: డైనింగ్ రూమ్ లో తెచ్చి పెట్టుకొని తినాలి.
0: You should eat in the dining hall.
1: ఆ తిన్న తర్వాత జీర్ణించుకోవాలి.
0: Then you have to digest the
1: జీర్ణించుకున్న తర్వాతనే అన్నం యొక్క శక్తి మన దేహానికి పుష్టిని అందిస్తుంది.
0: After digestion only you get the strength out of the food consumed.
1: కాబట్టి వంట ఇంట్లో వంట చేయటమే శ్రవణము.
0: Therefore cooking in the kitchen is
1: డైనింగ్ హాల్ లో దీన్ని తెచ్చుకొని తినటమే దీనికి మననము.
0: Eating in the dining hall is recapitulation.
1: ఈ తిన్నటువంటి దాన్ని జీర్ణింప చేసుకు ఆచరణలో పెట్టుకోవటమే నితిధ్యాస.
0: Digesting what is that is eaten and practicing it.
1: ఆనందం అనేటువంటి మనకు లభ్యమవుతుంది.
0: Then only you will earn bliss.
1: అంతేకాని శ్రవణం చేశాము, మననం చెయ్యి, మననం చేసిన నితిధ్యాసకి ఏమిటి పిచ్చి వేదాంతములు?
0: అదర్వైజ్ వీ సింప్లీ సే లిసన్ రికాపిచర్ అండ్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ఆల్ మ్యాటర్.
1: ఈ వేదాంతములు ఏనాటి కూడా మన మనసును మార్చలేదు.
0: సచ్ ఫిలాసఫీ విల్ నెవర్ చేంజ్ అవర్ మైండ్.
1: ఆచరణలో పెట్టి దీన్ని ఆనందించాలి.
0: వీ మస్ట్ ప్రాక్టీస్ అండ్ ఎర్న్ ద బ్లెస్.
1: 100 చెప్పేటువంటి దానికంటే ఒకటి ఆచరించు.
0: ఇట్స్ సేయింగ్ 100 ప్రాక్టీస్ 1.
1: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ యూ హావ్ టు లెర్న్ టుడే.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మికము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ దట్ హావ్ టు బి లెర్న్.
1: కానీ నోటితో భగవత్ నామము,
0: అటరింగ్ బై వర్డ్
1: భగవత్ చింతన,
0: బట్ లిసనింగ్ సమ్వేర్,
1: కన్నులతో భగవత్ రూపము,
0: అండ్ గాడ్స్ ఫార్మ్
1: తో భగవత్ యొక్క విచారము,
0: అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ది హార్ట్,
1: ఇంటి యొక్క ఏకత్వము,
0: ది యూనిటీ ఆఫ్ ఆల్,
1: ఇది మానవత్వానికి సరైన అర్థంగా వస్తుంది.
0: దట్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ దట్ బ్లెస్.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Priyamaina Yuvakulara,
2: dear youngsters,
1: Jeevitamunaku Chala Pradhanamainatuvanti Yokka Samayam Idi.
2: This is the most auspicious, important moment of time in our life.
1: Jeevitamu Nalagantastula Medapaina Jeevistundadi.
2: Life is a mansion of four floors.
1: Modatidi Adiye Gayatri.
2: The first floor is Gayatri.
1: Adiye Brahmacharyamu.
2: This is the state of celibacy.
1: Renda
2: or Brahmacharya.
1: Gruhastamu.
2: The second floor is Gruhastha, householder.
1: Moodavadi Vanaprastamu.
2: Third, Vanaprastha, recluse.
1: Nalagavadi Sanyasamu.
2: Fourth, Sanyasa, the renunciant.
1: Kanuka Jeevitamunaku Inadu Miru Punadi Vestunaru.
2: Today you are laying the foundation for the mansion of life.
1: Ee Punadi Enta Bhadramuga Enta Gattiga Untundo Inka Moodu Antastulu Kudanu Deeniki Taginattiga Bhadranga Untayi.
2: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
1: Manavunaku Kudanu Nalugu Vidhamulainatuvanti Yokka జన్మలు ఉంటున్నవి.
2: మ్యాన్ హ్యాస్ ఫోర్ బర్త్.
1: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ధ జన్మము.
2: ద ఫస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ విచ్ ఇస్ నేచురల్ వన్, ఫిజికల్.
1: రెండవది గాయత్రీ మంత్రోపదేశం చేత ద్విజుడవుతున్నాడు.
2: బికాస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ హోలీ గాయత్రి హీ టేక్స్ ద సెకండ్ లైఫ్.
1: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మ నందుతున్నాడు.
2: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇన్ టు ద థర్డ్ లైఫ్.
1: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
2: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రాహ్మణ్.
1: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు, కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
2: నాట్ మేర్లీ బ్రాహ్మణ్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్, బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
1: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణాన్ని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
2: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మణ్ ఇఫ్ యూ రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
2: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
1: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డెయిటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
1: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఈజ్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
1: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
2: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ విష్ణు.
1: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
2: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ఈశ్వర.
1: అందువల్లనే అన్నం బ్రహ్మ.
2: So it is said, annam brahma, food is God.
1: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
2: We have to install the nature of Brahman within ourselves first.
1: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
2: In fact, the grass part of the food will build the body.
1: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
2: The subtle part of the food will nourish our mind.
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
2: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
1: కనుక వాక్ శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
2: దేర్ఫోర్ ఐదర్ ఫార్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ద బాడీ అండ్ ద మైండ్ ద ఫుడ్ ఈస్ ద కాజ్.
1: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
2: సో ఇట్ ఈస్ సెడ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ, ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: ఈ విధమైనటువంటి రసో వై సహా దైవము రసస్వరూపుడే.
2: గాడ్ ఈస్ ఎసెన్స్ రస.
1: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
2: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్,
1: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
2: షీ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్
1: మంత్ర. గాయత్రి ఛాందస మాత, వేదములకు అంతటికి తల్లి వంటిది.
2: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
1: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
2: వన్స్ యూ రిసైట్ చాంట్ గాయత్రి, యూ డోంట్ హ్యావ్ టు రిసైట్ ఎనీ అదర్.
1: గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి.
2: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్స్.
1: మొదటిది గాయత్రి.
2: ద ఫస్ట్ వన్ ఇస్ గాయత్రి.
1: రెండవది సావిత్రి.
2: ద సెకండ్ ఇస్ సావిత్రి.
1: మూడవది సరస్వతి.
2: థర్డ్ వన్ ఇస్ సరస్వతి.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
2: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి ఛాందసా మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి.
2: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
1: గాయత్రి త్రాయత్రి ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: ప్రాణములకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
2: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే మరణించిన భర్తను కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
2: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్, ఇన్సెసెంట్ ప్రేయర్, షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
1: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
2: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: ఇంకా సరస్వతి.
2: థర్డ్ వన్ సరస్వతి.
1: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
2: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
1: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్యము రీతి.
2: ట్రూత్ ఇస్ ద వే.
1: ధర్మము కీర్తి.
2: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
1: న్యాయము శాంతి.
2: జస్టిస్ ఇస్ పీ.
1: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
2: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
1: మానవుడు ఈ మూడింటి ఎందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
2: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్.
1: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: గాయత్రి మంత్రం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
1: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
2: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యాటర్ గుడ్, అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
1: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమేరా. నాలుకను మాత్రము దారినివ్వకుండా చూసుకోవాలి.
2: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యు టు డేంజర్.
1: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
2: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
1: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
2: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: కనుక తక్కువ మాటలు మాట్లాడి
2: టాక్ లెస్,
1: సత్యాన్ని కాపాడుకుని
2: అపోజ్ ట్రూత్,
1: కీర్తిని సంపాదించాలి.
2: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
1: మిత భాష అతిహాయి.
2: Limited talk will make you comfortable.
1: అతి భాష మతిహాని.
2: Too much talk will turn you mad.
1: కనుకనే మిత భాష చేత మనం ఈ సత్యాన్ని కాపాడుకోవాలి.
2: In fact, you can keep up truth by talking less.
1: ఈ విధమైన యొక్క సత్యోపదేశములు గావిస్తూ గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు దేవతా స్వరూపులు కూడా మానవుని ఎందే ఉంటున్నవి.
2: Therefore, గాయత్రి, సావిత్రి, సరస్వతి speak the principle of truth present latent in everyone.
1: Bhur annadu.
2: Bhur is said.
1: Mottamodati emti bhur.
2: The first one is bhur.
1: Anaga emti bhulokamu ani.
2: Bhur, the planet earth.
1: Bhulokam anaga emti material tu chedinatvantadi.
2: What is this earth? It is all the one of material.
1: ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే.
2: The body is made up of material.
1: Bhuva.
2: The second bhuva.
1: ఈ భూ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ భూవ?
1: భూ భూవ.
2: భూ భూవ.
1: భూవ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
2: భూవ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
1: ప్రాణము.
2: దట్ ఈస్ ద లైఫ్.
1: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
1: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where from you get the life?
1: Suvaha.
2: It is from Suvaha.
1: Adiye, oka vidhamaina jnana shakti.
2: Tuvaha is the strength of wisdom.
1: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
2: It is the strength of supreme knowledge.
1: దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
2: This in English is termed as constant integrated awareness.
1: కనుకనే ఇదియే రేడియేషన్ అన్నారు.
2: This is the radiation.
1: మెటీరియల్ లోకము,
2: మెటీరియలైజేషన్ ఇస్ ఆర్
1: వైబ్రేషన్ లోకము,
2: వైబ్రేషన్
1: రేడియేషన్ లోకము,
2: రేడియో
1: ఈ మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
2: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ లోకము.
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మ లోకము.
2: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
1: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానములకు మూడింటికి మన దేహమే మూలాధారము.
2: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్ ద లైఫ్ అండ్ ద విజ్.
1: ఏ సాధనం ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది. అది
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
1: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
2: బాడీ ఇస్ సేక్రెడ్.
1: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
2: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్, దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
1: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
2: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
1: సత్కర్మలో ప్రవేశించాలి.
2: టేక్ టు గుడ్ కాండక్ట్.
1: సదాచారంలో దిగాలి.
2: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీస్.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
2: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
1: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
2: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
1: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
2: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ హాస్ నో అట్రిబ్యూట్.
1: ఎట్టి అపవిత్రతను లేదు.
2: నథింగ్ అన్సేక్రెడ్.
1: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
2: ఆత్మ ఇస్ ప్యూర్.
1: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమని ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
2: ఆత్మ హాస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్, దట్ ఇస్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
1: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హస్ గాట్ టు బి లివ్డ్, విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
1: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
2: వై గాడ్ హస్ గిఫ్టెడ్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసమని.
2: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
1: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
2: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
1: సర్వ గమ్యమునకు,
2: ఫర్ ఆల్ డెస్టినేషన్,
1: సర్వ ప్రాప్తులకు,
2: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
1: సర్వ దివ్యమునకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము.
2: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
2: సీక్రెట్ బాడీ
1: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
2: అటర్ సీక్రెట్ మంత్ర
1: పవిత్రమైన కర్మలు ఆచరించి
2: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ
1: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
2: అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సీక్రెట్ లైఫ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
2: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
1: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
2: బాడీ హాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
1: ఏమిటి ఆ శక్తులు?
2: వాట్ ఆర్ దోస్ పవర్?
1: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్యశక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
2: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
1: దీనినే మానవతా విలువలు అన్నారు.
2: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువలు అంటే ఏమిటి?
2: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: ఈ విలువలు మానవంతోనే ప్రారంభం అవుతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
1: అది ఏ? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
2: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్ న్యూ.
1: నీ వెంటనే ఉన్నాయి.
2: దే ఆర్ విత్ యూ.
1: కానీ నీవు దాన్ని మర్చిపోయావు.
2: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
1: కనుకనే అవి నీకు జ్ఞాపకానికి రావటం లేదు.
2: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
1: ఆచరణలో పెట్టడం లేదు.
2: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: ప్రతి దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
2: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
1: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
2: ఇన్ఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
1: ఒక్క ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
2: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ ఎనఫ్.
1: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
2: వీ హావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
1: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
2: దిస్ ప్రాక్టీస్ ఇస్ జీరో టుడే.
1: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
1: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
1: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
2: హ్యాస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
1: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
2: బట్ హ్యాస్ గాట్ అంబిషన్.
1: దేహాభిమానం అధికమవుతుంది. అది
2: బాడీ అటాచ్మెంట్ ఈస్ రైజింగ్.
1: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
2: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
1: దేహాభిమానం కూడా ఉండవచ్చు, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
2: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
1: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
1: అది ఏ జాతీయత గౌరవము అని.
2: అండ్ యూ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
1: రాముడు కూడాను
2: రామ
1: అరణ్యము లోపల ఉండినప్పుడు
2: కట్టగలిపటికి
1: లంకకు చేరుతాడు.
2: రీచ్ లంక అట్ ద ఎండ్.
1: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
2: లంక ఇస్ ఫుల్ ఆఫ్
1: గనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
1: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
2: ఇన్ ఫ్యాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
1: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
2: లెట్ నాట్ స్టాండ్ ఆన్.
1: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
1: కనుక ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
2: బెటర్ యూ రూల్ దిస్ లంక.
1: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాల పైన పడ్డాడు.
2: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్. స్వామి,
1: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
2: హి సెడ్, స్వామి, ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ, ఆల్ మై కింగ్డమ్, ఆల్ మై వెల్త్, ఆల్ మై ఫ్యామిలీ.
1: ఇన్నటువంటి రాముడు ఏమన్నాడు?
2: యు నో వాట్ రామా సెడ్.
1: జనని జన్మభూమిశ్చ స్వర్గాదిప గరియసి.
2: ది మదర్ ల్యాండ్.
1: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
2: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
1: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
2: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
1: నాకు అక్కడ లేదన్నాడు.
2: ఐ డోంట్ వాంట్ దాట్.
1: కనుక ఈనాటి మానవుడు జనని మనకు జన్మమిచ్చినటువంటి ఒక తల్లి.
2: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
1: మహాపూజనీయురాలు.
2: యూ హ్యావ్ టు వర్షిప్.
1: ఆమె లేక నీవు లేవు.
2: యూ కెనాట్ ఎగ్జిస్ట్ విత్.
1: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
2: మదర్ ల్యాండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది జాతీయత హక్కులు అని మనవి.
2: దిస్ ఇస్ వాట్ యూ కాల్ ద రైట్.
1: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
2: ద రైట్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
1: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
2: What are the boundaries?
1: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
2: హిమాలయాస్ ఆర్ ద బౌండరీ.
1: హిమాచలములు కదలనటువంటివి.
2: హిమాలయాలు unwavering, steady.
1: అది ఏ మన దేశం యొక్క హద్దులు.
2: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని.
2: దేర్ లైస్ ఈశ్వర.
1: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
2: వెర్ ఈజ్ ఈశ్వర?
1: హిమ అచలం.
2: హిమ అచల.
1: హిమం అనగా మంచు.
2: హిమ ఇస్ ఐ.
1: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ వై.
1: కానీ కరిగిపోతుంటాయి.
2: బట్ ఇట్ మెల్.
1: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
2: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
1: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
1: క్రిస్ప్లెస్ దయా హృదయము. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయము.
2: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్.
1: అచలం. హిమ అచలం కదలనటువంటిదిగా ఉండాలి.
2: అచల, స్టడీ, అన్వేవరింగ్, అన్షేకబుల్.
1: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలిక లేనటువంటి స్థితిని ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
2: ద స్టెడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టెడీ, అన్షేకబుల్.
1: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
2: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవ్రీ.
1: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
1: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
1: కనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
2: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
1: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
2: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
1: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
2: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: నాయన, నీవు సర్వభారములు భగవత్ అర్పితం చేయవి.
2: యు ఆఫర్ ఎవ్రీథింగ్ టు
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం.
2: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అంటు గాడ్. ఏం
1: చేసినా భగవంతుని ప్రీతిగా చేయుము.
2: వాట్ ఎవర్ యు డూ ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
1: చేసేటువంటి సత్కర్మ.
2: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
1: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
2: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
1: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
2: నో డిఫికల్టీ.
1: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
2: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
1: కోరికలు తగ్గించుకోవాలి.
2: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
1: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
2: You have to love your parents.
1: Matrudevo bhava, pitrudevo bhava annaru.
2: Mother is God, father is God.
1: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ టు స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
1: పిల్లలారా,
2: బాయ్స్,
1: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
2: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: మీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: మీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: మీ హెడ్,
2: యువర్ హెడ్,
1: మీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ,
1: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
2: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
1: కనుక నేను మొట్టమొదట నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
1: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
2: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: ఏ దేశమైనా పోనీ మాతృదేశం అంటారు.
2: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
1: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
2: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
1: ఫాదర్ కంత ప్రధానం కాదు.
2: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మదరే చాలా ముఖ్యం.
2: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యు బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, ఫీడింగ్ యూ, టేకింగ్ కేర్ ఆఫ్ యూ, కరెసింగ్ యూ.
1: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
2: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
2: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఓబే హర్.
1: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
2: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
1: అది సత్యమైనటువంటి వాక్యే.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
1: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
1: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
2: హైలీ ఎడ్యుకేటెడ్.
1: తల్లి విద్యాహీనురాలు కావచ్చు.
2: మదర్ మే బి
1: లిటిల్. ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
2: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
1: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
2: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
1: అటువంటి గాయత్రి మాత్రమును,
2: ద గాయత్రి,
1: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
2: వి హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
1: మొట్టమొదటి ప్రాతః సంధ్య అన్నారు.
2: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: సాయం సంధ్య,
2: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
1: అనగా తెల్లవారు ఏమవుతుంది?
2: మార్నింగ్ వాట్ హ్యాపన్?
1: తెల్లవారు నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
2: యాజ్ యూ టర్న్ టువర్డ్ సన్,
1: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
2: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
1: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు.
2: యూ మే స్టాండ్ లైక్ దట్ బట్ యూ కెనాట్ క్రాస్.
1: నీడనే మాయా.
2: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
1: దాన్ని మనం దాటాలంటే ఏం చెయ్యాలి?
2: వాట్ షుడ్ యూ డు టు క్రాస్?
1: నీ ముఖము సూర్యు నుంచి తిప్పాలి.
2: టర్న్ టర్న్ అగైన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
1: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
2: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
1: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రమో బాధించదు.
2: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
2: 12 o'clock నూన్, సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆన్ ద హెడ్.
1: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
2: అండ్ ద వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
1: నీకు ఇటు పోదు అటు పోదు.
2: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
1: సాయం సంధ్య,
2: ఇట్స్ ఈవినింగ్ టైం.
1: నీవు సూర్యుడు వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
2: అండ్ ది షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యు టర్న్ టువర్డ్ ద సన్.
1: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
1: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
2: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
1: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
2: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
1: అప్పుడే నీ యొక్క మాయ నిన్ను ఏమాత్రమూ బాధించదు.
2: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: కానీ
2: బట్
1: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
2: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
1: ఇంతేకాకుండా ఆధునిక యుగం చేత,
2: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
1: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
2: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
1: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
2: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
1: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
2: In fact, one is intellect.
1: కాని గుణం తగ్గిపోతుండాలి.
2: But yet the virtue is less than.
1: గుణం లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: What for is intelligence without?
1: గుణం లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
2: What for is the knowledge without?
1: ఈ చదువులు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కాని,
2: all the knowledge is textual information.
1: మరి దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రం సహాయం చేయటం లేదు.
2: It doesn't help you to lead a divine life.
1: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
1: లౌకిక చదువులు కూడా అవసరమే.
2: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
1: దానితో పాటు
2: అలాంగ్ విత్ దట్
1: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
2: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద
1: ట్రూ. ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
2: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్.
1: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
2: వేర్ డు దే గో అల్టిమేట్లీ?
1: నదీ నామ సాగరోతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
2: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
1: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
2: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
1: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
1: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
2: some educated people today
1: vidyavantulu undinappatikini
2: though they are educated
1: vivekahinuluga pravartistunnaru.
2: They have lost all their intellect. Discrimination
1: chinna pillalu devudu anti preme poojistunte
2: when young boys pray to God
1: bhajanlu chestunte
2: when they do bhajan
1: aa pillalnu mandalistunnaru talidandrulu
2: they check them they reprimand them.
1: Emitra ee chinna vayasu lopane neeku devudu
2: why are you bothered of God at this tender age?
1: Naa maadri udyogam chesi
2: job like me.
1: Retired అయిపోయిన తర్వాత
2: after retirement
1: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
2: Good job after retirement since you have no other work to do think of God then.
1: ఈ చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
2: Why do you think of God at this tender age?
1: చాలా తప్పు.
2: It's a big mistake.
1: Start early, drive slowly, reach safely.
2: Start early, drive slowly, reach safely says Bhagavan.
1: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తూ ఉన్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
2: When you think of God right at this tender age right now you can think of God later in during
1: కనుక దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
2: This is the right stage to
1: think of golden age.
2: Very important age.
1: ఇది పవిత్రమైనటువంటి వయసు.
2: This is a sacred
1: age. ఈ వయసును మాత్రం మనం ఏ మాత్రం చెరుపుకోకూడదు.
2: We should never neglect this sacred time.
1: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
2: some parents
1: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే
2: the moment boy gets the degree
1: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
2: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
1: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
1: దీనినే చెప్తారు ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు.
2: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
1: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
2: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్ ఈస్ నాట్
1: విదేశాలకి పోయి చదవాలి.
2: వై డూ యూ వాంట్ గో అబ్రాడ్?
1: విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
2: యూ గో దేర్ డూ యూ స్టడీ దేర్?
1: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని
2: యూ హావ్ ఆల్
1: విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి బరూపాన్ని పొందుతున్నాం.
2: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
1: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంటి వరకు కూడా ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
2: Bhagavan knows many you have gone abroad.
1: Yavaru sariyainatundi dinto inti bharat deshalu cheraledu.
2: Not even one return safe in the proper condition.
1: Ee deshalu pampedi ee nimittamai pamputunnaru.
2: Why do we send them abroad?
1: Veedu gunavantudu kavalani kada pampinchedi dhanavantudu kavalani pamputunnaru.
2: Not that he should be gunavanta the virtuous but only dhanavanta.
1: Dhanamu dhanamu dhanamu
2: money and money.
1: Ee dhanam em chestundi?
2: What is that you get out of it?
1: ధనం ఉంటుంది లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
2: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
1: కానీ మానసిక శాంతిని అందించగలదా?
2: బట్ కెన్ ఇట్ కన్ఫర్ పీస్?
1: లేదు.
2: నో.
1: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ఫర్ పీస్.
1: ప్రతి మానవుడు కూడా నువ్వు ఈనాడు
2: ఎవ్రీ మ్యాన్ టు డే
1: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
2: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
1: ఆ విదేశాలు వారంతా కూడా భారతదేశానికి చేరటం.
2: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
1: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
1: అక్కడ ఏమాత్రము లేదు.
2: దేర్ నో పీస్ దేర్.
1: ధన సౌకర్యాలు ఉంటున్నాయి.
2: దే హావ్ కన్వీనియన్స్.
1: గుణ సౌకర్యం అసలే లేదు.
2: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ రిగార్డ్ టు దేర్.
1: ధనమెచ్చిన మదమెత్తును.
2: ఇఫ్ యు హావ్ గాట్ మనీ యు విల్ బి ఆరోగెంట్.
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
2: ఇఫ్ యు ఆర్ ఆరోగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
1: ధనముడిగిన మదముడుగును.
2: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణము మానులువేమో.
2: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశం నందే ఉండాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
1: నేనే పెద్ద ఆదర్శం.
2: భగవాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐడియల్.
1: ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ యూ షుడ్ గో అబ్రాడ్.
1: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
2: టిల్ దిస్ డే హాస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
1: కారణం ఏమిటి?
2: వై
1: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
2: భారత్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
1: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
2: సేక్రెడ్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
1: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుందా అనుకోండి,
2: యాజ్ ది ట్రైన్ ఇస్ గోయింగ్,
1: ట్రైన్ లో ఎన్నో బాక్సెస్ అంతా ఉంటాయి,
2: డిఫరెంట్ సో మెనీ కంపార్ట్మెంట్,
1: కానీ దానికి ఒక్కటి మాత్రమే ముందు ఇంజిన్ రూమ్ ఉంటుంది.
2: ట్రైన్ విల్ హ్యావ్ ఇంజిన్ ద ఫ్రంట్.
1: ఆ ముందు ఉంటుంటుంది ఇంజిన్.
2: ఇంజిన్ ఇస్ ఇన్ ద ఫ్రంట్.
1: దాంట్లోనే పొగ, దాంట్లోనే మునిప్పులు, దాంట్లోనే మంటలు ఉంటాయి.
2: దేర్ యూ ఫైండ్ ద కోల్ అండ్ ద ఫైర్ అండ్ ద డ్రైవర్.
1: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
2: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవ్రీ కంపార్ట్మెంట్.
1: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజిన్ వంటిది.
2: భారత్ ఇస్ ది ఇంజిన్ ఫర్ ఆల్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ద వరల్డ్.
1: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సేక్రెడ్ రిచువల్ ఫుల్ ఆఫ్.
1: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
2: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజిన్.
1: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
2: అఫ్ కోర్స్ వీ ఫైండ్ దిస్.
1: కారణం ఏమిటి?
2: వై
1: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
2: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
1: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
2: ద డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణ ఎందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
2: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
1: అది నిజమైనటువంటి యొక్క తత్వం గాయత్రి స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: గాయత్రికి పంచముఖి అని పేరు.
2: వీ సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
2: హి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఏమిటి ఐదు ముఖములు?
2: వాట్ ఆర్ దే?
1: ఓ ఒక ముఖము.
2: ద ఫస్ట్ ఫేస్ ఓం.
1: భూహ దుహ తత్. ఈ ఐదు ముఖములు.
2: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
1: చతుర్వరేణ్యం.
2: చతుర్వరేణ్యం.
1: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య ధీమహి.
1: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
2: ఓ మద సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ధియో యోనో ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధిపరచు.
2: ధియో యోనో ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
1: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
2: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: తర్వాత ప్రార్థన.
2: దెన్ ప్రేయర్.
1: ధియో యోన అదే ప్రార్థన.
2: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
1: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
2: ఓ మదర్ విత్ ఆల్ ది డివోషన్ ఐ ప్రే అంటూ యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
2: గాయత్రి ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చైన్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
1: అందులో విద్యావంతులు,
2: ఎడ్యుకేటెడ్
1: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రం స్మరించాలి.
2: యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ మస్ట్ నెసెసర్లీ చాంట్ గాయత్రి.
1: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశము చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేసుకుంటారు.
2: ఇన్ఫాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
1: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
2: Till Gayatri teaching is given, they will not be intelligent.
1: Gayatri mantrochchara jarigina tarvatane buddhi vikasistundi.
2: The moment he receives Gayatri,
1: prakatistundi, prabhavistundi.
2: The intellect blossoms and manifests.
1: Kanukane motta motta manu Gayatri mantrani ashtavayasulo upane cheyali.
2: So at the
1: garbhashtami annaru.
2: At the age of 8.
1: ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
2: If Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent.
1: కనుక మనం చిన్న వయసు నుండే చేయటం చాలా మంచిది.
2: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్.
1: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్న చేత ఎంతైనా ధన్యులవుతారు.
2: దట్ మ్యాటర్ యూన్ ఇఫ్ యు చాన్ గాయత్రి ఎట్ ఎనీ ఏజ్, సర్టన్లీ యూ విల్ బి లిబరేటెడ్.
1: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
2: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
1: ఈనాటి ప్రభావము చాలా మితిమీరి పోతుంది.
2: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
1: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
2: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
1: ఎక్కడ చూసినా అశాంతియే,
2: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా భయమే.
2: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
1: కారణము దైవ చింతన లేదు.
2: బికాస్ పీపుల్ సర్వ భయం గాడ్.
1: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
2: యూ కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందుకున్నప్పుడు
2: దేనైనా
1: మనం సంపాదించుకోవచ్చు.
2: యూ కెన్ అచీవ్.
1: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
2: గాడ్ ఈస్ గోల్డెన్.
1: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
2: సో వీ కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
1: హిరణ్య గర్భుడు భగవంతుడు.
2: గాడ్ ఈస్ గోల్డ్.
1: హిరణ్యగర్భుడు.
2: హిరణ్యగర్భ
1: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
2: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
1: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్ ద
1: శాంతి అనే జ్యువెల్ కొనవచ్చు.
2: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ,
1: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్ లవ్,
1: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్ సెల్ఫ్,
1: ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
2: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమోడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
1: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
2: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్ ఇస్
1: అతనే దైవము.
2: ఈస్ గాడ్.
1: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
2: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పుట్ గెట్
1: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది కానీ మరొక విషయం రాదు.
2: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
1: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
1: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
2: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
1: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
2: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్
1: విశ్వాసము లేదు.
2: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఫెయిత్.
1: విశ్వాసం లేని శ్వాసం అంటే ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ విశ్వాస ఆఫ్ ఫెయిత్ వాట్ ఫర్ ఇస్.
1: కనుక మన శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
2: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఫెయిత్.
1: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
2: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
2: ఫెయిత్ ఇన్ బ్యాడ్ థింగ్
1: అది మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
2: యు విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
1: ఈనాటి యువకులందరూ కూడాను
2: యంగ్స్టర్స్ టుడే
1: దేశ క్షేమాన్ని,
2: వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ,
1: లోక హితాన్ని,
2: గుడ్ ఆఫ్ ది కంట్రీ,
1: దివ్యమైన భావాన్ని పెంచాలి.
2: They should work for the welfare, the progress of the country, and the divine thought.
1: హితోపదేశములుగా ఉంటుండాలి.
2: And all your teaching should be good.
1: దేశమునకంతా ఉపకారమైనటువంటి కథలు ఆచరించాలి.
2: You should render service to the country.
1: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
2: This is stated by Vyasa.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
2: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
1: కనుక ఈ రెండింటి ఎందుకును ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
2: ఐ సేట్ ఇన్ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
2: యూ టేక్ దీస్ టు దట్ సీ నౌ.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
2: హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
2: నెవర్ హార్మ్ ఎనీబడీ.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
2: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante poojan cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
2: Devotion does not mean worship or chanting or meditation alone.
1: Ivanni kevalam bahyamaina karmalu.
2: They are only external physical actions.
1: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlandu parishuddhame lekapothe idantha ashuddhame.
2: If the inner feeling is not pure, all the external acts are bound to be impure.
1: Kanuka meerandarkunu premanu penchukondi.
2: So grow, develop.
1: Preme daivamu, daivame prema.
2: Love is God, God is love.
1: Kanuka tallidandrulu preminchandi.
2: Love your parents.
1: Tallidandrulu sevinchandi.
2: Serve your parents.
1: Tallidandrulu santrupti pettandi.
2: Satisfy them.
1: Kaani tallidandrulu aadu nadchukondi.
2: Follow the command.
1: Okka vela kontha mandi tallidandrulu idu teliyukuno telisu kontha varaku tappu margam tappistaru.
2: Innocently or out of ignorance parents may give misguided.
1: Vallaku మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
2: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
1: నాయనా నీవు ధర్మం సంపాదించాలి.
2: మై డియర్ సన్ యూ షుడ్ ఎర్న్ మనీ.
1: నీ విదేశాలకు పోవాలి.
2: యూ షుడ్ గో అబ్రాడ్
1: చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
2: దెన్ ది బాయ్ షుడ్ సే మదర్
1: నీ ఆజ్ఞ నాకు శిరసావ ఇస్తాను కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
2: Mother, I'll follow your command, but money is not important.
1: నా గుణమే నాకు ప్రధానము.
2: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణం లేని ధనం ప్రయోజనం ఏమిటి?
2: What for is the money without guna virtue?
1: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తం దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
1: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది.
2: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫై.
1: కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
2: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
1: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
2: As an effect of the Kali Age, even parents also advise their children in the wrong way.
1: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
2: It is out of their innocence, ignorance.
1: తల్లిదండ్రులకు బిడ్డల పైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
2: In fact, parents love their children very much.
1: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
2: But you don't know the future.
1: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
2: Don't hate them anyway.
1: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
1: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పడతారు.
2: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
1: యువకులారా,
2: యంగ్స్టర్,
1: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
2: యువర్ ఏజ్ ఇస్ హై.
1: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
2: If you are perfect now, the whole country will prosper.
1: ఈ నాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్రా యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్.
1: కష్టము కూడా మీకు సంభవించవు.
2: దేర్ బి నో ఎజిటేషన్.
1: బాధలకు మీరు గురి కారు.
2: నో సఫరింగ్.
1: కనుకనే దైవ చింతన మాత్రం మీరు మానకండి.
2: Never give up thinking of God.
1: Prahlada is your brother.
2: Prahlada is your brother after all.
1: Vaar tandi Hiranyakashipudu.
2: And his father is Hiranyakashipu.
1: Atanu chaala durmargudu.
2: He is very bad fellow.
1: Ainappudiki naamam ante dani ishtapaddu.
2: He doesn't relish God's name.
1: కానీ దాన్ని లెక్క చేయలేదు.
2: బట్ ప్రహ్లాద
1: తండ్రి మాట ధిక్కరించలేదు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ ఇన్ దిస్
1: ఒబే. నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
2: హి యూస్ టు లిసన్ స్మైలింగ్.
1: కానీ తన పద్ధతి తాను మానలేదు.
2: బట్ హి డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
1: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
2: ఇన్ఫాక్ట్ ఫాదర్ హస్ పుట్ హిమ్ టు సఫరింగ్ హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
1: ఇప్పటికీ నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
2: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్ హి డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ్.
1: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందినాయి.
2: ఈవెన్ ఎలిఫెంట్ హస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
1: రాజభామం చేత కనిపిస్తూ వచ్చారు.
2: ఆ పాయిజన్ స్నేక్
1: నారాయణ నారాయణ అన్నాడు.
2: అండ్ హీ కాంటెడ్ గాడ్స్ నేమ్.
1: అనుకుడు నారాయణ స్వరూపాన్ని పొందిన
2: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్.
1: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
2: దాని వాజ్ థ్రోన్ ఇన్ టు ది ఓషన్.
1: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
2: దాని వాజ్ థ్రోన్ ఇన్ టు ది ఓషన్.
1: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
2: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
1: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
2: When you have sacred feelings within you, you are bound to be protected.
1: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
2: have divine thoughts undoubtedly,
1: అచంచలంగా,
2: unwavering,
1: ప్రేమ చేత,
2: with love,
1: స్మరించడానికి ప్రయత్నించు.
2: Chant and sing his glory.
1: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు కోపం వస్తుంటుంది.
2: Sometimes we are angry with God also.
1: కానీ కోపం మంచిది కాదు.
2: It's not good.
1: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములే.
2: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్ క్రోధ అనేంగా లోభాది గ్రీ.
1: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
2: యు నో వాట్ రావణ.
1: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే, గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడిన చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
2: బికాస్ హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామాది డిజైర్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ ద క్లాన్.
1: ఇంకా క్రోధము
2: క్రోధయంగా
1: క్రోధమంటే హిరణ్యకశిపుడే.
2: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
1: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏం సాధించాడు?
2: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ, వాట్ డిడ్ హి డు?
1: తాను కూడా భస్మం అయిపోయాడు.
2: హి టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
1: లోభము
2: లోభాగ్రి
1: లోభము దుర్యోధనుడే.
2: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
1: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టగడపకి ఏమైపోయింది?
2: బికాస్ హీ వాస్ గ్రీడీ వాట్ హ్యాపెన్.
1: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయాడు.
2: హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్ 100 ఆఫ్ దెమ్.
1: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
2: పాండవ 5 ఇన్ నంబర్.
1: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
2: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ బాహ.
1: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
2: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
1: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
2: దేర్ఫోర్ ద డిజైర్
1: ఎంత ధనవంతుడైనా ఎంత గుణవంతుడైనా ఎంత బలవంతుడైనా కట్టగడపటికి లొంగిపోక తప్పదు.
2: హి మే బి నోబుల్ వన్ అండ్ రిచ్ వన్ అండ్ స్ట్రాంగ్ వన్, యట్
1: కనుక ధనబలమును విద్యాబలమును గుణబలమును భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
2: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై దిస్ ఈగో ఆఫ్ వెల్త్, ద నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్.
1: ప్రేమ బలమును పెంచుకోండి.
2: యు హావ్ టు డెవలప్ లవ్.
1: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు.
2: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
2: యు టాక్ లవింగ్లీ విత్ హిమ్.
1: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
2: యు మే డు ఎనీథింగ్ విత్ లవ్.
1: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
2: దెన్ యువర్ లైఫ్ ఇస్ ఎన్ ఐడియల్ వన్.
1: అంతేకాని ప్రేమ లేకుండా భక్తి లేకుండా దీన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డూ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బీన్ వే.
1: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు భక్తి.
2: మెనీ ఆర్గ్యూ వాట్ ఫర్
1: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: వై డూ బిలీవ్ గాడ్ హూమ్ యూ డోంట్ సీ?
1: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
2: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
1: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వి సీ గాడ్.
1: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
2: వి సీ హిమ్ బట్ యెట్ వి డినై హిమ్.
1: ఏది చూసినా భగవంతుడే.
2: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సర్వ రూపములు కూడా భగవంతుడే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వ పురుగులు భగవంతుడే.
2: ఆల్ ఆర్ హిస్.
1: సర్వ జంతువులు భగవంతుడే.
2: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
1: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
2: దేర్ఫోర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఆర్ డివైన్. కాబట్టి
1: ఈశ్వర సర్వ భూతానాం అనింది వేదం.
2: వేద సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేచర్స్.
1: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
1: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
2: యూ హ్యావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
2: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
1: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
1: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది స్మెల్ ఫ్రాగ్రెన్స్?
1: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
2: హూ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్?
1: ఇది దీని యొక్క సహజము.
2: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
1: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడిన ఉండటమే.
2: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
2: గాడ్ ఈజ్ విత్ యూ.
1: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
2: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
1: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
2: యు లవ్ యువర్ మదర్.
1: తల్లికి రూపం ఉంది.
2: మదర్ హ్యాజ్ అ ఫామ్.
1: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
2: మదర్ లవ్ హ్యాజ్ నో ఫామ్.
1: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
2: దెన్ దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యూ లవ్ దిస్ బాడీ?
1: ఆ దేహములో ప్రేమ ఉంది.
2: దట్ బాడీ దేర్ లైక్ ద లవ్.
1: ప్రేమనే దైవము.
2: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
1: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ us, ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
1: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
2: పే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఈ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
2: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
1: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
2: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్
1: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
2: శాస్త్రిజీ సేడ్
1: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
2: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
2: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
1: ఎన్ని దేవతలైనా గానీ అందులో ఉన్నది ఒక్కటి.
2: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
2: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
1: ఫ్లవర్స్ అనేకము గానీ
2: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
1: దారం ఒక్కటే. ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
2: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
1: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
2: దట్ డివైనిటీ ఇస్ వన్.
1: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
2: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
2: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏ నాటికి నీ బాధలు ఉండవు.
2: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ విల్ నెవర్ సఫర్ ఎనీ.
1: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి.
2: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
1: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
2: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
1: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీవు ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
2: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
1: యువకులారా,
2: యంగ్స్టర్,
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి సుదినము.
2: టుడే సెక్రెడ్ డే.
1: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
1: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
2: కీప్ ఇట్ సేఫ్ అండ్
1: స్ట్రాంగ్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
2: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
2: హ్యావ్ ద నేషనల్ ఫీల్.
1: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
2: హ్యావ్ నేషనల్.
1: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
2: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
1: కారణం ఏమిటి?
2: వాయ్
1: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని.
2: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్.
1: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
2: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: వీలైతే దేహాభిమానాన్ని ఏమో త్యజించాలి.
2: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
1: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
2: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
1: Asyalu matram pettukokoli.
2: Don't have the desire.
1: Asyalu teesukoli.
2: Go by ashayalu.
1: Ee vidhamaina yokka bhavani meeru penchukunnappudu.
2: When you develop this idea.
1: Daivam eyyandi aavirbhavistundi.
2: How do you expect God?
1: Ee naatikaina kuda dani yokka tattvani meeru anubhavinchagalaru.
2: You are bound to experience God.
1: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే,
2: if you want to see God,
1: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచుకోండి, తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
2: If you want to see God with this faith proceed, you will see him.
1: ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
2: But if you have got the doubt whether he is there or not, you cannot see him.
1: ఉన్నవారికి ఉన్నాడు.
2: He is there to whom that believes. He doesn't exist to whom that do not believe.
1: కానీ అది వారి భావంపై ఆధారపడి ఉంటుంది.
2: It goes by their thought.
1: మనము విశ్వాసం పెంచుకుని
2: ఈ
1: గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకొని
2: గాయత్రి మంత్రం
1: భూర్భువస్వహ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
2: యు చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
1: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు.
2: ఇట్స్ నాట్ ఓన్లీ
1: సర్వదా సర్వకాలంలో సర్వత్ర
2: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ యు కెన్
1: మీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
2: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్ మిడ్ అండ్ ద ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం.
1: కాలాతీతమైనటువంటిది.
2: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
1: టైం. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
2: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైం?
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమన్నారు.
2: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
1: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
1: భజన దినాసుక శాంతి నై.

0: மூக்குள்ளார மாதா பித்துள்ளார ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యూ గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడాను కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తున్నారు.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇస్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara ane bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava krishna andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sushmaina dehamu manasuku krishna andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sushmaina kridi vaakunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of
0: కాబట్టి శారీర మానసిక వాక్స్వరూపులైనటువంటి మీరు దివ్యమైన యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.